ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై నేటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శకయుగం 1948 సంవత్సరం భాద్రపద మాసం 24 రోజు 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 15 తారీఖు మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:50. ఇప్పుడు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1931 ఇదే సెప్టెంబర్ 15 భక్త ప్రహ్లాద తొలి తెలుగు టాకి మాటలొచ్చిన సినిమా విడుదలైంది. ఇందులో మొత్తం 40 పద్యాలు కూడా ఉంటాయి. బొమ్మ సరిగా కనిపించకపోయినా, మాటలు కొన్ని చోట్ల సరిగా వినిపించకపోయినా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతో ఆదరించారు. అలాగే 2009 ఇదే రోజున తిరుపతి లడ్డూకి భౌగోళిక అనుకరణ హక్కు లభించింది కూడా ఇదే రోజునే. అలాగే ఇదే రోజునే దూరదర్శన్ దినోత్సవంగా, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. అలాగే ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. చర్మ క్యాన్సర్ లింఫోమా అంటారు. దీనిపై అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచంలో ఉండే 52 చర్మ క్యాన్సర్ రోగులకు సంబంధించిన 83 సంస్థలు ఈ దినోత్సవాన్ని ప్రారంభించాయి. రోగ లక్షణాలు గుర్తించడానికి, రోగ నిర్ధారణలు చేయడానికి, చికిత్సాపరంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి 2004 ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. 2004 ఈ దినోత్సవాన్ని ప్రారంభించినప్పటి నుండి అర్జెంటీనాలో కళా ప్రదర్శనలు, ఫ్రాన్స్లో బైక్ ర్యాలీలు, న్యూజిలాండ్లో సెమినార్స్ వంటి వివిధ కార్యక్రమాలతో ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవానికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది అందరూ కలిసి రోగులు వారి కుటుంబాలకు చర్మ క్యాన్సర్ సంకేతాలు, లక్షణాల గురించి తెలిపి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజల జీవితాన్ని ఈ వ్యాధి ఎలా ప్రభావితం చేస్తుందనే దాని గురించి అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతుంది. చర్మ క్యాన్సర్ అనేది నిరంతరం పెరిగి ఒక ప్రాణాంతక వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా 1 మిలియన్ ప్రజలు ఈ చర్మ క్యాన్సర్ బారిన పడ్డారు. ప్రతిరోజు 1,000 కొత్త వారికి ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్లు నిర్ధారణ అవుతుంది. అయితే చర్మ క్యాన్సర్ గురించిన సంకేతాలు, లక్షణాల గురించి ప్రచారం మాత్రం చాలా తక్కువగా ఉన్నట్లే ఉంది. మరి అలాగే ఇదే రోజున ఇంజనీర్ల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. సుప్రసిద్ధ ఇంజనీర్ పండితులు ప్రముఖ అధికారి 1912 మైసూర్ దివానుగా పనిచేసిన మోక్షగుండ విశ్వేశ్వరయ్య గౌరవార్థం ఆయన పుట్టినరోజుని ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుతారు. ఈయన భారతదేశంలో అనేక నదులపై ఆనకట్టలు, వంతెనలు కట్టి నీటిపారుదల, త్రాగునీరు పథకాల ద్వారా జలవనరుల సద్వినియోగానికి అంతర్జాతీయంగా పేరు పొందారు. ఈయనకు పేరు తెచ్చిన పథకాల్లో కృష్ణరాజసాగర్ ఆనకట్ట, దానికి ఆనుకొని ఉన్న బృందావన ఉద్యానవనం, భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారం, మైసూర్ చందనపు నూనె కర్మాగారం, బ్యాంక్ ఆఫ్ మైసూర్ స్థాపన ఎంతో ముఖ్యమైనవి. మరి అలాగే ఇదే రోజున గొప్ప సంఘ సంస్కర్త, నెల్లూరులో కస్తూరిబా గాంధీ పాఠశాలను స్థాపించిన అటువంటి పొనక కనకమ్మ గారు కన్నుమూసింది కూడా ఇదే రోజున. సాహిత్య రంగంలో కూడా ఆమె ఎంతో కృషి చేశారు. బాల్యంలో చదువుకోకపోయినా ఆమె నెల్లూరుకి చెందిన మరుపూరు కొండారెడ్డి కూతురు పొనక కనకమ్మ. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారిలో మహిళలే ఎక్కువ. అటువంటి మహిళల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి కొనకమ్మ. తనతో పాటు తన కుటుంబం మొత్తం సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా చేసింది. కద్దరు ప్రచారం చేసింది. నెల్లూరులో 18 విజయదశమి రోజున కస్తూరిదేవి బాలికా పాఠశాలను ఆమె స్థాపించారు. సాహిత్య రంగంలో ఎంతో కృషి చేశారు. రాజకీయ రంగంలో వీరికి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ సహకారం కూడా లభించింది. 1930 సత్యాగ్రహ సందర్శనలో జైలుకు కూడా ఆమె వెళ్లారు. కొంతకాలం జమీన్ రైతు పత్రికను కూడా ఆమె నడిపారు. మరి ఇదే రోజున వనపర్తి సంస్థ

ఆదేశ్లు, దౌత్యవేత్త, భారత పార్లమెంట్ సభ్యులు జయ రామేశ్వరరావు, హిందీ చందమామ సంపాదకులు, హిందీ భాష ప్రావీణుడు అయినటువంటి వై బాలశౌరి రెడ్డి కన్ను మూసింది కూడా ఇదే రోజున. మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నారు కదా. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు ఉషోదయ వేళ ఒక చక్కని దేశభక్తి గీతం విందాం.

ఉషోదయ వేళ చక్కని దేశభక్తి గీతం విన్నాం కదా. ఆకాశవాణి సీమాపురి కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రసారమయ్యే అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో తిరిగి

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు పచ్చా పెంచలయ్య గారి సూక్తి సుధా విందాం.
1: దేహమందు జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతున్న ఎప్పుడే విఘ్న తిరిగి ప్రాకులాడవలెను పరలోక ప్రాప్తికై ఆరిపోయినాక ఆశలేలా. ఎన్నో జన్మల పుణ్యఫలంతో మనం ఈ జన్మలో మానవ దేహంతో జన్మించినామనేది అక్షర సత్యం. ఇతర ప్రాణులకు మనిషికి కలిగిన ఏకైక తేడా ఆలోచన శక్తి మాత్రమే. మిగిలిన కార్యక్రమాలు జంతువులకు మనకు సర్వసాధారణమే. ఇది జగమెరిగిన నిత్య సత్యం. అంత దుర్లభమైన మానవ జన్మను మనం పొందగలిగి దానిని ఆసరా చేసుకుని పైన ఉదహరించిన రీతిలో దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్లుగా ఏది మంచో ఏది చెడో, ఏది అవసరమైనదో ఏది అనవసరమైనదో, ఏది ఆవశ్యకమైనదో ఏది విడిచిపెట్టదగినదో, ఏ పని మనల మున్ముందు జన్మలలో దైవ సాన్నిధ్యాన్ని చేరుస్తుందో, ఏది చేర్చలేక మరలా మరలా ఈ జీవన్మరణ చక్రంలో పడవేసి ఈ జీవికి విశ్రాంతి లేకుండా చేస్తుందో తెలివిగా ఆలోచించి ఆ బాటన నడవగలిగితే ఈ జీవితానికి పారమార్థికం లభిస్తుంది. అలా కాక ఇక ఇంతకంటే సుఖం లేదు. ఇప్పుడే ఈ దేహమున్నంతలోనే సర్వసుఖాలు అనుభవించాలి, ఆనందాలలో మునిగి తేలి ఆడాలి. ప్రక్కవారు ఎలా పోతే నాకేమి, ఏమైపోతే నాకేమని విషయవాంఛలలో మునిగిపోయామో నీవు ఆరా తీరా తెలుసుకుని ఏమి పోగొట్టుకున్నామా, దానిని ఎలా సరిచేసుకోవాలా అని వెంపర్లాడే లోపల బొందిలో జీవి వెళ్ళిందనుకో, నీ తాపత్రయమంతా తాటాకుల మంటల తక్షణం ఆరిపోయి తనువు ధరణిలో కూలిపోతుంది. అలా కాకముందే పరమేశ్వర సాన్నిధ్య ప్రాప్తికై పుణ్యం మూటగట్టుకోవాలి. అప్పుడు ఇక నీవు చేసేదేమీ లేదు, చేయగలిగింది ఏమీ లేదు. అంగలార్చడం, అయ్యో నే అనడం తప్ప. ఎందుకంటే భగవంతుడు మనకిచ్చిన ఈ దేహం శాశ్వతమైంది కాదు. శతమానం భవతి శతాయుష్ అని నానుడి ఉందిగాని దానిని నమ్మశక్యం గాని కలికాల జీవనంలో మనం యాత్ర సాగిస్తున్నాం. బాల్యమని లేదు, యవ్వనమని లేదు, వృద్ధాప్యమని లేదు, తుదకు అవసానమని లేదు. ఏ క్షణంలోనో ఏ ప్రాంతంలోనో ఏ నెపంతోనో ఈ జీవి ఈ దేహాన్ని వదిలి వెళ్ళికిపోవడం ఖాయం. అలాంటి అస్థిరమై ఇప్పుడో ఇక కాసేపటికో పగిలిపోయే నిగనిగలాడి మురిపించే నిండు సంతోషాన్ని కలిగించే నీటి బుగ్గ లాంటి జీవితాన్ని నమ్ముకుని ఇదే స్థిరము, ఇదే శాశ్వతమని, ఇదే ఖాయమైనదని చేయగలిగిన చేయవలసిన ధర్మకార్యాలను వదిలి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఏ ఘడియలో ఎగిరిపోతామో తెలియని నీకు ముందు జన్మకు సంపాదించుకోవలసిన పారమార్థిక సంపాదన ఎప్పుడు వీలవుతుందో ఆలోచించు. వీలు కానే కాదు. కావున ఊహ తెలిసినప్పటి నుండి ధర్మ మార్గం మీద గుర్తిరిగి అందులో ప్రయాణించడానికి సర్వశక్తులుడ్డి సర్వవేళలా ప్రయత్నిస్తే తప్పక మరలా ఈ జన్మ నీకు దొరకదు, దొరకదు, దొరకదు. కావున నమ్మకం లేని నాటకానికి నమ్మకాన్ని ఆపాదించుకుని

మైక్రోగ్రీన్స్ పెంపకంలో మెళకువలు. కరోనా తర్వాత ప్రజలందరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటిస్తున్నారు. దీనికోసం మిద్దె మీద కూరగాయలు పెంచడం, పెరటి తోటలు పెంచడం, వివిధ రకాల గింజల నుంచి మొలకలు రాగానే వాటిని మొలకల రూపంలో మరియు మైక్రోగ్రీన్స్ రూపంలోనూ తీసుకుంటున్నారు. అసలు ఈ మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి? మొలకెత్తిన విత్తనాలను మనం మొలకలంటాం. ఇలా మొలకెత్తిన విత్తనాలను 2-3 రోజులు ఉంచి నీళ్లు చల్లుతూ కాస్త గాలి వెలుతురు తగిలేలా నీడలో ఉంచుకుంటే మొలకెత్తిన విత్తనం మొక్కగా ఎదిగి 2-3 ఆకులు వస్తాయి. అలా వచ్చిన వాటిని మైక్రోగ్రీన్స్ అంటారు. మైక్రోగ్రీన్స్ ను వేర్లతో సహా తీసుకోవచ్చు. వేర్లు తినడం ఇష్టం లేకపోతే వాటిని కంపోస్ట్ లో వేయవచ్చు. వీటిలో బయో ఎంజైమ్స్ ఉండడం వలన ఇవి మొక్కలు పెరిగేందుకు చాలా బాగా పనిచేస్తాయి. మైక్రోగ్రీన్స్ లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు శరీరానికి అంది అనేక రకాల ఆరోగ్యకరమైన లాభాలు కలుగుతాయి. విటమిన్ సి, విటమిన్ ఇ, కే, విటమిన్ బి9, క్లోరోఫిల్స్, ల్యూటిన్, బీటా కెరోటిన్, ఆంతోసైనిన్స్, పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ పదార్థాలు వంటి అనేక రకాల పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల మైక్రోగ్రీన్స్ లో విటమిన్ సి 13 నుంచి 50 గ్రాములు, అలాగే బీటా కెరోటిన్ 1 మిల్లీగ్రాము నుంచి 7.7 మిల్లీగ్రాములు, విటమిన్ ఇ 3 మిల్లీగ్రాములు నుంచి 40 మిల్లీగ్రాములు, విటమిన్ కే 1 మిల్లీగ్రాము నుంచి 3 మిల్లీగ్రాములు, పోలిక్ యాసిడ్ 100 నుంచి 200 మైక్రోగ్రాములు, ఫైబర్ 30 నుంచి 40% మోతాదులో ఉంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. మైక్రోగ్రీన్స్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ పదార్థాలు, కెరోటినాయిడ్స్, పాలిఫినాల్స్ మొదలగు అనేక రకాల పోషకాలు క్యాన్సర్లు, హృద్రోగాలు, ఊబకాయం, హార్మోన్ల కొరత, మధుమేహం, ఆల్జీమర్స్, బీపీ వంటి అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయని, జీర్ణక్రియకు అవసరమైన ఎంజైములు వీటి నుండి లభిస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఎర్ర క్యాబేజీ మైక్రోగ్రీన్లు తింటే అవి శరీరంలో కొలెస్ట్రాల్, లివర్ కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేటరీ సైటోకైన్లు స్థాయిలను తగ్గించి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడగలవు. బ్రకోలీ మొలకల్లో సల్ఫోరాఫెన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్తో పోరాడటానికి సహాయపడుతుందని పరిశోధనల్లో తెలిసింది. యాంటీ ఆక్సిడెంట్లలో ఒకటైన పాలిఫినాల్స్ మైక్రోగ్రీన్స్ లో అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల చెడు క్రొవ్వు తగ్గి హృద్రోగాలను అడ్డుకుంటుంది. మైక్రోగ్రీన్స్ లో అత్యధికంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల వలన అల్జీమర్స్ అంటే తీవ్ర మతిమరుపు వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలదు. యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి రక్త సరఫరా సజావుగా జరిగేలా చూస్తాయి. దీంతో మధుమేహ సమస్య కూడా తగ్గుతుంది. అత్యధిక స్థాయిలో పాలిఫినాల్స్ ఉన్నందున మైక్రోగ్రీన్స్ క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. మైక్రోగ్రీన్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉండడం వలన పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మలబద్ధకం, ఇతర రకాల జీర్ణాశయ సమస్యలను నివారిస్తాయి. మైక్రోగ్రీన్స్ లో మెగ్నీషియం, మాంగనీస్ మరియు ఐరన్లు సమృద్ధిగా లభిస్తాయి. తోటకూరలో క్లోరోఫిల్ ఏ 25 మిల్లీగ్రాములు లేదా వివిధ రకాల మైక్రోగ్రీన్స్ లో ఉండే పోషకాలు. తోటకూరలో క్లోరోఫిల్ ఏ 25 మిల్లీగ్రాములు, క్లోరోఫిల్ బి 20 మిల్లీగ్రాములు, కెరోటినాయిడ్లు 0.023 మిల్లీగ్రాములు, ఆంతోసైనిన్స్ 9 మిల్లీగ్రాములు, విటమిన్ సి 0.031 మిల్లీగ్రాములు, అలాగే పాలకూరలో క్లోరోఫిల్స్ 44 మైక్రోగ్రాములు, లూటిన్ 54.2 మైక్రోగ్రాములు, బీటా కెరోటిన్ 44 మైక్రోగ్రాములు, ఫినాల్స్ 632.3 మైక్రోగ్రాములు, విటమిన్ సి 130.5 మైక్రోగ్రాములు ఉంటాయి. ఉల్లిలో విటమిన్ సి 29.9 మిల్లీగ్రాములు, విటమిన్ ఇ 15.2 మిల్లీగ్రాములు, బీటా కెరోటిన్ 3.8 మిల్లీగ్రాములు, ఆక్సాలిక్ యాసిడ్ 23.4 మిల్లీగ్రాములు ఉంటాయి.

0: క్యారెట్ లో క్లోరోఫిల్స్ 290 మైక్రోగ్రాములు, పాలీఫినాల్స్ 250 మైక్రోగ్రాములు, ఆంతోసైనిన్స్ 10 మైక్రోగ్రాములు, విటమిన్ ఇ 19 మైక్రోగ్రాములు, కెరోటినాయిడ్లు 110 మైక్రోగ్రాములు, ముల్లంగిలో విటమిన్ సి 52.31 మిల్లీగ్రాములు, ఫినోలిక్స్ 5.74 మిల్లీగ్రాములు, ఫ్లవనాయిడ్స్ 39.83 మిల్లీగ్రాములు, సోయాబీన్ లో ఫినోలిక్స్ 5.5 మిల్లీగ్రాములు, ఫ్లవనాయిడ్స్ 68 మిల్లీగ్రాములు, కీరదోసలో విటమిన్ సి 24.01 మిల్లీగ్రాములు, ఫ్లవనాయిడ్స్ 17.15 మిల్లీగ్రాములు, పచ్చి బఠానీలో షుగర్స్ 0.5 మిల్లీగ్రాములు, విటమిన్ సి 9.1 మిల్లీగ్రామ్, పాలీఫినాల్స్ 108.5 మిల్లీగ్రాములు, క్లోరోఫిల్స్ 522.75 మైక్రోగ్రాములు, కెరోటినాయిడ్స్ 2794.4 మైక్రోగ్రాములు, అమైనో యాసిడ్లు 397.9 మిల్లీగ్రాములు ఉంటాయి. మైక్రోగ్రీన్స్ సాగు చేసే విషయానికి వస్తే, మైక్రోగ్రీన్స్ సాగు చేయడం చాలా సులభమైన విధానం. వీటిని పెంచడానికి మనకు ప్రత్యేక స్థలం అంటూ అవసరం లేదు. వీటిని కృత్రిమ కాంతి మీద సొంత ఇంట్లో సొంత గదిలో పెంచుకోవచ్చు. 4-5 ఇంచుల లోతు ఉన్న ఏ పాత్రలోనైనా వీటిని పండించవచ్చు. చిన్నపాటి ట్రేలు, గిన్నెలు, పూల కుండీలు, ఇతర లోతైన పాత్రల్లో మైక్రోగ్రీన్లను పండించవచ్చు. మైక్రోగ్రీన్స్ పండించేందుకు కింద నీరు నిల్వకుండా చూసుకోవాలి. ఇందుకోసం జాలి బుట్టలను నీళ్లు పోసిన ప్లేట్లలో పెట్టి కూడా పెంచవచ్చు. దీన్ని బాటమ్ వాటరింగ్ మెథడ్ అని కూడా పిలుస్తారు. ఇలా చేయడం వల్ల ఫంగస్ ఎక్కువగా రాకుండా ఉంటుంది. వీటిలో కొబ్బరి పీచు, కోకో పీచు, పత్తి, తడి టిష్యూ పేపర్స్ వంటివి వేసుకోవాలి. అన్నింటికంటే మైక్రోగ్రీన్స్ పెంచడానికి కొబ్బరి పీచు మంచిదని చెప్పవచ్చు. మైక్రోగ్రీన్స్ పెంచిన తర్వాత మిగిలిన కొబ్బరి పీచును కంపోస్ట్ లో ఉపయోగించవచ్చు. అయితే వీటికి గాలి వెలుతురు తప్పనిసరి కాబట్టి డాబాల మీద, వంటగది కిటికీ దగ్గర, బాల్కనీలో లేదా కారిడార్లలో సరైన లైటింగ్ ఉన్న చోట పెంచుకోవచ్చు. లేకపోతే మొక్కలు ఆరోగ్యకరంగా పెరగవు. మట్టి, వర్మీ కంపోస్ట్, కోకో పిట్లను సమభాగాలుగా తీసుకుని వాటి మిశ్రమాన్ని మైక్రోగ్రీన్లను పెంచే కంటైనర్లలో నింపాలి. అయితే మనం ఉపయోగించే ధాన్యాలు పురుగు మందులు చల్లకుండా పండించినవి తీసుకుంటే మంచిది. ఎన్నుకున్న విత్తనాలను విత్తే ముందు రాత్రిపూట నానబెట్టాలి. తరువాత విత్తనాలను మైక్రోగ్రీన్లను పెంచే కంటైనర్లపై వెదజల్లాలి. వెదజల్లిన విత్తనాలను కవర్ చేస్తూ పైన ఒక పొర మట్టి మిశ్రమాన్ని పరచాలి. మైక్రోగ్రీన్స్ ఎదుగుదలలో నీళ్లు కూడా ఎంతో అవసరము. హ్యాండ్ స్ప్రింక్లర్లతో లేదా స్ప్రే బాటిల్తో నీటిని చల్లాలి. రోజుకు 2 సార్లు చాలా తక్కువ మోతాదులో నీటిని అందించాల్సి ఉంటుంది. సాధారణ గది ఉష్ణోగ్రతలో ఈ కంటైనర్లను అలాగే 2 రోజులు ఉంచాలి. విత్తన రకాన్ని బట్టి మైక్రోగ్రీన్స్ ఎదగడానికి 7-21 రోజుల వరకు సమయం పడుతుంది. ఈ మొక్కలు 2-3 అంగుళాల పొడవు పెరిగాక కట్ చేసి ఆహారంగా తీసుకోవచ్చు.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:00 ప్రసారమయ్యే ప్రసార విశేషాలు తిరిగి కలుసుకుందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర

0: వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆర్చరీ ప్రపంచ కప్ లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. విజయవాడ గ్రౌండ్ నుంచి ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం కొనసాగిందని, రాష్టంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచాడని వారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమ పద్దతిలో అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారిని 4 మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. ఇక ఈరోజు సాయంకాలం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొంటారు. రేపు ఉదయం తిరుమలలోని పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను, ఈవీ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఒక వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ప్రజలందరూ పెన్షన్లకు అవసరమైనటువంటి ధృవపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా జత చేసి సచివాలయాల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మంచానికే పరిమితమైన వారు, నడవలేని వృద్ధులు కూడా ఆందోళన చెందవద్దు. సచివాలయ సిబ్బంది నేరుగా మీ ఇంటికి వచ్చి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ నెల 16వ తారీఖు లోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
0: దక్షిణాఫ్రికాలోని డర్బన్ ఇనందలో ఉన్న ఫీనిక్స్ సెటిల్మెంట్లో మహాత్మాగాంధీ, కస్తూర్బా గాంధీల నివాసమైన సర్వోదయ హౌస్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించి నివాళులర్పించారు. అలాగే దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి వేదికగా నిలిచిన ఇండియన్ ఒపీనియన్ పత్రికను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ను కూడా శాసనసభాపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఫీనిక్స్ సెటిల్మెంట్, పీటర్ మార్జిట్బర్గ్ రైల్వే స్టేషన్ పరిరక్షణ పనులు, భారత్ దక్షిణాఫ్రికా మధ్య విద్యా సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఫీనిక్స్ సెటిల్మెంట్ సత్యాగ్రహ జన్మస్థలానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలను మహాత్మాగాంధీ ఇక్కడే మానవాళికి అందించారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళల బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు జెండా ఊపి ప్రారంభిస్తారు. మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ హాజరు కానున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్

0: రెడ్డి ఈరోజు పరిశీలిస్తారు. అధికారులతో సమావేశమై భద్రత, వేదిక, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: సర్వ విఘ్నాలు తొలగించే దైవం విఘ్నేశ్వరుడు. భవిష్యత్తులో ఇక్కడ రాబోతున్నటువంటి పోర్టు గాని, పరిశ్రమలు గాని, మన అమరావతి పనులు గాని, రాష్ట్ర అభివృద్ధి గాని ఎక్కడా కూడా ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలనే ఉద్దేశంతో లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైంది. కర్ణాటక నుంచి ఒక ప్రత్యేక బృందం కూడా వచ్చి వారు ఈ తీర ప్రాంతంలో అభివృద్ధి కోసం కావాల్సినటువంటి యాగాలు కూడా, ఇక్కడ సౌర యాగం ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మరి సిద్ధమవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ 10 రోజులు జరిగే ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఆస్వాదిస్తూ స్వామివారి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతాను.
0: మరోవైపు మచిలీపట్నంలోని మంగినపూడిలో ఏర్పాటు చేసిన మహాగణపతిని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులతో పాటు పంట నిల్వ గిడ్డంగుల నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో ప్రజలు భాగస్వాములు కావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ సేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17వ తేదీన సాయంకాలం ప్రతి ఇంట్లో ఆశీసుల దీపం వెలిగించాలని కోరారు. సేవాభావంతో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో వినాయక చవితి సందర్భంగా 16,000 మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని గవర్నర్ ఆలయ కమిటీకి అందజేశారు. తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించడంతో పాటు ఒడిషా, బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సంస్కృతి, జాతీయ ఉద్యమాలు, నాటకాలు ఈ అంశం గురించి డాక్టర్ సుబ్బారావు గారి ప్రసంగం వింటారు. అనంతరం ఆస్తులు అంతస్తులు అని పి శ్రీనివాసరావు గారి కథానిక వింటారు. ఇక ఉదయం 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు. తిరిగి 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. ఇక 8:35 మనోరంజనీ కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకున్న పాటలు వింటారు. ఉదయం 9:00 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకున్న పాటలు వింటారు. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న పాటలు వింటారు. ఉదయం 10:00 ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. ఇక ఉదయం 10:15 ఆకాశవాణి, వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. 12:40 మధ్యాహ్నం ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 2:00 మధ్యాహ్నం వార్తలు, 2:15 క్షమించాలి, మధ్యాహ్నం 2:00 మధ్యాహ్నం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 2:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. నేటి సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం 5:30 యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్యా ఉద్యోగ సంవత్సరంతో పాటు యువత మెచ్చే సంగీతం, తెలుగు సినీ గీతాలు వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు. ఇక సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 6:20 సంస్కృతల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు తెలుసుకుంటారు. అనంతరం గణేష్ పూజ, పర్యావరణ పరిరక్షణ గురించి శ్రీ కె సోమసుందరరావు గారి ప్రసంగం వింటారు. వీటితో పాటు జానపద పాటలు వింటారు. ఇక సాయంత్రం 7:00 అలనాటి మధుర గీతం ఒకటి వింటారు. సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:05 సాయంత్రం కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం రాత్రి 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న పాటలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి రాత్రి 9:30 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. శ్రీ సి మధుసూదన్ గారు మరియు శ్రీ పి వెంకట చలపతి గారు ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. రాత్రి 10:00 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. తిరిగి రాత్రి 11:10 నేటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం. మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారో తెలియజేసింది మీ ప్రణవి. సమయం 7:05 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 ప్రసారమయ్యే శుభోదయం సింహాపురి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదో ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు.

0: యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదో ఎడిషన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమీ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఒకే వేదికపై తీసుకురావడానికి ఆవిష్కరణలు, తయారీ, పెట్టుబడులు, ప్రతిభను పెంపొందించేందుకు ఇది ఒక ప్రధాన వేదికగా నిలుస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కీలక ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, వ్యూహాత్మక సమావేశాలు ఉంటాయని తెలిపింది. సెమీకండక్టర్ తయారీ, ఆధునిక సాంకేతికతలతో పాటుగా ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారని ఆ శాఖ పేర్కొంది. గ్లోబల్ సెమీకండక్టర్ భాగస్వామిగా భారతస్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు, భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు భారతీయ అంతర్జాతీయ కంపెనీలకు ఈ సదస్సు ఒక అద్భుత అవకాశం అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజస్థాన్ పట్టణ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ది విధానాలకు రాజస్థాన్ ప్రజలు మరోసారి పూర్తి మద్దతు ఇస్తున్నారని స్పష్టమైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు చేర్చడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావడానికి ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని బలపరుస్తుందని తెలిపారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సిఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, ఉపరాష్టపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవలసిన భద్రతా ఏర్పాట్లు, చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట పార్టీ అధ్యకులు రామచంద్రరావు పాల్గొంటారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ మహాసాగర్ ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ 19వ సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తూ ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో వియత్నాం ముఖ్యమైన భాగస్వామిని పేర్కొన్నారు. గత 3 ఏళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపారు. వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రుంగ్ తో జరిగిన సమావేశంలో రక్షణ రంగ సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, అంతరిక్ష రంగం వంటి వివిధ అంశాలపై చర్చించారు. భారత్ వియత్నాం దౌత్య సంబంధాల స్వర్ణోత్సవాల సందర్భంగా వచ్చే ఏడాదిని భారత్ వియత్నాం స్నేహ సంవత్సరంగా పాటించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ సదస్సు విజయవంతమైందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా దేశాల అధినేతలు స్వయంగా హాజరు కావడం ద్వారా భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాద చర్య ఏదైనా అది ఒక నేరపూరి చర్యనని బ్రిక్స్ దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయని, అంతేకాకుండా పెహల్గాం దాడిని ఖండించాయని మంత్రి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అవలంబించాలని, ఉగ్రవాదం ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరిని బ్రిక్స్ తిరస్కరించిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు.
1: The BRICS was very clear that any act of terrorism is criminal, and they in fact explicitly recognized Pahalgam attack. They condemned terrorism in all its forms and manifestations, including cross-border terrorism, and emphasized the zero tolerance for terrorism, rejected double standards in countering it.
0: Akashavani, Vartalu Vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్స్ ఎలాంటి ఛార్జీలు విధించలేరని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది.

0: వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నయాభారత్ నషా ముక్ భారత్ ఉద్యమం ఇప్పటి వరకు 34.54 కోట్ల పైగా పౌరులకు చేరుకుందని సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వశాఖ పేర్కొంది. వీరిలో 13.70 కోట్ల మందికి పైగా యువత, 10.64 కోట్ల మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 167,000 పైగా నషా ముక్తి మిత్రులు ఈ ప్రచారంలో పాల్గొన్నారని మంత్రిత్వశాఖ కార్యదర్శి సుధాస్ పంత్ తెలిపారు. దేశవ్యాప్తంగా 31,40,000 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టుగా వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా 10 కోట్లకు పైగా పౌరులు భాగస్వాములుగా చేయటమే మంత్రిత్వశాఖ లక్ష్యమని పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల చివరి నాటికి జాతీయ స్థాయి సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 1033 హెల్ప్ లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు అత్యవసర సమయాల్లో ఆపరేటర్లు కూడా తమ సేవలు కొనసాగిస్తారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2018లో ప్రారంభించిన ఈ హెల్ప్ లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వైద్య అత్యవసరాలు, అంబులెన్సులు, క్రేన్లు, పెట్రోలింగ్ వాహనాల సమయం, అలాగే ఫాస్టాగ్ సమస్యలకు ఇది సహాయపడుతుంది. ఒమన్ తీరంలో హర్ముజ్ జలసంధి సమీపంలో పనామా జెండా కలిగిన చమురు ట్యాంకర్పై జరిగిన దాడితో అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చట్టవిరుద్దమైన మార్గాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ముప్పుపై ముందే హెచ్చరికలు జారీ చేశామని ఐఆర్జీసీ పేర్కొనగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. గత నెలలో ఇరాన్ క్షిపణి దాడి వల్ల ఈ ట్యాంకర్ నిరుపయోగంగా మారిందని, ఒమెన్ తీరంలోని సమయంలో ఇరాన్ డ్రోన్ మరోసారి దాడి చేసిందని వెల్లడించింది. మరోవైపు ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో ఒక నావికుడు గల్లంతైనట్టుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ అధ్యక్షతన జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనం విజయవంతమైందిగా యుఎస్ విశ్లేషకులు మైఖేల్ కుగెల్మాన్ అభివర్ణించారు. భిన్నాభిప్రాయాలు గల దేశాల మధ్య ఏకాభిప్రాయాలు సాధించడంలో భారత్ సమర్థత న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని బ్రిక్స్ కూటమి చాటుతోందన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా 11 దేశాల నేతలు పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో సగం, జీడీపీలో 40% ప్రాతినిధ్యం వహించే 11 దేశాలు ఈ సదస్సులో ఏకగ్రీవంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఆమోదించాయి. ప్రపంచ వాణిజ్యం దెబ్బతీస్తే ఏకపక్ష సుంకాలపై ఈ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరు, వివాదాల శాంతియుత పరిష్కారం వంటి అంశాలపై సహకారం అందించాలని కోరింది. పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ ను బలోపేతం చేయడంతో పాటుగా సభ్య దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించడం ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశమని కుగెల్మాన్ పేర్కొన్నారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, ఒడిస్సా, రాజస్థాన్లో ఉరుములు బెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈ రోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఇంతవరకు మీరు జయం స్వరార్చన విన్నారు. ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి జాతీయ ఉద్యమాలు నాటకాలు ఈ అంశం గురించి డాక్టర్ సుబ్బారావు గారి ప్రసంగం వింటారు.

సమకాలీన ఉద్యమ స్ఫూర్తి నాటకాలు. జాతీయోద్యమ కాలంలో ఉద్యమ నాయకులను, ఉద్యమ సంఘటనలను ఇతివృత్తాలుగా చేసుకుని వచ్చిన ప్రత్యక్ష రాజకీయ నాటకాలు ఎంతో కీలకమైనవి. వీటిలో రచయితలు అవసరమైన మేరకే సాంఘిక అంశాలను ప్రస్తావించారు. ఈ నాటకాల్లో తిలక్, గాంధీజీ జీవితాలను ఇతివృత్తాలుగా చేసుకుని వచ్చినవి ఎక్కువ. కొన్ని నాటకాల్లో హిందూ దేవతలు పాత్రలుగా కనిపిస్తాయి. వీటిలో ఆంధ్రోద్యమ స్ఫూర్తితో వచ్చిన నాటకాలు కూడా కొన్ని ఉన్నాయి. జాతీయోద్యమ నాటక పితామహుడు అనదగిన దామరాజు పుండరీకాక్షుడు ప్రసిద్ధమైన గొప్ప నాటకాలు రాశాడు. ఆయన రచించిన నవయుగారంభం, స్వరాజ్య సోపానం, గాంధీ మహోదయం, పంచాలీ పరాభవం, కలియుగ భారతం, సంస్కారిణి, రణభేరి, కమాల్ పాషా వంటి నాటకాలు జాతీయోద్యమంలో ప్రజాభిమానాన్ని పొందాయి. అబ్బరాజు రంగారావు స్వాతంత్ర్య సమరం, ఎడ్లపల్లి కోటయ్య గాంధేయ విజయం బాగా ప్రసిద్ధి పొందాయి. తిలక్ మరణానంతరం ఆయన ఆశయాలను నెరవేర్చడానికి పుట్టుకొచ్చిన మహానుభావుడిగా గాంధీజీని దామరాజు వారు నవయుగారంభంలో చిత్రించారు. దేవసభలో దేవుడి దశావతారాల్లో క్రీస్తు, మహమ్మదును కలిపి 12 అవతారాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రాజకీయాలను చర్చిస్తాడు. దేవుడి ఆహ్వానం మేరకు భరతమాత వెళ్ళి అందరి ముందు తన దీనావస్థను వివరిస్తుంది. అప్పుడు దేవుడు మొదట తిలక్ను, తర్వాత గాంధీజీని భారతదేశ పరతంత్రాన్ని పరద్రొల్లడానికి సృష్టించి పంపిస్తానని ఆమెకు వరమిస్తాడు. తిలక్ మరణానంతరం శ్రీకృష్ణుని కోరిక మేరకు గాంధీ దేవలోకానికి వెళ్ళి భూలోకానికి వస్తాడు. భరతమాత శౌకతాలి లలా లజపతిరాయలను అనుసరించమని గాంధీజీని కోరుతుంది. ఈ ఔచిత్యమైన కల్పనతో నవయుగారంభ నాటకం ముగుస్తుంది. దామరాజు పుండరీకాక్షుడు జలియన్ వాలాబాగ్ దురంతాల మీద రాసిన నాటకం పాంచాలీ పరాభవం. వేలాది మంది జలియన్ వాలాబాగ్లో సమావేశమైన సభలో జనరల్ డయ్యర్ దారుణంగా కాల్పులు జరిపి పాంచాలమాతను వస్త్రాపహరణంతో అవమానించే సందర్భంలో గాంధీజీ రక్తంతో ప్రత్యక్షమై ఆమెకు మానసంరక్షణ చేస్తానని, ఆ దివ్యాయుధంతో కార్యరంగంలోకి దూకుతానని ఓదార్చిన కల్పన సమంజసంగా ఉంది. భరతమాత మరువని శ్రీకృష్ణుడు గాంధీగా అవతరిస్తానని వరమిచ్చాడన్న రచయిత కల్పన గాంధీజీని అవతార పురుషుడిగా ఉదాత్తీకరించడమే. గాంధీజీ కృష్ణుని కోరిక మేరకు దేవలోకానికి వెళ్ళి భూలోకానికి వస్తాడు. ఇందులో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం, చీరాల పేరాల ఉద్యమం, రౌండ్ టేబుల్ సమావేశం, క్విట్ ఇండియా ఉద్యమం, స్వతంత్ర ప్రకటన వంటి అంశాలు ప్రదర్శించబడ్డాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భజన పాటల బాణీలు గాంధీజీ వ్యక్తిత్వాన్ని కీర్తించినట్లుగా చిత్రించడం ఔచిత్యంగా ఉంది. దామరాజు వారు స్వరాజ్య సౌధం నాటకంలో క్విట్ ఇండియా ఉద్యమం మొదలు దేశ విభజన దాకా జరిగిన చరిత్రను నాటకీకరించాడు. ఇందులో గాంధీ, నెహ్రూ, పటేల్, బోస్, మదన్ మోహన్ మాలవ్య, సరోజినీ నాయుడు, కస్తూరిబా వంటి పాత్రలున్నాయి. రణభేరి నాటకంలో

ప్రపంచ యుద్ధం ఇతివృత్తంగా గాంధీజీ పాత్రను చిత్రించాడు. నవ్యనారదుడు అనే పాత్ర ఈ నాటకంలో గాంధీజీ ఆశయాలను ప్రచారం చేసేందుకే యూరప్ వెళ్తాడు. కలియుగ భారతంలో సామాజిక రుగ్మతలన్నింటికీ గాంధేయవాదమే పరిష్కారమని అందరూ గాంధీజీ ఆశ్రమానికి వచ్చి దేశ సేవకు అంకితం కావాలన్న సందేశంతో ఈ నాటకం ముగుస్తుంది. సంస్కారణి నాటకంలో మద్యపానం, బాల్య వివాహాలు, వేశ్యాలోలత్వం, అస్పృశ్యత వంటి సాంఘిక దురాచారాలకు గాంధీజీ ప్రకటించిన నిర్మాణాత్మక కార్యక్రమాలే పరిష్కార మార్గాలని రచయిత దామరాజు వారు ప్రతిపాదించారు. స్వరాజ్య సోపానం నాటకంలో దామరాజు వారు అప్పటిదాకా నడిచిన జాతీయోద్యమాన్ని బుర్రకథ రూపంలో గానం చేసి ప్రజలను ఉద్యమోన్ముఖులుగా ప్రేరేపించాడు. అప్పటి సమాజంలో నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రజానేకాన్ని బుర్రకథ గొప్పగా ప్రభావితం చేసింది. వినరా ఆంధ్ర విశాల విహార విజయం మనదేరా, అసహాయోద్యమ వీరులు మీరే పసచూపించండి, రైతులందరూ పన్నులివ్వమని ప్రతిజ్ఞ చేయండి, పట్నవాసులు పన్నులనన్నిటి సున్నా చుట్టండి, పెదనంది పాడున వీర రైతులే పేరు నిలిపిరండి అనే బుర్రకథ పంక్తులు గాంధీజీ ఆశయమైన పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని గొప్పగా ప్రేరేపించాయి. దామరాజు వారు గాంధీజీ పట్ల ఆరాధనాభావంతో ఆయన వ్యక్తిత్వాన్ని ఆశయాలను నాటకాలుగా రచించి జాతీయోద్యమంలో ప్రజలను గొప్పగా ప్రేరేపించారు. వేదాంత కవి విశ్వస్వరాజ్యం నాటకంలో 1945 భరతమాత 5 పుత్రులను 5 ప్రతినిధులుగా చిత్రించాడు. సోమరాజు రామానుజరావు స్వరాజ్యరథం 1945 ఈ నాటకంలో తిలక్ తర్వాత గాంధీజీ అవతరించి జాతీయోద్యమంలో ప్రజలను చైతన్యపరచి స్వాతంత్ర్యాన్ని సాధించడమే ఇందులో ఇతివృత్తం. ఇందులో పాంచాలి, దేవేంద్రుడు, తిలక్, గోఖలే, విక్టోరియా రాణి, రత్నదేవి వంటి పాత్రలున్నాయి. ఈ నాటక ఇతివృత్తంపై దామరాజు వారి నాటకాల ప్రభావం ఉంది. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు రాసిన పెద్ద నాటకం తిలక్ మహారాజు 1921, ఇది తిలక్ రాజకీయ జీవితాన్నంతా నాటకీకరించింది. శాస్త్రి గారు రాసిన గాంధీ విజయధ్వజ నాటకం గాంధీజీ దక్షిణాఫ్రికా ఉద్యమ జీవితం మొదలు, నాగపూర్ కాంగ్రెస్, సహాయ నిరాకరణోద్యమం, గాంధీజీ అరెస్ట్, తిలక్ మరణం వంటి సన్నివేశాలు ఈ నాటకంలో ఉన్నాయి. తంబూర పాట రూపంలో శ్రీపాద వారు రాసిన శీశపద్యం తిలక్ రాజకీయ జీవిత చిత్రణం గొప్పగా ప్రబోధించింది. వినరయ్యా తిలకుని వృత్తాంతమంతయు వినిపింతూ జనులార విశదమగును, షష్టిపూర్తి ఉత్సవ సమయం బునన్ తిలకునకు సమను వచ్చి కోర్టు నుండి అంటూ సాగిన శిశమాలిక పాడేందుకు అనువైంది. విన్న శ్రోతలు ఉత్సాహంతో ఉరుతలోగి పులకించేవారట. భరతమాత అవస్థలను చూసి మంగళ్ పాండే ఆవేదనాభరితమైన మానసిక సంఘర్షణను రామచంద్రుని వెంకటప్ప చిచ్చరపిడుగు 1929 ఏకాంకంగా రూపొందించాడు. 2 ప్రపంచ యుద్ధాల నడుమ భారతదేశ రాజకీయ స్థితిగతులను అబ్బరాజు రంగారావు స్వాతంత్ర్య సమరం 1940 నాటకంగా రచించాడు. అందులో ఆంగ్లేయుల కుటిల నీతిని, దమనకాండను, భారతీయుల శాంతియుత పోరాటాన్ని, గాంధీజీ నాయకత్వాన్ని ఈ నాటకంలో రచయిత బలీయంగా చిత్రీకరించాడు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఆచార్య రంగా, టంగుటూరి ప్రకాశం, నెహ్రూ, పటేల్, జయప్రకాష్ నారాయణ్, రాజాజీ వంటి పాత్రలు ఈ నాటకంలో ఉన్నాయి. జాతీయోద్యమంలో రైతుల బాధలు గాథలను చిత్రిస్తూ రైతు ఉద్యమాన్ని వర్ణిస్తూ 1939 సబ్నవీస్ రామారావు రచించిన రైతు బిడ్డ నాటకం బాగా ప్రసిద్ధమైంది. రైతులు సమైక్యంగా కలిసి భారత జాతి చిహ్నమైన రాష్ట్ర పతాకాన్ని దేవతకు ఎదురుగా ప్రతిష్ఠించాలి అనే సంభాషణలు దేశభక్తి స్ఫూరకంగా సాగాయి. చలువగలిగిన మాత సద్వంశ సంజాత మాతలందరి మాత మా భరతమాత అనే పాట భరతమాత ఔన్నత్యాన్ని గొప్పగా ప్రబోధించింది. ఈ పంక్తులపై జాషువా గారి భరతమాత ఖండిక ప్రభావం కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతి గుళ్లపల్లి నారాయణమూర్తి 1940 రచించిన గొప్ప నాటకం ఆంధ్రజ్యోతి ఆంధ్రుల్లో ఐకమత్యాన్ని పెంపొందించి దేశభక్తిని రగిలించడానికి రచించిన ప్రబోధాత్మక నాటకం. రచయిత ఈ నాటకంలో

0: సందర్భోచితంగా రాయప్రోలు వారి ప్రబోధం పద్యాలు, విశ్వనాథ వారి ఆంధ్రప్రశస్తి పద్యాలను ఉపయోగించడం ఔచిత్యంగా ఉంది. బొయ్యి భీమన్న 1942 రచించిన పాలేరు నాటకం వేలాది పల్లెల్లో ప్రదర్శితమై ప్రజల మన్ననలు పొందింది. ఈ నాటకంలో భూస్వాముల దౌర్జన్యాలు, రైతు కూలీల ఆక్రందనలు, వారి మధ్య ఉన్న అంతరాలను రచయిత ప్రేక్షకులకు హత్తుకునేలా చిత్రించాడు. విద్యలోనే చైతన్యం వస్తుందని, బడుగు బలహీన వర్గాల వారు విద్య అభ్యసించాలన్న సందేశాన్ని రచయిత బలీయంగా చిత్రించాడు. ఈ నాటకం ప్రభావంతో పాలేరుగామన్న దళితులు కొందరు విద్యావంతులై ఉన్నతాధికారులుగా రూపొందారట. ఇందులో అంతర్లీనంగా హరిజనోద్ధరణ కనిపిస్తుంది. జాతీయ సమైక్యత భావాలు భావస్ఫూరకంగా చిత్రించిన ఈ నాటకం అప్పట్లో గొప్ప సామాజిక ప్రయోజనాన్ని సాధించింది. ఆయన కులిరాజు నాటకం బాగా ప్రసిద్ధి చెంది. శ్రీమతి దేవి రచించిన వీరగంధం నాటకంలో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమంలో పన్నుల దాడిని నివారించేందుకు 3 ముఖ్యమైన ఉద్యమాలు రాష్ట్రంలో జరిగాయి. వాటిలో చీరాల పెదనందిపాడు ఉద్యమాలు శాంతియుతంగా ముగిశాయి. పల్నాటి పులరి ఉద్యమం కన్నెగంటి హనుమంతు రక్తతర్పణంతో పునీతమైంది. ఈ నాటకం ప్రజల్లో చైతన్యాన్ని రగిలించింది. శంకర వాసిరెడ్డి సంయుక్తంగా రచించిన మా భూమి నాటకం తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా సమైక్యంగా కులమతాలకు అతీతంగా సమష్టి పోరాటాన్ని నిర్వహించే విధంగా ప్రేరేపించింది. తెలుగు నాటక చరిత్రలో కన్యాశుల్కం తర్వాత పేర్కొదగిన గొప్ప రాజకీయ నాటకంగా విమర్శకులు దీన్ని పేర్కొన్నారు. సాహితీ ప్రక్రియలు ఎందుకంటే నాటకం ప్రజల్లోకి నేరుగా చొచ్చుకుపోతుందన్న వాస్తవాన్ని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం గ్రహించింది. అందుకే జాతీయోద్యమంలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన నాటకాలను నిషేధించింది. వాటిలో దామరాజు పొండరీకాక్షుడు రచించిన నవయుగారంభం, పాంచాలీ పరాభవం, స్వరాజ్య సోపానం, స్వరాజ్య సౌధం, రణభేరి, సోమరాజు రామానుజరావు రాసిన స్వరాజ్య రథం, శ్రీపాద కృష్ణమూర్తి గారి తిలక్ మహారాజ్, శంకర వాసిరెడ్డి రచించిన మాభూమి నాటకం వంటివి నిషేధానికి గురయ్యాయి. భారతీయుల స్వేచ్ఛను హరించడమే లక్ష్యంగా వలస పాలకులు నిరంకుశంగా ప్రవర్తించారు. జాతీయోద్యమ నాయకుల మహోన్నతమైన త్యాగనిరతి, కవులు రచయితల రచనల ప్రేరణ, భారతదేశ పౌరుల అకుంఠిత దేశభక్తి తత్పరత వల్ల స్వాతంత్ర్యాన్ని సాధించుకోగలిగాం.
1: మీరింతవరకు స్వాతంత్రోద్యమ స్మూర్తి, జాతీయ ఉద్యమాల్లో నాటకాలు, ఈ అంశం గురించి డాక్టర్ సుబ్బారావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో ఆస్తులు అంతస్తులు అనే కథానిక వింటారు. సమర్పణ శ్రీ పి శ్రీనివాస్ గారు.
2: ఎటు చూసిన పచ్చని పంట పొలాలు, నింగిని తాకాలనే తాడి చెట్లు, కోరుకొండలా నిలచిన కొబ్బరి చెట్లు, పరవశించి ప్రవహిస్తున్న పంట బోధులు, గున్న మామిడి చెట్లు, అందులో పెసరా మినప మొక్కలు తీగలేసుకుని చూడముచ్చట గొలపడమే కాకుండా ఆయా పంటల్ని అందంగా ఆనందంగా రైతులకు అందించిన నేల తల్లి నేనున్నాను, ఏం భయం ఉండదు అని పొలం చుట్టూ కర్కశంగా సరిహద్దులా కనిపించే కంచెలు. ఇది గతం మాట. ఇప్పుడు ఆ బోధులు లేవు, కొరలు లేవు, కంచెలు లేవు, అన్నీ ఆక్రమణలే. అయినా గత వైభవాన్ని కాదనలేంగా. అంత అందమైన ప్రకృతిని, తోటల్ని, పొలాలను, పాడి పంటలను వదులుకొని పట్టుదల కోసం ఆస్తులను తెగనమ్ముకుని గ్రామం నుంచి పట్టణం చేరిన జగన్నాథం కుటుంబం బాధ్యతలు లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తిరుగుతున్నారు. బరువు బాధ్యతలన్నీ నాకేనా, అందరికీ ఉండాలి అని కష్టపడటం మానేశారు. దానితో 7 పదులు దాటిన వయసు వరకు ఎడతెరిపి లేకుండా కష్టపడి సంపాదించినది అభివృద్ధి చెందకపోగా కుప్పకూలిపోయింది. కలత చెందిన జగన్నాథం హృదయం ఏడ్చి గుండె బరువు దించుకుందామన్న కళ్ళలో నీరు ఎగిరిపోయింది. గతంలో అనేక పరిమితుల్ని, పరిస్థితుల్ని అధిగమించినవాడు, సమస్యలను ఎదురొడ్డి నిలిచినవాడు, ఆయుర్వేద వైద్యునిగా, వ్యవసాయదారునిగా ఎదిగినవాడు, ఒక సంస్థానాన్నే నిర్మించినవాడు జగన్నాథం తండ్రి. అతని హయంలో కోడళ్లు కూడా చురుకైన బాధ్యతలను చేపట్టారు. కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు ఎవరి స్థానం వారిదే, అందరూ ఒకే కుటుంబంగా సమాన భాగస్వామ్యంతో ఉండేవారు. ఆ స్థితి నుంచి పొలాలమ్ముకుని ఊరు విడిచి వచ్చారు. జగన్నాథం కుటుంబం పట్నం వచ్చినప్పటి నుంచి ఎవరు ముందు ఎవరు వెనుక, ఎవరి స్థానం ఏమిటో, ఎవరి అధికారం ఎంత అనే ప్రశ్నలు తలెత్తారు.

గొడవలు అభిప్రాయ భేదాలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎంతటి కుటుంబంలోనైనా మంటలు రేపుతాయి. అందుకని వాటిని ఆదిలోనే తుంచివేయాలి. అది చేయకపోవడమే జగన్నాథం కుటుంబం పతనం అవడానికి కారణమైంది. ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. మొదటి తరం కష్టపడి సంపాదిస్తుంది, రెండవ తరం దాన్ని అనుభవిస్తూ బాధ్యతలను స్వీకరిస్తుంది, మూడవ తరం అన్నదమ్ముల పోరుతో బాధ్యతలను విస్మరించి ఒకరంటే ఒకరు గిట్టక, ఒకరి ఎదుగుదలకు ఒకరు సహించలేక పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులకు రెక్కలు తెస్తారు, అదే అమ్మేస్తారు. ఈ పతనం జగన్నాథం తండ్రికి కనుక తెలిస్తే విత్తు నాటి నీరు పోసి సాగు చేసి కంటికి రెప్పలా కాపాడి తన వారసులకు కొండంత ఆస్తిని అప్పగించిన అతని ఆత్మ ఎంతగా కుమిలిపోతుందో వేరే చెప్పనక్కర్లేదు. పిల్లలకు ఆస్తిపాస్తులు పంచడమే కాదు, నైతిక విలువలు, సంస్కారం, సేవాభావం, మంచి ఆలోచన విధానాలు కూడా పంచాలి. తాను ఎంత సంపాదించి ఇచ్చాను అనే దానికన్నా ఎంత కష్టపడితే సంపాదించాను అనేది కూడా తమ బిడ్డలకు చెప్పాలి. అప్పట్లో జగన్నాథం ఆయుర్వేద వైద్య నిపుణుడుగా రాత్రనక పగలనక ఎండనక వాననక కాలినడకను రెండెడ్ల బండి మీద గ్రామ గ్రామాలు తిరిగి ఆస్తిపాస్తులు కూడబెట్టాడు. కాని బాధ్యతల పట్ల ఏ ఒక్కరికి అవగాహన కలిగించలేదు. అందుకే కలిసి ఉండలేకపోయారు. ఇక్కడ కలిసి ఉండడం అంటే ఒక మండువాలోగిలో ఇరుకు గదుల మధ్య ఇరుక్కుని బ్రతకమని కాదు, ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనస్సులు దగ్గరగా ఉండడం, బాధ్యతలకు అనుగుణంగా లక్ష్య సాధనతో పనిచేయడం. ఒక కుటుంబంలో తలెత్తిన భేదాభిప్రాయాలు కేవలం ఆ నలుగురికే పరిమితం కాదు, అలాగే ఒక ఫ్యాక్టరీలో గాని, ఒక వ్యాపారంలో గాని, ఒక కంపెనీలో గాని, ఒక డిపార్ట్మెంట్లో గాని, పరిపాలనలో గాని తలకోదారి అయితే వ్యవస్థ నాశనమైపోతుంది. ఇది వేల కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది, ఎంతో మంది ప్రయోజనాలతో ముడిపెట్టినటువంటిదని గుర్తించాలి. ఆస్తులు ఉన్నా లేకపోయినా బంధాల్ని అనుబంధాల్ని ఆస్తుపాస్తులంత అపురోగంగా కాపాడుకోవాలి. ప్రతి వ్యక్తి తప్పించాలి. వ్యాపారాన్ని కాని, కంపెనీని గాని, పరిశ్రమను గాని విజయవంతంగా నిర్వహించాలి అంటే మనస్పర్ధలు లేని శ్రమశక్తి కావాలి. బాధ్యతలతో సంబంధం లేదు అని అనుకోకూడదు, లాభ నష్టాలతో సంబంధం లేదని అనుకోకూడదు. ఇది అందరిది, అందరూ కలిసి సాగాలి అనుకోవాలి. అలా అనుకోకపోవడం వల్లే జగన్నాథం కుటుంబం చల్లా చెదురైపోయింది. ఎంతో ఉన్నతంగా ఎదిగిన కుటుంబం అమాంతంగా అట్టడిక్కుపోయింది. జగన్నాథం కొడుకు మనవడు రవి ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. డిగ్రీ చదవాలంటే ఆర్థిక స్తోమత లేక పూట గడవటమే కష్టంగా ఉంది. తండ్రి ఎలాగో కుటుంబాన్ని ఇట్టుకొస్తున్నాడు. రవి తండ్రి తన ఆస్తుపాస్తులను ఊహించుకుని బ్రతుకుతున్నాడు. చదువు సంధ్యలు అక్కర్లేదు అనుకున్నాడు. పెత్తనం వెలగబెడితే జీవితం హాయిగా సాగిపోతుంది అనుకున్నాడు. అది కాస్త తలగిందులైంది. పెద్దవాళ్లు మనస్పర్ధలతో అందుకే ఆ పని ఈ పని చేస్తూ బ్రతుకుతున్నాడు. పూలమ్మిన చోట కట్టెలెమ్మలేక మరో పట్టణానికి మారాడు. చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు. దాని ప్రక్కనే ఒక టీ స్టాల్, నెమ్మదిగా కుటుంబ సభ్యుల సహకారంతో టిఫిన్ సెంటర్ కూడా ప్రారంభించాడు. అయినా గొర్రెకు బెత్తుడే తోకలాగా ఎంత వచ్చినా ఖర్చుకు సరిపోతుందే తప్ప మిగులంటూ ఉండడం లేదు. ఇక కుర్రాడిని ఏం చదివిస్తాడు? అందుకే రవి చదువు మానేసి వ్యాపారం మీద దృష్టి సారించాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి రావాలి అనుకున్నాడు. ఎలాగా? అంతేకాకుండా వినియోగదారుడు సంతృప్తిగా తన దగ్గర టిఫిన్ చేసి వెళ్లాలి, ఈ నేపథ్యంలో బాగా ఆలోచించాలి అనుకుని తల్లిని చెల్లిని తండ్రిని తమ్ముణ్ణి కూర్చోబెట్టి మాట్లాడాడు. ఏ కుటుంబంలో అయితే ఆత్మీయతలు అనుబంధాలు బలపడుతూ ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా సామాజికంగా ఎంతో ప్రగతిని సాధించవచ్చు అన్న నమ్మకంతో కుటుంబ సభ్యులంతా రవి చెప్పినట్లు చేయడానికి ఒప్పుకున్నారు. ఇంతకీ రవి చెప్పినది ఏంటి అంటే కలిసి పనిచేయాలి, కలిసి సంపాదించాలి, కలిసి నడవాలి, కలిసి ఎదగాలి. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆలోచన చేసినా అది అందరి కోసమే ఉండాలి. పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ఒకరిని ఒకరు విమర్శించుకోకూడదు. ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం కుటుంబ సభ్యుల అవగాహనతో ఖచ్చితమైనటువంటి ప్రగతి కోసం కృషి చేయాలి. దేనికి ఎంత ప్రాధాన్యతనివ్వాలి? కుటుంబానికి, వ్యాపారానికి అన్న స్పష్టత కావాలి. నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనేది లేకుండా అపోహలకు తావివ్వకుండా ఉండాలి. ఒకరిది పెత్తనం, ఒకరిది చాకరి అన్నమాట లేకుండా శ్రమ, నిర్వహణ, నైపుణ్యాలు, గుర్తింపు రావాలి. రవి మాటలు అందరికీ ఆనందాన్ని కలిగించాయి. మరో ప్రక్క ఇవి సాధ్యమేనా అన్న అనుమానం. ఏది ఏమైనా ఈ కుటుంబం తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలనుకున్నారు. అందుకు అందరూ ఒకే మాట, ఒకే బాట కావాలనుకున్నారు. సంపన్నులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, మధ్యతరగతి వారు కావచ్చు. అవునంటే కాదని, కాదంటే అవుననే కంటే ఆ కుటుంబం తుఫాన్లో చిక్కుకున్న నావవుతుంది. రవి బ్యాంకు ద్వారా వ్యక్తిగత లోను తీసుకుని చిన్న టిఫిన్ సెంటర్ ప్రారంభించాడు. ఇందు యజమానులు వారే, సర్వర్లు వారే, సరుకు మాస్టర్లు వారే. జొన్న రొట్టెల దగ్గర నుంచి రాగులు, చోళ్లు మొదలైన వాటితో రొట్టెలు,

0: ఆరోగ్యాన్ని కాపాడే రీతిలో టిఫిన్స్ చేస్తుంటే ఇక తినడానికి జనం లైన్ కట్టారు. నెమ్మది నెమ్మదిగా టిఫిన్ సెంటర్ స్థిరపడింది. రవి ఆలోచనలు శుభప్రదమయ్యాయి. కుటుంబ సభ్యుల మనసుల్లో పసిడి కాంతులు తొంగిచూశాయి. రవి అందరికీ రవీంద్రనాథ్ ఠాగూర్ అయ్యాడు. ఆ కుటుంబం శాంతినికేతన అనిపించింది. అక్కడ ఈర్ష్యలు లేవు, ద్వేషాలు లేవు, నేనంటే నేను అన్న తారతమ్యాలు లేవు. అందుకనే అనతి కాలంలోనే రవి ప్రారంభించిన టిఫిన్ సెంటర్ వృద్ధి చెందింది అని ఆనందం ఉన్నా రవి తల్లిదండ్రుల కళ్ళలో నీళ్లు సుళ్లు తిరిగాయి. అంత ఆస్తి నుంచి అందరూ చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు. ఏ వ్యసనాలు లేకుండా ఎందుకు అలా జరిగింది అని ఆలోచిస్తుండగా రవి తల్లిదండ్రులు ఆవేదనను గుర్తించి దగ్గరకు వెళ్లి, నాన్న, మీరు ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నారో నాకు తెలుసు. ఇంచేతంటే విజయానికైనా వినాశనానికైనా ఎవరో కారకులు కాదు, మనమే. ఉద్యోగమైనా వ్యాపారమైనా పరిశ్రమలైనా సజావుగా సాగకపోవడానికి వ్యసనాలే కారణం కానక్కర్లేదు. అంతకంటే భయంకరమైనవి నిర్లక్ష్యం, సోమరితనం, డబ్బుని ఖర్చు చేయడంలో సమన్వయం లేకపోవడం, పైగా దేనిమీద నమ్మకం లేకపోవడం. బాధ్యతలను తప్పించుకోవాలనుకోవడం అంటే ఇందువల్లే. మన ఆస్తులన్నీ తరగిపోయాయంటావా? తరిగిపోలేదు, కరిగిపోయాయి అన్నాడు రవి. మన వాళ్లు నేను నాది అనుకున్నారే తప్ప మనం మనది అనుకోలా. నేను బాగుంటే చాలు అనుకున్నారే తప్ప మనం బాగుండాలనుకోలేదు. మన కుటుంబం గురించి తీసుకోండి. మనకు అరమరికలు లేవు ఆశయం తప్ప, ఆశలు లేవు ఆలోచన తప్ప, తిరస్కారాలు లేవు అందుకే అనుకున్నదే సాధించాం. ఒక నావలో నలుగురు వ్యక్తులుంటారు. ఎవరికి దోచినట్లు వాళ్ళు తిడ్లు వేస్తే ఆ నావ ముందుకు జరుగుదు. ఆ నలుగురు ఒక చోట కూర్చుని ఎటువైపు వెళ్లాలన్నది ముందుగానే నిర్ణయించుకుంటే ఆ ప్రయాణం సాపిగా సాగుతుంది. అలాగే కుటుంబం కూడా. ఇందుకు నైతిక విలువలుండాలి, దీర్ఘదృష్టి కావాలి, కలిసిమెలిసి ఉండాలి, పని పట్ల బాధ్యత పట్ల స్పష్టత ఉండాలి, ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి, మనుషుల మధ్య సమన్వయం ఉండాలి, మనం అన్న భావన బలంగా ఉండాలి. అందరూ బాగుండాలనుకోగలిగినప్పుడు ఆస్తులు అంతస్తులు పెరుగుతాయే తప్ప తరగవు అన్న రవి మాటలు నిలువెత్తు మానవతకు అర్థమా అనిపించింది. అందరికీ స్వామి వివేకానందుడు చెప్పినట్లు మనిషి ఒక పవర్ హౌస్, అది నమ్మితే లేనిది కానిది అంటూ ఉండదు అన్న నిజాన్ని గుర్తించిన వాడు శ్రమయేవ జయితే కాకుండా పోతుందా?
1: మీరింతవరకు ఆస్తులు అంతస్తులు అనే కథానిక విన్నారు. సమర్పణ శ్రీ పి శ్రీనివాస్ గారు. ఇప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో సింహాపురి సమాచారం తెలుసుకుందాం. సోమశిల జలాశయంలో ఆదివారం సాయంత్రానికి 17.83 TMC నీరు నిల్వ ఉంది. వివిధ కాలువలకు 1900 క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు. పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల రాష్టస్థాయి బాలబాలికల సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా సాగాయి. బాలికల విభాగంలో గుంటూరు నెల్లూరు జట్లు ఫైనల్స్ లో తలపడగా గుంటూరు జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు బహుమతులను ఆర్డీఓ శివరామరెడ్డి అందజేశారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నిర్వహించాల్సిన డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాలను వాయిదా వేసినట్లు ఎస్సీపీ సుధాకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాలు మంగళవారం నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు విద్యుత్ భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, ఇతర పరికరాలను తగినంత దూరంలో మండపాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. విద్యుత్ కనెక్షన్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 17.73 TMC నీరు నిల్వ ఉన్నట్టు జలాశయం ఈ గజేంద్రారెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 800, లోలెవల్ కాలువకు 100, హైలెవల్ కాలువకు 110, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 50 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. పురమందిరంలో ఈ నెల 27వ తేదీన కేతా అంకులు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి డాన్స్, యోగా, కరాటే పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆ ట్రస్ట్ అధ్యక్షులు కేతా సుబ్బారావు తెలిపారు. ఆహ్వాన పత్రికలను ఆదివారం సుబేదారపాటలో ఆవిష్కరించారు. ఆసక్తి గలవారు 7729924543 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని కోరారు.

సింహపురి సోషల్ సర్వీస్ వ్యవస్థాపకులు షేక్ నమైతుల్లా ఆధ్వర్యంలో ఆదివారం శాంతినగర్లోని సింహపురి సోషల్ సర్వీస్ కార్యాలయంలో భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కృత్రిమ రంగులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన ప్రతిమలను వినియోగించకూడదంటూ వారు సహజ సిద్ధమైన మట్టి విగ్రహాలనే పూజించాలని సూచించారు. అంతర్జాతీయ సర్కస్ కళాకారులచే చిత్ర విచిత్ర విన్యాసాలతో బాలలు ఆనందించే షోలతో ఆదివారం ఒలింపియన్ సర్కస్ స్థానిక ఏసీ కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న వైఎంసీ గ్రౌండ్ లో ప్రారంభమైంది. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి శని ఆదివారాల్లో మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 4, రాత్రి 7 గంటలకు 3 ప్రదర్శనలు ఉంటాయన్నారు. అలాగే సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు షోలు ఉంటాయన్నారు. టికెట్లు బుక్ మై షోలో కూడా తీసుకోవచ్చని తెలిపారు. పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా విచ్చేసి సర్కస్ లోని సాహస విన్యాసాలు కామెడీ షోలను వీక్షించాలని కోరారు. సృష్టికర్త విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన నగరంలో పాదయాత్ర చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ తెలిపారు. కోటమిటలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి నిర్వహించనున్న పాదయాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆహ్వాన పత్రికలను ఆదివారం విరాట్ నగర్లోని శ్రీ మధ్విరాట్ పోతులేరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి జరుగుతుందని తెలిపారు. మీరింతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

ఆకాశవాణి సీమాపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్. 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. తిరిగి 8:35 నేటి ఉదయం ప్రసారమయ్యే మనోరంజని కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి గడిచిన నెల రోజుల్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన పలు ముఖ్యాంశాల సమాహారం గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విద్యార్థులను మొబైల్ ఫోన్కు దూరంగా ఉంచుతూ పుస్తక విజ్ఞానం ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి గుంటూరు పట్టణంలోని ప్రాంతీయ గ్రంథాలయాన్ని ఆధునిక రీతిలో అభివృద్ది చేసే బృహత్తర కార్యక్రమానికి గడిచిన ఆగస్టు 16న శ్రీకారం చుట్టారు. ఆధునిక ప్రాంతీయ గ్రంథాలయ భవన నిర్మాణానికి కాంటినెంటల్ కాఫీ సంస్థ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ 20 కోట్ల రూపాయల వితరణకు ముందుకు రాగా, దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలను కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా అధికారులు అందుకున్నారు. 1915లో బ్రిటిష్ కాలంలో ఏర్పడ్డ ఈ గ్రంథాలయం

0: వేలాది మంది విద్యార్థులకు సేవలందించింది. రాబోయే తరాల డిజిటల్ అవసరాలకు తగ్గట్లుగా దీనిని ఇప్పుడు తీర్చిదిద్దనున్నారు. రెండేళ్లలో నూతన భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సమాజంలోని అణగారిన వర్గాల కోసం, రైతుల కోసం తమ జీవితకాలం అధికార పక్షంలోనూ ప్రతిపక్షంలోనూ ఎన్నో పోరాటాలు చేసిన పోరాట యోధుడు సర్దార్ గౌతులచ్చన్న నిల్వెత్తు కాంస విగ్రహాన్ని గడిచిన ఆగస్టు నెల 16వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తన స్వార్థం కోసం కాకుండా సమాజ ప్రయోజనం కోసం గౌతులచ్చన్న పోరాటాలు చేశారని కొనియాడుతూ నివాళులర్పించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం లేకుంటే రాజకీయ పార్టీలు లేవన్న విషయం మరిచినా రాజకీయ పార్టీల తీరును ప్రజలు గమనించాలని కోరారు. క్రీడలకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను వాటివైపు ఆకర్షించడం ద్వారా వారి శారీరక దృఢత్వాన్ని పెంచడంతో పాటు దేశానికి కూడా వారు పేరు తెచ్చే అవకాశాలు కల్పిస్తోంది. దీనిలో భాగంగా ప్రధాని మోదీ నిర్వహించిన ఖేలో ఇండియా కార్యక్రమాన్ని గడిచిన ఆగస్టు 27న గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని అన్నారు. ఈ విధంగా మోదీ తమతో నేరుగా సంభాషణలో పాల్గొనడం తమలో ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తించిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నీట్ పీజీ 2026 పరీక్షను గడిచిన ఆగస్టు 30న గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం విజయవంతంగా నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా 6 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు నిర్వహించిన ఈ కంప్యూటర్ ఆధారిత విధాన పరీక్షకు 796 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో 2 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న 2 అంతస్తుల నూతన తరగతి గదుల భవనానికి గడిచిన ఆగస్టు 31న కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే బాలికలకు మరో 12 తరగతి గదులు అదనంగా సమకూరనున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, 2500 మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఈ మహిళా కళాశాల ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని, ఎంతో చరిత్ర ఉన్న ఇటువంటి కళాశాలలో నూతన భవన నిర్మాణానికి కోల్ ఇండియా సంస్థ 2 కోట్ల రూపాయల నిధులు సమకూర్చిందని అభినందించారు. ఈ నిధులతో సుమారు 9600 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+2 అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నామని తెలిపిన మంత్రి, మరో సంవత్సరంలోపు నిర్మాణం పూర్తి చేసి ఈ గదులను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రముఖ జాతీయవాది అర్చక సమాజం కోసం విశేష కృషి చేసిన తమ్మిరిస రామాచార్యుల శత జయంతోత్సవాలను గుంటూరు జిల్లా తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఈ సెప్టెంబర్ 10న స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడుతూ, రామాచార్యుల జీవితకాలం తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఏ పదవిని ఆశించకుండా ప్రజాసేవకు అంకితమయ్యారని కొనియాడారు. తెనాలిలో ప్రయాణికుల సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతి రైలుకు తెనాలిలో నిలుపుదల కల్పించేందుకు కృషి చేశారని గుర్తు చేసిన వెంకయ్యనాయుడు, నేటి తరానికి ఆయన సాదాసీద జీవనశైలి సిద్ధాంత నిబద్దత ఆదర్శమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు గుంటూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వినబోతున్నారు. సమయం 8:35. మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని, మరి మీరు కూడా మీరు కొన్న పాట వినాలనుకుంటే పోస్ట్ కార్డ్ పైన మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, పొదలకూర్ రోడ్ తెలుగుగంగ కాలనీ, నెల్లూరు, పిన్ 524004కి పంపించవచ్చు. మరి ముందుగా మనకి రాస్తున్న వారు ఈ లెటర్ నెల్లూరు నవాపేట నుంచి కాదర్ భాష, దిలీప్, లీలా, ప్రవళిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండి, మోహన్, మదన్, అజయ్, విజ్జి, శంకర్, మాధవి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రాస్తున్నారు. వీరు రంగరంగ వైభవంగా చిత్రనుంచి సాంగ్ కావాలని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోరినట్లు రంగరంగ వైభవంగా చిత్రనుంచి మీరు కోరిన సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన మనోరంజన కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని. మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ లెటర్ని నెల్లూరు శ్రోనాస్పేట నుంచి అమ్ము, శశి, సిరి, మృదుల, రేఖ, తనూజ, మనోజ్, లక్కీ, శాండీ, మేఘన, బింగి ఇంకా లలిత వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు సాహో చిత్ర నుంచి సాంగ్ కావాలి ప్లీజ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. ఓకే అండి, తప్పకుండా మృదుల అండ్ ఫ్యామిలీ మీకోసం సాహో చిత్ర నుంచి మీరు కోరిన సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: just like home.
1: ఓకే, మరి ఈనాటి మన మనోరంజన కార్యక్రమంలో మరొక లెటర్ రాస్తున్న వారు నెల్లూరు ఆదిత్యనగర్ నుంచి సంతోష్, రిషి, సంజయ్, ప్రసూన, లిల్లీ, ఆదిత్య, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. వీరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా అలా వైకుంఠపురం చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే అండి, తప్పకుండా మీరు కోరినట్టు అలా వైకుంఠపురం చిత్రం నుంచి మీరు కోరిన సాంగ్ ప్లే చేస్తున్నా, విందాం.
2: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని. మరి నెక్స్ట్ ఈ లెటర్ రాస్తున్న వారు మనకి నెల్లూరు నిప్పో సెంటర్ నుంచి సంజు, నరేష్, రోజా, నిక్కి, కుమార్, భాగ్యలక్ష్మి, అనంత్, శ్రావణ్, నవీన్, వినీత్, పల్లవి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళు రంగస్థలం మూవీ నుంచి సాంగ్ కావాలి అని చెప్పి కోరుతున్నారు. ఓకే అండి, మీరు కోరినట్టు ఆ మూవీలో నుంచి మీరు కోరిన సాంగే ప్లే చేస్తున్నాను, వినండి.

ఓకే, మరి ఈనాటి మన మనోరంజని కార్యక్రమంలో మరొక లెటర్ ప్రకాష్ నగర్ నుంచి వచ్చింది. సుజాత, రాంబాబు, కోటి, విఘ్నేష్, మాలిని, శ్వేత, శ్రీధర్, వేణు, గోపి, ప్రియాంక వీళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. వీరు మంచి రోజులు వచ్చాయి చిత్రం నుంచి సాంగ్ కావాలని కోరుతున్నారు. ఓకే అండి, మీరు కోరినట్లు మంచి రోజులు వచ్చాయి చిత్రం నుంచి మీరు కోరిన సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి సీమాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరింతవరకు మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు విన్నారు కదా. మరి సమయం అయితే 9 గంటలైంది, వెంటనే మనం హలో అభిరుచి కార్యక్రమానికి వచ్చేద్దాం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని వినేందుకు మన శ్రోత కూడా ఒకరు లైన్లో వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో,
4: నమస్తే మేడం. బాగున్నారు మేడం?
3: గుడ్ మార్నింగ్ అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా?
4: బాగున్నాను మేడం, దేవుడు దయవల్ల.
3: ఓకే, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
4: ఇవాళ నేనున్నాను టైటిల్ సాంగ్. శ్రోతలు ఉన్నారు మేడం,
3: చెప్పండి.
4: తుమ్మలపల్లి మిస్టర్ గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాలెం ఇనమడుగు నుంచి రాయల్ టైలర్ రఫీ గారు.
3: ఓకే,
4: నేను ఉంటాం బాబు మేడం.
3: ఓకే అండి, వీరందరి కోసం కూడా మీరు కొన్నట్టు నేనున్నాను చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను.

0: ఆకాశవాణి సేవపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటున్నారు హలో బ్రిడ్జి కార్యక్రమంలో. ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరొక శ్రోత అయితే మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, బాగున్నారా? మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి.
1: నా పేరు పండార్ త్రిమూర్తి గుప్తా, పెద్దాపురం పొద్దు మాట్లాడతాను. బంగారు తల్లి చిట్టు తల్లి అంటేనే పండార్ త్రిమూర్తి గుప్తా మీరు గతేస్తారని నాకు
0: తెలుసు. తెలుసు సార్, బాగున్నారు అయితే?
1: బాగున్నా. మా ప్రోటోకాల్ ప్రకారం ఎవరు ఎవరు మీ పేరు చెప్పడం తప్ప మీరు బంగారు తల్లి అంటే త్రిమూర్తి గారు అంటారని మీకు తెలుసు బాబు. నాకు ఐడియా ఉంది,
0: నాకు ఐడియా ఉంది సార్.
1: అదే తల్లి.
0: ఓకే, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: అవునవునవును, మా అక్కయ్య కొనుక్కుని ఆలోచించలేదు, మీతో మాట్లాడతాను. ఒక్కసారి మాట్లాడండి. హలో.
0: హలో
1: మేడం.
0: నమస్తే అమ్మ, బాగున్నారా?
1: నమస్తే అండి.
0: నమస్తే, నమస్తే అండి.
1: ఈరోజు రామకృష్ణ గారు పుట్టినరోజు కదండి?
0: అవును.
1: రామకృష్ణ గారు పుట్టినరోజు.

0: మా తమ్ముడు బంధా త్రిముత్తులు గుప్తా పుట్టిండదండి.
1: అవునా?
0: అల్లర్ఫీల్డ్ పాట పుట్టినరోజు పాట అయ్యండి.
1: తప్పకుండా అండి, మీకోసం ఖచ్చితంగా సాంగ్ అయితే ప్లే చేస్తాను.
2: నా ప్రణయ్ గారు
1: చెప్పండి.
2: నా బ్రహ్మగిరి గారు పుట్టిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ రోజే వినాయక చవితి మర్నాడే రుచి పరిచున్నాడు చేసుకుంటాను నా పుట్టినరోజు అనుకోకుండా ఆమె పుట్టినరోజు అడే నా పుట్టినరోజు కూడా కలిపింది. ఈ విషయం మీకు చెప్పడానికి సంతోషిస్తున్నాను.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. సాంగ్ అయితే రెడీగా ఉంది, ప్లే చేయనా?
2: ఆ ప్లే చేద్దరు కానీ ఈ పాట వివరాలు చెప్పి ఎలా తీసుకుంటాను
1: చెప్పండి.
2: అల్లర్ప్రియుడు ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట. గీతం సీతారామ శాస్త్రి, సంగీతం కీరవాణి. ఒక మనసుకునేడు పుట్టిన రోజు. ఈ పాట ముఖ్యంగా రమ్యకృష్ణ గారికి డెడికేట్ చేస్తాను.
1: ఓకే అండి,
2: డెడికేట్ చేసుకుంటాను మీతో.
1: ఓకే అండి, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటున్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో. ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మన నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే. శుభోదయం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాషా.
0: మస్తాన్ గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు అందరు బాగున్నారా?
0: బాగున్నానండి. ఓకే, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు
1: మేడం? ముందుగా స్టేషన్ డైరెక్టర్ గౌరవ్ నీలేనా, తమనవ్ నాగేశ్వరరావు గారికి, అక్కడ ఉన్న వ్యాఖ్యాతలందరికీ ప్రత్యేకముగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎల్ల వేళలా ఆ వినాయకుని ఆశీస్సులు, శివపార్వతుల ఆశీస్సులు మనందరి మీద ఉండి కృపా కటాక్షాలతో సర్వ విఘ్నాలు తొలగిపోయి సంతోషంగా చిరునవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: జై చిరంజీవి సినిమాలో నుంచి జై జై గణేష అన్న పాట మేడం.
0: తప్పకుండా అండి, సాంగ్ అయితే రెడీగా ఉంది, ప్లే చేస్తాను, వింటారా?
1: సంతోషం మేడం,
0: థ్యాంక్ యూ.

0: హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటున్నారు కదా, మరి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో హలో,
0: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? త్వరగా చెప్పాలి, లైన్ కట్ అయిపోతుంది. చెప్పాలి, పేరు చెప్పండి. ఓకే, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు? ఓకే, తప్పకుండా సాంగ్ అయితే ప్లే చేస్తాను.
1: థ్యాంక్ యూ.

0: ఈనాటి మన ప్రోగ్రామ్ లో ఆఖరి సాంగ్ ఎవరితో మాట్లాడదాము? కాలర్ లైన్ లో ఉన్నారు. హలో,
1: శుభోదయం మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడ నుంచి?
1: కావలెడవల గ్రామం నుంచి అహోబిళం వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు ప్రేమైన అభిమానమైనటువంటి మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన ప్రణవ్ మేడం గారికి నమస్కారములు.
0: నమస్తే సార్, బాగున్నారా?
1: ఏం బాగుంటుంది మేడం, వర్షాలు లేక నానా ప్రశ్నలు పడుతున్న రైతులు గానీ అందరూ కూడా.
0: ఓకే, మరి ఈ రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: అదే వాళ్ళ గురించి ఆయన ప్రార్థిద్దామని. రాజకీయ సినిమాలో గోపినాథ్, సోమనాథ్, జగదాబు, తమిళ మస్తానయ్య, ధనలక్ష్మీపురం శ్రీనివాస, ఇస్మాయిల్ అన్న, పాండ్యం పోలయ్య, ముఖ్యంగా మన అనంతరం కోసం మేడం.
0: ఓకే అండి, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.
1: ముఖ్యంగా మీకోసం కూడా మేడం.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం సమయం 9:30 వస్తుంది. ఇంతటితో మనం ఈ కార్యక్రమానికి డాటా చెప్పేసి వెంటనే హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వినే కార్యక్రమానికి వచ్చేద్దాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: అరే ఈనాటి మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ లోకి వచ్చేసాం. మరి వాట్సాప్ లో ఎవరెవరు మనకి మెసేజెస్ పంపించారో చూద్దాం. ముందుగా నెల్లూరు జిల్లా సగ్గ మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి, మౌనిక, సంపూర్ణమ్మ, వెంకటమ్మ మా అందరి కోసం కూడా ఊరి పేరు భైరవ కోన చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. అలాగే పాండురంగ మహత్య చిత్రం నుంచి పాట కావాలి అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, భోగారవి, రేష్మ, రియాన్స్ ఇంకా లక్కీ కోరుతున్నారు. అలాగే ఏదైనా ఒక మంచి సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటూ హితేంద్ర దాస్ అస్సాం నుంచి రాశారు. ఓకే అండి, మీకోసం మంచి సాంగ్ ప్లే చేస్తాను. ఇంకా నిజామాబాద్ జిల్లా తాళరాంపురం నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని మా కోసం మంచి సాంగ్ ప్లే చేయండి ఏదైనా అని కోరుతున్నారు. ఓకే, ఇంకా బంగారు బుల్లుడు చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి అంటూ సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాస్తున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా మరొకరు బుచ్చిరెడ్డిపాల నుంచి షేక్ తబలా, మస్తాన్ బాషా, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరి కోసం కూడా 100% లవ్ చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా ఊరి పేరు భైరవ కోన చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

మరి ఇలాంటి మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో మరొక మెసేజ్ రాసిన వారు కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి, ఏదైనా మంచి సాంగ్ ప్లే చేయండి అంటూ రాజేష్ కన్నా, చిన్నాపాసి, అనితారాజ్, సునీతరాజ్, భానురాజ్, అమిత్ కన్నా ఇంకా అమ్మి కోరుతున్నారు. మరి ఇంకా కర్నూలు నుంచి బ్రహ్మయ్య, మాకు సూత్రధారుల చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. అలాగే రాధాగోపాలం చిత్రం నుంచి ఏదైనా సాంగ్ ప్లే చేయండి అంటూ ముఖేష్ పుచ్చిరెడ్డిపాల నుంచి రాస్తున్నారు. ఇక వీరితో పాటు యముడికి ముగుడు చిత్రం నుంచి పాట కావాలి అంటూ సంజయ్, స్వాతి, భరత్ బెంగళూరు నుంచి రాశారు. అలాగే పుష్ప 2 చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. ఇంకా ఖైదీ చిత్రం నుంచి మంచి సాంగ్ ప్లే చేయండి అంటూ కిషోర్ గంగలు విలేజ్ నుంచి లక్ష్మమ్మ గారు రాస్తున్నారు. అలాగే హలో బ్రదర్ చిత్రం నుంచి పాట కావాలి అంటూ జయలక్ష్మి గారు బెంగళూరు నుంచి రాశారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా పుష్ప 2 చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారి ఈ మెసేజ్ నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీ, ప్రియ, ప్రతీక్ష, సుస్వర మరియు సుమధుర వాళ్ళ కుటుంబ సభ్యులు వీరు శ్రీరాములయ చిత్రం నుంచి ఈ సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. అలాగే మెకానిక్ అల్లుడు చిత్రం నుంచి పాట కావాలి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహపాను జైనుద్దీన్, అభిద ఆయేష కోరుతున్నారు. ఇక వీరితో పాటు ఖైదీ నంబర్ 150 చిత్రం నుంచి పాట కావాలి అంటూ అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ కోరుతున్నారు. అలాగే రంభా ఊర్వశి మేనకా చిత్రం నుంచి పాట కావాలంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహారి యశోద, జానకిరాజు కోరుతున్నారు. ఇంకా రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పూజా చిత్రం నుంచి సాంగ్ కావాలి అంటూ సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి దోనాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా శ్రీరాములయ్య చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాము.

హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి మెసేజ్ రాస్తున్న వారు శ్రీనివాసరావు గారు పోస్టల్ కాలనీ నుంచి మాకు మహానది చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. ఓకే, మరి అలాగే ముద్దుల మొగుడు చిత్రం నుంచి పాట కావాలి అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గంగు మహేందర్ నాగలక్ష్మి గణవీత్ హర్షవర్ధన్ ఇంకా అశోక్ సమత వైష్ణవి చాణక్య రాస్తున్నారు. అలాగే స్వాతి జునుకుల చిత్రం నుంచి మాకోసం సాంగ్ ప్లే చేయండి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, యశ్వంత్ బాబు, నాగమాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. ఇక అలాగే సప్తపది చిత్రం నుంచి పాట కావాలి అంటూ కోట నుంచి హర్ష గారు, సారీ ఆ కోట హర్ష గారు రాస్తున్నారండి నెల్లూరు నుంచి. ఓకే, మరి వీరందరి కోసం కూడా మహానది చిత్రం నుంచి ఈ పాట.

0: ஆமம் சந்தகம் பாடவே.
1: ఓకే, మరి ఈనాటి మన ప్రోగ్రాంలో మరొక సాంగ్ ఎవరు కోరుతున్నారో చూద్దాం. సొంతం చిత్తం నుంచి పాట కావాలి అంటూ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, హరికిషన్జీ, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట నరేష్ గ్రామ ప్రజలందరూ కోరుతున్నారు. కవితతో పాటు వినాయక చవితి రెండో రోజు సందర్భంగా అందరికీ కూడా మంచి సాంగ్ ప్లే చేయండి అంటూ రాజశేఖర్ రాజు కోరుతున్నారు. అలాగే కలిసిన ధర్మరాజు చిత్రం నుంచి పాట కావాలి అంటూ దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూర్ కడప జిల్లా నుంచి రాస్తున్నారు. అలాగే వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత వీళ్ళు దేవుళ్ళ చిత్రం నుంచి పాట కావాలి అని కోరుతున్నారు.

ఇంకా ఏమండవు శ్రీవారి చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయ్భాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్, వీరు సీఎం రోడ్, ఆటోనగర్, నిజామాబాద్ నుంచి రాస్తున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా మన ఈనాటి ప్రోగ్రాంకి ఆఖరి సాంగ్ సొంతం చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

మరి ఇంతవరకు మీరు మన ఆకాశవాణి శివపురి ఎఫెక్ట్ కేంద్రం ప్రభాత ప్రసారాలు విన్నారు కదా. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ప్రణవి మళ్ళీ కలుసుకుంటుంది మంచి మంచి సాంగ్స్తో. మరి కాసేపట్లో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్త విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ మీ ప్రణవీ.

0: కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్కు మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రస్థానంలో మౌలిక వసతుల నిర్మాణం కీలక దశకు చేరుకుంటోంది. రాజధాని అమరావతి నిర్మాణం నుంచి తీరప్రాంత పోర్టుల అభివృద్ది వరకు, జాతీయ రహదారుల నుంచి గ్రామీణ రోడ్ల వరకు, ఇంటింటికి తాగునీటి సరఫరా నుంచి భారీ సాగునీటి ప్రాజెక్టుల వరకు రాష్ట అభివృద్దికి అవసరమైన అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయం, జాతీయ స్థాయి మౌలిక వసతుల కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక రాష్ట ఆర్థిక పురోగతికి కేవలం ఒక్క రంగంలో పెట్టుబడులు సరిపోవు. మంచి రహదారులు ఉండాలి, పోర్టులు అభివృద్ది చెందాలి, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు సిద్ధం కావాలి, గ్రామాలకు తాగునీరు అందాలి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తవ్వాలి. ముఖ్యంగా రహదారి, రైల్వే, పోర్టు, పారిశ్రామిక ప్రాంతాలు పరస్పరం అనుసంధానమైతేనే పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు వేగంగా విస్తరించే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం రాష్ట మౌలిక వసతుల అభివృద్దికి ఒక కీలక ఆధారంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట అభివృద్దిలో అత్యంత ప్రాధాన్యమైన అంశం. అమరావతిని ఆధునిక పరిపాలనా నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన భారీ మౌలిక వసతుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. 2024-25 కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించడం రాష్ట్రానికి ముఖ్యమైన మద్దతుగా నిలిచింది. రాజధాని ప్రాంతంలో పరిపాలన భవనాలు మాత్రమే కాకుండా ప్రధాన రహదారులు, ట్రంక్ ఇన్ఫ్రాస్టక్చర్, డ్రైనేజీ వ్యవస్థలు, వరద నియంత్రణ చర్యలు, నీటి సరఫరా, భూ సమీకరణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన వంటి అనేక పనులు చేపట్టాల్సి ఉంది. రాజధాని అమరావతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఇంద్రలోక్ కీ రాజధాని కా నామ్

0: अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्र के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्र विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्र के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम का दो, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नो आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नो अधुनातन प्रदेश का मार्चे शक्ति।
1: రాజధాని నగరం అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కాదు. ప్రజలకు సులభమైన రవాణా, సురక్షితమైన నివాస ప్రాంతాలు, మెరుగైన నీటి పారుదల, విద్యుత్, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, వాణిజ్య పారిశ్రామిక కార్యకలాపాలకు అనుకూల వాతావరణం వంటి అంశాల సమాహారం. అందుకే అమరావతిలో రహదారుల నిర్మాణం, వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి పనులకు ప్రాధాన్యమివ్వడం భవిష్యత్తు నగర నిర్మాణానికి బలమైన పునాది వేయడమే. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం, కమ్యూనికేషన్ అంతా కూడా ఒక డక్ట్ తీసుకొస్తాం, కరెంటు కూడా డక్ట్ లో వచ్చి మీ ఇంటి దగ్గర కరెంట్ ఇస్తాం, గ్యాస్ కూడా పిఎన్జి ఉంటుంది, కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం, పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకొస్తాం, నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇంకో పక్క గోదావరి నీళ్లు, రెండు చూస్తే అమరావతి మొత్తం నీటి సమస్య ఉండదు. ఇలాంటి బ్రహ్మాండమైన నది ఉండే ఏకైక రాజధాని మన అమరావతి అని మరొకసారి తెలియజేస్తున్నా. మొదటిది నో పోల్ సిటీ, రెండోది బ్లూ సిటీ, మూడోది గ్రీన్ సిటీ. బయోడైవర్సిటీలో ప్రపంచంలో నెంబర్ వన్ మన అమరావతి. చెట్టు ఎప్పుడు కూడా మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఇస్తుంది, గార్డెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. నాలుగోది గ్రీన్ ఎనర్జీ, ఇక్కడ వాడే కరెంట్ అంతా మీ ఇంటి పైన మీరందరూ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి, మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి, చాలకపోతే మేము గ్రీన్ ఎనర్జీ తెస్తాం, అది కూడా ఇక్కడ ఇస్తాం. పొల్యూషన్ ఫ్రీ, నాలెడ్జ్ ఎకానమీ, డీప్ టెక్ క్యాపిటల్. ఫస్ట్ టైం అమరావతిలో మీరు చూశారు క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏవి మాట్లాడుతున్నా, నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్, డేటా సెంటర్లు వస్తున్నాయి, ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. అందుకే ఈ సిటీకి డీప్ టెక్ క్యాపిటల్ గా నామకరణం చేయడమే కాకుండా అన్ని యూనివర్సిటీలు ఇక్కడ వస్తాయి.
1: సుమారు 974 కిలోమీటర్ల సముద్రతీరం కలిగిన ఆంధ్రప్రదేశ్కు పోర్టులు సహజమైన ఆర్థిక బలం. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం వంటి ప్రధాన పోర్టులతో పాటు రామాయపట్నం, మూలపేట వంటి కొత్త పోర్టుల అభివృద్ది రాష్ట తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలను తెరుస్తోంది. పోర్ట్ అభివృద్ది అంటే కేవలం నౌకలు వచ్చి వెళ్లే సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాదు, పోర్టు చుట్టూ రహదారులు, రైల్వేలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ పార్కులు, కోల్డ్ చైన్లు, పరిశ్రమలు, ఎగుమతి కేంద్రాలు అభివృద్ది చెందాల్సి ఉంటుంది. ఈ అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాగరమాల కార్యక్రమం వంటి కార్యక్రమాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోర్టులకు మెరుగైన రహదారి, రైల్వే కనెక్టివిటీ ఏర్పడితే సరుకు రవాణా సమయం తగ్గుతుంది, రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల పరిశ్రమలు పోర్టుల సమీపంలో ఏర్పాటయ్యేందుకు ఆసక్తి చూపుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్ ఉత్పత్తులు, తయారీ రంగ ఉత్పత్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఎగుమతులకు కూడా పోర్టులు ప్రధాన ద్వారాలుగా మారవచ్చు. ఆంధ్రప్రదేశ్లో పోర్టు మౌలిక వసతులను పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానించడం మరో కీలక అంశం. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ VCIC, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ HPIC వంటి ప్రాజెక్టులు రాష్ట పారిశ్రామిక అభివృద్దికి వ్యూహాత్మకంగా ఉపయోగపడే అవకాశముంది. కొప్పర్తి, ఓర్వకల్లు వంటి పారిశ్రామిక ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పన, వాటిని జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టులతో అనుసంధానించడం ద్వారా పెట్టుబడులకు అవసరమైన లాజిస్టిక్స్ వ్యవస్థ బలోపేతం కావచ్చు. ఒక పరిశ్రమకు భూమి మాత్రమే సరిపోదు, ముడిసరుకు సకాలంలో రావాలి, తయారైన ఉత్పత్తి మార్కెట్కు చేరాలి,

0: ఉత్పత్తి చేయాల్సిన సరుకు పోర్టుకు వేగంగా చేరాలి. ఇందుకోసం రోడ్డు, రైల్వే, పోర్టు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి. అందుకే పారిశ్రామిక కారిడార్ల అభివృద్ది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే అవకాశం కలిగిస్తోంది. ఏ ప్రాంతమైనా అభివృద్ది చెందాలంటే అక్కడికి చేరుకునే రహదారి ఉండాలి, పరిశ్రమలకు సరుకు రవాణా సులభంగా ఉండాలి, రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకెళ్లగలగాలి, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పట్టణాలతో రాకపోకలు మెరుగుపడాలి. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారతమాల పరివ్యాప్తి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన PMGSY వంటి కార్యక్రమాల ద్వారా రహదారి కనెక్టివిటీకి ప్రాధాన్యమిస్తోంది. జాతీయ రహదారులు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, పోర్టులను అనుసంధానిస్తే గ్రామీణ రహదారులు చిన్న పట్టణాలు, గ్రామాలను ప్రధాన రవాణా వ్యవస్థతో కలుపుతాయి. దీంతో రవాణా సమయం తగ్గడమే కాకుండా మార్కెట్లకు చేరుకునే అవకాశం పెరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్కు 2019-20 నుంచి కేంద్రం జల్జీవన్ మిషన్ కింద 14,334.69 కోట్ల రూపాయల కేంద్ర నిధుల కేటాయింపు నమోదయ్యింది. జల్జీవన్ మిషన్ 2.0లో నీటి సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి దీర్ఘకాలిక నిర్వహణ, నీటి నాణ్యత, సేవల స్థిరత్వంపై మరింత దృష్టి పెట్టడం జరుగుతోంది. ఒక గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీరు అందుబాటులోకి వస్తే మహిళలు, పిల్లలు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రజారోగ్యం మెరుగుపడుతుంది, గ్రామీణ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందువల్ల తాగునీటి మౌలిక వసతులు కూడా రాష్ట్ర అభివృద్దిలో కీలకమైన భాగమే. జల్జీవన్ మిషన్పై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
1: ఇప్పుడు దాకా జల్జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం అంతవరకు పరిమితమైంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కల కనీసం రోజుకి 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జల్జీవన్ మిషన్ సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష. ఈ వర్క్ షాప్ ని ఎందుకు అమృత ధారణ పెట్టాము జల్జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నింటిని వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా ఎలా దీన్ని మనం ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్ గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం, అది అమృత ధార సంబంధించి 95.44 ట్యాప్ కనెక్షన్స్ కి 38 సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ తీసుకోమని ప్రతిపాదన ఉంది. 22 లక్షల కుటుంబాలకు గాను 55.37 లక్షల గృహాలకి నీటి కుళాయిలు అందించబడ్డాయి. జలజీవన్ మిషన్ గతంలో తాగునీటి వనరులు ఎక్కువ శ్రేణుల్లో బోర్వెల్స్ నే ఉపయోగించడం జరిగింది, కానీ ఇది భవిష్యత్తుకి సుస్థిరమైనవి కావు. ఈ జలజీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశానికి అసలు సంబంధం లేని వర్క్ షాప్ ఎందుకు పెట్టామంటే, ప్రతి 26 జిల్లాల నుంచి వచ్చిన అధికారులందరికీ కూడా జిల్లాకి వెళ్ళి కనుక్కోవాలని, దాని నుంచి ఉత్పన్నమైంది ఈ వర్క్ షాప్. అన్నింటినీ సమగ్రంగా తీసుకుని ఒక హోలిస్టిక్ ప్లానింగ్ తోటి జేజేఎం మనం ఆంధ్రప్రదేశ్ కి దీన్ని అమృత ధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల చర్చలో పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక స్థానముంది. సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ అభివృద్దితో అనుసంధానమైన ఈ భారీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కొనసాగుతోంది. పోలవరం పూర్తయితే సాగునీటి విస్తరణ, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, తాగునీటి లభ్యత వంటి అంశాల్లో రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభించే అవకాశముంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: ఈ సంవత్సరం 48% వర్షాభావం, కృష్ణా డెల్టాను కాపాడుకోవాలి, పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా జిల్లాకు నీళ్లు తీసుకొచ్చాను, ఇప్పటి వరకు 450 TMC నీళ్లు తీసుకొచ్చాం, ఇంకో పక్కన 50,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించగలిగాం, ఇంకొక పక్క పోలవరం ముమ్మరంగా పనులు అవుతున్నాయి. 2027 మార్చికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి, అక్కడ నీళ్లన్నీ కూడా గ్రావిటీతో వస్తాయి, 2 పుణ్య నదులు కలుస్తాయి, గోదావరి, కృష్ణ. నా ఆలోచన వంశధార నుంచి పెన్నావరకు కలపాలని, అన్ని నదులు అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి, 3 మీటర్లు 8 మీటర్లు ఉండాలి, ఆ నీళ్లు ఏమైనా వాడుకోవాలి, కరువు లేకుండా దూరదృష్టితో నదులు అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదు, మంచి నీళ్లు వచ్చాయి, రొయ్యల ఉత్పత్తి కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది,

0: 48% జీఎస్డిపి కాంట్రిబ్యూషన్ రొయ్యల ద్వారా వచ్చిందంటే అది ఇక్కడ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
1: అందువల్ల అమరావతి నగర మౌలిక వసతులు ఒకవైపు, పోర్టులు, రహదారులు మరోవైపు, పోలవరం వంటి జలవనరుల ప్రాజెక్టులు ఇంకోవైపు, ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విస్తృత మౌలిక వసతుల వ్యవస్థలో భాగాలుగా చూడాల్సి ఉంటుంది. మౌలిక వసతులపై పెట్టుబడి పెట్టడం వల్ల ప్రత్యక్షంగా రహదారులు, భవనాలు, పోర్టులు నిర్మితమవుతాయి. అయితే దాని ప్రభావం అంతటితో ఆగిపోదు. కొత్త రహదారి ఏర్పడితే దాని వెంట వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. పోర్టు అభివృద్ది చెందితే లాజిస్టిక్స్, గిడ్డంగులు, రవాణా రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. పారిశ్రామిక కారిడార్ వస్తే తయారీ రంగంలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మౌలిక వసతుల పెట్టుబడులు పరిశ్రమలు, ఉపాధి, ఆదాయం, ఆర్థిక వృద్ధి అనే శ్రేణిని సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మౌలిక వసతుల అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన అంశం అనుసంధానం. అమరావతి నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం, పారిశ్రామిక ప్రాంతాల నుంచి పోర్టులకు అనుసంధానం, గ్రామాల నుంచి మార్కెట్లకు రహదారి అనుసంధానం, పోర్టుల నుంచి రైల్వే మార్గాలకు అనుసంధానం, ఇవన్నీ సమగ్రంగా అభివృద్ది చెందితేనే మౌలిక వసతుల పెట్టుబడులకు పూర్తి ఫలితం లభిస్తుంది. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయం, జాతీయ పథకాలు, మౌలిక వసతుల కార్యక్రమాలను సమర్థంగా వినియోగించడం ద్వారా ఈ అనుసంధాన వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చు. అమరావతికి ప్రత్యేక ఆర్థిక సహాయం, పోర్టుల అభివృద్దికి సాగరమాల వంటి కార్యక్రమాలు, జాతీయ గ్రామీణ రహదారులకు కేంద్ర పథకాలు, పారిశ్రామిక కారిడార్లకు మద్దతు, గ్రామీణ ప్రాంతాల్లో జల్జీవన్ మిషన్, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం, ఇవన్నీ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్దికి ఒక విస్తృత దిశ కనిపిస్తోంది. తీర ప్రాంతం, రాజధాని, పారిశ్రామిక ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, జలవనరులు అన్నిటినీ రహదారి, రైల్వే, పోర్ట్, లాజిస్టిక్స్ నెట్వర్క్తో అనుసంధానించగలిగితే ఆంధ్రప్రదేశ్ దేశంలోని ప్రముఖ ఆర్థిక, పారిశ్రామిక, లాజిస్టిక్స్ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగే అవకాశాలు మరింత బలపడతాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు, పథకాలను సకాలంలో వినియోగించడం, ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం, నిర్మించిన మౌలిక వసతులు ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు, యువతకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చేలా చూడటం, ఇదే ఇప్పుడు రాష్ట్రం ముందున్న ప్రధాన కర్తవ్యం. మౌలిక వసతులు నిర్మించడం అభివృద్దికి పునాది అయితే వాటిని పరస్పరం అనుసంధానించడం ఆ అభివృద్దికి వేగం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రయాణంలో కేంద్ర రాష్ట్ర సమన్వయం ఈ వేగానికి మరింత బలాన్ని అందించగలదు. కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్కు మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన డాక్టర్ జి రాంబాబు, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
0: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: ప్రయాణికులకు ముఖ్య గమనిక, ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
6: ఆర్బీఐ అంటుంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
7: ఏంట్రా అలా ఉన్నావు, ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
8: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది, ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు.
7: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
9: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే రావు చందమౌళి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర గారు పాడగా వేటూరు సుందరరామ్మూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:31 దాటి 13 సెకండ్లుగా వస్తుంది. మనవనం హరివిల్లవ్.

ఇంకా నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక కోడిగుడ్డు ఉడకడానికి 10 నిమిషాలు పడుతుంది, అదే పాత్రలో 7 గుడ్లు ఒకేసారి ఉడకబెడితే ఎన్ని నిమిషాలు పడుతుంది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. ముసపెట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, మెర్సి విజయ, రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా మేడం అంటూ పంపించారు. బాగున్నానండి. అలాగే ఆన్సర్ చెప్పండి ఇంకా బాగుండదు. విజయవాడ నుంచి నందు గుడ్ మార్నింగ్ అంటూ వినయ చవితి శుభాకాంక్షలు అంటూ పంపించారు. హలో హలో గుడ్ మార్నింగ్ సౌంది గారు ఎలా ఉన్నారు అంటూ విజయలక్ష్మి గారు పెడకొండూరు నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఇంకా పెడన జోగనందర్ కాలనీ అప్పల్ రాజ్ గారు హాయ్ సౌజ్ గారు ఎలా ఉన్నారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మోనిష అండ్ చల్లపందరం నుంచి మాధురి అండ్ మోనిష తమిళనాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాజు గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు 7 మినిట్స్ అంటూ సుమని పెడన్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండి. ఫ్రమ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శివ లిఖిత శరణ్య ఫ్రమ్ దర్శి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారండి. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు, పుట్టపాకి నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిన్ని మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అశోక్ నగర్ నుంచి విజయవాడ నుంచి ఉషా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంబిక భవానీపురం నుంచి హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అన్ని గుడ్లు ఉడకడానికి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హర్విల్లు ప్రోగ్రామ్ కి స్వాగతం అంటూ పొన్నూరు మండలం నుంచి చిందలపూడి నుండి బి ఆదాం అండ్ మల్లేశ్వర్ గారు మెసేజ్ చేశారు అండ్ శ్రీను గారు కూడా మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వేటపల్లం రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు బాగున్నారా అండి పంపించారు. చాలా రోజుల తర్వాత కాదండి బాగానే వచ్చాను. ఇంకా ముసాపేట్ మహబూబ్ నగర్ ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 30 మినిట్స్ అని పంపించారు రాంగ్ ఆన్సర్. డి గురుస్వామి నాయుడు రొంబిచర్ల నుంచి దొడ్డదేవరపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు 12 నిమిషాలు అని పంపించారు రాంగ్ ఆన్సర్ అండి. వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మహమ్మద్ ఎనేతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ రివీల్ చేసేయాలి కదా, ఆన్సర్ ఏంటి అంటే అదే 10 నిమిషాలు, ఏ పాత్ర అయినా ఏ గుడ్లైనా అదే టైం పడుతుంది కదా, సో అదే ఆన్సర్ అనమాట. 10 మినిట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడిగిస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఓ ప్లాస్టిక్ బకెట్ నిండా నీళ్లున్నాయి, ఆ నీటిని తగ్గించడానికి వెలుగుతున్న అగరబత్తిని రంధ్రం చేయడానికి నీళ్లలో వేశారు, అయితే నీళ్లు తగ్గుతాయా పెరుగుతాయా అలానే ఉంటాయా? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866 24 888 14 కి మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారత్ FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, పవిత్ర బంధము నుంచి. ఇది ఎవరు పాడారంట కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడగా, ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 52 సెకండ్లు కావస్తుంది. మనమున్నాం హరవిల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ప్లాస్టిక్ బకెట్ నిండా నీళ్లున్నాయి, ఆ నీటిని తగ్గించడానికి వెలుగుతున్న అగరబత్తిని రంధ్రం చేయడానికి నీళ్ళలో వేశారు. అయితే నీళ్లు తగ్గుతాయా పెరుగుతాయా అలానే ఉంటాయా అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపించారు, 10 నిమిషాలు అంటూ ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. సైద గారు నర్సరావుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, పుడిపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సెకండ్ క్వశ్చన్ కి. చిన్ని మచిలీపట్నం నుంచి ఎక్స్ప్లెనేషన్ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాకేష్ ఫ్రమ్ ముంబై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజు ఏలూరు నుంచి ఏమవుతుందని అడగలా, పెరుగుతాయా తగ్గుతాయా అలానే ఉంటాయని అడిగాను. బట్ ఎనీవే కరెక్ట్ ఆన్సర్ రాజేష్ గారు, రాజు గారు. ఇంకా పొన్నూరు మండలం చంద్రపూడి బి ఆదాం మల్లేశ్వరి ఆదిశేషు చెనకేశ్వరరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా

ఎం నరేష్ అండ్ రోజా. 10 నిమిషాలు అంటూ ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి సెకండ్ క్వశ్చన్ కూడా ట్రై చేయండి. ఇంకా సుమని పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మలయాళ సంగీత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నేను సుకన్య, ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ని గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. విజయలక్ష్మి పడకొండరు ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మామ్ ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, జయశ్రీ సీత అలానే ఉంటాయంటూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పేరైతే లేదు, మరి పేరైతే పంపించలేదు. ఇంకా ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా షో బాగుంది అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే నీళ్ళు అలానే ఉంటాయి. ఎందుకు అంటే మీరు చెప్పినట్టుగానే చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ఎందుకంటే అగరబత్తి నీళ్ళలో వేగానే ఆరిపోతుంది కాబట్టి ఆ నీళ్లు అలానే ఉంటాయి అనమాట. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 10:54 దాటి 15 సెకండ్లకు వస్తుంది. ఈనాటి హర్విలకైతే బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అలాగే ఈనాటి నా షో కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి మాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: विविध भारती न्यूज हेडलाइंस तो कनपर्ति राणी కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర తీరంలో నిర్వహిస్తున్న సాగర తీర మహాగణపతి ఉత్సవానికి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు సాయంకాలం హాజరుకానున్నారు. మంగినపూడి సాగర తీరంలో ప్రతిష్ఠించిన 63 అడుగుల విజయ గణపతిని దర్శించి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్టంలో మొత్తం 163 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 6 నుంచి 27 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తిరుపతి తిరుమలలో పర్యటించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఈ రోజు సాయంకాలం ధ్వజారోహణాన్ని నిర్వహించనుంది. ఈ రోజు రాత్రి పెదశేష వాహనంతో వాహన సేవలను ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్టంలోని ఇంజనీర్లందరికీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మహోన్నత ఇంజనీర్ భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని మంత్రి వెల్లడించారు. ఆర్చరీ ప్రపంచకప్లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరును రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ పట్టుదల ఏకాగ్రత కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు రేపు కోస్తా జిల్లాలు నంద్యాల అనంతపురం చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో రాష్టంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మలేరియా డెంగీ స్క్రబ్ టైఫస్ టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ చందన. మరి చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మధ్యాహ్నం పూట మీ అందరినీ పలకరించేందుకు వచ్చి. మరి 11:10 దాటి ఎగ్జాక్ట్లీ 11 మినిట్స్ కూడా అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి. మరి ఏం కబుర్లు చెప్పుకుందాం, చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు ముందుగా అయితే ఒక ఆదర్శ కుటుంబం గురించి మాట్లాడుకుందాం. అర్థమైందిగా ఏ అప్డేట్ ఇవ్వబోతున్నానో. మరి ఈ అప్డేట్ గురించి మాట్లాడబోయే ముందు మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది మరి హీరో అండ్ డైరెక్టర్ కాంబోలో. మరి ఆ కాంబో ఏంటో వినేద్దాం ఒక మంచి సాంగ్ తర్వాత. ఇప్పుడైతే మీకోసం నువ్వు నాకు నచ్చావించి శంకర్ మహాదేవన్ గారు పాడగా మంచి పాట వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూశారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

మహాదేవన్ గారు పాడగా మంచి పాట వినేశారు కదా, మరి AK-47 లాంటి ఒక మూవీ అప్డేట్ రెడీగా ఉంది. అదే మన ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనమాట. పేరు వెరైటీగా ఉంది కదా, మరి సినిమా కూడా అలాగే ఉండబోతుంది. ఎందుకో తెలుసా, అక్కడ ఉండేది ఎవరు, మన వెంకీ మామ. మరి అది సంగతి. మరి వెంకటేష్ గారు శ్రీనిధి శెట్టి జంటగా నటించబోతున్న సినిమా అనమాట. మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సినిమాతో మళ్ళీ అలా అలా అలా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో మరి ఈ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆల్రెడీ నువ్వు నాకు నచ్చావు మూవీ నుంచి సాంగ్ వినేశాం కదా, వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారి కాంబోలో మరి ఈ కాంబో మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో, బాగుంటుందని అనుకోవాలి మనం. సో మరి ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే, ఇదొక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబ హాస్య కథగా ప్రారంభమవుతుంది, అండ్ సడన్ గా ఒక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా మలుపు తిరుగుతుందిట. మరి అలా థియేటర్స్

దర్శకత్వంతో మనల్ని అలరించబోతున్న మరొక కొత్త చిత్రమే ఇది. సో ఇది ఆదర్శ కుటుంబం. మరి ఈ ఆదర్శ కుటుంబానికి సంబంధించి సంగీతం ఎవరు అందిస్తున్నారు అని అంటే ఎస్ఎస్ తమన్ గారు అనమాట. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా? మన గాంధీ జయంతి రోజున, అది అక్టోబర్ 2 అనమాట. సో అది విషయం. మరి ఇంకా తెలుసుకుందాం ఇంకొన్ని కబుర్లు అయితే ఈ లోపు. మంచి పాట అయితే రెడీగా ఉంది, వింటూ ఆనందించండి సినిమా కబుర్లలో.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: చెప్పే రూల్స్ ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుక్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏమైనా పిచ్చి పనులు చేయాలని చూశావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
1: ఒక్కో టైగర్.

మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటో అర్థమైందా రాజా? మరి సాంగ్ అయితే వినేశారు జైల సినిమా నుంచి. మన హీరో రజనీకాంత్ గారు ఒక మంచి రోల్ నటించిన ఒక మంచి సినిమా అనమాట జైలర్. అయితే మరి 2023లో రిలీజ్ అయింది, ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది అనమాట అప్పట్లో. మరి ఆ తర్వాత ఈ మూవీ సీక్వెల్ గా రాబోతున్నదే జైలర్ 2 అనమాట. ఒక యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి ఇప్పుడు ఈ సీక్వెల్ ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అంటే అక్టోబర్ 15 అనమాట. మరి నెల్సన్ దిలీప్ కుమార్ గారు డైరెక్షన్ అందిస్తున్న ఈ సినిమాకి మన అందరి వన్ ఆఫ్ ద ఫేవరెట్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు అనమాట. అది సంగతి. మరి అక్టోబర్ 15 వరకు వెయిట్ చేయాలి మన జైలర్ లో తలైవాన్ని చూడాలంటే. మరి అది విషయం. ఇంకా ఉన్నాయి అప్డేట్స్, మాట్లాడుకుందాం తెలుసుకుందాం. ఈ లోప ఇంకొక మంచి పాట అయితే వినేద్దాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం లో సినిమా కబుర్లు.

0: కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

డియర్ కామ్రేడ్స్, మరి డియర్ కామ్రేడ్ నుంచి సాంగ్ ఉన్నాయి కదా, మనమైతే ఉన్నాం సినిమా కబుర్లలో. మరి ఈ డియర్ కామ్రేడ్ నుంచి మనందరికి అలా అలా మనందరినీ అలరించిన అందమైన రియల్ కమ్ రియల్ జంటకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే రెడీగా ఉంది. సో అప్పటిదాకా రియల్ జంటగా ఉండి ఈ మధ్యనే రియల్ జంట అయిపోయినా మన విజయ్ దేవరకొండ రష్మికాల సినిమా రణబాలి అనమాట. 1850s నాటి రాయలసీమ బ్యాక్గ్రౌండ్ లో మనకి జరిగిన ఒక వారియర్ లాంటి కథ అనమాట ఈ సినిమా అయితే. మరి ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అయితే విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ ఎవరు అని అంటే రాహుల్ సక్రియాల్. సో మరి సక్రిత్య, సో ఆయన పేరు అదనమాట సంక్రీత్యన్. సో మరి ఈ రాహుల్ గారితో పాటు మనకి మ్యూజిక్ అందించేది ఎవరు అని అంటే అజయ్ అతుల్ గారు అనమాట. మరి అక్టోబర్ 16th ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ రియల్ జంట మరి సూపర్ డూపర్ హిట్ అందించుకోవాలని మనందరం కోరుకుందాం. అండ్ మరొక మంచి పాట అయితే వినిద్దాం వీళ్ళు రియల్ జంటగా తొలిసారి జంటగా నటించిన సినిమా గీత గోవిందం నుంచి. మరి ఆ పాట వచ్చేస్తోంది చిన్మయి శ్రీపాద వాయిస్ లో, వింటూ ఆనందించండి.

0: भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ మంచి సాంగ్ అయితే వినేశారు గీతా గోవిందం నుంచి. అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో. మరి నెక్స్ట్ ఏ అప్డేట్ చెప్పబోతున్నాను అని అంటే, స్టాలిన్ మూవీ తర్వాత మరొక్కసారి మనందరికీ జోడీగా కనిపించబోతున్నారు మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ త్రిషతో పాటు మెగాస్టార్ చిరంజీవి గారు అన్నమాట. మరి వీళ్ళిద్దరూ కలిసి రాబోతున్న నటించబోతున్న కొత్త చిత్రమే విశ్వంభర. మరి ఈ చిత్రం పేరు చాలా చక్కగా ఉంది. మరి ఈ సినిమా కూడా అంతే అందంగా ఉండబోతుందని మనమైతే కోరుకుందాం. మరి ఈ సినిమా విషయానికి వస్తే మల్లిది వశిష్ఠ గారు అయితే డైరెక్షన్ అందిస్తున్నారు అండ్ మనందరి ఫేవరెట్ ఎంఎం కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు. మరి ఒక సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ గా అయితే రాబోతుంది అనమాట ఈ విశ్వంభర. మరి ఇప్పటికే మనకి రమ రామ రామ అంటూ మంచి పాట రిలీజ్ అయిపోయింది కదా. మరి ఇంకా ఇంకా మంచి అప్డేట్స్ రెడీగా ఉన్నాయి. మరి అక్టోబర్ 15 అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉందన్నమాట. ఈ 2026 అక్టోబర్ 15. మరి ఇంకా ఈ రాముడి గురించి మాట్లాడుకుందాం, చిరు గారి గురించి కూడా మాట్లాడుకుందాం. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అంటే చిరు గారి రాముడి పాట వినేద్దామా? మరి ఇప్పుడు మీకోసం అయితే అల్లుడా మజాకా నుంచి ఎస్పీ బాలగారు పాడిన పాట వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్.

అది సంగతి. మరి రావుడి పాట అంటే ఈ మాత్రం ఉండకపోతే ఎట్లా? మరి ఇప్పుడైతే మీకోసం ఎక్కడికి పోతావు చిన్నవాడా నుంచి సాంగ్ అయితే వినిపిస్తాను. బట్ అంతకన్నా ముందు ఒక అప్డేట్ అయితే రెడీగా ఉంది. అదేంటి అని అంటే, మరి మనకి ఈ సినిమాలో కనిపించే మన హీరో నిఖిల్ గారి అప్డేట్ అనమాట. మరి స్వయంభూ అనే సినిమాతో ఒక కొత్త హిస్టారికల్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా ఒక కొత్త సినిమాతో మన ముందుకైతే రాబోతున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏంటో తెలుసా? ఈ సినిమా కేవలం 175 డేస్ లోనే షూటింగ్ పూర్తి చేసుకునే ఒక కొత్త ఇది తీసుకున్నారనమాట, ఒక నిర్ణయం అయితే. అండ్ ఇందులో పూర్తిగా మనకి ఎలా కనబడుతుందంటే ఒక 2500 విఎఫ్ఎక్స్ గ్రాఫిక్ షూట్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఇదొక దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు కాకుండా ఒకప్పటి హిస్టారికల్ పీరియడ్ ఎలా ఉండేది, మనకి రాజుల కాలం నాటి పీరియడ్ అంతా ఎలా ఉండేది అని ఒక కొత్త హిస్టారికల్ వరల్డ్ ని క్రియేట్ చేశారట ఈ విఎఫ్ఎక్స్ తో. మరి అది సంగతి. మరి ఈ సినిమాలో అయితే మనకి నిఖిల్, అలాగే సంయుక్త, మీనన్, నభా, నటేష్ అందరూ కనిపించబోతున్నారు. మరి ఈ సినిమా వచ్చేసి భరత్ కృష్ణమాచారి గారి డైరెక్షన్ లో, అలాగే రవి బస్రూర్ గారి సంగీతంతో మనకి అక్టోబర్ 29 థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరి వెయిట్ చేద్దాం అప్పటి వరకు. అయితే మరి ఈలోపు మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఇందాక చెప్పినట్టుగా ఎక్కడికి పోతాచిందేవాడ నుంచి మరి వచ్చేస్తున్నాడు 100 స్పీడ్ లో ఆ సాంగ్ తో. మరి వింటూ ఉండండి మన సినిమా కపులలో.

ఎస్, మరి 100 స్పీడ్ లో సాంగ్ అయితే వినేశారు కదా మన ఎక్కడికి పోతూ అవసరం వాడ నుంచి. అండ్ చివరిగా మనం అయితే ఒక విషయాన్ని మాట్లాడేసుకుందాం. మరి ఈ రోజు ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బర్త్డే అనమాట. అండ్ ఈవిడ గురించి మాట్లాడాలి అంటే అటు 1980s వాళ్ళకి, 1990s వాళ్ళకి అండ్ ఇప్పటి నేటి తరం జెన్జీకి అందరికీ కూడా ఇష్టమైన నటి అనే చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఎవరో చెప్పన అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపించే అందమైన అమ్మాయి పాత్రలో నటించాలన్నా అదే అమ్మాయిలందరూ కలిసి పూజించే ఒక అమ్మోరి పాత్రని మనం నటించాలి అన్న ఆవిడ తర్వాత ఎవరైనా నిరూపితేశారు ఒక మంచి అందమైన నటి, మనందరి ఫేవరెట్ రమ్య కృష్ణ గారు అనమాట. మరి రమ్య అనేది ఆవిడ పేరు అండ్ కృష్ణ అనేది వాళ్ళ హస్బెండ్ పేరు. సో రమ్య కృష్ణ గారు మారిపోయారు. మరి ఇంకా ఈవిడ గురించి మాట్లాడాలి అనంటే నరసింహలో నీలాంబరి అయిన, మన బాహుబలిలో రాజమాత శివగామి అయిన మరి ఆవిడ తర్వాత ఎవరైనా ఇటు తెలుగు, అటు తమిళ్, అటు కన్నడ, అటు మలయాళం, హిందీ ఇలా అనేక భాషల్లో అనేక చిత్రాల్లో నటించి అలరి చేశారు. మరి ఇన్ని సినిమాల్లోంచి ది బెస్ట్ సాంగ్ మీకు వినిపిస్తున్నాను నరసింహ సినిమా నుంచి నీలాంబరిగా. మరి ఎంత బాగా నటించారో కదా. మరి ఆ పాటతో మన సినిమా కబుర్లో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. వింటూ ఆనందించండి, స్టే ట్యూన్డ్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: विविध भारती न्यूज हेडलाइंस तो कनपड़ी కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర తీరంలో ప్రతిష్ఠించిన 63 అడుగుల మహాగణపతి ఉత్సవానికి రాష్ట గవర్నర్ డాక్టర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు సాయంకాలం హాజరుకానున్నారు. రాష్టంలో మొత్తం 163 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అక్టోబర్ 6 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రేపు తిరుపతి తిరుమలలో పర్యటించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్టంలోని ఇంజనీర్లందరికీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మహోన్నత ఇంజనీర్ భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో రాష్టంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. మలేరియా, డెంగీ, స్క్రబ్ టైఫస్, టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియటం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం రూపొందాలని ఆయన ఆకాంక్షించారు. వాయువ్య బంగాళాఖాతాన్ని అనుకుని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు రేపు కోస్తా జిల్లాలు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఈ రోజు సాయంకాలం ధ్వజారోహణాన్ని నిర్వహించనుంది. ఈ రోజు రాత్రి పెద్దశేష వాహనంతో వాహన సేవలను ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: Ek Bharti FM 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు

0: విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

12:04 ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. మరి మీకు తెలుసా ఈ రోజు అసలు ఎక్కడికి వెళ్ళబోతున్నాము? ఒక్క రోడ్డు అంటే ఒక్క దేశం కాదు, ఒక్క ప్రాంతం కాదు, ఏకంగా రెండు ఖండాల్ని మనం అలా కంబైన్ చేయబోతున్నాం మన ప్రయాణంతో.

మరి ఇంతకీ ఎక్కడికి వెళ్ళబోతున్నాం చందన అనుకుంటున్నారా? సాధారణంగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏదన్నా ఒక రోడ్వే, రైల్వే ఇట్లా ఎంచుకొని వెళ్తూ ఉంటాం కదా. కానీ ఈ రోజు మనం చేసే ఈ ప్రయాణంలో ఆ రోడ్డే చాలా ప్రత్యేకం అన్నమాట. సో ఈ రోడ్డుకు ఉన్న ప్రత్యేకత ఏంటో మాట్లాడేస్తాను. అండ్ ఇవాళ ఒక అందమైన రోడ్డు మార్గాన్ని, రోడ్డు ప్రయాణాన్ని మనం చేయబోతున్నాం అన్నమాట. మరి ఇప్పుడైతే మంచి పాట వస్తుంది మీకోసం. ఈ పాట విన్న తర్వాత నేను మీ అందరితో షేర్ చేస్తుంటాను మంచి సాంగ్. తర్వాత ఈ రోడ్డు గురించి, అసలు ఏంటి, ఎందుకు మనం ఈ రోడ్డు మీద వెళ్ళాలి, మనం ఇంకా ఎలానో వెళ్ళకూడదా అనుకుంటారా, మీకున్న ప్రత్యేకత తెలిసాక వావ్ అంటారు. సో అది సంగతి మరి చెప్తాను. దాని గురించి ఈలోపు ఒక మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

0: ఫోన్ తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: నూనూ గుమిసాల నూత్న యవ్వనము.

ఎస్, మంచి సాంగ్ అలా వినేశారు సవ్యసాచి నుంచి. అండ్ మనం అయితే మీకు తెలుసాలా ఉన్నాం, మరి చెప్పా కదా సాధారణంగా ఏదైనా చోటుకి వెళ్ళాలంటే ఏదైనా ఒక రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటాం, కానీ ఆ మార్గమే అందంగా ప్రత్యేకంగా మారితే ఎంత బాగుంటుందో కదా. మరి ఇప్పుడు మనం వెళ్లబోయే ఈ రోడ్డు మార్గం ప్రత్యేకత ఏంటి అని అంటే, ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళాలంటేనే కారులో వెళ్తుంటే మనకి ఏదో పెద్ద రూట్ లో వెళ్తున్నాం, చాలా లాంగ్ జర్నీ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మనం వెళ్ళబోయే ఈ రోడ్డు మార్గం ప్రత్యేకత ఏంటంటే, ఈ రోడ్డు మార్గం ఏకంగా రెండు ఖండాలని అంటే రెండు కాంటినెంట్స్ ని కలిపేస్తుంది అన్నమాట. అలా రెండు ఖండాలని దాటుతూ వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది ఈ రోడ్డు మార్గం అయితే. మరింతకీ ఏంటో ఆ మార్గం, దాని పేరు ఏంటి అని అంటే పాన్ అమెరికన్ హైవే అనమాట. సో ఈ హైవే పొడవు ఎంతో తెలుసా? 48,000 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. మరి అంతే, ప్రపంచం మొత్తం మీద చూస్తే అత్యంత పొడవైన రోడ్డు మార్గాల్లో ఇది కూడా ఒకటి అనమాట. మరి ఇప్పుడు మనం అదే రోడ్డు మార్గంలో ప్రయాణించబోతున్నాం, మరి ఎంత బాగుందో ఆలోచించండి. మనకి ఇంత పెద్ద డిస్టెన్స్ జర్నీని మనం కవర్ చేయాలంటే ఈ 1 అవర్ మనకి సరిపోతుందా? సరిపోదు. కానీ టైం ట్రావెల్ చేయాలి అని అంటే మనం ఎలా అయినా చేసేయచ్చు. సో అదే మన వీధి జర్నీ అనమాట. మరి అలా ఈరోజు మనం పాన్ అమెరికన్ హైవే లో ప్రయాణించబోతున్నాం. మరి అదే విషయం, మరి ఈ హైవే మీద ప్రయాణించాలి అని అంటే ఇంకా చాలా చాలా ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ దారి మధ్యలో మనం ఒక పాట కూడా వినేద్దాం. ఇప్పుడైతే మీకోసం ఆడవాళ్ళు మీకు జోహార్లో నుంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు, పంట బాగానే పండిందిగా.
3: పంట బాగానే పండింది గానీ రేట్లు పడిపోయినాయిగా, ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
2: ఓ అదానీ సమస్య, దానికంత దిగులెందుకు. పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో, ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
4: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.

ఎస్, మంచి సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు మీకు తెలుసాలో. మరి మనం అయితే తెలుసుకుంటూ ఉన్నాం పాన్ అమెరికన్ హైవే గురించి. మరి ఈ పాన్ అమెరికన్ హైవే ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండైంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పుడైతే. సో నార్త్ అమెరికాలోని అలస్కా ప్రాంతంలో మొదలై సౌత్ అమెరికాలోని అర్జెంటీనా వరకు విస్తరించిందనమాట ఈ పాన్ అమెరికన్ హైవే అనే రోడ్డు మార్గం. మరి ఈ మార్గం అమెరికా ఖండాల్లోని, అంటే అటు నార్త్ అమెరికా ఇటు సౌత్ అమెరికా, ఈ రెండు ఖండాల్లోని మనకి అనేక దేశాలని మలుపు, అంటే కలుపుతూ తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ మార్గంలో మనకి కెనడా, అమెరికా, చైనా సారీ మెక్సికో వీటితో పాటు పెరు, చిలి వంటి దేశాలు కూడా మనకి దారి మధ్యలో అలా కనబడుతూ ఉంటాయన్నమాట. ఇలా మొత్తం మనకి 14 దేశాలు ఒకేసారి కలిసి ఈ రోడ్డు మార్గంలో మనకు ఒక లైన్ లాగా, ఒక వే లాగా ఏర్పాటు అవుతాయన్నమాట. అయితే మనకి ఇది ఒకే రోడ్డు లాగా నిర్మించబడిన ఒక రోడ్డు అయితే కాదు. ఎందుకనంటే సో మామూలుగా జంక్షన్స్ కనుక గమనిస్తే ఒక 3 రోడ్లు కలయిక లాగా అనిపిస్తుంది కదా, అలాంటి ఒక పెద్ద జంక్షన్ అనుకోండి అంతే. సో ఈ పాన్ అమెరికన్ హైవే విషయానికి వస్తే నేను ఇందాక అన్నట్లు ఇది ఒక్క రోడ్డుతో ఒకే రోడ్డు లాగా నిర్మించబడిన రోడ్డు మార్గం అయితే కాదు. వివిధ దేశాల జాతీయ రహదారులకి కలిపి ఒక ప్రధాన రహదారి లాగా, ఒక మెయిన్ హైవే లాంటి దాన్ని ఈ రోడ్డు మార్గంగా వాళ్ళు పేరు పెట్టి ఈ రోడ్డు

అన్ని ఉపయోగిస్తున్నారనమాట. సో అందుకే ఈ రోడ్లన్నిటి యొక్క నెట్వర్క్స్ ని కలిపి పాన్ అమెరికన్ హైవేగా నిర్మించారు. సో అప్పటి నుంచి మనం దీన్ని పాన్ అమెరికన్ హైవేగా పరిగణిస్తూ ఉన్నాం. మరి ఈ రోడ్డు మార్గంలో ఇంకా మనం ఏమేం చూడొచ్చు, ఏం చేయొచ్చు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకోసం మంచి పాట వస్తుంది, మరి ఈ పాట తర్వాత మనకి న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం.

0: विविध भारती FM 101.3।
1: राम नालो नीकु नच्चिंदेंटि?
2: నువ్వు బా మాట్లాడుతావు సీతా, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటో సీతా, అది నాకు చాలా ఇష్టం.
1: సమయం 12:30, ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్ గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచుకునే లక్ష్యంతో భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే 2 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకలు ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎంతో విశిష్టమైందని, ఏకగ్రీవంగా ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఒక గొప్ప విజయంగా ప్రశంసించారు.
4: It is now marked by greater engagement, growing influence and a renewed sense of confidence under the visionary leadership of our honorable prime minister Sri Narendra Modi ji. We are constantly and consistently seeing the global voice for peace, progress and prosperity. 3 years ago we also hosted the G20 summit. Through the summit, Sriman Modi ji brought to the forefront our ancient philosophy of Vasudeva Kutumbakam. We have now emerged as the voice of the countries of the global south.
3: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ సౌత్ ఆందోళనలతో పాటుగా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథం మరింత ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరుస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని, భారత్ పట్ల అంచనాలు పెరిగాయని తెలిపారు.
5: India today engages with a much wider range of countries and regions. Our interests have become increasingly global. Our responsibilities have grown and expectations of India have also risen correspondingly. India is also articulating with greater confidence its perspectives on global challenges, including those that concern the global south. A rising India must increasingly bring its own history, experience, interests, concepts and even terminology to the way it approaches the world. ICWA has an important place in this endeavor.
3: భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. విశ్వేశ్వరయ్య చేసిన సేవలు స్మరించుకునేందుకు, దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్ర గౌరవించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఈ దినోత్సవం నిర్వహిస్తారు. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభావంతులని, దేశ నిర్మాణ దృక్పథం పౌరులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రేపటి కోసం ఆవిష్కరణలు చేస్తూ పరిష్కారాలు అందిస్తూ దేశ నిర్మాణానికి తోడ్పడుతున్న ఇంజనీర్లందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
6: మహాన్ ఇంజనీర్స్ కి హమారీ విరాసత్ మే ఏక్ ఐసా రత్న భీ హమే మిలా జిస్కే కార్య ఆజ్ భీ లోగో కో అచంభిత్ కర్ రహే హై ఔర్ వే థే భారత రత్న డాక్టర్ ఎం విశ్వేశ్వరయ్య. उन्हीं की याद में 15 सितंबर को इंजीनियर्स डे के रूप में मनाया जाता है. उनके पद चिन्हों

0: चलते हुए हमारे देश के इंजीनियर पूरे विश्व में अपनी अलग पहचान बना चुके हैं।
1: मैं इस अवसर पर सभी इंजीनियरों को उनकी निर्माण शक्ति को आदरपूर्वक नमन करता हूं।
2: ఎం విశ్వేశ్వరయ్య జీవితం క్రమశిక్షణ ఆవిష్కరణ ప్రజాసేవలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య చేసిన విశేష కృషి కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి అవిశ్రాంత ఆవిష్కరణలే భారతదేశ పురోగతిని ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పండుగైన నూఖాయ్ సందర్భంగా దేశ ప్రజలకు ముఖ్యంగా ఒడిశా ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. నూఖాయ్ కేవలం ఒక సాంప్రదాయ పండుగ మాత్రమే కాదని సామూహిక విందులు స్నేహితుల కలయికలతో సామాజిక కుటుంబ సాన్నిహిత్యానికి ఒక ప్రతీక అని రాష్టపతి పేర్కొన్నారు. సంవత్సరి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. క్షమాగుణం దయ ప్రతి బంధాన్ని బలపరుస్తాయని ఈ సంవత్సరి గుర్తు చేస్తుందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మాత్రమే కాకుండా ప్రాచీన నాగరికతలో ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని భారత్ వేడుకగా జరుపుకుంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆధునిక ప్రజాస్వామ్య సంస్థలు రూపుదిద్దుకోవడానికి చాలా కాలం ముందే ప్రాచీన భారతీయ గ్రంథాలు సామూహిక చర్చల గురించి ప్రజాసభల గురించి ప్రస్తావించాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. చర్చలు సంప్రదింపులు సభ సమితుల గురించి ఋగ్వేదం ప్రస్తావిస్తుందని చెప్పారు. అలాగే వైశాలితో సహా ప్రాచీన గణతంత్ర రాజ్యాలు గణసంఘాల్లో కాలక్రమేణ స్వయం పాలన సంప్రదింపుల సంస్థలు సాంప్రదాయాలు అభివృద్ది చెందాయని తెలిపారు. డిఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం భారతదేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన డిఆర్డీఓ ఇండస్ట్రీ సెనర్జీ మీట్ విమర్స్ 2026 సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ క్షిపణుల నుంచి రాడార్ల వరకు యుద్ద విమానాల నుంచి నీటిలోకి కదిలిగే జలాంతర్గాముల వరకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలో డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందని పేర్కొన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్ పెంచుకోవాలని లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ 5 రోజుల చర్చలు September 18 వరకు కొనసాగుతాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25లో ఉన్న 8.66 బిలియన్ అమెరికన్ డాలర్స్ తో పోలిస్తే 2025-26లో 8.22% క్షీణించి 7.95 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. కెనడాకు భారత్ ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఉక్కు, సీఫుడ్, పత్తి వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు ఎగుమతి చేస్తుండగా పప్పుధాన్యాలు, ముత్యాలు, విలువైన రాళ్లు, బొగ్గు, ఎరువులు, కాగితం, ముడి చమురును ప్రధానంగా దిగుమతి చేసుకుంటుంది. భారత్ నుంచి కెనడాకు ప్రధాన సేవారంగ ఎగుమతుల్లో టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇతర వ్యాపార సేవలు ఉన్నాయి. వరల్డ్ సర్క్యులర్ ఎకనమిక్ ఫోరం 2026 సదస్సు గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ సంయుక్తంగా ప్రారంభించారు. సర్క్యులర్ ఎకానమీ ప్రజలు శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఇతరత్వంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65కు పైగా దేశాల నుంచి 2000కు పైగా పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన ప్రాచీన సాంస్కృతిక ఆచారాలైన వస్తువులు తిరిగి ఉపయోగించడం, సంరక్షణ విలువలు నేటి ఆధునిక విధానాలకు అనుగుణంగా మార్చుకుందని భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ ప్రజా ప్రసార మాధ్యమం దూరదర్శన్ ఈరోజు 67వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది. 1959 సెప్టెంబర్ 15 ఆల్ ఇండియా రేడియో కింద ఒక ప్రయోగాత్మక టెలివిజన్ సేవగా ఇది ప్రారంభమైంది. నాటి రాష్టపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. 1976 ఏప్రిల్ 1 ఆల్ ఇండియా రేడియో నుంచి విడిపోయి స్వయం ప్రతిపత్తిని సాధించింది. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల సమయంలో రంగుల టెలివిజన్ ప్రవేశపెట్టడంతో దూరదర్శన్ ఆకర్షణ మరింత పెరిగింది. ఇక 1997 సెప్టెంబర్ 23 ప్రసార భారతి కార్పొరేషన్ ఏర్పడ్డాక మరింతగా విస్తరించింది. ప్రస్తుతం 35 శాటిలైట్ ఛానళ్లు, 66 స్టూడియో కేంద్రాలతో వివిధ ప్రాంతీయ మాధ్యమాల ద్వారా దూరదర్శన్ ప్రజలకు సేవలు అందిస్తుంది. రామాయణ్, మహాభారత్, మాల్గుడి డేస్, శక్తిమాన్, చిత్రహార్, ఫౌజీ, సర్కస్ వంటి ఎన్నో అద్భుత ధారావాహికలు ప్రసారం చేసి ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమాచార ప్రసారంతో పాటు సాంస్కృతిక పరిరక్షణలో, జాతీయ సమైక్యతలో దూరదర్శన్ కీలక పాత్ర పోషిస్తుంది.

యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిల్లో వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు జరిగే రెండో మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలం ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. టీ20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. మరి మీకు తెలుసాలో మనం వెళ్తూ ఉన్నాం కదా ఒక పెద్ద రోడ్డు మార్గంలో. మరి ఈ రోడ్డు మార్గం పేరు పాన్ అమెరికన్ హైవే అని చెప్పి చెప్పా కదా. అటు నార్త్ అమెరికాలోని అలాస్కాలో మొదలై ఇటు సౌత్ అమెరికాలోని అర్జెంటీనా దగ్గర వరకు విస్తరించి ఉంది అని చెప్పా. మొత్తం 48,000 కిలోమీటర్ల పొడవు గల ఒక అందమైన అతి పొడవైన రోడ్డు మార్గం అనే చెప్పుకోవాలి. మరి ఈ హైవేలో మనం ప్రయాణించాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడి నుంచి మన పక్క ఊరికి వెళ్ళాలంటే ఒక 100 లేదా 50 లేదా 30 ఇలా కిలోమీటర్ల లెక్కను కొలుచుకుంటూ వెళ్తాం. సో అలా కొలుచుకొని 10 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఒక ఎస్టిమేషన్ ఒక 1 గంట గంట ఇట్లా వేసుకుంటూ ఉంటాం కదా. అలా మనం గనక ఈ 48,000 కిలోమీటర్ల హైవేని మనం ప్రయాణించాలి అని అంటే ఎలా కొలత వేసుకున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి అనుకోండి, ఒక రోజుకి 500 కిలోమీటర్ల చొప్పున ప్రయాణించినా దాదాపు 2 నెలల టైం పడుతుందంట మొత్తం ఈ హైవేని మనం కవర్ చేయాలి అంటే, స్టార్టింగ్ టు ఎండింగ్ 500 కిలోమీటర్లు ఒక రోజుకు ప్రయాణించినా సరే 2 నెలల పాటు నిరంతర ప్రయాణం చేయాలా? ఓ మై గాడ్ అనిపించిందా? సో మరి ఈ ప్రయాణంలో ఉన్న స్పెషాలిటీ అదనమాట. మరి ఈ రోడ్డు మార్గంలో మనం అందమైన వాతావరణాన్ని, అలాగే సరిహద్దులని, అలాగే రహదారుల పరిస్థితుల్ని, వీటన్నిటినీ గమనించుకుంటూనే ప్రయాణించగలగాలి. అప్పుడే మనం సురక్షితంగా ప్రయాణిస్తాం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న డ్రాబ్యాక్ ఉంది. ఏంటో చెప్పనా? 1-2 కిలోమీటర్లు ట్రావెల్ లేకపోతే 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయగానే ఏమనిపిస్తుంది, అబ్బా కొద్దిసేపు పక్క కాపండి అని చెప్పి ఒకసేపు 2-3 నిమిషాలు అలా పక్క కాపి మనం వాటర్ లేకపోతే ఏదైనా చిన్న టీ తాగడమో ఇలా ఏదో ఒకటి చేయడం, లేదు ఇంకాస్త దూరం 30-40 కిలోమీటర్లు ప్రయాణించారనుకోండి, తీరిగ్గా ఏ వెహికల్ వేసుకొస్తామో ఆ వెహికల్ ని పక్కన పెట్టేసి కనీసం 10 నిమిషాలన్నా బ్రేక్ తీసుకుంటాం కదా. మరి ఇలా ఏకంగా 48,000 కిలోమీటర్లు ఉన్నప్పుడు మధ్యలో బ్రేకులు పడకుండా ఉంటాయా? అస్సలు పడకుండానే ఉండవు కదా. మరి ఆ టైం కూడా ఇందులో మనకి క్యాలిక్యులేట్ అవుతుంది. కాబట్టి ఇలా సుమారు 2 నెలల ప్రయాణం చేయొచ్చు అన్నమాట. సింపుల్ గా సంవత్సరం మొత్తంలో ఏదైనా టూర్

పెట్టుకోవాలి అని అనుకుంటే ఇగో ఇలాంటి ఒక రోడ్డు మార్గాన్ని ఎంచుకోండి చాలు శుభ్రంగా. మరి ఈ రోడ్డు మార్గంలో ఇంకా రోడ్డు తప్పితే ఇంకేం కనబడవచ్చు అందునా అని మీకు డౌట్ రావచ్చు. ప్రకృతి మనల్ని పలకరిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా, ఈ రోడ్డు మార్గంలో మనకి అందమైన మంచు పర్వతాలు, పచ్చని వర్షారణ్యాలు, అంటే ప్రత్యేకంగా వర్షాలు ఎక్కువగా కురిసి మనకి అరణ్యంగా ఏర్పడిన వర్షారణ్యాలు అన్నమాట. అదే కాకుండా ఎడారులు, కొండలు, లోయలు ఇవన్నీ కూడా ఎదురవుతాయి. అండ్ వీటితో పాటు ఎన్నో నేషనల్ పార్క్స్, అలాగే ఎన్నో రకాల బ్యూటిఫుల్ జూ పార్క్స్ ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. మరి ఇన్ని ఉన్నప్పుడు ఈ రోడ్లో వెళ్ళకపోతే ఎలా చెప్పండి. సరే ఇంకా మాట్లాడుకుందాం, ఇంకా ప్రయాణిద్దాం ఇదే రోడ్లో ఇంకాసేపు అయితే. మరి ఇప్పుడైతే మంచి పాట వస్తుంది మీకోసం, మనసంతా నవ్వే సినిమా నుంచి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

ఎస్ అందమైన హైవే మీద అలా ప్రయాణిస్తూ ఉన్నాం కదా, మరి ఈ హైవేకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే, సాధారణంగా మనం ఏదైనా ఒక రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు సాధారణంగా రోడ్లన్నీ ఎలా ఉంటాయి, ఎయిదర్ సిమెంట్ రోడ్డు లేదా గరుకు రోడ్డు, మట్టి రోడ్డు, తార్ రోడ్డు, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. మరి ఈ హైవే అంటే అనేక రహదారులు కలిసిన ఒక హైవే అని కూడా చెప్పారు, అవునా? మరి ఈ హైవేకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనకి అనేక దేశాలు 14 దేశాలు లింక్ అయి ఉంటాయని కూడా మాట్లాడుకుందాం ఈ హైవేకి. మరి ఈ హైవే మొత్తంలో మనకి పనామా నుంచి కొలంబియాకి వెళ్లే దారి మధ్యలో అయితే ఒక దట్టమైన అడవి వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి బ్రేక్ పడుతుంది. ఎందుకు అని అంటే, సాధారణంగా హైవే అంటే మనకి స్ట్రైట్ గా మనకి రూట్ మ్యాప్ క్లియర్ గా ఉంటుంది, కానీ ఈ హైవేలో ప్రయాణించేటప్పుడు మటుకు ఈ అడవి మార్గంలో మనం 100 కిలోమీటర్ల పైగా విస్తరించిన మార్గంలో మనం పూర్తి రహదారు ఉండదు కాబట్టి మనం ప్రయాణించాల్సి వస్తుంది అన్నమాట.

అది సంగతి. మరి ఎలా ప్రయాణించాలనుకుంటున్నారు? కేవలం ఒక రోడ్డు మీద మాత్రమే కాదు, ఈ హైవేలో మనం ప్రయాణించాలి అని అంటే ఒక 100 కిలోమీటర్ల పైగా విస్తరించిన పూర్తి రహదారి ఉండదు కాబట్టి మనం వాహనం మీద ప్రయాణ మార్గాన్ని ఎంచుకోలేమన్నమాట. ఆ 100 కిలోమీటర్ల వరకు మాత్రం మన సముద్ర మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఆ సముద్ర మార్గం కూడా దాటిన తర్వాత అప్పుడు మళ్ళీ హైవే అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంత ఉందన్నమాట ఒక్క రోడ్డులో, కేవలం ఒకే ఒక్క రోడ్డు. మరి ఈ రోడ్డు ఎంత బాగుందో కదా. మరి ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారుల్లో ఇది కూడా ఒకటి, పాన్ ఇండియా సారీ పాన్ అమెరికన్ హైవే అన్నమాట. మరి ఇటువంటి హైవేలు ఇంకా ఉన్నాయి, మరి అవేంటో నేను మీకు షేర్ చేస్తాను. మరి ఈలోప మంచి పాట అయితే వచ్చేస్తుంది మీకోసం, ఒకే ఒకడు మూవీ నుంచి. మరి ఈ పాట ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేయగా, ఏఎం రత్నం గారు లిరిక్స్ అందించుగా, జీన్ శ్రీనివాస స్వర్ణలత ఇద్దరు కలిసి పాడారన్నమాట. వింటూ ఆనందించండి, స్టే ట్యూన్డ్.

ఇలానే ఉంటుంది అనమాట. రోడ్డు అంతా కూడా మనం అందమైన రోడ్డు మార్గాన్ని ప్రయాణించేసాం. మరి ఇట్లాంటి అత్యంత పొడవైన రోడ్డు రైలు మార్గాలు చాలానే ఉంటాయి. బట్ ఇలాగ మన పాన్ అమెరికన్ హైవే లాంటి మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా? సో అదేంటి అని అంటే, మన ఆస్ట్రేలియాలో ఉందన్నమాట ఒక హైవే, అది హైవే నెంబర్ 1 అనమాట ఆస్ట్రేలియా మొత్తంలోనే. ఇది 14,500 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అండ్ రష్యాలో మరొకటి ఉంది, ట్రాన్స్ సైబేరియన్ హైవే అని, ఇది ఏకంగా 11,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అండ్ మన ఇండియాలో కూడా ఒకటి ఉంది, అటు శ్రీనగర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు కవర్ అవుతూ NH-44 అనమాట. సో ఇది 4,000 కిలోమీటర్ల పొడవు అనేది ఉంటుంది. మరి అత్యంత పొడవైన రోడ్డు మార్గాలు అనమాట ఇవన్నీ కూడా. అండ్ కేవలం ఒక రోడ్డు మార్గంగా కాకుండా దారి మధ్యలో పర్వతాలు, కొండలు, లోయలు, ఇలా అన్నిటినీ ప్రకృతి రమణీయతని మనకి అలా చూపించే ఒక అందమైన

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋ ಕನಪಡ್ತ ರಾಣಿ. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రభుత్వ శాఖలపై సమీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17న ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కోరారు. ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17న సాయంకాలం ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించాలని కోరారు. తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని టీటీడీ ఈవో ఎం రవిచంద్ర అధికారులకు సూచించారు. తిరుపతి జూ పార్కు రోడ్డులోని దేవలోక్ వద్ద భక్తుల వాహన పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. రాష్టంలో వివిధ శాఖల్లో మొత్తం 892 పోస్టుల భర్తీకి ఏపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను ఏపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఎంపిక పరీక్షకు నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్తాలు సమర్పిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుపతిలో భక్తులకు జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్ల జారీని ఈ నెల 19వ తేదీ వరకు నిలిపివేశారు. ఈ నెల 21న దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టోకెన్లను 20వ తేదీన జారీ చేస్తారు. భారత్ చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంబడి చైనా సైనిక మోహరింపులు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: Bharti FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్ కోర్స్.

ಎಸ್ ವಿಂಟುನಾರು ವಿಭಾರತಿ ಎಫ್ಎಂ ಬಂದಿರೋ 1.3 ಒನ್ ಓ ಕ್ಲಾಕ್ 4:43 అయిపోయింది. మనం ఇంట్రో ఇచ్చేసాం ధీరా ప్రోగ్రామ్ కి. మరి ఇవాల్టి ధీరాలో మనం మన భారతీయురాలైన ఒక ధీర వనిత గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంతకి ఆమె ఎవరు తెలుసుకుందామా? మరి ఆవిడెవరో కాదు, రక్మాభాయ్ గారు అనమాట. మరి రక్మాభాయ్ గారి గురించి మాట్లాడాలి అని అంటే మన భారతదేశంలో మహిళల హక్కుల కోసం పోరాడిన తొలి ధైర్యవంతమైన మహిళలు ఉంటారు చూసారా, తొలితరం వారు. వారిలో ఈవిడ కూడా ఒకడనమాట. సో అది విషయం. మరి ఈవిడ గురించి మాట్లాడాలి అని అంటే 1964లో ముంబైలో జన్మించారు. చిన్న వయసులోనే ఆమెకు దాదాజీ బికాజీ గారిచే వివాహం జరిగింది. మరి అయినప్పటికీ కూడా రక్మాబాయి గారు తన చదువును కొనసాగించాలి అని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నారనమాట. అలా నిర్ణయించుకొని తన సొంత జీవితాన్ని తానే నిర్మించుకోవాలి, అంటే తన చదువు, తన జీవించాలనుకున్న విధానాన్ని, ఇవన్నిటినీ కూడా తన సొంత జీవితాన్ని అంతా కూడా తానే నిర్మించుకోవాలి అని చెప్పి కోరుకున్నారనమాట. మరి ఆ తర్వాత ఏం జరిగింది తన లైఫ్ లో, ఇవన్నీ కూడా నేను మీతో మాట్లాడబోయే ముందు మరి రక్మాభాయ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఇవాళ తీరాల్లో అన్నాను కదా, మరి ఆవిడ గురించి మరికొన్ని విషయాలు నేను మీతో షేర్ చేయబోయే ముందు మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా.

0: చూడగా
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ఎస్ వకీల్ సాబ్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి రక్మాభాయ్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి చిన్నప్పుడే ఆవిడ తన చదువును కొనసాగించాలని, సొంత జీవితాన్ని నిర్మించుకోవాలి అని కోరుకున్నారు. అయితే అప్పటికే తనకి పెళ్ళైపోవడం ఇవన్నీ జరిగాయని చెప్పాను కదా. కానీ తను ఈ చదువు కోసం అని చెప్పి భర్తతో కలిసి జీవిస్తే మనకి చదువులో వెనకైపోవచ్చేమో అని ఒక ఆలోచనతో ఆవిడ తన భర్తతో కలిసి జీవించేందుకు నిరాకరించారట. ఎప్పట్లో అప్పట్లో అంటే 18వ శతాబ్దం అంటే 1860లు 70లు 80లు అనమాట. మరి అప్పట్లో అంటే ఇది చాలా ఒక సెన్సేషనల్ విషయమే కదా, అంటే ఒక పెద్ద వివాదంగా మారిపోయిందనమాట. అలా మారిపోయి తన భర్త కూడా కోర్టును ఆశ్రయించడం ఇలా జరిగింది. కానీ రక్మాభాయ్ గారు మాత్రం తన ఇష్టానికి వ్యతిరేకంగా వివాహ జీవితం కొనసాగించలేను అని ఒక పోరాటం చేశారనమాట ఆ కాలంలోనే. సో అప్పట్లోనే అంటే ఎలాగా ఇది ఎలా టర్న్ అయింది అని అంటే పాయింట్ అనేది తన లైఫ్ ఒక అమ్మాయి కానీ ఒక ఎవరైనా సరే ఒక గర్ల్ లేడీ ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ ని వాళ్ళు సొంతగా లీడ్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ ని వాళ్ళు సొంతగా మూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇప్పట్లో అంటే ప్రోత్సహించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ 1860లు 70లు 80లు అంటే కష్టమే కదా. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ కాలంలోనే తను ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవటం ఏ విధంగా మారింది అని అంటే స్త్రీల పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చకి కారణమైంది అనమాట. కానీ ఈ చర్చలన్నీ ఎలా ఉన్నా, ఆ వ్యతిరేకత ఎలా ఉన్నా సరే ఆమె మాత్రం తన పోరాటాన్ని ఎక్కడ ఆపలేదన్నమాట. అంటే తన కాళ్ళ మీద తను నిలబడాలి అని అనుకున్న పోరాటాన్ని, అలా తమ మైండ్ లో ఉన్న ఆలోచనలన్నింటినీ ఆవిడ ఏం చేశారు అని అంటే ది టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఒక దీని ద్వారా ప్రత్యేకించి ఒక పత్రిక ఒక వేదిక ద్వారా తన వ్యాస రూపాల్లో అంటే తను రచించిన

వ్యాసాల రూపాల్లో తను ఏమనుకుంటోంది అనే యొక్క విషయాన్ని, ఆలోచనల్ని మనకి రచించారన్నమాట. అంతేకాదు ఇవన్నీ తన ఆ రచన రూపంలో వెల్లడించడం వల్ల ఏమైంది అని అంటే, బాల్య వివాహాల విషయం గాని, మహిళల సమ్మతి, అంటే చాలా మంది ఏదైనా ఇంటి డెసిషన్స్ లేకపోతే ఆఫీస్ లో అయినా సరే ఏమైనా డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఇలాంటప్పుడు స్త్రీల యొక్క పర్మిషన్ తీసుకోకుండా, అంటే వాళ్ళు ఏముందిలే అని చెప్పి తీసేసి పడేస్తారు కదా, అలా ఈ విషయంలో కానీ. అండ్ అలాగే వివాహంలో స్త్రీల హక్కులు, అంటే పెళ్లి చేసుకోగానే ఇంకా ఆ అత్తింటి వాళ్ళు చెప్పిందే వినాలి అన్న హక్కులు ఉండే కదా ఒకప్పట్లో, వాళ్ళ మాట మీరకూడదు ఇలాంటివన్నీ. కానీ అవి అన్ని విషయాల్లో వినాలో వినకూడదా అనే డెసిషన్ అమ్మాయి చేతుల్లో ఉంటుంది అని, ఇలాంటి మార్పులు ఇవన్నీ కూడా రావడానికి రీజన్ ఎవరు అని అంటే, ఆ తొలితరం ధైర్యశాలు అన్నమాట. మరి వారే ఈ ధీరవంతులు అందరూ, మరి వారిలో ఒకరే మన రక్మాభాయి గారు అనమాట. అలాగా ఈ బాల్య వివాహం, మహిళల సమ్మతి, వివాహంలో స్త్రీల హక్కులు, వీటన్నిటి మార్పులకి కారణమయ్యాయన్నమాట ఆవిడ రాసిన రచనలన్నీ కూడా. అలా చివరికి ఏమైంది అని అంటే, రక్మాభాయి గారు తన స్వేచ్ఛను తాను పొందారు. చివరికి ఎట్లా అయినా సరే తాను సొంతగా తన జీవితాన్ని నిర్మించుకోవాలి అని అనుకున్న ఆవిడ కళ నిజమైంది అనమాట. అలా తను వైద్య విద్య నేర్చుకునేందుకు ఇంగ్లాండ్ వెళ్లారు. అలా వైద్య విద్యని పూర్తి చేసి ఇండియాకి తిరిగి వచ్చారు. అలా ఇండియాకి తిరిగి వచ్చి వైద్య సేవల్ని కూడా అందించారనమాట. మరి అలా అందించిన మన రక్మాభాయి గారి ఏమయ్యారు అని అంటే, మన నేటి స్త్రీలందరికీ కూడా విద్య పట్ల కానీ, స్వతంత్ర నిర్ణయం తీసుకునే విషయంలో కానీ, గౌరవప్రదమైన జీవితాన్ని మనం నిర్మించుకోవడంలో కానీ మనం ఎంత ముఖ్య పాత్ర వహించాలి అనే యొక్క పాయింట్ని నిరూపించగలిగారనమాట. అలా నిరూపించి నేటి స్త్రీలందరికీ కూడా ఒక ఆదర్శమూర్తిగా నిలిచారు. మరి అది రక్మాభాయి గారి స్టోరీ అయితే. మరి ఇలాగా మనం తెలుసుకున్నాం కదా, మరి ఈవిడ సంఘటనలు నేటికి, అంటే ఈవిడ లైఫ్ లో జరిగిన సంఘటనలు మనకి నేటికి కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడంటే మనకి చాలా ఆప్షన్స్ తక్కువ, మరి ఇప్పుడు ఇప్పటికీ అలానే ఉందా? ఉంది. మరి దీని గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం ఇవాళ ధీరాలో అయితే. ఈలోప మంచి పాట వినేద్దామా? మరి గుడ్ లక్ సఖీ నుంచి వచ్చేస్తుంది మంచి పాట, వింటూ స్టే ట్యూన్డ్.

0: ಗೊತ್ತಿಲ್ಲ.
1: ಅದು ಸುಡನ್ ರೋಯ್,
2: ಈ ಅದೃಷ್ಟಾಲನು ನಮ್ಮನ್ನು ನೇನಸಲೆ, ಮೀ ದೃಷ್ಟಿನಿ ಮಿಂಚಿನ ದಿಷ್ಟೇ ಲೇದಸಲೆ.
3: సమయం 1 గంట 20 నిమిషాలు. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్తో పాటు గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్టంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట ప్రభుత్వ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, వివిధ శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇంజనీర్స్ దినోత్సవం సందర్భంగా రాష్టంలోని ఇంజనీర్లకు మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. భారతరత్న ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకోవాలని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, క్రమశిక్షణ, నిబద్ధతో ఇంజనీర్లు దేశాభివృద్దికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్టంలోని పోలవరం, వెలిగొండ, పోలవరం ఎడమకాలువ, హంద్రీనీవా వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిలో ఇంజనీర్ల పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలకు సాగునీరు, తాగునీరు, మెరుగైన మౌలిక వసతులు అందించడంలో ఇంజనీర్లు మరింత అంకితభావంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తనకు ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17న ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. ఈ సందర్భంగా ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17న సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కోరుతూ
1: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవకు అంకితమై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో పేదల సంక్షేమం, రైతుల అభివృద్ది, యువతకు అవకాశాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
0: రాష్టంలో 163 గ్రూప్ 1

0: ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. వచ్చే నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 11 డిప్యూటీ కలెక్టర్లు, 14 ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు, 36 డీఎస్సీ సివిల్, 3 డీఎస్పీ కమ్యూనికేషన్స్, 14 డీఈఓలు, 15 డిప్యూటీ రిజిస్టార్లు, 12 మున్సిపల్ కమిషనర్లు సహా మొత్తం 163 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని కూడా పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. యూనిఫామ్ సర్వీసుల్లో సాధారణ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 2 ఏళ్ల పాటు పెంచగా, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచింది. రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి సడలింపులు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పెంపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా విద్యాభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో సంస్కృతి సేవా సమితి, ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా వికాసం, విద్యావాహిని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యా వికాసం ద్వారా 30 ఉచిత శిక్షణా కేంద్రాల్లో 843 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా బోధన అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా విద్యావాహిని కార్యక్రమం ద్వారా 40 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్దికి వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఇంజనీర్ల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 15 ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15 కర్ణాటకలోని ముద్దనహళ్లిలో జన్మించారు. ఇంజనీరుగా దేశ నిర్మాణంలో విశేష సేవలందించిన ఆయన అనేక కీలక నిర్మాణాలు, సాగునీటి పారుదల ప్రాజెక్టుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఇంజనీరింగ్ రంగంలో దేశానికి ఆయన అందించిన సేవలకు గాను 1955 ప్రభుత్వం ఆయనకు అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని అందజేసింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు సమతుల ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందుతున్నారని ఐసీడీఎస్ కృష్ణా జిల్లా పర్యవేక్షణాధికారి సత్యశ్రీ తెలియజేస్తూ,
1: నెల రోజుల పాటు జరిగే ఈ పోషణ మాసోత్సవాలు మన అంగన్వాడీ మన బాధ్యత అనే థీమ్తో కృష్ణా జిల్లా పామర్ సెక్టార్ లోని 28 అంగన్వాడీ కేంద్రాలలో నెల మొత్తం జరిగే ఈ కార్యక్రమాల్లో ఆహార వైవిధ్యం మరియు ప్రోటీన్, తాజా వేడిగా వండిన భోజనం, కమ్యూనిటీ యాజమాన్యం మరియు జవాబుదారీతనం, బాల్య వికాసానికి పోషణ మరియు ప్రారంభ ప్రేరణ, ప్రధానమంత్రి మాతృవందనా యోజన అనే అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. 113 మంది గర్భవతులు, 76 మంది బాలింతలు, 445 మంది 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 158 మంది 3-6 పిల్లలు లబ్ధి పొందనున్నారు.
0: పోషణ్ అభియాన్ ద్వారా అవసరమైన పోషకాహార పదార్థాలు అందుతున్నాయని కృష్ణా జిల్లా పామరకు చెందిన లబ్ధిదారులు లక్ష్మి తెలియజేస్తూ,
2: రిలీజ్ అయిన తర్వాత మేడం గారికి వచ్చి చెప్పాను, ఆరోగ్యం గురించి పాలు, గుడ్లు, బియ్యం, పప్పు ఇస్తున్నారు, కిట్ ఇస్తారు, తర్వాత వేడి వస్తారు. మేడం గారు నీ బిడ్డకి నీకు ఆరోగ్యం ఎట్లా ఉందని చెప్తా ఉంటారు, టైంకి ఎట్లా తినాలి అట్లా తినాలని చెప్తారు.
0: 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9-11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఎంపిక పరీక్షను నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 9-11 తరగతుల్లో ప్రవేశాల కోసం అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి ఆన్లైన్ పోర్టల్లో cbseitms.nic.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్తో పాటు గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

సమీక్ష నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్టంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్ లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: అరే సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
5: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
4: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
6: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
7: ఏదో బాగానే ఉన్నానులే.
6: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
7: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
6: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
7: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
6: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
7: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
6: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
7: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
6: ఆఫ్ కోర్స్.
8: మగువల కోసం మగువను మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

కేటీఆర్ వాయిస్ లో సాంగ్ అయితే వినేశారు. మరి ఈ సాంగ్ ఏ మూవీది అని అంటే రభస మూవీ నుంచి వినేశారు. మరి మనం అయితే రీ ఎంట్రీ చేసాం ధీర ప్రోగ్రామ్ కి. వెల్కమ్ బ్యాక్ మీ అందరికి కూడా. మరి రక్మాభాయి గారి గురించి అయితే తెలుసుకున్నారు కదా మన ధీరాలో. మరి రక్మాభాయి గారి లైఫ్ లో ఏం జరిగింది, తను చిన్నప్పటి నుంచే చదువు పైన ఉన్న ఇంట్రెస్ట్ తో తను చక్కగా చదువుకోవాలని, అండ్ రక్మాభాయి గారు తన సొంత జీవితాన్ని తానే నిర్మించుకోవాలి అని చెప్పి కోరుకున్నారు. కానీ అప్పటికే పెళ్ళైపోవడం, ఆ తర్వాత ఆవిడ తన సొంత కాళ్ళ మీద నిలబడేందుకు పోరాటం చేయటం, అండ్ అలా చేసిన ఆ పోరాటంలో విజయం సాధించడం, వైద్య విద్యురాలు నేర్చుకోవటం, అలా వైద్యురాలిగా అవ్వటం, ఇవన్నీ కూడా మనం చూసాం ఆవిడ లైఫ్ లో అయితే. మరి ఇటువంటి సంఘటనలు అంటే ఏదన్నా ఒక లైఫ్ లో ముందుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనకి అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి కదా, మెయిన్లీ స్త్రీలకు ఎక్కువగా వస్తాయి అనుకోండి. సో అప్పుడు పోరాటం అంటే చాలా అరుదు, అంటే ఇట్లా నేను నా సొంత కాళ్ళ మీద నిలబడాలి అని అనుకుని పోరాడే స్త్రీలు చాలా అరుదు అనమాట. కానీ ఈ రోజుల్లో ఉన్న స్త్రీలకి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ కొందరు మాత్రం నేటికి కూడా అంటే ప్రస్తుతానికి కూడా తమ స్వీయ నిర్ణయాలు తాము తీసుకునేందుకు వెనకాడుతున్నారనమాట. అసలు ఎందుకు ఇలా వెనకాడుతున్నారు, అసలు ఇక్కడ మనం 2026 లో ఉన్నాం, ఎప్పుడో 1980s ఈ జనరేషన్ వేరు, ఇప్పుడున్న 20s జనరేషన్ వేరు కదా, మరి ఇప్పటికీ ఎందుకు అలా ఉన్నారు మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. మరి ఈలోపు అయితే ఇంకో మంచి పాట వస్తుంది మీకోసం, వింటూ ఆనందించండి ధీరాలు.

ఎస్ మంచి సాంగ్ అయితే చంద్రలేఖ నుంచి వినేశారు కదా రమ్యకృష్ణ గారు నటించిన సినిమా. మరి ఈ రోజు రమ్యకృష్ణ గారి బర్త్డే అని కూడా మాట్లాడుకున్నాం. మరి ఆవిడ క్యారెక్టర్స్ ని గమనించండి, ఒక సినిమాలో ఏమో చాలా అమాయకురాలాగా, ఒక అస్సలు ఏం తెలియని ఒక పల్లెటూరు అమ్మాయి లాగా కనబడతారు కొన్ని క్యారెక్టర్స్ లో. అండ్ ఇంకొక దాంట్లో మోస్ట్ పవర్ఫుల్ గా ఒక విలన్ క్యారెక్టర్ లో కనబడతారు. అండ్ ఇంకొక దాంట్లో ఒక సిచ్యుయేషనల్, ఒక మంచి, ఒక పెద్దలాగా ఇలాంటి క్యారెక్టర్స్ లో కనబడతారు. మరి ఇటువంటి క్యారెక్టర్స్ అన్ని కూడా మనం మన లైఫ్ లో కూడా మనం ఒక పాత్రని పోషిస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా. ఒకళ్ళు ఒక బాధ్యత గల ఉమెన్ గా ఉంటే కొంతమంది అప్పుడే లైఫ్ లో అడుగు పెడుతున్న యంగ్ లేడీలా ఉంటారు.

ఇంకొంతమంది అమాయకంగా చిన్నపిల్లలు కూడా ఉంటారు. సో ఇట్లా ఏ స్టేజ్ లో ఉన్నా సరే లేడీస్ ఎప్పుడు కూడా తమ ఓన్ డెసిషన్ తీసుకోవడానికి కాస్త వెనకంజ వేస్తూ ఉంటారు. దట్టు ఇప్పుడున్న జనరేషన్ కూడా అదే చేస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచే నువ్వు ఆడపిల్లవి, ఇలానే ఉండాలి, ఇలానే పెరగాలి, నువ్వు ఆడపిల్లవి, ఈ పని చేయకూడదు, నువ్వు ఆడపిల్లవి, ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఆడపిల్లవి, ముందు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో, ఇలాంటి మాటలు వస్తూ ఉన్నప్పుడు మరి అలాంటి ఇది మాటలు అనేవి తన మైండ్ లో అలా ఫిక్స్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మరి ఆ చిన్నప్పటి నుంచి విన్న ఆ మాటలే వాళ్ళు పెద్దయ్యాక అమ్మో నేను ఆడపిల్లని, ఇప్పుడు ఈ పని చేస్తే ఏమవుతుందో ఏం కాదో ఇలా ఆలోచించుకుంటూ చేయాలా వద్దా అనే సందిగ్ధ అవస్థలో పడిపోతారు. తప్పితే ఒకవేళ తమంతటి తాము ఓన్ డెసిషన్ తీసుకుంటే, అమ్మో నేను ఇప్పుడు ఆడపిల్లని, మళ్ళీ ఇది నా ద్వారా నేను ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో అనే ఒక భయం కూడా వాళ్ళల్లో ఏర్పడిపోతుంది అన్నమాట. మరి అది సంగతి ఇంకా మాట్లాడుకుందాం. అసలు ఇలా ఓన్ డెసిషన్స్ తీసుకోవడానికి గల అంటే తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది, అండ్ ఇంకా మాట్లాడుకునే లోపు ఇంకొక మంచి పాట అయితే వస్తుంది, వింటూ ఆనందించండి.

0: ఎన్జీలో ఆడినా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా ఉన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఎలర్చరగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

ఎస్ మంచి సాంగ్ అయితే వినేశారు ఎస్పీ బాలు గారు చిత్ర గారు పాడగా ఆహ్వానం సినిమా నుంచి. మరి మనం అయితే ధీరాల్లో తెలుసుకుంటూ ఉన్నాం కదా, మరి లేడీస్ అలా తమ ఓన్ డెసిషన్స్ ఇప్పటికే ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి. మరి ఇప్పటికే ఎందుకు తీసుకోవట్లేదు తెలుసా, ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకున్నా అందులో ఏదన్నా ఒక చిన్న పొరపాటో లేకపోతే ఏదన్నా చిన్న తప్పు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకుందాం, ఆ బిజినెస్ లో ఒక 6 మంత్స్ తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత ఏదన్నా ఒక చిన్న ఫాల్ట్ వచ్చింది, ఏదన్నా చిన్న డ్రాబ్యాక్ వచ్చింది, బిజినెస్ కొంచెం డల్ అయింది లేకపోతే ఇలా ఏదన్నా అనుకుందాం, అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అనే మాటలకి అమ్మో ఇంక మన వాళ్ళ కాదురా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకు అంటే ఇలా ఏమన్నా తప్పులు జరిగితే ఆ పూర్తి తప్పంతా కూడా ఆ స్త్రీలదే, అంటే ఎవరైతే డిసిషన్ తీసుకున్నారో వాళ్ళది అన్నట్లుగా ఒక నింద పడిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పటికీ అదే జరుగుతూ ఉంది చాలా చోట్ల అయితే. మరి ఇలా జరుగుతున్న ఈ రీజన్నే వాళ్ళు ఒక మెయిన్ రీజన్ గా తీసుకొని మనకి ఎందుకులే ఇప్పుడు ఒకవేళ మనం డెసిషన్ తీసుకున్నా తీరా అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ మనల్ని అంటారు, ఇవన్నీ మనకెందుకు, వాళ్ళు తీసుకున్న డెసిషన్నే మనం కామ్గా ఊరుకొని వాళ్ళ డెసిషన్నే మన డెసిషన్ గా భావించేద్దాం అని చాలా మంది స్త్రీలు తమ నిర్ణయాలకి అలా ఫుల్ స్టాప్ పెట్టేసి ప్లాస్టర్ వేసేస్తున్నారు అనమాట. సో అలా చేయకుండా మరి కెరీర్ విషయంలో అయినా, పెళ్లి విషయంలో అయినా, ఉద్యోగం విషయంలో అయినా, లేకపోతే బాధ్యతలు చేపట్టే విషయంలో అయినా, లేకపోతే పిల్లల్ని తీసుకునే బాధ్యత ఏదైనా సరే, ఇలా ఏ బాధ్యతలో అయినా ఇలాంటి విషయంలో అయినా తప్పులు జరిగితే ఒకవేళ వాళ్ళ భయం ఇంకాస్త పెరిగి వాళ్ళ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కాబట్టి ఇటువంటి మెయిన్ విషయాలన్నిటిలో కూడా స్త్రీలు ఇప్పటికీ నిర్ణయాలు తీసుకోవట్లేదు. మరి ఏం చెయ్యాలి, వాట్ వీ హ్యావ్ టు డూ, మాట్లాడుకుందాం. సో లేడీస్, మరి నేను చెప్పదలుచుకుంది అండ్ అలాగే నిపుణులు చెప్తున్నది ఏంటి అంటే, సెల్ఫ్ డెసిషన్స్ తీసుకోవాలి అని నిర్ణయించుకోవడం అసలు తప్పే కాదు. అంటే మన లైఫ్ మీద మనకంటూ ఒక నిర్ణయం ఉండాలి అనుకోవడంలో తప్పే లేదు, కానీ అది ప్రతి విషయంలో కాదు. ఒంటరిగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు మన నిర్ణయాలు మనకే తిప్పికొట్టచ్చు కదా. మరి అలాంటప్పుడు కొన్ని విషయాలు, అంటే మన లైఫ్ లో మనకంటూ కొన్ని విషయాలు ఉంటాయి, అలాంటి విషయాలు ఫ్యామిలీతో కానీ ఇంట్లో పెద్దవాళ్ళతో కానీ మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎప్పుడో పొందే ఉంటారు కదా, మరి అటువంటి అభిప్రాయాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనం

అప్పుడు ఒక నిర్ణయానికి రావాలన్నమాట. అలా అని వాళ్ళ అభిప్రాయాల్ని మెయిన్ గా తీసుకొని దాని మీదే డిపెండ్ అయిపోయి మనం తీసుకోవాలనుకున్న డిసిషన్స్ ని మార్చేసుకోకూడదు. సో మనం ఎప్పుడు డిసిషన్ తీసుకోవాలి అన్నా మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది, అండ్ ఆ క్లారిటీలో ఏమన్నా మనకి చిన్న చిన్న డౌట్లు ఉన్నప్పుడు అలాంటప్పుడు ఫ్యామిలీ లేదా పెద్దవాళ్ళతో డిస్కస్ చేసుకొని, లేదా మనకి ఆఫీస్ విషయంలో అయితే మన సీనియర్స్ ఆర్ ఎల్స్ మన హై అఫీషియల్స్ తో డిస్కస్ చేసుకొని మనం ముందుకు అడుగు వేయాలన్నమాట. మరి అలా వేస్తే ప్రతి ఒక్కరు కూడా రక్మా భాయ్ గారి లాగా విజయం సాధించవచ్చు. మరి అది సంగతి, ఇది వాటి మన ధీర ప్రోగ్రామ్.

మరి ఇవాళ మన ధీర ప్రోగ్రామ్ కి చివరిగా ఒక మంచి పాటతో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. మై డియర్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, మీకోసం మిస్ ఇండియా నుంచి వస్తుంది ఒక మంచి సాంగ్. వింటూ స్టే ట్యూన్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

క్లాక్ 31 మినిట్స్ దాటి 32 మినిట్స్ కూడా ఎగ్జాక్ట్లీ అయిపోయింది. 1-1 రేట్ చేసాం సందడే సందడి. సో వెల్కమ్ టు సందడే సందడి మీ అందరికి కూడా. మరి ఇప్పటి నుంచి 4 o'clock వరకు నాతో కలిసి సందడి చేయాలంటే వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు 0866248814. ఇది వాట్సాప్ నంబర్. 0866-2488814. ఇక మొదలెడదామా. మరి ఇవాళ మన సందడే సందడిలో నేను క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాను. అండ్ నాకైతే ఆల్రెడీ వెల్కమ్ చెప్తూ కొంతమంది మెసేజెస్ చేశారు. మన లిజనర్స్ అయితే చూద్దాం ఎవరెవరు ఏం మెసేజ్ చేశారో. సూపర్ సాంగ్స్ అంటున్నారు గణేష్. కాదు ఎవరు, బందర్పల్లి నుంచి అంకయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఇంకా హాయ్ చందన, నమస్తే, బాగున్నారా? వినాయకున చవితి పండగ బాగా జరుపుకున్నారా? సందడే సందడికి వెల్కమ్. చందనమ్మ వచ్చారుగా, మా ఊర్లో వానొచ్చిందో అది సంగతి అంటున్నారు. యాక్చువల్లీ వరుణ్ అక్కడ ఉన్నాడు, అన్ని ఊళ్ళల్లో అలా అలా అలా టూర్ వేస్తున్నాడు అనమాట, అది సంగతి. సో అది విషయం. అండ్ రఘుపతి సింగ్ గారు మీకు కూడా వెల్కమ్. నెక్స్ట్ ఇంకా వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుంచి ఒకే అక్కడ పంపించారు. అండ్ ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడి సందడికి వెల్కమ్ అంటూ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు పంపించారు. అండ్ అలాగే నరేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి, బాగున్నారా అంటూ. ఫైన్ అండి. అండ్ అలాగే మాధవి గారు, ఆంజనేయులు గారు పోజంపల్లి నుంచి వెల్కమ్ టు సందడే సందడి అంటున్నారు, వెల్కమ్ మీకు కూడా. అండ్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, బాగున్నారా మేడం, హాయ్ అంటున్నారు, హాయ్ అండి. అండ్ అలాగే హాయ్ అంటూ నరసింహ గారు, పద్మభాయ్ గారు ఫ్యామిలీ పంపించారు, వెల్కమ్ మీకు. అండ్ అలాగే అప్పలరాజు గారు పడని నుంచి పంపించారు, హాయ్ చందన, ఎలా ఉన్నారు? ఇక మా ముఖ చిత్రాలు మారిపోవడం ఖాయం, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటున్నారు. ఏమో గుర్రాలు ఎగరవచ్చు, అది సంగతి అప్పలరాజు గారు. అండ్ హాయ్ చందన గారు, ఎలా ఉన్నారు, పండుగ ఎలా జరుపుకున్నారు అంటూ ధను అడుగుతున్నారు. హాయ్ అండి, శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేశారు ధను గారు. హాయ్ అండ్ వెల్కమ్ టు మై షో, నేనైతే బాగున్నాను, పండుగ మా బుజ్జి గణపతితో బాగానే జరుపుకున్నా. నెక్స్ట్ ఇంకా వెల్కమ్ టు సందడే సందడి అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కర్నూలు జిల్లా నుంచి. అండ్ హాయ్ చందన, హౌ ఆర్ యూ అంటూ శివ గారు పంపించారనమాట గుంటూరు నుంచి, వెల్కమ్ అంటున్నారు, మీకు కూడా వెల్కమ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటున్నారు నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య గారు. ఓకే అండి, మీకు కూడా వెల్కమ్. అండ్ అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ కాకాని నుంచి పద్మ గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు. అండ్ వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు ఎవరు అంటే, బహుకాల దర్శనాలు, బాగున్నారా, పండుగ ఎలా జరుపుకున్నారు అంటున్నారు. వెల్కమ్ అంటూ రామళ్ళ కోట నుంచి బాషా గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా, నేను బాగానే జరుపుకున్నానండి. సో మధ్యాహ్నం పూట బహుకాల దర్శనం అనమాట.

సరే అవన్నమాట విషయాలు. మరి ఈ రోజు మనందరి ఫేవరెట్ ఫేవరెట్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ గారి బర్త్డే కదా, మరి ముందుగా ఆవిడకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేయండి. మరి రమ్యకృష్ణ గారు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో నటించారు కదా, మన తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించారు. అయితే ఆవిడ నటించిన ఒక సినిమా టైటిల్ మటుకు చాలా డిఫరెంట్. ఎందుకు అనంటే నాగార్జున గారి సినిమాతో స్టార్ట్ అవుతుంది, అలాగే గోపీచంద్ సినిమాతో ఎండ్ అవుతుంది. యాక్చువల్లీ రెండు పదాలే, కన్ఫ్యూజ్ అవ్వకండి. నాగార్జున గారి సినిమా అలాగే గోపీచంద్ గారి సినిమా, వీళ్ళిద్దరి సినిమా కలిపితే వచ్చే రమ్యకృష్ణ గారి సినిమా ఏది తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814. నాగార్జున గారి సినిమా అలాగే గోపీచంద్ సినిమా, వీళ్ళిద్దరి సినిమా కలిపితే వచ్చే రమ్యకృష్ణ గారి సినిమా ఏది? ఆన్సర్ చేస్తూ ఉండండి. మరి వానను గుర్తు చేశాక వానపాట వినకపోతే ఎట్లా చెప్పండి? మరి వానపాట అయితే వచ్చేస్తుంది మీకోసం. అర్రెర్రే సూపర్ సాంగ్ కదా, మరి వినేయండి, స్టే ట్యూన్డ్.

అంటే హీరో నాగార్జున గారి సినిమా అండ్ హీరో గోపిచంద్ గారి సినిమా కలిపితే వచ్చే హీరోయిన్ రమ్యకృష్ణ గారి సినిమా ఏది అని అడిగాను. అండ్ క్లూ కింద ఒక క్లూ కూడా ఇచ్చేస్తున్నాను. ఈ సినిమా 1995 లో రిలీజ్ అయిన సినిమా. మరి ఆలోచించండి, పాపం చాలా సినిమాలు ఉన్నాయి, మన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నారు, కానీ వీటిల్లో కూడా ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా ఆన్సర్ చేసిన ఒక లిజనర్ కూడా ఉన్నారు. అది ఎవరనేది ఇంకొక వానపాట తర్వాత రివీల్ చేస్తాను. ఇప్పుడైతే రచ్చ నుంచి సాంగ్ వస్తుంది, స్టే ట్యూన్డ్.

అయ్యా అలా వరుణ్ని మళ్ళీ మన ఏరియాకి రప్పించేసాం. సో ఇంకెవరికన్నా మిస్ అయ్యాడా వరుణ్? అటెండెన్స్ వేస్త అందరికి, అందరి ఏరియాస్ లో వచ్చేలాగా మనం ట్రై చేద్దాం. అండ్ మంచి వానపాటలతో అలా సందడి స్టార్ట్ అయిపోయింది కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, హీరో నాగార్జున గారి సినిమా అండ్ హీరో

గోపీచంద్ గారి సినిమా కలిపితే వచ్చి రమ్య కృష్ణ గారి సినిమా ఇది అని అడిగాను. మరి ఆన్సర్స్ వచ్చేసాయి, చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు. గోలీమార్ సినిమా అనుకుంటున్నారు ఎవరు, కాకాని నుంచి పద్మ గారు. కాదండి, అంటే గోపీచంద్ గారి సినిమా ప్లస్ మన నాగార్జున గారి సినిమా రెండింటిని కలపాలి మీరు, అది విషయం. నెక్స్ట్ ఇంకా ఘరానా బుల్లోడ్ అనుకుంటున్నారు, కాదు కదా. నరేష్ గారు, రోజా గారు పంపించారు మహబూబ్ నగర్ నుంచి. అండ్ అలాగే వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమన్పాడు నుంచి, హాయ్ చందన, వరుణ్ గారిని కాస్త మా కడప జిల్లాకు కూడా పంపించండి అని అడుగుతున్నారు. చెప్తా ఇప్పుడే వరుణ్ కొంచెం వెళ్ళాయా అని కూడా చెప్తాను. సో హీ వెల్కమ్. అండ్ నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారు, అల్లరి మొగుడు అంటూ. అంటే ఈ మూవీ అల్లరి అనేది అల్లరి నరేష్ కింద తీసుకోవచ్చు, అది విషయం. బట్ ఈ సెకండ్ ఆన్సర్ అయితే సగం కరెక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు, అది విషయం. నెక్స్ట్ ఇంకా ఆ సినిమా పేరు శత్రువు అంట. ఓకే, వీరు చేబ్రోలు రామకృష్ణయ్య గారు. సో నెల్లూరు జిల్లా నుంచి మెసేజ్ చేశారు, కానీ ఈ ఆన్సర్ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా నేను ఇందా చెప్పాను కదా, నేను క్వశ్చన్ అడిగిన వెంటనే వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారండి. అది ఎవరు తెలుసా, మన సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి అనమాట. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, కౌస్తుభా గారు ఆత్మకూరు నుంచి మెసేజ్ చేశారు, అమ్మ అనే సినిమానా మీరు అంటున్నది ఆన్సర్. బట్ అదైతే ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా నరసింహారావు గారు దేవరగా కొత్తగూడెం నుంచి పంపించారు, హాయ్ చందన వెల్కమ్ అంటూ పంపించారు. అండ్ ఆన్సర్ అయితే లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా అప్పలరాజ్ గారు పడే నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి అల్లరి మొగుడు అంటున్నారు, సో కాదు. అండ్ అలాగే మధుప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు తిరుపతి జిల్లా నుంచి, శివశక్తి మూవీ. శివ ఓకే, నాగార్జున గారిది. అండ్ శక్తి జూనియర్ ఎన్టీఆర్ అయిపోతుంది, కానీ యాక్చువల్లీ ఆన్సర్ ఇది కాదనమాట. నెక్స్ట్ ఇంకా వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, ఈరోజు మరి భానుడి భాగభాగాలు ఎక్కువైపోతున్నాయి మాకు అంటున్నారు. ఓకే, బాపట్ల జిల్లా కడప జిల్లా రెండింటికి పంపించాలి వరుణ్ణి, అటెండెన్స్ వేసేసాం. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నంద్యాల నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి పంపించారు రామకార్తీక గారు ఫ్యామిలీ అందరూ కూడా అల్లరి మొగుడు అంటూ, సో కాదండి. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మీ ఒడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు పులిపాటి వెంకటేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా మహబూబ్ నగర్ నుంచి. ఓకే, ఫ్రెండ్ సలహా తీసుకుని ఆన్సర్ చేశారు, బాగుంది. బట్ ఫార్వర్డ్ చేస్తే ఎట్లా చెప్పండి, నేను ఆ ఫ్రెండ్ పేరు రివీల్ చేయనులే, ఆ ఫ్రెండ్కి ఆన్సర్ తెలియాలి, అది విషయం. నెక్స్ట్ ఇంకా దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివ గారు గుంటూరు నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి, హాయ్ అంటున్నారు, హాయ్ అండి. అండ్ అలాగే హాయ్ నమస్తే మేడం అంటున్నారు బంగారు రాజ్ అట ఆధుని నుంచి, మీ పేరే అదా అండి, వెరీ నైస్. అమ్మోరు సినిమా అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు. అనురాధ గారు నేను ఆల్రెడీ క్లూ ఇచ్చేసా 1995 లో రిలీజ్ అయింది సినిమా అని చెప్పేసి. అండ్ అలాగే వానపాట వేసినందుకు థ్యాంక్ యూ అంటున్నారు రామళ్ళకోట నుంచి భాషా గారు అండ్ ఫ్యామిలీ అనమాట. ఆన్సర్ ఘరానా బుల్లోడు అంటున్నారు, ఘరానా బుల్లోడు కాదు. అండ్ నరేష్ గారు, రోజా గారు పంపించారు మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దుర్గారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కృష్ణ గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ రమ్య కృష్ణ గారా, సో ఇలా వచ్చారా. ఓకే, శంకరపల్లి నుంచి పంపించారు స్పందన గారు అండ్ కృష్ణ సంతోష్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు చేశారు మెసేజ్ అంటే, గౌతమ్ సాయి గారు బీసీ కాలనీ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్తో. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చందన రైటా రాంగ్ గా చెప్పలేదేంటి, రాంగ్ అని చెప్పా నేను, రాంగ్ అని చెప్పానా మీ ఆన్సర్ని? ఓకే, అయితే రైటే ఆన్సర్. ఓకే అప్పలరాజ్ గారు, డోంట్ వరీ. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ చందుజీ, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు వెల్కమ్ చెప్తున్నారు, వెల్కమ్ మీకు కూడా ఫైన్ అండి. అండ్ ఆధుని నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ చందన సిస్టర్ అంటూ రాజశేఖర్ గారు పంపించారు, హాయ్ బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ని మెసేజ్ చేయలేదు, ఘరానా మొగుడు కాదండి. ఎవరెవరు కాకాని నుంచి పద్మ గారు. నెక్స్ట్ ఇంకా నారాయణపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ రత్న గారు, మోహన్ గారు పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన, వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ ఆన్సర్ అంటూ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా వల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మా కడపకి కూడా వర్షం పంపండి మేడం గారు అంటున్నారు సంధ్య గారు కడప నుంచి. సో ఆల్రెడీ కడప నోటెడ్ అండి, ఇందాక ఒక లిజనర్ ఆల్రెడీ అడిగేశారు, మేబీ కడప

పక్క కూడా వచ్చేస్తాడు వరుణ్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి? నేను రివీల్ చేయబోయే ముందు ఇంకొక మెసేజ్ అయితే ఉంది, చూసేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ చందనా అంటూ ఆన్సర్ పంపించేశారు కరెక్ట్ గా. మళ్ళీ ఎందుకండి ఆశా గారు, నేను ఆల్రెడీ మీ ఆన్సర్ రివీల్ చేసేసాను కదా. అండ్ అలాగే మాధవి గారు, ఆంజనేయులు గారు పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే నెల్లూరు నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ, అమ్మోరు అల్లుడా మజాక బాగా ప్రసిద్ధి చెందినవి అంటున్నారు. ఓకే, కానీ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఈ రెండు కాదు యాక్చువల్, అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరు అంటే భాషా గారు అండ్ ఫ్యామిలీ అనమాట, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. సో అది విషయం. మరి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవి. మరి ఇంతకి ఆన్సర్ ఏంటనేది రివీల్ చేసేస్తున్నాను. సో నాగార్జున గారి సినిమాతో మొదలై గోపిచంద్ సినిమాతో ఎండ్ అవుతుంది అన్నాను స్టార్టింగ్. బట్ ఆ రెండు సినిమాల్ని కలిపితే వచ్చే రమ్యకృష్ణ గారి సినిమా ఏంటి అంటే సూపర్ మొగుడు అనమాట. సో మరి ఈ సినిమా 1995 లో రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే మరి మన కృష్ణ గారు అండ్ రమ్యకృష్ణ గారు, దివ్యవాణి గారు అందరూ కూడా కనిపిస్తారు అనమాట ఈ సినిమాలో. హరి సంగతి ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇచ్చేసారు. మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ రెడీగా ఉంది. మరి ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక మూవీ చూసేసాం కదా, RRR మూవీ. అండ్ ఈ సినిమాలో NTR అండ్ రామ్ చరణ్, రాజమౌళి వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చింది కదా. మరి ఇంకొక RRR ఉంది, అదేంటి అంటే రాజశేఖర్ గారు, రమ్యకృష్ణ గారు, రాఘవేంద్రరావు గారు. ఈ రెండు కాకుండా ఇంకో RRR కూడా ఉంది, అదేంటి అనేది మీరు కనిపెట్టాలి. అంటే కనిపెట్టడం అంటే అది నేను చెప్తాను, వాళ్ళ ముగ్గురు నటించిన సినిమా ఏంటి అనేది మీరు కనిపెట్టగలగాలి. మరి ఆ RRR ఏంటి అని అంటే ఎన్టీ రామారావు గారు అండ్ రవితేజ గారు అండ్ రాజశేఖర్ గారు. ఈ RRR కాంబోలో ఒక జంతువు పేరుతో సినిమా వచ్చిందనమాట. ఆ సినిమా ఏంటి మరి తెలిస్తే 0866248814 కు ఆన్సర్ చేసేయండి. సీనియర్ NTR గారు అండ్ రాజశేఖర్ గారు, అలాగే రవితేజ గారు, వీళ్ళ ముగ్గురు కాంబో అంటే ఈ RRR కాంబోలో వచ్చిన ఒక సినిమా ఉంది, అది కూడా జంతువు పేరుతో వచ్చిన సినిమా పేరు ఇది. మరి తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి. మరి ఇప్పుడైతే మంచి సాంగ్ వస్తుంది, నేను ఇందాక చెప్పిన RRR కాంబోలో అండ్ రమ్యకృష్ణ గారి బర్త్డే స్పెషల్ గా, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్ సాంగ్ అయితే వినేశారు కదా అల్లరిప్రియుడు నుంచి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రాజశేఖర్ గారు అండ్ రవితేజ గారు వీళ్ళ ముగ్గురు అంటే ఈ ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ లో ఒకే టైటిల్ ఉందన్నమాట, అది కూడా ఒక జంతువు పేరుతో వచ్చే టైటిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎలా చెప్తాలి, తొలి ప్రేమ ఉంది, తొలి ప్రేమ వరుణ్ తేజ్ ది ఉంది, పవన్ కళ్యాణ్ ది ఉంది. సో అలా అలా ఆలోచించండి, మీకు ఆన్సర్ అయితే తెలుస్తుంది. మరి ఈ ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ లో ఒక జంతువు పేరుతో వచ్చిన సినిమా ఉంది అని చెప్పి అడిగాను. మరి క్లూ కావాలి అని అంటే ఇది ఒక మంచి క్రూర మృగం అనమాట, అది సంగతి కనుక్కోండి. మరి క్లూ కూడా ఇచ్చేదాను, మరి ఆన్సర్ కనుక్కొని నాకైతే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేయండి 0866248814 కి. అండ్ ఇప్పుడైతే న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, మరి న్యూస్ తర్వాత మీ ఆన్సర్స్ అన్ని కూడా చూస్తాను. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్టంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు వ్యవహరిస్తున్న తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించాయని, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇళ్ల కేటాయింపు జరుగుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి, సముద్ర భద్రత పెంపునకు దోహదపడే ఇన్కాయిస్ కేంద్రం ప్రతిపాదన కార్యరూపం దిశగా సాగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సూచించారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్ అందని వారు తమ వివరాలను సంబంధిత అధికారులకు అందజేసి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందాలని మంత్రి తెలిపారు. నిర్ధవులు మహిళా డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను మంత్రి కందుల దుర్గేష్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఉచ్చతర శిక్ష అభియాన్ పీఎం ఉషా పథకంలో భాగంగా సుమారు 3.36 కోట్ల వ్యయంతో అదనపు తరగతి గదులు, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గుండెపోటుతో ఈ రోజు కన్నుమూశారు. ఏలూరు నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గత ప్రభుత్వంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల వైసీపీ నాయకులు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో సాంకరి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న రైజ్ గ్లోబల్ క్యాంపస్ లోగోను వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ రోజు ఆవిష్కరించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అధ్యక్షతన స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ సిస్టంపై జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానాన్ని పటిష్ట అమలు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్టంలో పాఠశాల యాజమాన్య కమిటీల ఎస్ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 18న ఓటర్ల జాబితా ప్రదర్శించి 25న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 29 ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట వ్యాప్తంగా పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈ నెల 18న పశ్చిమ రాజస్థాన్ నుండి ప్రారంభం కానుందని, దీని ప్రభావంతో ఈ నెల 21 వరకు తెలుగు రాష్టాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: भारती एफएम 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

ఎస్ మరి మన సందడి వెల్కమ్ బ్యాక్ చెప్పేద్దాం. రామారావు గారు, రవితేజ గారు అండ్ రాజశేఖర్ గారి కాంబోలు, ఈ ట్రిపులర్ కాంబోలో వచ్చిన మంచి జంతువు పేరుతో వచ్చిన సినిమా ఏది అని అడిగాను, ఆన్సర్స్ అయితే వచ్చేసాయిక చూసేస్తాను ఎవరెవరు ఏం పంపించారు అనేది. కర్నూలు నుంచి పంపించారు రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ ఇందాకటి క్వశ్చన్ కి, అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా సేమ్, అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు. మీరు ఇంకొంచెం ముందుకెళ్ళండి, అంటే ఇది కూడా రెండక్షరాలే ఆ జంతువు పేరు కూడా, కాకపోతే ఇంగ్లీష్ లో అయితే మారిపోతుంది ఆన్సర్, ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా సో నరేష్ గారు, రోజా గారు పంపించారు, బొబ్బిలి పులి అయితే కాదు. నెక్స్ట్ ఇంకా సూపర్ మొగుడు అంటే ఇందాక దానికి ఆన్సర్ చేశారు తిరుమలయ్య గారు పుట్టుపక్క నుంచి.

అండ్ సింహం నవ్వింది అంటే అప్పల్ రాజు గారు పడని నుంచి కాదు. అండ్ రఘుబీర్ సింగ్ గారు ఏలూరు నుంచి ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. అండ్ మలాంబి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ నాకు ఈ క్వశ్చన్ కి వచ్చిన ఫస్ట్ రైట్ ఆన్సర్ మీదే. అండ్ నరసింహారావు గారు పంపించారు రణం సినిమా అనుకుంటున్నారట కొత్తగూడెం నుంచి, కాదండి. అండ్ అలాగే మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించారు. సూపర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా రాజసింహం అంటూ ఆన్సర్ చేశారు శివ గారు గుంటూరు నుంచి, కాదండి. అండ్ అలాగే ఇదే ఆన్సర్ ని ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, కాదండి. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఈ నల్లర్ ప్రియుడు బోత్ యాక్టెడ్ బట్ నాట్ ఎన్టీఆర్ అంటున్నారు సురేంద్రనాథ్ గారు ఒడిశా నుంచి. బట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా కాదు, ఒకే టైటిల్. సో ఇందాక తొలి ప్రేమ ఎగ్జాంపుల్ ఇచ్చా కదా, అలా అనమాట. అలా ఒకే టైటిల్ వచ్చేలా నటించిన సినిమా పేరు, అది విషయం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కి మీరు ఇచ్చిన క్లూ రెండు అక్షరాలు అన్నారు, బట్ అవి రెండు పదాలు అని ఉంటే మేము చెప్పేసే వాళ్ళం అంటున్నారు. నేను అసలు అక్షరాలు అని కూడా అని లేదా ఆ యొక్క క్లూకి నేను అడిగిన క్లూ ఏంటి అని అంటే 1995లో రిలీజ్ అయింది అన్నాను, అది కౌస్తుభా గారు. బట్ ఇప్పుడు నేను ఇచ్చిన క్లూ ఏంటి అని అంటే ఇది ఒక క్రూర మృగం పేరు అని చెప్పిచ్చా, అంటే జంతువు పేరుతో వచ్చే సినిమా పేరు అని చెప్పా కదా, అది క్రూర మృగం అని, అంటే ఒక వైల్డ్ యానిమల్ అని కూడా క్లూ ఇచ్చా. అది నేను ఇచ్చిన క్లూ, మీకు ఇప్పుడు క్లారిటీగా ఉందా? సో కనుక్కోండి, ఆన్సర్ చేసేయండి మరి. నెక్స్ట్ ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే బీవీ సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రవితేజ గారంట, హీరో రవితేజ ఓకే బట్ ఆన్సర్ అయితే అది కాదు, కేదర్ వీరేష్ గారు రాజల్ నుంచి. అండ్ నిజామాబాద్ నుంచి వీక్లీ బజార్ నుంచి పంపించారు మురారి యశోద గారు ఫ్యామిలీ, తెలుగులో పంపించారు బట్ అది తెలుగులో అయితే హీరో మారిపోతారు కాబట్టి ఇంగ్లీష్ లో పంపిస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అండ్ అంకయ్య గారు వందరపల్లి నుంచి గరుడ వేగ అనుకుంటున్నారు, కాదండి. అండ్ అలాగే చంద్ర గారు వరుణ్ పవన్ కలిసి అలా షికార్కి వెళ్ళారు అండ్ సూర్యకి మాత్రం అటెండెన్స్ పడింది అంట. ఇక్కడ మాకు కూడా అంతే, నేను పొద్దునొచ్చేటప్పుడు నాతో సూర్యనే వచ్చాడు. సో అందుకే వరుణ్ రావాలని వరుణ్ కోసం మంచి సాంగ్ వేసా అనమాట వేదంతం జానకి గారు. అండ్ ఆన్సర్ విషయానికి వస్తే ఆన్సర్ మటుకు కరెక్టే, జాతి ఏదైనా ఆన్సర్ మటుకు అదే కదా, కరెక్ట్. కింద కన్సిడర్ చేస్తున్నాను. అండ్ గౌతమ్ సాయి గారు కరివేణ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ అలాగే ఎల్లప్ప యాదవ్ గారు ఇద్దరు రాయచూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు స్నేహ భాను గారు చాలా కష్టమైన ప్రశ్న అడిగారు, జవాబు దొరకట్లేదు అంటున్నారు. మీకు క్లూ కావాలి అని అంటే ఇదే టైటిల్లో రవితేజ గారి రెండు సినిమాలు కనబడతాయి. యాక్చువల్లీ నేను అంతకు మించి ఇంకా పెద్ద క్లూ ఇవ్వలేను. అండ్ నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆధోని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దశగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నరేష్ గారు రోజా గారు మహబూబ్ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మజూమ్ బాబా గారు నాగర్ కర్నూలు నుంచి పంపించారు కొల్లాపూర్ అంట, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఓకే నాజిక గారు వేణు గారు దేశాయిపేట నుంచి మీరు తెలుగులో ఆన్సర్ చేశారు, ఇంగ్లీష్ లో చేస్తుంటే అదే కరెక్ట్ అయ్యేది. అండ్ రాజశేఖర్ గారు నెల్లూరు నుంచి క్వశ్చన్ వినలేదట, నేను చెప్తాను అండ్ ఆన్సర్ రివీల్ చేసేస్తాను. అండ్ అలాగే మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి తెలుగులో ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఆన్సర్ తెలుగులో మళ్ళీ ఇంకొకరు పంపించారు ఎవరునంటే నంద్యాల నుంచి భీమయ్య గారు. అండ్ అలాగే అప్పలరాజు గారు బడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి రామకార్తీక గారు అండ్ ఫ్యామిలీకి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మృగం అనే సినిమా అనుకుంటున్నారట బంగారాజు గారు ఆధోని నుంచి, అదే ఆ మృగం పేరేంటో చెప్పాలి, అది ఆన్సర్ అవుతుంది. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే అనంతపూర్ నుంచి అక్తర్ గారు ఇమాంబి గారు అండ్ ఫ్యామిలీ తెలుగులో ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ నుంచి మురారి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ముండ్రాయి గ్రామం నుంచి మోహన్ గారు సుభద్ర గారు అండ్ ఫ్యామిలీ పంపించారు తెలుగులో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఖడ్గమృగం అనుకుంటున్నారా, అయ్యయ్యో ఎవరు అని అంటే పాలెం పాలయం ఆలగడ్డ నుంచి అట. మీ పేరెంతకీ ఏంటండి మీ పేరు? నాకు పేరు కరెక్ట్ గా అనిపించలేదు, ఇదేంటి ఊరు పేరు అనుకుంటున్నా బహుశా. సో మీ ఆన్సర్ అయితే ఖడ్గమృగం కాదు అనే సంగతి. అండ్ ఈరోజు క్వశ్చన్ పేపర్ టఫ్ గా ఉంది మేడం అంటున్నారు వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. పర్లేదు పర్లేదు,

నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి మీకోసం. అండ్ నెక్స్ట్ ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్, నంద్యాల నుంచి బ్రహ్మయ్య గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి స్పందన గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, అండ్ నాసిక గారు కనిపెట్టేశారు కరెక్ట్ ఆన్సర్. నీ ఎలా ఉన్నావు తల్లి, లంచ్ అయిందా అంటూ చిన్నమ్మాయి గారు మిర్యాల గూడ నుంచి అడుగుతున్నారు. ఖడ్గం అనుకుంటున్నారు ఆన్సర్ ని, అదైతే కాదు, నేనైతే బాగున్నాను, నా లంచ్ అయిపోయింది, థ్యాంక్ యూ, మీరు బాగున్నారా. అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, చందన గారు మీ క్రియేటివిటీకి ఇక్కడ మా ముఖ చిత్రాలు మామూలుగా లేవు అంటున్నారు. ఇంకా ఇంకా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మరి తీద్దాం, తవ్వి తీద్దాం మీకోసం. అదే సంగతి అబ్దుల్ రాజ్ గారు అండ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా నేను ఆన్సర్ రివీల్ చేసేనా? అండ్ ఆన్సర్ విషయానికి వస్తే సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ హీరో రాజశేఖర్ గారు అండ్ రవితేజ గారు, ఈ ట్రిపుల్ ఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా పేరు టైగర్ అనమాట. సో రామారావు గారి సినిమా టైగర్, ఎన్టీఆర్ గారి సినిమా ఏ ఇయర్ లో రిలీజ్ అయింది అంటే 1979 లో రిలీజ్ అయింది, అండ్ రాజశేఖర్ గారి సినిమా అయితే 1991 లో రిలీజ్ అయింది. మరి రవితేజ గారి సినిమా ఏమేంచిందా అంటారా, బెంగాల్ టైగర్ తీసుకోవచ్చు, లేదా టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కామన్ గా వచ్చే ఆన్సర్ టైగర్ అన్నమాట. సో మొత్తానికి టైగర్ ఇస్ ద ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది అచ్చ తెలుగులో మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ అన్నమాట. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అనంటే, సాధారణంగా మనకి ఎక్కడికన్నా మనం ఏదన్నా టైం గ్యాప్ చెప్పాలి రోజుల ప్రకారంగా అనంటే ఎలా చెప్తాము, నేను ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడతాలే ఈ విషయం అని చెప్పి ఒక కౌంట్ లాగా చెప్పేస్తాం కదా. ఒక పదంతో చెప్పాలి అంటే వారం రోజులు అని చెప్పి చెప్తాం తెలుగులో. కానీ ఇదే వారం రోజులు అనే పదాన్ని మనం ఏడు పదాలతో చెప్పచ్చు, అంటే ఆ ఏడు రోజుల్ని ఏడు పదాలతో చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. వారం రోజులు, ఈ వారం రోజుల్ని అంటే 7 డేస్ ని తెలుగులో మనం చెప్పాలి అని అంటే ఒక పదంతో కాకుండా ఏడు పదాలతో చెప్పచ్చు అనమాట. అది ఎలా ఎలా ఎలా ఎలా తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. ఈలోప ఇంకొక మంచి పాట మీకోసం రెడీగా ఉంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
1: దానికి అంత కంగారు ఎందుకు? మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
0: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: ఏంట్రా అలా ఉన్నావు, ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
1: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
4: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
0: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
5: వివిధ భారతి FM 101.3.

నచ్చేస్తుంది. సాంగ్ అయితే వినేశారు సర్కార్ వారి పాట నుంచి, మరి కావాలని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఈ సాంగ్ వేశాను. అయినా సరే మేము కన్ఫ్యూజ్ అవ్వం చందన అంటూ చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ చేశారు, అండ్ కొంతమంది చాలా క్రియేటివ్ గా ఆన్సర్ చేశారు భలేగా. చూద్దాం మరి మీ ఆన్సర్స్ ని నేను కన్సిడర్ చేస్తా కరెక్ట్ అని చెప్పి. కాకపోతే నేను అడిగిన ఆన్సర్ అంటే క్వశ్చన్ కి ఆన్సరే 7 పదాల్లో అని చెప్పి అన్నాను కదా, మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ చేశారు. కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి గారు పంపించారు, ఆది సోమ మంగళ అంటూ ఇట్లా 7 వారాల పేర్లు పంపించారు. 7 వారాల పేర్లు మనం చెప్పలేం కదా వాళ్ళతో. కాకపోతే అంటే ఒక్కొక్క పేరుని యూజ్ చేస్తూ ఉంటాం, బట్ కన్సిడర్ చేసేస్తాను. కానీ ఈ 7 వారాల పేర్లు మనం కంటిన్యూగా చెప్పలేం కదా అని అనమాట విషయం. సో అప్పలరాజు గారు కూడా సేమ్ ఆన్సర్ చేశారు, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మరుసటి సప్తాహం అంటూ ఆన్సర్ చేశారు. మరుసటి సప్తాహంలో కలుద్దాం అని అంటారంటారా, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా అరపక్షన్ రోజులు అంటున్నారు సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా 7వ రోజు అంట, 7వ రోజా, ఒక రోజే అవుతుంది అప్పుడు 7వ రోజు అంటే. ఎవరు ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. అండ్ అలాగే సురేంద్రనాథ్ గారు పంపించారు ఒడిశా నుంచి, వీక్ డేస్ టైం అంటున్నారు, కాదండి ఆన్సర్ అది కాదు. అండ్ విజయలక్ష్మి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా పంపించారు. అండ్ గౌతమ్ సాయి గారు పంపించారు సప్త దినములు లో కలుస్తాము అన్నట్లుగా చెప్తారా, కరివేనా నుంచి పంపించారు. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి, నేను ఒక వారం రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తాను అని చెప్తారట. సో అలా చెప్తారు, ఓకే. వారం అనే పదాన్ని ఒక పదం లాగా చెప్పేస్తాం, అంటే సింపుల్ గా ఒక ముక్కులో చెప్పాలంటే అలా చెప్తాం, కానీ దాన్ని 7 పదాల్లో కూడా చెప్పొచ్చు, అది ఎలా అని చెప్పి అడిగాను, ఆన్సర్ ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఆదివారం నుంచి సోమవారం తర్వాత అని చెప్పి అక్కడ ఆగిపోయారు బంగారాజు గారు ఆదోని నుంచి. సో ఆగండి, అక్కడే ఆగండి, నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా దుర్గారావు గారు పంపించారనమాట, సో కరెక్ట్ ఆన్సరే ఈ రోజు అంటూ ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఆన్సరే, సో నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఒక వారం కాలం లేదా 7 నాళ్లు లేదా 7 దినాలు అంట. ఆన్సర్స్ చాలా బాగున్నాయి, బట్ ఇవన్నీ

కూడా ఒక పదంతో వచ్చే ఆన్సర్స్. నేను అంది 7 పదాలు, నేను చెప్తా ఆన్సర్ ఏంటి అనేది. అండ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష గారు ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గురుస్వామి గారు 1 వీక్ అంటున్నారు, 1 వీక్ నే మనం వారం అంటాం కదా, రంపచర్ల నుంచి మెసేజ్ చేశారు. అండ్ మధుప్రసాద్ గారు తలంపాడు నుంచి సప్తాహం లేదా 168 గంటలు అంట, మీరు టైం కింద మార్చారా, వెరీ నైస్. బట్ ఇదైతే ఆన్సర్ కాదు, తిరుపతి నుంచి మెసేజ్ చేశారు, ఇదే సప్తాహం అనే ఆన్సర్, సప్త దినాలు అంటూ సీత మహాలక్ష్మి గారు చెన్నై నుంచి మెసేజ్ చేశారు. సో కాదండి, అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ సర్దార్ గారు పంపించారు, ఎక్కడి నుంచి, ఇల్లందు నుంచి. నెక్స్ట్ ఇంకా నంద్యాల జిల్లా నుంచి పంపించారా, ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, కృష్ణ గారు, సంతోష్ గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దమ్మ కరాబ్, అస్సలు ఆన్సర్ తెలుస్తలేదు చందు అంటున్నారు. ఎవరు, చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి అట, అస్సలు తెలుస్తులేదా, నేను చెప్తా కదా మీ హూనా, వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ పంపించారు నాగర్ గారు కర్నూలు నుంచి. అండ్ మసూమ్ బాబా అట నా పేరు అంటూ కూడా ఆన్సర్ చేశారు, సప్తాహం అయితే ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు పంతాడి శ్రీనివాస్ గారు మోరుపాలెం నుంచి, మా సరదాల ఆకాశవాణి నిలయానికి సందడి సందడి చందన గారికి అభినందనలు అంటూ రాజశేఖర్ గారు అండ్ ఫ్యామిలీ అంతా ఒక వారం వ్యవధి అంటున్నారు. అదే వారం గురించి నేను అడుగుతుంది, ఆన్సర్ అయితే అది అవ్వదు. అండ్ మరుసటి సప్తాహం అంటూ ముజఫర్ నగర్ నుంచి రామ్ కార్తిక గారు పంపించారు, సో కాదు. అండ్ బెంగాల్ టైగర్ పాలెం పోలే గారు పంపించారు ఆలగడ్డ నుంచి, ఇందాక ఎప్పటిదో క్వశ్చన్ అది, బట్ ఇదైతే ఆన్సర్ కాదు అండ్ అనుకుంటున్నా అంటూ ఆది సోమ మంగళ అంటూ వారాల పేర్లు పంపించారు వేదాంతం. జానకి గారు మచిలీపట్నం నుంచి, అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మురారి గారు, యశోద గారు నిజామాబాద్ నుంచి పంపించారు. అండ్ అలాగే సప్త దినాలు అంటూ ఆశా శ్రీనివాస్ గారు పంపించారు, కాదు. అండ్ అప్పలరాజ్ గారు పడని నుంచి కనుక్కున్నారనమాట, మొత్తానికి ఎవరో చెప్పారు మీకు క్లూ అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వచ్చే వారం ఇస్తాను అని చెప్తారట మలమ్మి గారు కర్నూలు నుంచి, కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా 7 వారాలు అంటున్నారు జాన్సన్ విజయవాడ నుంచి, కాదండి. అండ్ డివి సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి నెక్స్ట్ వీక్ అంటున్నారు, కాదు. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. అండ్ రమేష్ గారు ఈరోజు మంగళవారం, వచ్చే మంగళవారం లోపు కలుద్దాం అని చెప్పి చెప్తారట. ఇలా చెప్తారా, బాగుంది. కానీ ఈ మధ్యలో మరి 7 రోజుల పరిస్థితి ఏంటి అంటే 7 పదాలు రావాలి కదా రమేష్ గారు. ఎనీవే బాగా ఆలోచించారు. అండ్ ఒక వారం గడువు అంటారట అనంతపూర్ నుంచి గౌజ్ గారు, సో కాదు. అండ్ అలాగే 7 డేస్ అంటున్నారు ఎవరు అంటే కాకాణి నుంచి పద్మ గారు, సో కాదు. అండ్ అలాగే నెల్లూరు నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మీరు క్లూ ఇచ్చిన వాళ్ళ పేరు, అదేంటి పేరు, వాళ్ళ ఆన్సర్ని స్క్రీన్ షాట్ తీసి మరీ నాకు పంపిస్తున్నారు, చక్కగా టైప్ చేయొచ్చు కదా. అండ్ నెక్స్ట్ ఇంకా వారం దినములలో అంటున్నారు వేదాంతం జానకి గారు. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆధోని నుంచి 7 వారాల తర్వాత వస్తాలే అంటారు, 7 రోజుల తర్వాత అని చెప్పి అంటారట, కాదు. అండ్ అంకయ్య గారు బందర్పల్లి నుంచి సేమ్ డే అంటున్నారు, అస్సలు కాదు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ సోలాపూర్ నుంచి ప్రేమ్ సాయి గారు, వరుణ్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ రోజుకి ఒక పదం అంటూ పంపించారు రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, అదే ఆ పదం ఏంటి అదే మీరు కనుక్కోవాలి. మరింతకీ వారం రోజుల్ని మనం 7 పదాల రూపంలో చెప్పచ్చు అని చెప్తా కదా, ఎలాగో చెప్పనా. ఫస్ట్ వారం రోజుల్ని మనం సెంట్రల్ అండ్ అటు 3 ఇటు 3 కింద డివైడ్ చేసుకుందాం. వారం రోజుల్లో ఈ రోజు ఒకటి ఉంటుంది కదా, ఈ రోజుకి ముందు 3 రోజులు, ఈ రోజుకి తర్వాత 3 రోజులు అని అనుకుందాం. మరి ఈ రోజుకి ముందు రోజు నిన్న, నిన్నటికి ముందు మొన్న, మొన్నటికి ముందు అటు మొన్న, మరి ఈ రోజుకి తర్వాత వచ్చేది రేపు, రేపు తర్వాత ఎల్లుండి, ఎల్లుండి తర్వాత అవతల ఎల్లుండి, మరి అది విషయం. ఇలా ఈ రోజుతో కలిపి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు, మొత్తం కలిపితే వారమే కదా, అది సంగతి. అలసిపోయారు, అందుకే మీకోసం ఇంకొక ఈజీ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మరింతకీ క్వశ్చన్ ఏంటి అంటే, సింపుల్ గా నేను ఒక మంచి రుచికరమైన పాట వినిపించబోతున్నా, కానీ ఈ పాటలో మన హెల్త్ ని పాడు చేసే కొన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఆ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో కనుక్కొని నాకు ఆన్సర్ చేయండి 0866248814 కి. ఒక మంచి రుచికరమైన పాట వస్తుంది, ఈ పాటలో మీకు వినిపించిన ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో. సాధారణంగా మంచి హెల్దీ ఐటమ్స్ చెప్పండి అంటే కష్టమే సుమి, కాకపోతే ఫాస్ట్ ఫుడ్ అనగానే అందరికీ ఈజీగా టక్కన్ తడతాయి కదా. సో వినండి, నాకు ఆన్సర్ చేయండి, మరి పాట వినేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి.

Bharti FM 101.3. ఆహా, మధ్యాహ్నం తిన్న ఐటమ్స్ అన్ని గుర్తొచ్చాయా నాకు కూడా. సో అప్పదాసు బుచ్చి లక్ష్మి, వాటే కాంబో అసలు. మిగిలిన మళ్ళీ రాగలదా ఇలాంటి ఒక సినిమా? సో మంచి పాట అయితే వినేసాం, మంచి క్వశ్చన్ కూడా నేను అడిగేశాను. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ పాటలో మీరు విన్న కొన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, ఈ పాటలో మంచి రుచికరమైన ఐటమ్స్ చాలా ఉన్నాయి, మన అందరం ఇష్టపడి చక్కగా వడ్డించుకుని మరీ తింటాం పండగల్లో, కానీ ఇందులో కొన్ని ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పా, అవి ఏంటో కనుక్కోండి అన్నాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దామా. అప్పలరాజు గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతిని గురించి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఎవరు కాకాని నుంచి పద్మ గారు కరెక్ట్ ఆన్సర్, దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ హాయ్ చందన అంటూ ఆన్సర్ కరెక్ట్ గా చేశారు తోటదేవరపాడి నుంచి సుజాత గారు, శ్రీనివాస్ గారు అనమాట. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్, రమేష్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే తిరుపతి నుంచి సాయి శిరీష గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ నెల్లూరు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే నాసిక గారు వేణు దేశాయపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయవాడ నుంచి మహాలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే ఆచార్య గారు, చిరంజీవి గారు, రామలింగ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్.

సార్ కౌస్తభ గారు పంపించారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రమేష్ బాబు గారు పద్మకుమారి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. పనసకాయ రాదండి, పనసకాయ చక్కగా మనం తినచ్చు. అండ్ ఆవకాయ కూడా ఊరగాయ కాబట్టి మనకి హెల్దీయే తినచ్చు. ఇంకా మిగిలినవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుంచి యశోద గారు ఇమేజెస్ లో పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మాధవి గారు ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇలాంటి క్వశ్చన్లు కూడా ఉండాలి, మబ్బు దిగాలి, దట్ ఈస్ ఎందున అంటున్నారు. ఓకే, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ అన్నమాట. సో మొత్తానికి చందన అనిపించుకున్నారు అంటున్నారు, థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ అలాగే విజయలక్ష్మి గారు పదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజేష్ గారు, అంబిక గారు ఫ్యామిలీ సోలాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చాలా టేస్టీ ఐటమ్స్ పంపించారు ఆశా గారు, బట్ ఈ రెండు నేను కన్సిడర్ చేయలేకపోతున్నాను ఫాస్ట్ ఫుడ్ అని. కానీ ఎనీవే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, నాగర్ గారు కర్నూలు నుంచి పంపించారు. అండ్ మసూమ్ బాబా గారు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే కనపర్తి అశోక్ గారు మంగళగిరి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ చంద్ర గారు అంటూ నంద్యాల నుంచి కిషోర్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎవరు అనంతపూర్ నుంచి గౌస్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రొద్దుటూరు నుంచి సుధాకర్ గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బెంగళూరు నుంచి కాదు, బంగారాజ్ గారు ఆదోని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ గారు ఆదోని నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ నుంచి ఎవరు మురహరి గారు యశోద గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే మలాంబి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నెల్లూరు నుంచి రాజశేఖర్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అర్థం కాలేదట ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు. సో ఇంకా 2 ఆన్సర్స్ ఉన్నాయి, ఆన్సర్ రివీల్ చేస్తే అప్పుడు మీకే అర్థమవుతుంది. నెల్లూరు నుంచి చిరంజీవి గారు, మహేష్ గారు అండ్ రమేష్ గారు అందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సురేష్ గారు, నిర్మల గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. మన బాలు గారు పాడి నటించిన పాట ఆవకాయమనందరిది. మరి ఈ పాటలో మనకి ఎందుకు పిజ్జా అంటూ ఒక లైన్ అయితే వచ్చింది కదా. మరి పిజ్జాలు, బర్గర్లు, పాస్తా ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడే, అండ్ ఇవి తినడం వల్ల మనకి కొంచెం హెల్త్ అనేది పాడైపోతుంది అని చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా డైజెషన్ అనేది దెబ్బతింటుంది. అండ్ వీటితో పాటు ఇంకా ఉన్నాయి, అవి కూడా మన ఇండియన్ ఐటమ్సే, మిర్చి బజ్జీ, ఆవిడ అండ్ పెసరట్టు తీసుకోవచ్చు. కాకపోతే పెసరట్టు ఒకటి తింటే హెల్దీ, అతిగా తింటే కొంచెం కష్టమే అనుకోండి. మరి ఇవి అన్నమాట ఉన్న ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. క్వశ్చన్ ఏంటి అంటే, చెట్టు లోపల దాగి ఉన్న 3 అక్షరాల చిట్టి పదాన్ని నేను, పదం అంటే వర్డ్, ఓకే, చిట్టి పదాన్ని నేను, నన్ను తిరగేస్తే పిల్లవాడి చేతిలో వస్తువుగా మారుతాను, మరి నేనెవరిని? తెలిస్తే ఆన్సర్ చేయండి. చెట్టు లోపల దాగి ఉన్న 3 అక్షరాల చిట్టి పదాన్ని నేను, నన్ను తిరగేస్తే పిల్లాడి చేతిలో వస్తువుగా మారిపోతాను, మరి ఎవరిని? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి.

ప్రభాస్ నటించిన అడవి రాముడు నుంచి సాంగ్ అయితే వినేశారు. సందడి సందడిలో మనమున్నాం కదా, మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, చెట్టు లోపల దాగి ఉన్న మూడు అక్షరాల చిట్టి పదాన్ని నేను నన్ను తిరగేస్తే పిల్లాడి చేతిలో ఒక ఆట వస్తువుగా, లేదా వస్తువుగా అనుకోండి, ఆట వస్తువు అయితే కాదులే, వస్తువుగా మారుతాను. మరి నేనెవరిని అని చెప్పి ఆ వస్తువు అయితే అడుగుతుంది. మరి ఆన్సర్స్ అయితే వచ్చాయి మన లిజినర్స్ పంపించినవి, చూద్దాం. సో కరెక్ట్ ఆన్సర్ నేను వినలేదు మేడం చెబుతారా అంటూ అడుగుతున్నారు ఎవరు, సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి. సమ్ వాట్ ఇంట్రెస్టింగ్ అంటూ పంపించారు ఇందాకటి దానిక మీరు అడిగింది. ఏ క్వశ్చన్ కి వినలేదు మీరు కొంచెం అది నాకు క్లారిటీ ఇస్తే నేను చెప్తాను. సో ఇందాకటిది అయితే కనుక పిజ్జా బర్గర్ పాస్తా మిర్చి బజ్జీ అవడ పెసరట్టు ఇన్నున్నాయన్నమాట, అదే సంగతి. సో ఇదే ఆన్సర్ పిజ్జా బర్గర్ అంటూ రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు అక్కడ దానికి ఆన్సర్ చేశారు. మరి ఈ క్వశ్చన్ కి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేశారో చూసేద్దాం. అప్పలరాజు గారు పెడన్ నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే సూపర్ సాంగ్స్ థ్యాంక్ యూ చందన అంటూ నరేష్ గారు రోజా గారు పంపించారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి. అండ్ అలాగే అలా నెక్స్ట్ ఎవరు చేశారు, మురహరి గారు యశోదో గారు కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ నుంచి. అండ్ కలుగు గిలక అనుకుంటున్నారు మహాలక్ష్మి గారు విన

విజయవాడ నుంచి కాదండి. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. వెరీ నైస్. అండ్ డిఫికల్ట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అంటున్నారు మురళి గారు చిత్తూరు నుంచి. పర్లేదు లేండి, నేను చెప్తాను మెహూనా. అండ్ నెక్స్ట్ ఇంకా ఆన్సర్ మురళి అనుకుంటున్నారట నెల్లూరు నుంచి చిరంజీవి గారు. ఇది చాలా బాగుంది ఆన్సర్, నేను కరెక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే చెట్టు లోపల నుంచి మనకి మురళి రాదు డైరెక్ట్ గా, ఆలోచించండి. ఇది ఆన్సర్ అవ్వచ్చు సగం వరకే, సగం దూరం వెళ్ళాక అక్కడ ఆగిపోతుంది ఆన్సర్ కింద. నెక్స్ట్ ఇంకా చిరంజీవి గారు, రామలింగ గారు దమ్మాయిగూడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ అలాగే అనంతపూర్ నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ ఎలాగో అనేది కూడా పంపించేశారు. అండ్ అలాగే అంకయ్య గారు బందర్పల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అది నేను పూర్తిగా ఎలా చెప్పాను దాన్ని చక్కగా వివరించారు. అండ్ నెక్స్ట్ మేడం మీ వాయిస్ బాగుంది, ఒక వాన పాట పాడండి, ఈ రోజు పాటలు సూపర్, ప్రోగ్రామ్ అంటే ఇలా ఉండాలి అంటున్నారు. థ్యాంక్ యూ అండి. దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ రామలకోట నుంచి కరెక్ట్ ఆన్సర్ తో. అండ్ ట్రై చేస్తా అండి, అంటే మనకి టైం తక్కువ ఉంది కదా చందడా చందడా అయిపోవడానికి, బట్ ఐ విల్ ట్రై. నెక్స్ట్ ఇంకా కౌస్తుభా గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ గా కొమ్మ బొమ్మ అంట, యాక్చువల్లీ రెండు అక్షరాలే తీసుకున్నారు, నా క్వశ్చన్ లోనే మూడు అక్షరాలు ఉన్నాయి. ఎనీవే మంచిగా ట్రై చేశారు మొత్తానికి. అండ్ నెక్స్ట్ ఇంకా భూమేశ్వరరావు గారు, భూలక్ష్మి గారు వెల్లూల నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు అండ్ ఫ్యామిలీ మరూరు నుంచి పంపించారు. పెన్సిల్ గానీ గిలక గానీ అట, రెండు కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా యతిరాజం రమేష్ గారు, పద్మజ గారు మచిలీపట్నం నుంచి పంపించారు. కలం అనుకుంటున్నారు, కలం కూడా ఆన్సర్ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. కొద్దిసేపు బాగా ఆలోచింపజేశారు అంటున్నారు. అవునా, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంకా చందన, నా ఆన్సర్ అంటూ టాప్ లేదా టాయ్ అంటున్నారు. చెట్టులోంచి టాపా, ఎలా వచ్చింది? టాయ్ అయితే చెట్టులోంచి వస్తుంది, బట్ టాయ్ పిల్లల చేతిలో ఉంటుంది కానీ చెట్టు నుంచి కెతి కాదు, అది విషయం ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా బొంగరం అనుకుంటున్నారు కర్నూలు నుంచి మజుంబాబా గారు, కాదండి. నెక్స్ట్ ఇంకా చెట్టు నుంచి కాండం వస్తుందా? ఓకే, బంగారరాజు గారు ఆదోని నుంచి. ఆ తర్వాత దాన్ని తిరగేస్తే రావాలి కదా ఆన్సర్, అది కూడా కావాలి మనకి. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ నాసిక గారు, వేణుగారు దేశాయపేట నుంచి. దస్తగిరి గారు, సంజయ్ గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి నెక్స్ట్ నరేష్ గారు, రోజా గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సర్దార్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సుధీర్ గారు ఆత్మకూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దుర్గారావు గారు ఆన్సర్ కోసం వెయిటింగ్ అట, చెప్తానండి. అండ్ హాయ్ చందన, ఒక సాంగ్ పాడండి, వాయిస్ ఇస్ సో స్వీట్ అంటున్నారు మురళి గారు. సో చెప్పా కదా, ఐ విల్ ట్రై అండి. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరు, నెల్లూరు నుంచి చేబ్రోలు రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ అనమాట. అండ్ స్లేట్ పెన్సిల్ అట ఆశ శ్రీనివాస్, బెంగళూరు నుంచి. చెట్లోంచి డైరెక్ట్ స్లేట్ పెన్సిల్స్ రెండు రావు కదా, ఆలోచించండి ఆశ. నెక్స్ట్ ఇంకా చందూజీ, మా బుర్రకు పదును పెడితే నేను తెలుసుకున్నది ఆన్సర్ అంటూ కరెక్ట్ గా పంపించారు ఎవరు, సుజాత శ్రీనివాస్ గారు దొడ్డతేవరపాడు నుంచి. అర్థమైందా? ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ చంద్ర గారు, ఈరోజు సందడి సందడి అదిరింది, మీ స్టైల్లో సినిమా పేర్లు అటు తిప్పి ఇటు తిప్పి మ్యాజిక్ షో చేశారు, షో సూపర్ హిట్ అంటున్నారు. థ్యాంక్ యూ అప్పలరాజ్ గారు. నెక్స్ట్ ఇంకా మలాంపి గారు కర్నూలు నుంచి పంపించారు. కవ్వం అంట, కవ్వం అవ్వదు, కవ్వ ఎక్కడి నుంచి వస్తుంది అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా గద్వాల నుంచి పంపించారు పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ అంతా కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి జైన గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వైష్ణవి గారు కోనసీమ నుంచి, అక్క మీ వాయిస్ చాలా బాగుంది అంటుంది, థ్యాంక్ యూ వైష్ణవి. అండ్ ఈరోజు ప్రోగ్రామ్ బాగుంది అంటున్నారు రాజశేఖర్ గారు ఆదోని నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కర్రామిళ్ళ అంట, కర్రావిల్ల ఓకే, బట్ ఆ రెండు ఎక్కడి నుంచి వస్తాయి, వేర్ దే ఆర్ వేర్ ఆర్ కమింగ్ దే, అది అనమాట క్వశ్చన్ కి ఆన్సర్. నేను ఇంకా క్లూ పెద్దగా ఇచ్చేస్తున్నట్టున్నా అందరికీ. బట్ అరుణ గారు, మోహన్ గారు నారాయణపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ దేవసేన గారు తిరుపతి నుంచి, ఇప్పుడు తోచిందంట. వెరీ నైస్, వెరీ నైస్. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే, మరి ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తున్నాను. చెట్టు లోపల నుంచి వచ్చే ఆ మూడు అక్షరాల చిట్టి పదం ఏంటి అంటే కలప. మరి చెట్టు నుండే కదా మనం కలపని తీసుకుంటాం, మరి ఆ కలపని తిరగేస్తే పలకగా మారుతుంది, మరి పలకే కదా పిల్లాడి చేతిలో ఉండేది, అదనమాట ఆన్సర్. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక తెలుగు సామెత చెప్తాను, అంటే ఈ సామెతను డైరెక్ట్ గా చెప్పను, పదం యూస్ చేసి చెప్తా. ఆ పదంలో ఏముందో మీరు కనిపెట్టి నాకు ఆన్సర్ చేయాలి. పదంకో బుద్ధి, పదంకో రుచి.

పదంకో బుద్ధి, పదంకో రుచి. ఇక్కడ ఉన్న చిన్న కామన్ పాయింట్ ఏంటంటే, ఈ పదం అనే ప్లేస్ లో వచ్చే ఆ రెండు పదాలు కూడా మన శరీరంలో ఉండేవే. మరి కనుక్కోండి, 0866248814 ఈ నెంబర్కి ఆన్సర్ చేసేయండి. పదంకో బుద్ధి, పదంకో రుచి. మరి ఈ పదంలో ఉండే ఆ రెండు పదాలు కూడా మన శరీరంలోనే ఉండేవి. అంటే మన శరీరం అంటే మనదే కాదు, ఈవెన్ జంతువులకి పక్షులకు కూడా ఉంటాయి అన్నమాట ఆ శరీరంలో ఉండే భాగాలే అనుకోండి. మరి ఆ రెండు పదాలు ఏంటో కనుక్కొని నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. ఇప్పుడు ఒక చిన్న సాంగ్ నేద్దామా.

0: భారతి ఎఫ్ఎం 101.3. కృష్ణా తీరాన వెలిసి,
1: పంగాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.

ఇంటెలిజెంట్ సాంగ్ వినేశారు, మరి పదంకో బుద్ధి పదంకో రుచి. మరి ఈ రెండు పదాలు మన శరీరంలోనివే అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అబ్బో కరెక్ట్ గా చాలా మంది పంపించేసారే. చూసేద్దాం, ఇంక ఇదే ఫైనల్ క్వశ్చన్ కదా. మరి ఆన్సర్స్ టక్టకా టక్టకా చూసి మీ ఆన్సర్స్ ని ఫైనల్ చేసేస్తున్నాను. మరి చూద్దాం ఎవరు పంపించారు. నెల్లూరు నుంచి రామకృష్ణ గారు ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. అండ్ అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి మనిషి అయితే కాదు తర్వాత కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ముసాపేట్ నుంచి నరేష్ గారు రోజా గారు ఒక ఆన్సర్ అయితే పంపించారు కరెక్టే. నెక్స్ట్ ఇంకా పెదవులు అనుకుంటున్నారు ఎవరు, గౌస్ గారు అనంతపూర్ నుంచి కాదండి. అండ్ రమేష్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రమేష్ బాబు గారు పంపించారు, పద్మజ గారు మచిలీపట్నం నుంచి. ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి అనమాట. అండ్ అలాగే చిరంజీవి గారు రామలింగ గారు దమ్మాయిగూడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాకు ఇష్టమైన పాట ప్రసారం చేశారు థ్యాంక్ యూ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు. ఓకే నెక్స్ట్ ఇంకా అయ్యో ఇంత ఈజీనా అంటూ ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు చందన. షో సూపర్ అండి అంటూ ఈ క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు వేదాంతం జానకి గారు. నెక్స్ట్ ఇంకా కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు పెద్దగాకాని నుంచి చంద్రశేఖర్ గారు. అండ్ అలాగే మలాంబి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, మనిషి కాదండి కరెక్ట్ ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ ఇంకా మరూరు నుంచి లక్ష్మీనారాయణమ్మ గారు నారాయణ స్వామి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు ఒకటే. అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి యశోద గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఒక్కొక్క మనసుతో ఒక్కొక్కలా ఉంటుంది, అందరూ ఒకేలా ఉండరు కాబట్టి ఒకరు ఆలోచనలు ఒకలా ఉంటాయి అంటున్నారు. ఓకే కానీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక సామెత అనమాట, ఆ సామెతని ఆ సామెతలో పదం అనే పదాన్ని నేను ఉపయోగించా, ఆ పదం ఏంటో మీరు కనుక్కోవాలి. అయ్యో సో నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, చందుజీ ఆన్సర్ అంటూ కరెక్ట్ గా చేశారు. సో ఇప్పుడైతే అదే అంటారు మరి అంటున్నారు. సో టైలర్ సుజాత గారు దొడదేవరపాడి నుంచి ఆన్సర్ చేశారు కరెక్ట్ గా. అండ్ నెక్స్ట్ ఇంకా కౌస్తుభ గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. గోనెగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే సురేంద్రనాథ్ గారు ఒడిశా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటేష్ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు పంపించారు కొత్తగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఫస్ట్ ఆన్సర్ చెప్పేసేయండి, సే హాయ్ టు గౌజ్ అంటూ అనంతపూర్ నుంచి కదిరి పంపించారనమాట. ఓకే నేను ఆన్సర్ చెప్తాను బట్ మీరు ఆన్సర్ కోసం వెయిట్ చేయాలి తప్పదు, ఎందుకంటే మిల్ల లిజనర్స్ కూడా వెయిటింగ్ కదా వాళ్ళ ఆన్సర్స్ కోసం. అండ్ దేవి గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. నెక్స్ట్ ఇంకా బివి సుబ్బారావు గారు మార్కపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మాధవి గారు ఆంజనేయులు పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి ఈరోజు ప్రశ్నలు సూపర్ అంటూ కరెక్ట్ ఆన్సర్. అండ్ సో అనంతపూర్ నుంచి పంపించారు రమేష్ గారు అండ్ ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్. మరి రిమైనింగ్ ఆన్సర్స్ అన్ని కూడా నేను రివీల్ చేస్తాను ఎప్పుడు అని అంటే న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో భాగంగా రాష్ట ప్రజలకు అందుతున్న పౌరసేవలు పథకాల అమలుపై

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించారు. 2000 దాటిన మర్చెంట్ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించడానికి కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ లావాదేవీలు పరిమాణంలో 5% ఉన్నా మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో 65% వాటా కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు సంతాపం వ్యక్తం చేశారు. రాష్టం ఏలూరు జిల్లాలో ఒక బలమైన మంచి నాయకుణ్ణి కోల్పోయిందని కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాజధాని అమరావతి జేఏసీ సభ్యులు ధనేకుల రామారావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేద పారాయణ స్కీము ద్వారా నిర్వహించిన పరీక్షల్లో రాష్ట వ్యాప్తంగా 741 మంది వేద పండితులను ఎంపిక చేయగా నిడదవోలు, ఉండాజవరం, పెరవలి మండలాలకు చెందిన 10 మంది పండితులకు రాష్ట మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు నియామక పత్రాలను అందజేశారు. దేశ నిర్మాణంలో విశేష సేవలందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళంలో బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు సర్కిల్ అధికారులు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రతిపాదిత దగదత్తి ఎయిర్పోర్టు, రామాయపట్నం పోర్టు, బోగోలు లాజిస్టిక్స్ రైల్వే స్టేషన్ దగదత్తి మండలంలోని 3 ఏపీఐఏసీ పారిశ్రామిక వాడలు అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో దగదత్తిని శాటిలైట్ సిటీగా అభివృద్ది చేసి దగదత్తి నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులు డాక్టర్ మహేంద్ర యాదవ్ కోరారు. చిత్తూరులో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జిల్లా సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారత్ వెస్టిండీస్తో స్వదేశంలో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ షెడ్యూల్ అధికారికంగా వెల్లడైంది. ఈ నెల చివరి వారం నుంచి అక్టోబర్ మధ్య వరకు 3 వన్డేలు, 5 T20 మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి వన్డే సెప్టెంబర్ 27, మొదటి T20 అక్టోబర్ 6 ప్రారంభమవుతాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

ఎస్, 4:04:56 అయిపోయింది. వివిధ ప్రోగ్రామ్ కైతే ఎంట్రీ ఇచ్చేసాం. మరి వివిధ ప్రోగ్రామ్ ని మనం అలా కొనసాగించడానికన్నా ముందు ఇందాక చాలా మంది ఆన్సర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, మరి ఆ ఆన్సర్స్ అయితే చూసిస్తాను. ఇప్పుడైతే ఇంకెవ్వరు ఆన్సర్స్ చేయదు, ఎందుకంటే అప్ టు 4 వరకే కాబట్టి మన సందడి సందడి. సో చాలా మంది ఆన్సర్స్ మిస్ అయిపోయారు కాబట్టి మీ నేమ్స్ అయితే నేను మీకు చదివి వినిపించేస్తాను. సో ఎవరెవరు ఏ ఆన్సర్స్ పెట్టారు చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ జన్మ కాదండి. సో ఇంకొకటి అయితే కరెక్ట్ ఆన్సర్ దొడ్డదేవరపాడు నుంచి జమలయ్య గారు మెసేజ్ చేశారు. అండ్ ఆశా శ్రీనివాస్ మనిషి అంటూ పంపించారు, జీవి అంటూ పంపించారు, రెండు కూడా కాదండి, బెంగళూరు నుంచి. అండ్ ప్రోగ్రామ్ ఫుల్ జోరుగా ఉంది మీ వలన, స్పెషల్లీ మీ వాయిస్ అంటున్నారు. థ్యాంక్ యూ. ఎవరు? బంగారాజు గారు ఆదోని నుంచి. ఓకే, ఆన్సర్ కరెక్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాను, అంటే పదం వేరే కానీ అదే ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు బందర్బల్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ చేశారు ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. అండ్ అలాగే ఎవరు పంపించారు, మలంబి గారు కర్నూలు నుంచి, మనిషి మనసు అంటున్నారు, రెండు కూడా కాదండి. అండ్ అలాగే నాగర్ గారు కర్నూలు నుంచి పంపించారు. అండ్ మజూంబాబా గారు ఇద్దరు కూడా పశువు ఆన్సర్ అట కాదండి. అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు.

0: అందు నాకు వందనం ఇప్పుడే రేడియో ఆన్ చేశాను, ప్రోగ్రామ్ అయిపోవచ్చింది కదా అంటున్నారు. అయిపోయింది కూడా యాక్చువల్లీ. నెక్స్ట్ ఇంకా హే హాయ్ నైస్ టు హియర్ యూ అగైన్ చందనా అంటూ అర్జున్ గారు పంపించారు. సో గారు అనే తోకొద్దంట. ఓకే అర్జున్, సో కరెక్ట్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఎవరు, నాసికా వేణు దేశాయిపేట నుంచి పంపించారు. నెక్స్ట్ నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మొత్తానికి చందన అనిపించుకున్నారు, ఈరోజు ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటున్నారు. దుబాయ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ అనమాట. బుద్ధి మనసు ఏకాగ్రత అయితే ఆన్సర్స్ కాదు, ఒకటి కరెక్టే, ఈ మూడిట్లో ఒకటి ఉంది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా మనసు ఒక బుద్ధి అంటూ పంపించారు, నాలుక ఒక బుద్ధి అంటున్నారు. యాక్చువల్లీ ఆ సామెత మారిపోయింది, బట్ ఈ మొత్తంలో ఒక పదం కరెక్ట్ కింద ఆన్సర్ కింద ఉంది కాబట్టి కన్సిడర్ చేస్తున్నారు. సో కింద ఆన్సర్ ఉంది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మధుప్రసాద్ గారు తలంపాడి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భూలక్ష్మి గారు, భూమేశ్వరరావు గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట నాకు ఫోర్ లోపు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరింతకీ ఆన్సర్ ఏంటి అనంటే, పదంకో బుద్ధి పదంకో రుచి అన్నాను కదా, పుర్రెకో బుద్ధి జిహోకో రుచి అనమాట. సో మీరంతా చక్కగా సందడి సందడి ఎంజాయ్ చేశారు కదా. మరి ఈ రోజు మన వివిధాలో ఒక మంచి రచయిత తన రచనలో వచ్చిన పాటలైతే మనం వినబోతున్నాం. మరింతకీ ఎవరు ఆ రచయిత, ఆ రచయిత పేరు, ఆ పాటలు ఏంటో నేను చెప్పబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత మంచి సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయి, వింటూ స్టే ట్యూన్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
0: ఎస్, మన వివిధ ప్రోగ్రామ్ లో ఈ రోజు ఆ రచయిత ఎవరునంటే కులశేఖర్ గారు అనమాట. మరి కులశేఖర్ గారు ఎన్నో రకాల మంచి పాటలను రచించి మనకి అందించారు. మరి వాటన్నిటిలోంచి మంచి సాంగ్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి, వింటూ ఆనందించండి మన వివిధాలో. ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో వింటూ స్టే ట్యూన్. మరి ఇప్పుడు ముందుగా మీకోసం ఒక మంచి సాంగ్ సిద్ధంగా ఉంది, వింటూ ఆనందించండి.

विविध भारती FM 101.3। ఎస్, వివిధ ప్రోగ్రామ్ లో మంచి సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. సంతోషం నుంచి సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ మీకోసం అమ్మాయి బాగుంది సినిమా నుంచి చిత్ర గారి వాయిస్ లో పాట వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత హ్యాపీ మూవీ నుంచి కూడా ఒక పాట వస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్.

సెల్ ఫోన్ సిగరెట్.

Shakti FM 101.3. ఎస్పీ చరణ్ గారి వాయిస్ లో హ్యాపీ సినిమా నుంచి మంచి సాంగ్ అయితే వినేశారు కదా. మనం వివిధాలో ఉన్నాం, మరి నెక్స్ట్ మీకోసం బొమ్మరిల్లు అండ్ 10th క్లాస్ మూవీస్ నుంచి మంచి పాటలు అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్డ్. మరి ఈ రెండు పాటలు కూడా మన కులశేఖర్ గారు రచించిన పాటలే. మరి వింటూ ఆనందించండి వివిధాలో.

TFM 101.3. 10th క్లాస్ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనం వివిధాలో ఉన్నాం. మరి నెక్స్ట్ మీకోసం దిల్ మూవీ నుంచి ఒక మంచి సాంగ్ వస్తుంది. మరి ఆ తర్వాత జై మూవీ నుంచి కూడా ఒక మంచి సాంగ్ వస్తుంది. బింగ్ టు స్టేట్యూ.

భారతి ఎఫ్ఎం 101.3. సో ఇది ఈనాటి వివిధ ప్రోగ్రామ్ అండ్ నా ప్రోగ్రామ్స్ కూడా. మరి ఇలా నేనైతే టాటా బై బై చెప్పేస్తున్నాను, త్వరలోనే మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా అయితే రెడీగా ఉంది, అండ్ అర్జున్ చేతన్ కూడా రెడీగా ఉన్నాడు. సో వింటూ స్టే ట్యూన్. టాటా బై బై. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. మన జీవితంలో ఎల్లప్పుడూ వెన్నెలు కురిపించాలంటే మనం కాలుష్యరహితమైన ప్రపంచంలో ఉండాలి. అందుకే ఇవాళ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ గురించి చెప్పబోతున్నాను. జలవాయు మార్పు, పర్యావరణ సంరక్షణ విషయం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి. పర్యావరణం, జలవాయు మార్పు విషయం మానవత్వ కోసం ఒక ఆదర్శ చిహ్నంగా ఉన్నాయి. ఇందులో మనం చూసే ప్రగతి, ఆకస్మిక కలిగిన ప్రాకృతిక ఆపదలు, జనభావాలు, వికృతులు, ప్రదూషణ, వాతావరణ మార్పులు సంకేతాలు మనం ప్రస్తావించాల్సిన పాఠాలున్నాయి. జలవాయు మార్పు ఒక సమస్య అనగా మన సమాజంలో ఉన్నదని అనుమానించబడుతుంది. పర్యావరణం, జలవాయు మార్పు సమస్యలు భూమి, నీటి, గాలి, వాతావరణాన్ని అనేక విధాలుగా ప్రభావించేవి. ప్రకృతికి

పర్యావరణ సంరక్షణ ఆదర్శమైన విధానాలుండవు. ఆయా సమస్యలకు కారణాలను గుర్తు చేస్తాయి. వాతావరణంలో మనకు ఉన్న ప్రదూషణం మానవత్వం ప్రాణుల ఆరోగ్యాన్ని హాని చేస్తుంది. వాతావరణ ప్రదూషణం, గ్లోబల్ వాయిడ్ స్ప్రింగ్, జలవాయు మార్పు, నీటి వాడకం, అవన్నీ ఉత్తర క్రియావలంబన ప్రయత్నాలను అడ్డుకుంది. పర్యావరణ సంరక్షణ మానవత్వం ప్రాణుల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న భూతంపై ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ వెల్లడించిన ఒక నివేదిక ఆందోళనకరంగా ఉంది. వందేళ్లకోసారి సముద్ర మట్టాలు పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు ఈ శతాబ్దం చివరిలో ఆరంభమయ్యే ఏటా సంభవిస్తాయని హెచ్చరించింది. అంతేకాదు, సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దం అంతా కొనసాగుతాయని పేర్కొంది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు మరో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘ వేసవి, చలికాలం నిడివి తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. ఒకవేళ ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలకు చేరితే తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయం ఆరోగ్యంపై పెను ప్రభావం తప్పదని హెచ్చరిస్తుంది. ప్రస్తుత భూతాపాన్ని బట్టి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు, ఉష్ణోగ్రతలు ఇక నుంచి 10 ఏళ్లకోసారి సంభవిస్తాయని అధ్యయనకర్తలు వివరించారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే కొనసాగితే 2030కి లేదా అంతకు ముందే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మార్కును దాటే ప్రమాదం ఉంది. భూతాపం తగ్గడానికి 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది అని హెచ్చరించారు. భూతాపంపై నివేదికను మానవాళికి రుధిర సంకేతంగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. సమస్త జీవరాశులు ప్రకృతి ప్రసాదించిన ఆవాసాలు తీవ్ర విపత్తులను ఎదుర్కొంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేదో మామూలు నివేదిక కాదండి, ఇందులో 234 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 3000కు పైగా ఉన్న పేజీల రిపోర్ట్ వీళ్లు ఈ నివేదికలో ఉంచారు. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల భారత్ వంటి దేశాల్లో వడగాల్పులు అధికమవుతాయి, ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. కార్బన్ ఉద్గారాలు పెరిగి గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. మిగతా వాటితో పోలిస్తే మన హిందూ మహాసముద్రం త్వరగా ఎక్కువ వేడెక్కుతుంది. వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. 21వ శతాబ్దం చివరి నాటికి భారత్ లో వానాకాలం సుదీర్ఘంగా ఉంటుంది. దేశంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమి తేమ కోల్పోయి కరువు పరిస్థితులు అధికమవుతాయని ఈ పరిశోధనలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతుందని, తత్ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని, ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావడంతో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, వేడిగాలులు, కరువు, తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు అధికమవుతాయని, ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో మరింత తరచుగా భీకరంగా సంభవించే ముప్పుందని హెచ్చరించాయి. మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టాలు పెరిగి ఆక్సిజన్ స్థాయిలు తగ్గి అవి మరింతగా ఆమ్లీకరణ చెందుతాయి. ఇదే జరిగితే 100,000 సంవత్సరాల పాటు కోలుకోలేని నష్టం జరిగినట్టే. ఈ శతాబ్దం మధ్యకాలానికి సముద్ర మట్టాలు 15 నుంచి 30 సెంటీమీటర్ల మేర పెరుగుతాయి. భూమి యొక్క వాతావరణం యొక్క ఉష్ణోగ్రత వేగంగా పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ప్రజలు శిలాజ ఇంధనాలను కాల్చివేస్తున్నారు. అది ఎక్కువ గ్రీన్ హౌస్ ను ఉత్పత్తి చేస్తుంది. మానవ శక్తి లేకుండా భూమి ఇప్పటికే వివిధ మార్గాల్లో వాతావరణ మార్పులను ఎదుర్కొంది. కానీ ఇప్పుడు ఉష్ణోగ్రత పెరుగుదలకు మానవులు ఎక్కువ బాధ్యత వహిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వర్షపాత నమూనాల్లో మార్పులకు కారణమవుతుంది. కొన్నిసార్లు గ్లోబల్ వార్మింగ్ కారణంగా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో ఋతువులు ఎక్కువ కాలం ఉంటాయి. మనం గ్రీన్ హౌస్ వాయువులను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయకూడదు. మన భూమిని మనం కాపాడుకోవాలి. భూమిపై అంతకంతకు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి ప్రపంచం వేగంగా స్పందించాలి. కానీ ప్రపంచం అంటే మరెవరో కాదు, మనమే. మానవుడు గ్లోబల్ వార్మింగ్ ఎలా తగ్గించగలడు అంటారా? భూతాపం తగ్గించడం మన వల్లే సాధ్యం అంటున్నారు ఎక్స్పర్ట్స్. సింపుల్ గా కొన్ని పద్ధతులు చెప్పేస్తాను, ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో పాటించేయండి. తక్షణం చేయండి లేదా పెనుముప్పు ఎదుర్కోండి. భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రపంచంలోని చాలా మంది ప్రముఖ పర్యావరణవేత్తలు ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు. భూతాపం పెరిగితే అది తీవ్రమైన కరువు, కారుచిచ్చు, వరదల లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది. భూమి ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరుకోకుండా ఉండాలంటే ప్రపంచంలో అందరూ ఎక్కువ కాలం పాటు ఉండే మార్పులు ఇప్పటి నుండే చేయడం చాలా ముఖ్యం. భూమిపై ఉష్ణోగ్రతను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటకుండా దాన్ని వేగంగా అదుపు చేయడంలో పౌరులు, వినియోగదారులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. చాలా మటుకు మనం వాహనాలు ఉపయోగించకుండా సైకిల్ లేదా నడి

0: ఇచ్చి వెళ్ళడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనం ఫిట్ గా ఉండొచ్చు, దాంతోపాటు కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గించవచ్చు. నగరాల్లో ఎక్కడికి ఎలా వెళ్ళినా అనే దారులు మనమే ఎంచుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఉపయోగించవచ్చు. మీరు ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించండి. వ్యాపార పర్యటనలను రద్దు చేసుకోవడానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండండి. దానికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పనులు చేసుకోండి. విద్యుత్ ఆదా చేయండి. చల్లబడ్డానికి ఏసీని ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం, వేడెక్కడానికి హీటర్లను తక్కువ ఉష్ణోగ్రతలో ఉపయోగించడం వల్ల కూడా చాలా విద్యుత్ ఆదా అవుతుంది. చలికాలాల్లో ఇంట్లో వేడిని కోల్పోకుండా మీ పైకప్పుకి ఫైబర్ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో మరింత రక్షణ కల్పించండి. దానివల్ల విద్యుత్ ఉపకరణాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఏమైనా విద్యుత్ పరికరాలను ఉపయోగించినప్పుడు వాటిని స్విచ్ ఆఫ్ చేయడం, ప్లగ్ నుంచి తీసేయండి. ఇవి మీకు చిన్న చిన్న మార్పులుగానే కనిపించవచ్చు, కానీ విద్యుత్ ఆదాకు ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈసారి మీరు బయట ఏదైనా విద్యుత్ పరికరం కొంటున్నప్పుడు దాని ఎనర్జీ ఎఫిషియన్సీ చెక్ చేయండి. కొన్ని అవసరాల కోసం మీరు సోలార్ వాటర్ హీటర్, సోలార్ గీజర్ లాంటివి యూజ్ చేయండి. ఒక స్థిరమైన జీవితం గడిపేలా అందరూ కలిసి చర్చించుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలి. పంటల పద్ధతులు, విద్యుత్ ఆదా చిట్కాలు, రీసైకిల్ ప్రయోజనాలు లాంటి అందరికీ తెలిసేలా షేర్ నెట్వర్క్ గ్రూప్స్ ఏర్పాటు చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న మార్పులు ప్రతిరోజు పాటిస్తే అది వారి సంక్షేమంపై చాలా ప్రభావం చూపిస్తుంది, అభివృద్ధి స్థిరంగా ఉండేలా చేస్తుంది. భూతాపం తగ్గించడానికి రాబోతున్న తరాలకు మెరుగైన సురక్షితమైన భవిష్యత్తు అందించడానికి సహాయం అవుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్వేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ ప్రోగ్రామ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యు ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ వెన్నెలా. టిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ టైమ్. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఇప్పుడు ఈనాటి సాయంకాలపు ప్రసార విశేషాలను వింటారు. ప్రసార విశేషాల అనంతరం వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటూ సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత మరియు సంగీతం గురించి వింటూ సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక సమాచారం వింటారు. అనంతరం గణేష్ పూజ పర్యావరణ పరిరక్షణ గురించి శ్రీ కె సోమసుందరరావు గారి ప్రసంగం వింటారు. అనంతరం కొన్ని జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. అనంతరం 8:00 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వింటారు. 8:30 రాత్రి 11:10 వరకు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలు ముగింపు. మీరింతవరకు ఈనాటి మా సాయంకాలపు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు.

రేపు ఉదయం అనగా సెప్టెంబర్ నెల 16వ తేదీ బుధవారం నాటి ప్రసార విశేషాలను ఇప్పుడు వింటారు.

6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి సుధ వింటారు. 6:35 పొలంకబుర్లు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. అనంతరం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేషవాహనం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

సాయంత్రం 5 గంటలకు ప్రసార విశేషాలు వింటారు. అనంతరం వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 5 గంటల 30 నిమిషాలకు యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 6 గంటల 30 నిమిషాలకు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. 7 గంటల 15 నిమిషాలకు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8 గంటలకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహనం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. 8 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలీవ్ వింటారు. 11 గంటల 10 నిమిషాలకు మా ప్రసారాలు ముగింపు. మీరింతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటారు. మన భారతదేశంలో మహిళలు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో ఎంతో

గొప్ప గొప్ప విజయాలను సాధిస్తూ ఉన్నారు. అయితే మహిళ సమానత్వ సాధనలో ప్రతి మహిళ కూడా మరింత ముమ్మరంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అనేక రంగాల్లో ఆర్థిక, వ్యాపార, రక్షణ, విద్య, క్రీడ, రాజకీయ, సాహిత్య, సంగీత, కళారంగాల్లో ఉన్నత స్థానాలను ప్రస్తుతం మహిళలు అలంకరిస్తూ ఉన్నారు. విమానాలను నడిపే పైలట్లుగా ముందంజ వేస్తున్నారు, అదేవిధంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ముందడుగు వేశారు, దేశ ఆర్థిక పురోగతి కోసంగా ముందడుగు వేస్తున్నారు. అక్కడ ఇక్కడ ఎక్కడ అని లేకుండా అన్నింటా తానై మహిళ ముందడుగులో ఉంది. కాబట్టి అనేక తన సొంత స్వయం ఉపాధికి కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే తీరు మార్చుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఏంటంటే మహిళలు పురుషులతో పోలిస్తే శారీరకంగా బలహీనులని, అబలలని భావిస్తూ ఉంటారు కదా. మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఫస్ట్ ఆపేయాలి. మనల్ని మనం గొప్పగా చేసుకోవడం, మన ఆలోచనల నుంచే మొట్టమొదటిగా రావడం అనేది ప్రతి మహిళ కూడా అర్థం చేసుకోవాలి. మనం ఆలోచనలు మన గురించి గొప్పగా ఎప్పుడైతే ఆలోచించటం మొదలు పెడతామో అన్ని విషయాల్లో అలాగే ముందుకు వెళ్తాం. వెంటనే ఉండండి. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు గురించి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. వెంటనే ఉండండి సింహపురి ఎఫ్ఎం. నేను మీ మేరీ సుజిత. ప్రతి ఒక్క మంచి పాట విందాం, తర్వాత మరింత సమాచారం తెలుసుకుందాం.

0: కిల్లర్ చిత్రంలోని ఒక మంచి పాట విన్నారు కదా, గానం మనో చిత్ర. వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో మన సింహపురి ఎఫ్ఎంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటున్నారు. నేను మీ మేరీ సుజిత. అయితే మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్వయం ఉపాధి అవకాశాలు ఏమున్నాయి? వంటలు, ఎప్పుడు పట్టిన వంటలైనా, ఏదంటే బ్యూటీ పార్లర్లు ఇలాంటివైనా, ఇది కాదు కదా. అసలు ఏ విధంగా సేవింగ్ చేసుకోవాలి, వచ్చిన దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, మనం చదువుకున్న చదువుకి నిజంగా సార్థకత లభిస్తుందా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం మొదలు పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి ఉపన్యాసాలు వినడమో లేదంటే ఉపన్యాసాలు ఇవ్వడమో కాదు, కానీ ఆచరించడం మొదలు పెట్టాలి ప్రతి మహిళ కూడా. ఆచరించడం అని అంటే ఒకరికి చెప్పేస్తే అయిపోదు అన్నమాట, అది మన ఇంటి నుంచి మొదలవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ఇంటి నుంచి ఎప్పుడైతే ఆచరణలోకి తెస్తామో అప్పుడు మాత్రమే ఇది ముందుకు వెళ్తుందన్నమాట. అయితే మనం మహిళల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఒకప్పుడైతే స్త్రీలకు వంటిల్లే చాలనుకునేవాళ్ళు, వాళ్ళని చదివించి ఆలోచించగలిగేలా చేస్తే పురుషులతో సమానంగా అభివృద్ధి పదం వైపు పయనిస్తారేమోనని అనుకునేవాళ్ళు. స్త్రీ పురుష అసమానతలను పక్కన పెట్టి వారిని ప్రోత్సహిస్తే మన రాష్ట్రాభివృద్ధికి మన తమ వంతు కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించగలం ఖచ్చితంగా. అందుకే మహిళలకే కాకుండా చదువు రాని అనేక మంది మహిళలు కూడా చదువుని నేర్చుకోవాలి. అదేవిధంగా మహిళలు

కుటీర పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమల ద్వారా కూడా స్వావలంబన సాధించవచ్చు. ఇందుకు మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు అనేక పథకాలను అమలు చేస్తూ ఉన్నాయి. జాతీయ బ్యాంకులు, గ్రామీణ సహకార బ్యాంకులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి ఆర్థిక సంస్థలు ఇందుకు రుణాలను కూడా మంజూరు చేస్తున్నాయి. అలాగే నాబార్డ్ స్త్రీల కోసమే అనేక పథకాలను, అంటే వర్క్షాప్లు, శిక్షణా తరగతులను కూడా నిర్వహిస్తుంది. ఇందులో స్వయం సహాయక బృందాలు, డ్వాక్రా, ఐఆర్టీపీ వంటి అనేక పథకాల ద్వారా మహిళలు స్వయం ఉపాధిని కల్పించుకుంటూ మహిళల కోసం తమ ప్రాజెక్టు ద్వారా మరెంతోమందికి మార్గదర్శకులవుతూ ఉన్నారు మహిళలు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. వింటూనే ఉండండి, నేను మీ మేరీ సుచిత. మీరు వింటున్నారు సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఈ చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విందాం.

సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఈ చిత్రంలోని మధురమైన పాట విన్నారు కదా. రచన వేటూరి సుందరరామమూర్తి, గానం నరేష్ అయ్యర్, ప్రశాంతిని, సంగీతం హారిస్ జయరాజ్. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఇకపోతే ఈ పాట రాసిన వేటూరి గారి గురించి మనం ఏమని చెప్తాం? వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకనంటే వారు రాసే సాహిత్యం అందరినీ ఇట్టే కట్టిపడేస్తుంది అన్నమాట. వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై మరొక పాట విందాం.

పరుగు చిత్రం నుంచి మంచి పాట విన్నారు కదా. రచన అనంత్ శ్రీరామ్, గానం సాకేత్. మనం స్వయం ఉపాధి అవకాశాల గురించి వింటూ ఉన్నాం కదా. ఇందులో భాగంగా మహిళల కోసంగా అనేక స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా మహిళల కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సంస్థ పథకాలు చాలా ఉన్నాయి. వ్యాపార దృష్టి పరిశ్రమల స్థాపనలో చురుగ్గా పాల్గొనే ఉత్సాహం స్త్రీలకు ఉన్న మహిళలకు రుణాలను అందించేది ఈ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పథకం. దీనివల్ల మహిళలు తమకు తామే ఒక స్వయం ఉపాధిని కల్పించుకోవటమే కాకుండా మిగిలిన వాళ్లకు కూడా ఒక ఆసరా ఇవ్వగలుగుతారు. మూలధనంలో 51% పెట్టుబడి పెట్టగలిగి మహిళలు తమ పరిశ్రమపై పూర్తి నిర్వహణాధికారాన్ని పొంది ఉంటారు. ఈ నిధులతో భూమి, భవనం, మెషినరీ లాంటి స్థిరాస్తులను ఏర్పరచుకునేందుకు వీలుంటుంది. అంతేకాకుండా 2 సంవత్సరాల కాలపరిమితిలో తిరిగి చెల్లింపులు కూడా మొదలైపోతాయి. అంటే 2 సంవత్సరాల అనంతరం రుణం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్త్రీశక్తి పథకం గురించి మనం తెలుసుకుందాం. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్త్రీశక్తి పథకం. పరిశ్రమల స్థాపనలోనూ నిర్వహణలో కూడా స్త్రీలకు మెరుగైన వసతులు కల్పించేందుకు కోసం వారి సేవలు పొందడానికి వీలుగా వారికి స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమమే స్త్రీశక్తి పథకం. వారి అభిరుచి అనుభవం ఉన్న ప్రాజెక్టులను ఎంచుకుని దానిలో అభివృద్ధి సాధించేందుకు మరియు అవసరమైన శిక్షణ పొందేందుకు అవకాశాన్ని ఇచ్చేది ఈ పథకం అన్నమాట. ఇకపోతే లఘు పరిశ్రమల గురించి మనం తెలుసుకుందాం. కొన్ని పరికరాల రిపేరింగ్, కొన్ని వస్తువుల ఉత్పత్తి, ప్రాసెసింగ్ వంటి ప్రాజెక్టుల్లో 35 లక్షల రూపాయలకు మించకుండా మూలధనంతో వ్యక్తులు కానీ బృందాలు కానీ ఏర్పాటు చేసే వాటికి లిబరలైజర్ స్కీమ్ అంటారు. దీన్ని అదే అనుబంధ యూనిట్లకు అయితే కనుక 45 లక్షల వరకు కూడా ఉండొచ్చు. ప్లాంట్లు, యంత్రాలు, పరిశ్రమల భవనం, నిర్వహణ వ్యయం వంటి వాటికి అవసరాన్ని బట్టి సహాయం కూడా ఉంటుంది. అప్పటికే పనిచేస్తున్న ప్రాజెక్టులను ఆధునీకరించడానికి, పునర్నిర్మించడానికి, విస్తరించి అభివృద్ధి చేయడానికి కూడా ఈ సహాయాన్ని పొందొచ్చు. 25,000 రూపాయలు రుణం అయితే మార్జిన్ మనీ అవసరం ఉండదు. అయితే 25,000 నుంచి 5 లక్షల వరకు పెట్టే ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్టు ఖరీదులో 15% మార్జిన్ మనీ కూడా ఉంటుంది. అదే 5 లక్షలకు మించిన రుణాల్లో ఇది 20% ఉంటుంది. ఈ పథకం కింద స్త్రీలకు సులువుగా అయ్యే, సపోజ్ ఎగ్జాంపుల్, అప్పడాలు, వడియాలు, ఊరగాయల తయారీ, చేనేత హస్తకళలు, వస్త్రాల తయారీ,

కంప్యూటర్ సాఫ్ట్వేర్ శిక్షణ మొదలైనవన్నీ కూడా ఈ ప్రాజెక్టులను చేపట్టవచ్చు. వింటూనే ఉండండి, నేను మీ మేరీ సుచిత. మీరింతవరకు మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు కార్యక్రమంలో విన్నారు, వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో.

ఇంతటితో ఈనాటి వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై. నేను మీ మేరీ సుచిత. ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. దీనికంటే ముందు ఒక మంచి పాట విందాం. 8 వసంతాలు చిత్రం కోసం చిత్రగారి గానంలో ఒక మంచి పాట.

ఎనిమిది వసంతాలు చిత్రం కోసం వనమాలి రచనలు, చిత్రగారి గానంలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై యువత రంగం కార్యక్రమంలో. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారాన్ని వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. భారతీయ రైల్వేలో జూనియర్ ఇంజనీర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. భారతీయ రైల్వేలో జూనియర్ ఇంజనీర్ జేఈ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ డిఎంఎస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్కు దరఖాస్తు గడువు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా 4029 పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు 35,400 ప్రాథమిక వేతనంతో పాటు ఇతర అలవెన్స్లు కూడా లభిస్తాయి. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ని సంప్రదించండి. అలాగే మరొక సమాచారం, ఉద్యోగ సమాచారం వింటారు ఇప్పుడు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి సిజిఎల్ 2026 పరీక్ష షెడ్యూల్ విడుదల చేశారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్సి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కీలక ప్రకటన చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ ఎగ్జామినేషన్ 2026 పరీక్ష షెడ్యూల్ను విడుదల చేసింది. సిజిఎల్ టైర్ 1 అలాగే టైర్ 2 పరీక్షలకు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 30 వరకు సిబిటి విధానంలో జరగనున్నాయి. టైర్ 1 పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ విభాగాలుంటాయి. మొత్తం 200 మార్కులకు ఒక గంట వ్యవధిలో పరీక్ష అనేది ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఇంగ్లీష్ విభాగం మినహా మిగిలిన ప్రశ్నపత్రం ఇంగ్లీష్ హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. మరొక ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. ఇస్రోలో ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ ఇది. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 5 నిర్ణయించారు. తమిళనాడులో తిరునెల్వేలి జిల్లా మహేంద్రగిరిలోని ఇస్రో ఐపీఆర్సీలో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, కుక్, ఫైర్మెన్ విభాగాల్లో 22 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 5, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ ఆధారంగా 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా అర్హతతో పాటు 18 నుంచి 35 వయస్సు ఉన్నవారు ఇందుకు అర్హులు. రాత పరీక్ష, స్కిల్, ఫిజికల్ టెస్టుల ద్వారా ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వ వేతన శ్రేణి ప్రకారం జీతాలను అందించనున్నారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మరొక ఉద్యోగ సమాచారం వింటారు. ఇస్రోలో రాత పరీక్షలు లేకుండా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒక మంచి పాట విందాం, తర్వాత తెలుసుకుందాం. బింబిసారా చిత్రంలోని ఒక మంచి పాట విందాం ఇప్పుడు. బింబిసారా చిత్రంలోని ఈ పాట పాడిన వాళ్ళు హైమత్, సత్య, యామిని, వరికుప్పల యాదగిరి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఇప్పుడు యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. రాత పరీక్ష లేకుండా ఇస్రోలో ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ఎస్ఈసీ జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 48 ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ 10 సెప్టెంబర్ ప్రారంభమై 30 సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. జేఆర్ఎఫ్ పోస్టులకు బీఈ, బీటెక్ లేదా ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీతో పాటు నెట్, గేట్ అర్హత కలిగి ఉండాలి. ఆర్ఏపిఎస్1 పోస్టులకు ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులను అకాడమిక్ మెరిట్ ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. వెబ్సైట్ www.sec.gov.in. వెబ్సైట్ మరోసారి www.sec.gov.in. ఈ వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకున్న ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు సితార చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి.

హాయ్ నన్న చిత్రం కోసం ఒక మంచి పాట విన్నారు కదా. గానం కాలభైరవ, శక్తి శ్రీ గోపాలన్. మంచి పాట విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం. సమయం 6 గంటలు కావస్తోంది. 6 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోచింగ్ సెంటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు. నిబంధనలకు వ్యతిరేకంగా పలు కోచింగ్ సెంటర్లు వ్యవహరిస్తున్న తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రాజకీయాలకు, రాజకీయ కుట్రలకు ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు వేదిక కాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. దురుద్దేశపూర్వకంగా కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు తమ వద్ద పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి ఈ తరహా ఆందోళనలకు, నిరసనలకు పాల్పడేలా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ అంశాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్దంగా అభ్యర్థులను రాజకీయ కుట్రల్లో భాగస్వాములను చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు మార్గదర్శకాలను పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అటు అభ్యర్థులు కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా తమ భవిష్యత్ పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్లు వివరించారు. 2024లో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసిన కేటాయింపుల కంటే రాష్ట్రానికి అదనంగా 2,25,000, తెలంగాణకు 1,25,000 ఇళ్లు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ది శాఖ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఇంత పెద్ద మొత్తంలో ఇళ్లు కేటాయించడం ఇదే తొలిసారని పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడిస్తూ,
1: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకుని ఎలకేట్ చేశారు. ఆ విధంగా ఎలకేట్ చేసినప్పుడు ఒరిజినల్ గా ఆంధ్రాకి 74,000, అదేవిధంగా తెలంగాణకి 74,000 అప్రాక్సిమేట్ గా హౌసెస్ ఎలకేట్ అయినాయి. సో రెండు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈరోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది.
0: రాష్ట మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని మృతి చెందారు. విశాఖపట్నంలో ఈరోజు గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1969 డిసెంబర్ 30 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ల నాని జన్మించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆళ్ల నాని హఠాన్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆళ్ల నాని మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తనను కలిచివేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడతవోలు ఎస్వీడి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీఎం ఉషా నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పీఎం ఉషా పథకం కింద 3,60,00,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణం చేపట్టామన్నారు. కళాశాలలో మొత్తం 5 కోట్ల రూపాయలతో సైన్స్ కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్తో పాటు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. 100కు పైగా కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. పీఎం ఉషా నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట ప్రభుత్వం 40% వాటాను అందిస్తున్నాయని వివరించారు. విద్యార్థినులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు. చదువుతో పాటు విద్యార్థుల్లోని కళాత్మక ప్రతిభను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ధ్వజారోహణాన్ని ఈరోజు నిర్వహించనుంది. ఈ సాయంత్రం 6:21 నుంచి 6:35 మధ్య మానవహారంలో ధ్వజారోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ధ్వజస్తంభానికి గజపటాన్ని ఎగురువేసి బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలను ఆహ్వానించనున్నారు. టీటీడీ పండితులు నిన్న రాత్రి అంకురార్పణ నిర్వహించగా ఈరోజు సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రాత్రి పెదశేష వాహనంతో వాహన సేవలను ప్రారంభించనున్నారు. 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కాగా సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలకు బయలుదేరారు. 2 రోజుల తిరుమల పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులను ఆయన ప్రారంభిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని రాష్ట ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దర్శనం అనంతరం గాయత్రి నిలయానికి చేరుకుని రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 8:40 విఐపీ క్యూ కాంప్లెక్స్ 1లోని 17వ కంపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన యాత్రికుల అనుభవ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 9:15 గోగర్భం డ్యాం సర్కిల్ వద్ద విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే 9:35 ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో సమావేశమవుతారు. తిరుమలలో కార్యక్రమాలను ముగించుకుని రేపు మధ్యాహ్నం 2 తిరిగి అమరావతి చేరుకుంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని తిరుపతి ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీవారి వాహన సేవ విశేషాలను ప్రత్యక్షంగా వినేందుకు ఇదొక చక్కటి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుండి 23వ తేదీ వరకు ఉదయం సాయంత్రం వేళల్లో శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానున్నాయని తెలిపారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇళ్ల వద్ద నుంచే ఆకాశవాణి ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని పండితుల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని విని ధరించవచ్చని ఆయన పేర్కొన్నారు. తిరుమల క్షేత్రం కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేయడంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలోని రాంబగీ చెట్టు అతిథి గృహంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ప్రతి కార్యక్రమాన్ని మీడియా భక్తుల్లోకి తీసుకువెళ్లాలన్నారు. తిరుమలలో ఫలపుష్ప ప్రదర్శనశాల, ఫోటో ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉన్నాయని, ప్రతి భక్తుడికి

0: బ్రహ్మోత్సవ వైభవం తెలిసేలా ప్రసారాలు చేయాలన్నారు. ఈ మీడియా సెంటర్ ద్వారా మీడియా ప్రతినిధులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలియజేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వారు వెల్లడిస్తూ,
1: పశ్చిమ రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు వంగి ఉన్నది. నిన్నటి దక్షిణాంతర కర్ణాటక, నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది.
0: దేశ అభివృద్ది, సాంకేతిక పురోగతిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీఎన్ఐటీ డీన్ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీఎన్ఐటీలో ఈరోజు ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోచింగ్ సెంటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.

0: वाणिज्यिक पोतानां समुद्रीय कर्मकराणां नागरिकाणां तथा नागरिक मूल संरचनायाः लक्ष्यीकरणं भारताय अस्वीकार्यमस्ति। पाकिस्तान द्वारा जैश ए मोहम्मद संघटनस्य प्रमुखाय मसूद अजहर इत्यस्मै पाकिस्तानस्य 70 लक्ष रूप्यकाणां पारितोषकस्य घोषणा संबंधी प्रश्नस्य उत्तरं ददन् विदेश मंत्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः उक्तवान् यत् पाकिस्तानस्य एतादृशानि कौशलानि जनवञ्चनायाश्च प्रयत्नाः नूतनाः न सन्ति। भारतं पूर्वमपि एतादृशान् प्रयत्नान् दृष्टवान् अस्ति। श्री जायसवालः उक्तवान् यत् पाकिस्तानं केवलं घोषणाः न कृत्वा दृढकार्याणि कुर्यात्, यतः एतादृश्यः घोषणाः अन्ततः निष्फलाः एव भविष्यन्ति। रक्षा मंत्री राजनाथ सिंहः अद्य उक्तवान् यत् भारतं रक्षा क्षेत्रे आयातेषु आश्रितं न भवेत्, अपितु आत्मनिर्भरता दिशि अग्रे गच्छेत् इति सुनिश्चेतुं प्रशासनेन विविधाः उपायाः कृताः सन्ति। सः बलं दत्तवान् यत् रक्षाबलानां अनुसंधान विकास संस्थानां तथा उद्योग जगतः मध्ये निर्बाध सहकारेण आत्मनिर्भरता प्राप्तुं शक्यते। असौ प्रौद्योगिकीं शीघ्र स्वीकरणाय तथा भारतस्य रक्षा निर्माण पारिस्थितिकी तंत्रस्य सुदृढीकरणाय अधिक संवादस्य सह विकासस्य सह उत्पादनस्य च आवश्यकतायां बलं दत्तवान्। नवदिल्ल्यां ऐषमः रक्षानुसंधान विकास संघटन उद्योग समन्वय उपवेशनम विमर्श इत्येतं संबोधयन् श्री सिंहः उक्तवान् यत् रक्षानुसंधान विकास संघटन संस्थया युद्ध विमानेभ्यः आरभ्य पनडुब्बी पर्यन्तं अथ कृत्रिम बुद्धिमत्ता पर्यन्तं च विविधेषु क्षेत्रेषु स्वकीयाः क्षमताः प्रदर्शिताः सन्ति। रक्षामंत्री उक्तवान् यत् विगतेषु कतिपयेषु वर्षेषु रक्षाक्षेत्रे कृताः परिष्काराः अभूतपूर्वाः सन्ति तथा अनेके महत्वपूर्णाः निर्णयाः स्वीकृताः, येन अस्मिन् क्षेत्रे व्यापक परिवर्तनं जातम्।
1: ईडीएफ के माध्यम से स्टार्टअप को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है। आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है, जहां स्टार्टअप हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं। अब डीआरडीओ और इंडस्ट्री की पार्टनरशिप केवल प्रोडक्शन तक ही सीमित नहीं रहनी चाहिए, रिसर्च डिजाइन टेस्टिंग सर्टिफिकेशन और मैन्युफैक्चरिंग की पूरी वैल्यू चेन में साझेदारी हमें बढ़ानी हो।
0: उत्तर प्रदेश उत्तराखंड हिमाचल प्रदेश हरियाणा राजस्थान दिल्ली चेत्येतेषां नगराणां मुख्यमंत्रिभिः अद्य यमुना नद्याः पुनरुद्धाराय किशाऊ बहुउद्देशीय बंध परियोजना संबद्धे संधौ हस्ताक्षराणि कृतानि। नवदिल्ल्यां केन्द्रीय गृहमन्त्रिणः अमितशाहस्य उपस्थितौ अस्मिन् सन्धौ हस्ताक्षराणि जातानि। अस्मिन् अवसरे केन्द्रीय जलशक्ति मंत्री सी आर पाटिलः, केन्द्रीय गृह सचिवः, केन्द्रीय जल संसाधन सचिवः तथा सम्बद्ध राज्याणां मुख्य सचिवाश्च उपस्थिताः आसन्। अस्य वर्षस्य जून मासे केन्द्रीय गृहमन्त्री एतेषां राज्याणां मुख्यमन्त्रिभिः सह अस्मिन् विषये उपवेशनस्य अध्यक्षतां कृतवान्। तस्मिन् उपवेशने निर्णीतं यत् किशाऊ बहुउद्देशीय बंध परियोजनायाः जलघटकस्य व्ययस्य 90% केन्द्र प्रशासनं केन्द्रीय सहायता रूपेण निर्वक्षति, अवशिष्टं 10% वित्तीय भारं षड्भिः सहभागी राज्यैः विभज्य वहिष्यते। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। पर्यावरण वन जलवायु परिवर्तन मंत्री भूपेन्द्र यादवः उक्तवान् यत् भारतं स्वस्य सतत विकासस्य संरचनायां चक्रीय अर्थव्यवस्थायाः सिद्धान्तान् समावेशयितुं प्रतिबद्धमस्ति। मन्त्रिणा उक्तं यत् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः नेतृत्वे भारतेन पुनरुपयोगस्य जीर्णोद्धारस्य संरक्षणस्य च स्वकीयाः प्राचीन सांस्कृतिक मूल्याः समकालीक नीतिषु समावेशिताः। अद्य गांधीनगरस्य महात्मा मन्दिरे आयोजितस्य ऐषमः WCEF इति विश्वचक्रीय अर्थव्यवस्था मञ्चस्य दशम संस्करणस्य उद्घाटन सत्रं सम्बोधयन् मन्त्रिणा प्रतिपादितं यत् EPR इति विस्तारित उत्पादक उत्तरदायित्व नियमाः तथा मिशन लाइफ सदृशाः उपक्रमाः चक्रीयार्थव्यवस्थायाः सुदृढीकरणाय महत्वपूर्णाः प्रयत्नाः सन्ति इति ब्रिक्स नवदिल्ली घोषणा भारत यूरोपीय संघ संयुक्त रूपरेखा मिशन लाइफ सदृशानां बहुविध वैश्विक सहयोगोपक्रमाणां उल्लेखं कुर्वता मंत्रिणा उक्तं यत् पुनः प्रयोग व्यवस्थायाः प्रारंभः गृहेभ्यः एव भवितव्यः गुजरातस्य मुख्यमंत्री भूपेन्द्र पटेलः अस्य मंचस्य उद्घाटनं कृतवान् भारते प्रथम वारं अस्य मंचस्य आयोजनं भवति भारतस्य लोक सेवा प्रसारकं दूरदर्शनम् अद्य स्वस्य 67वां स्थापना दिवसं आचरति लोक सेवा प्रसारकेन 950-1900 वर्षे ऑल इंडिया रेडियो इत्यस्य अंतर्गतं प्रायोगिक दूरदर्शन सेवा रूपेण स्वस्य यात्रा समारब्धा विगतेषु दशकेषु इदं सूचना प्रसारणस्य सांस्कृतिक संरक्षणस्य राष्ट्रैक्यस्य च महत्वपूर्णं माध्यम रूपेण विकसितम् अस्ति उपग्रह माध्यमेन तथा DTH इति सेवाभिः च इदं देशस्य प्रायः 100% जनसमूहं उपगच्छति अमेरिकायाः न्यायालयेन वैदेशिक छात्राणां वार्ताहराणां च कृते ट्रम्प प्रशासनेन निर्धारितेषु नूतन पारगमनानुमतिपत्र नियमेषु प्रतिबन्धः स्थापितः भारतस्य महान् अभियन्त्रिषु अन्यतमस्य भारतरत्नस्य मोक्षगुण्डं विश्वेश्वरय्यावर्यस्य जन्मदिवसस्योपलक्ष्ये अद्य राष्ट्रिय अभियन्तृदिवसः आचर्यते विश्वेश्वरय्यावर्यस्य योगदानस्य स्मरणार्थं राष्ट्रस्य विकासे अभियन्तॄणां भूमिकायाः सम्मानार्थं च प्रतिवर्षं सितम्बर मासस्य 15 दिनाङ्के अयं दिवसः आचर्यते पुरुष क्रिकेट क्रीडायाम् अद्य सायंकाले 7:30 दिल्ल्याः अरुण जेटली क्रीडांगणे द्वितीयायां 20-20 अन्ताराष्ट्रिय क्रीडायां भारतम् अफगानिस्तान दलं सम्मुखीकरिष्यति इति वार्ताः
2: आकाशवाणी सिंहपुरी एफएम केंद्रम इप्पुडु ग्रामदर्शिनी कार्यक्रमं प्रसारमवुतुंदि
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి
2: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో స్థానిక సమాచారం సమాచార వేదిక వింటారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని సీతారామపురం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీలు ఎస్ఎంసీ ఎన్నికల September 29 జరగనున్నాయి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సభ్యుల ఎన్నికలు అనంతరం చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహిస్తారు ఎస్ఎంసీలో 75% తల్లిదండ్రులకు 55% మహిళలకు ప్రాతినిధ్యం ఉంటుందని సభ్యుల పదవీ కాలం 2 ఏళ్లు అని ఎంవీఓ షేక్ మస్తాన్ వలీ ఈరోజు తెలిపారు దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈ నెల 19న పశ్చిమ రాజస్థాన్ నుంచి ప్రారంభం కానుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది సాధారణంగా September 17 ప్రారంభం కావాల్సిన ఈ ప్రక్రియ ఈ ఏడాది 2 రోజులు ఆలస్యంగా మొదలవుతోంది రుతుపవనాల ఉపసంహరణ మొదలైనప్పటికీ September 21 వరకు తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణ మధ్య భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా 15% దక్షిణ భారతదేశంలో 28% ఏపీలో 43% వర్షపాత లోటు నమోదైంది యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం వికసిత్ భారత్ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యువజన అధికారి ఏవి నరసింహకుమార్ ఆధ్వర్యంలో ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు ఈరోజు తెలిపారు. ఈ పోటీలలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్యంతో 2029 నాటికి కొత్త వ్యాక్సిన్లు మార్కెట్లోకి రానుండగా, ప్రస్తుతం ఉన్న బీసీజీ వ్యాక్సిన్ కేవలం శిశువులకు మాత్రమే రక్షణ కల్పిస్తూ ఉండగా, కొత్త వ్యాక్సిన్లన్నీ వయసుల వారికి, ముఖ్యంగా యువత, పెద్దలలో ఊపిరితిత్తుల టీబీని నివారించగలగని పరిశోధకులు తెలిపారు. స్థానిక సమాచారం విన్నారు.

గత సంవత్సర కాలంగా మీ ఆదరాభిమానాలు చూరకొని విజయవంతంగా ప్రసారమవుతున్న విహారీ మీ యాత్రా సహాయకారి ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వింటూ ఉండండి విహారీ మీ యాత్రా సహాయకారి 102.7 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంలో.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. ఇప్పుడు గణేష్ పూజ పర్యావరణ పరిరక్షణ గురించి శ్రీకి సోమసుందరరావు గారి ప్రసంగం వింటారు.

గజాననం భూతగణాధిసేవితం కపిద్దజంబూఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి శ్రీ విఘ్నేశ్వర పాద పంకజం. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. భద్రకరం భాద్రపదం అంటారు. ఈ భాద్రపద మాసములో దక్షిణాయన కాలంలో వచ్చే తొలి పండుగ వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితిగా మనం జరుపుకుంటాం. ఈ రోజుననే మధ్యాహ్న సమయంలో వినాయకుడు గణాధిపతిగా ఉద్భవించాడని చెప్తారు. వినాయకుడు విఘ్నేశ్వరుడు, గణనాయకుడు గణేశుడు, విఘ్ననాశకుడు, మహాగణపతి, లంబోదరుడు అనే పేర్లతో సకల లోకాల పూజలు అందుకుంటున్నాడు. అది శివపూజ అయినా విష్ణు పూజ అయినా తొలి పూజ వినాయకునిదే. గణపతి పూజ లేకుండా ఏ శుభకార్యము ఆరంభం కాదు. విఘ్నాంధకార సూర్యాయ మహాదేవాయ తే నమః. శుభకార్యాలలో ఏ విఘ్నమూ కలగకుండా జరగాలని గణపతిని తొలుత ప్రార్థిస్తాం. విగతో వినాయక అంటే వినాయకుడు నాయకుడు లేని స్వతంత్రుడు అని అర్థం. గణపతి ప్రసక్తి సృష్టి ఆరంభము నుండి ఉన్నట్లు పురాణాల వలన తెలుస్తోంది. సృష్టికర్త బ్రహ్మ గణపతిని స్మరించి సృష్టి కార్యానికి పూనుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. విఘ్నేశ్వరుడు ఓంకార స్వరూపుడు. ఓంకార శబ్ద పరబ్రహ్మ రూపములో కనిపించే మూర్తి విఘ్నేశ్వరుడు. వినాయకుడు గణములకు అధిపతి. గణము అంటే సమూహము. విశ్వమంతా గణమయమే కదా. పలు గణములతో కూడిన మహాగణం ఈ విశ్వమంతా. మనుష్యగణం, వృక్షగణం, గ్రహగణం మొదలగు గణములన్నింటిలో

అంతర్యామిగా ఉంటూ శ్వాసించే పరమేశ్వరుడు గణపతి. పంచమతాలలో గాణాపత్యం ఒకటి. గాణాపత్యం, సౌరసేనం, వైష్ణవం, శైవం, శాక్తికేయాలు పంచమతాలుగా చెప్పబడుతున్నాయి. శివుని, విష్ణువుని, శక్తిని, సూర్యుని, గణపతిని ఒకే దృష్టితో చూడాలని శాస్త్రం చెప్తోంది. గాణాపత్యములో మహాగణపతి, హరిద్ర గణపతి, ఉచ్చిష్ట గణపతి, నవనీత గణపతి, స్వర్గ గణపతి, సంతాన గణపతిగా స్మరింపబడుతున్నాడు. అసలు ఓంకారమే గణపతి కనుక తొలి పూజ లంబోదరునిదే. గణపతి ఆకారములో నరాకారం మాయా అంటే ప్రకృతి, గజాకారం పురుషుడు. అలా ప్రకృతి పురుషుల అభేదాకృతే గణపతి యొక్క స్వరూపం. గణేశుడు కృతయుగములో మహోత్కతుడిగా, త్రేతాయుగములో మయూరేశ్వరుడిగా, ద్వాపరయుగంలో గజాననిగా, కలియుగములో ధూమక్రేతునిగా జన్మించాడు. త్రేతాయుగములో మయూరేశ్వరుడుగా మయూరుడను రాక్షసును సంహరించి లోక కళ్యాణం కొరకు కారకుడయ్యాడు. అప్పుడు సృష్టికర్త బ్రహ్మ విఘ్నేశ్వరునకు సిద్ధి బుద్ధి అను భార్యలను ప్రసాదించాడు. వారి వలన గణపతికి భీముడు, లాభుడు అనే కుమారులు కలిగారు. గణపతి విఘ్ననాశకుడే కాదు, వాటిని తొలగించే పరతత్వ స్వరూపుడు, అభీష్టాలను అనుగ్రహించే దయామయుడు, సకల శాస్త్ర పారంగతుడు, సంగీత సాహిత్య నృత్యాది కళలలో నిష్ణాత్తుడు. పంచమ వేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్తుండగా అలసట లేకుండా పురించినటువంటి లేఖకుడు. వినాయకుని పూజా విధానములో షోడశోపచార పూజ ప్రధానం, అలాగే అదాంగ పూజ విశేషం. ఆవాహనం, ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, మంగళహారతి, నైవేద్యం, తాంబూల నమస్కారం, ఉద్యాపన మొదలగు షోడశోపచారాలతో దేవతలందరినీ పూజిస్తాం కదా, అలానే వినాయకుని కూడా ఈ షోడశోపచారాలతో పూజిస్తాం. ప్రకృతిని అంటిపెట్టుకుని ఉండే పూజ వినాయక పూజ. పూజకు వినియోగించే వినాయక నిరూపము నుండి నివేదనలైన ఫలం, పుష్పం, పత్రం, తోయము అన్నీ ప్రకృతి ఒడి నుంచి పుట్టుకొని వచ్చినవే. విఘ్నేశ్వరుని రూపం భూదేవికి ప్రతిరూపం. మట్టి వినాయకుడినే పూజకు ఉపయోగిస్తాం. పూజానంతరము తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తాం. భూమి నుండి పుట్టిన ప్రతిదీ భూమిలోనే కలుస్తుంది అన్నదానికి నిమజ్జనము ఒక ఉదాహరణ. గణేశుని ఆకృతిని ఆధ్యాత్మికంగా చూస్తే గణేశ స్వరూపములోని అంతరార్థం మనకు తెలుస్తుంది. గజాసురుని సంహారం, వినాయకుని జన్మవృత్తాంతం మనకు తెలియనటువంటిది కాదు. మనకు తెలియనిది ఆయనకి చేసే పూజలోని అంతరార్థం. దానిని ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వినాయకుడు పత్రి ఉండ్రాళ్ల ప్రియుడు. పత్రితో పూజిస్తే గణపతి అనుగ్రహం మనకు కలుగుతుంది. వినాయకుని ఏనుగు తల ఉంది కాబట్టి పత్రిని పూజా ద్రవ్యంగా వాడుతున్నామని అందరం అనుకుంటాం. అది సత్యం కాదు. వినాయక పూజలో మనం 21 రకాల పత్రితో పూజ జరుపుకుంటాం. వినాయక పూజను వాడే పత్రిలో ఆకులు, కాయలు, పూలు, పండ్లు ఉంటాయి. వాటిలో ఖరీదు కట్టలేని ఔషధ గుణాలున్నాయి. వాటిని స్పర్శతోనే కొన్ని, అలాగే పత్రాలను అంటుకోవడంతోనే కొన్ని రోగాల నయం అయిపోతాయట. కొన్ని ఆకులు పూల సువాసన వెదజల్లుతూ మనకు ఆరోగ్యాన్నిచ్చే ప్రాణవాయువును అందిస్తాయి. మన పూర్వీకులు ఈ వాస్తవాన్ని గ్రహించి నట్టింటిలోనే ఆరోగ్యాన్ని అందించే పత్రి పూజను ప్రారంభించారు. ఈ పూజా విధానాన్ని ఏ మాసములోనైనా చేయవచ్చు కదా, ఈ మాసములోనే ఎందుకు నెలకొల్పారు అంటే, భాద్రపద మాసములో వర్షాలు కురిసి నేల చిత్తడి చిత్తడిగా ఉంటుంది. నేలపై నీళ్లు నిలిచి సూక్ష్మక్రిములు వ్యాపిస్తాయి. కాబట్టి ఈ సమయంలో పత్రితో పూజ చేస్తే వాతావరణ కాలుష్యం, క్రిమికీటకాదుల వలన కలిగే నష్టాలు నివారించవచ్చని పెద్దలు భావించారు. గణపతి పూజను నవరాత్రులుగా జరుపుకుంటాం. ఆ 9 రోజులు నట్టింట్లోనే ఉండి ఆ పత్రుల నుండి వచ్చే ప్రాణవాయువులను ఆస్వాదిస్తుంటాం. తద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది. 9వ రోజున నిమజ్జనం చేస్తాం. దాని వలన ఆ నీటిలోని క్రిములు నశించి నీటి కాలుష్యం తగ్గుతుంది. ఆ నీటిని త్రాగినా మనకు ఎటువంటి అనారోగ్యం రాదు. దీనిని మూఢనమ్మకంగా భావించకూడదు. శాస్త్రీయతతో సంప్రదాయాన్ని జోడించిన తత్వమే వినాయక పూజ. వినాయకుని పూజలో వాడే 21 రకాల పత్రి, వాటిలో ఉండే ఔషధ గుణాలు, పర్యావరణ పరిరక్షలో వాటి పాత్ర ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వినాయక పూజలో వాడే మొట్టమొదటిది మాచిపత్రం.
ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ పత్రాల వలన గాలి శుద్ధి చేయబడుతుంది. ఆక్సిజన్ ఉత్పత్తి చేసే పత్రం ఆచిపత్రం.

పర్యావరణ పరిరక్షణలో ఇది చెప్పుకోదగినటువంటి పత్రం. రెండవది బుహతి పత్రం. ఇది ఉబ్బస వ్యాధిని, శ్వాసకోశ వ్యాధులను, శారీరక నొప్పులను తగ్గిస్తుంది. ఈ బుహతి పత్రం వలన అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు మనకు కనిపిస్తున్నాయి.

రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. చెప్పులు విప్పి గడ్డిలో నడవండనే వైద్యులు చెప్తూ ఉంటారు. గరికతో చర్మ వ్యాధులు నయమవుతాయి అని ఆయుర్వేదం నిరూపించింది కూడా. ఇక ఐదవది ఉమ్మెత్త. ఇది గాలిని శుభ్రం పరుస్తుంది, ఆస్మా వ్యాధి నుంచి మనల్ని రక్షిస్తుంది. ఆస్మా వ్యాధికి ఇది మంచి మందుగా చెప్పబడుతుంది కూడా. ఆరవది రేగు. బదరీ పత్రాలు చర్మ వ్యాధులను నయం చేస్తాయి. సంక్రాంతి దినాలలో భోగి పళ్లను పిల్లల తలపై నుండి పోస్తాం. పిల్లల వ్యాధులను తగ్గించి ఈ పండ్లు స్వస్థత చేకూరుస్తాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇక ఏడవది అపామార్గ పత్రం. ఉత్తరేణి గురించి అధర్వ వేదం వివరించింది. దీని పేరును పలికితేనే రోగాలు నయమైపోతాయట. అప్రముచ్యుజ్జయతే రోగాది నిరాకరణేన పురుషః శోజ్యతే అనేనేతి అపామార్గః. ఇది రోగాలను వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులను కూడా పోగొడుతుందట. ఇక ఎనిమిదవది తులసి. శ్వాసకోశ వ్యాధులను నయం చేయడంలో తులసికి పెట్టింది పేరు. మధుమేహానికి మంచి మందుగా, వాతావరణ కాలుష్యాన్ని నివారించే అద్భుతమైనటువంటి చెట్టుగా మొక్కగా దీనికి విశేష ప్రాచుర్యం ఉన్నది. ఇక తొమ్మిదవది చూతపత్రం. మామిడి పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. దీని ఆకులను శుభముహూర్తాలలో గుమ్మాలకు కట్టుకుంటే మంచి ప్రాణవాయువును మనకిస్తుంది. పదవది కరవీరపత్రం. గన్నేరు మంచి వాతావరణానికి తోల్పడుతుంది. గడ్డలను కురుపులను కూడా నయం చేస్తుంది. పదకొండవది విష్ణుక్రాంత పత్రం. ఇది శారీరక రుగ్మతలను తొలగిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. మంచి గాలులను ప్రసరింపజేస్తుంది. ఇక పన్నెండవది దానిమ్మ. దీని ఆకులు బెరడు పండ్లు మనిషికి మేలు చేస్తాయి. వాంతులు విరోచనాలను తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడంలో దీని పాత్ర అమోఘం. కాలుష్య నివారణిగా పనిచేస్తుంది. పదమూడవది దేవదారు పత్రం. మన శరీరంలోని వేడిని తగ్గిస్తూ వైద్యములో దీని విలువ వివరించలేనటువంటిది. పద్నాలుగవది దవనం మరువం. పూజలలో దీని పాత్ర చెప్పుకోదగినది. మంచి వాసనలనిచ్చి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. పదిహేనవది సింధువార పత్రం. వావిలాకు అంటారు దీన్ని. కీళ్ల నొప్పులకు ఇది పనిచేస్తుంది. శారీరానికి ప్రాణవాయువును కూడా అందిస్తుంది. పదహారవది జాజిపత్రం. ఇది స్త్రీ సంబంధ వ్యాధులను అరికడుతుంది. చర్మ వ్యాధులకు మంచిది. సువాసనలను వ్యాపింపజేసి వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. పదిహేడవది గాడకీ పత్రం. ఇది మూత్ర సంబంధ వ్యాధుల నుంచి బయటపడేస్తుంది. దీని వలన వాతావరణం కూడా శుద్ధి అవుతుందని చెప్తారు. ఇక పద్దెనిమిదవది జమ్మి. దీనిని దేవతావృక్షం అంటారు. నోటికి సంబంధించిన వ్యాధులన్నీ నయం చేయడానికి ఈ జమ్మి ఆకును, జమ్మి కాయలను, జమ్మి చెట్టు బెరడను కూడా ఉపయోగిస్తారు. పద్నాలుగవది అశ్వద్ధ పత్రం. అశ్వద్ధం అంటే రావి. హిమాలయాలలో పెరిగే వృక్షం ఇది. దీనిని బౌద్ధ భిక్షువుల ద్వారా మన దేశమంతా వ్యాప్తి చేశారు. దీనిని త్రిమూర్త్యాత్మకంగా భావిస్తారు. కృష్ణ పరమాత్మ వృక్షములలో నేనే అశ్వద్ధ వృక్షాన్ని అని భగవద్గీతలో చెప్పుకున్నాడు. బుద్ధునికి జ్ఞానోదయమైంది ఈ వృక్షం వద్దే. శ్రీకృష్ణుడు రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ అవతారాన్ని చాలించాడు. ఇది మంచి వాతావరణ హితకారిణి. ప్రాణవాయువుని విడుదల చేస్తుంది. ఓజోన్ పొరను కాపాడుతుంది. 25వది అర్జున పత్రం. మద్ది వంశపారంపర్యంగా వచ్చే కుష్టువ్యాధిని, క్షయవ్యాధిని, రోగాలను తగ్గిస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. 21వది అర్కపత్రం. తెల్లజిల్లేడుని అర్కపత్రం అంటాం. నరాల బలహీనతను, చర్మ వ్యాధులను నయం చేస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. మత్స్యపురాణం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పింది. ఒక చెట్టు 10 మంది కొడుకుల పెట్టు అన్నది. అది ఏ చెట్టు అయినా 60 సంవత్సరాలు పెరిగితే సమాజానికి 75,70,000 రూపాయల విలువ గల సేవలను అందిస్తుందట. ఒక్కొక్క చెట్టు సంవత్సరానికి 1,000 కిలోల ప్రాణవాయువును అందిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అన్నట్లు వృక్షో రక్షతి రక్షిత అని శ్లాఘిస్తూ వృక్షాలను కాపాడుకోవడం మన యొక్క బాధ్యత. వినాయక పూజలో పుష్పాల స్థానం చెప్పదగింది. అవి సువాసనలను వ్యాపింపజేస్తూ వాతావరణాన్ని కాపాడుతుంటాయి. కృష్ణ తులసి, రామ తులసి, తెల్లతామర, ఎర్రతామర, మోదుగ, చేమంతి, నల్లకలువ, పారిజాతం, కరవీరం, గన్నేరు మొదలగునవి పుష్పజాతులు చెప్పదగినవి. తామరలు నీటి కాలుష్యాన్ని తొలగించే ప్రకృతి వరాలు. తామరలు, కలువలు నీటిలో పెరుగుతాయి. మనం చెరువులలో వీటిని పెంచుతాం. అవి నీటిని శుద్ధి చేస్తాయి. అందుకనే చెరువు

లో నీరు హానికరం కాదంటారు. ఇవి నీటిలోని క్రిములను నాశనం చేస్తాయట. స్కాంద పురాణములో వృక్షాః పితరో దేవా ప్రాణినాం హితకామ్యయ వృక్షాణాం సేవనం సర్వశ్రేష్టం సర్వమాశేషు సర్వదా అని చెప్పబడింది. ప్రాణులకు మేలు చేయడానికి దేవతలు పితృదేవతలు వృక్షాలను అంటిపెట్టుకుని ఉంటారట. చెట్లలో మొక్కలలో దైవత్వం ఉంటుందని స్కాంద పురాణం చెప్పింది. తాను ఎండలో మాడిపోతూ బాటసారులకు నీడనిచ్చే చెట్టు ఎంతటి నిస్వార్థ సేవ చేస్తాయో భవిష్యత్ పురాణం చెప్తుంది. కాబట్టి చెట్లు మొక్కలు సృష్టిని నిలబెట్టే సాధనాలు, పరోపకారాయ ఫలంతి వృక్ష అని కూడా అంటుంటాం కదండి. వినాయకుని పూజలో నివేదన చేసే నైవేద్యాలు వాటి యొక్క విలువలను గురించి తెలుసుకుందాం. భాద్రపద మాసములో వినాయక చవితి పండుగ సమయానికి వేసవి కాలం పోయి వర్షాకాలం వస్తుంది. మన పూర్వీకులు కాలానికి తగిన ఆహార నియమాలను కూడా ఏర్పరిచారు. చవితి పండుగ నాటికి వాతావరణం అనుగుణంగా వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసాన్ని ప్రసాదంగా నివేదన చేస్తాం. ఈ ప్రసాదాలు చేయడానికి నూనె వాడటం అవసరం ఉండదు, ఆవిరిపై ఉడికిస్తారు. చల్లటి వాతావరణంలో నూనె వస్తువులు అజీర్తిని పెంచుతాయి. అందుకే కుడుములు, ఉండ్రాలను ప్రసాదాలుగా వినియోగించి వినాయకుని మోదక ప్రియునిగా మనం పిలుచుకుంటాం. వినాయక చవితి పూజాదికాలు ఉదయాన్నే పూర్తి చేసుకుంటాం. సాయంత్రానికి పల్లెల్లో పిల్లలు పల్లేరు కాయలను వీధిలో ఎవరూ చూడకుండా చల్లుతుంటారు. దాని వలన కూడా ఔషధ గుణాలు మనకు అందుతాయి. పల్లేరు కాయలకు ముళ్ళుంటాయి. అవి కళ్ళలో గుచ్చుకొని రోగ నిరోధక శక్తినిస్తాయి. కీళ్ల నొప్పులు, శృంగార సంబంధ వ్యాధులు పల్లేరు కాయల నుంచి మనకి మంచి మందుగా పనిచేస్తాయి. గణపతి పూజ అందుకు ఉపయోగించే పత్రి, ఉపాసనలు భాద్రపద శుద్ధ శబతి యందు విశేష ఫలాలను అందిస్తాయని పెద్దలంటారు. వినాయక చవితి రోజున చంద్రదశ్యం దోషకారకం అని అంటారు. ఆనాటి చంద్రకిరణాలలో కంటి చూపుకు హాని చేసే కాంతులుంటాయట. ఆ దోషాన్ని ఆ రోజు మనం వాడే పత్రి నివారిస్తుంది. అందుకే వినాయకుని పూజ చేసి వ్రత కథను చదివి అక్షతలు తలపై వేసుకుని చంద్రుని చూడమంటారు. ఆ తరువాత సింహ ప్రసేనహమవదీ సింహా జంబవతాహత సుకుమారమారోది తవహ్యేసమంతక ఈ శ్లోకము చదివితే చంద్రుని చూసిన దోషం పరిహరింపబడుతుందని పండితులు చెప్తారు. మట్టి వినాయకుని పూజిద్దాం, పర్యావరణ పరిరక్షణ దిశగా పయనిద్దాం.

మీరు ఇంతవరకు గణేష్ పూజ పర్యావరణ పరిరక్షణ గురించి శ్రీ కె సోమసుందరరావు గారి ప్రసంగం విన్నారు.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ఈ పూట అలనాటి మధుర గీతంగా రాజకోట రహస్యం చిత్రంలోని మధురమైన పాట వింటారు. ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీల గారి గానంలో సిఎన్ఆర్ రచనలో మధురమైన పాట ఇప్పుడు వింటారు.

రాజకోటి రహస్యం చిత్రం నుంచి మధురమైన పాట విన్నారు. గానం ఘంటసాల సుశీల గారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషోర్ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. రక్షణ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందన్నారు.
1: టీడీఎఫ్ కే మాధ్యమ్ సే స్టార్టప్స్ కు గ్రాంట్స్ దియే జా రహే హై ఔర్ అనేక టెక్నాలజీ ప్రొడక్షన్ స్టేజ్ తక్ పహుంచ్ చుకీ హై. ఐడెక్స్ నే భీ డిఫెన్స్ ఇన్నోవేషన్ కే లియే ఏక్ నయా ఈకో సిస్టమ్ భీ తయార్ కియా హై, జహాన్ స్టార్టప్స్ హమారీ వాస్తవిక ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ కే ఆధార్ పర్ సొల్యూషన్స్ వికసిత్ కర్ రహే హై.
0: గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ బహుళార్ధ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికయ్యే ఖర్చులో దాదాపు 90% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగతా 10% వ్యయాన్ని సంబంధిత 6 రాష్ట్రాలు పంచుకుంటాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యమునా నదిని శుభ్రపరిచేందుకు నిరంతరం పనులు జరుగుతున్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి

0: నుంచి పరిష్కారానికి నోచుకున్న పదవ నీటి వివాదం ఇదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంశాఖ కార్యదర్శి, జలవనరుల శాఖ కార్యదర్శి, సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. భారతదేశపు గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు. దేశాభివృద్దిలో ఇంజనీర్ల పాత్రను గౌరవిస్తూ విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ రోజును నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య భావి తరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన జాతి నిర్మాత అని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుత ప్రతిభావంతుడని, మెరుగైన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇంజనీర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఐవీ ఎయిడ్స్ బాధితుల చికిత్స కోసం బోట్స్వానా ప్రజారోగ్య వ్యవస్థకు మద్దతుగా భారత్ ఈరోజు 10 టన్నుల యాంటీ రెట్రోవైరస్ మందులను పంపించింది. గ్లోబల్ సౌత్ భాగస్వామ్య దేశాలతో ఆరోగ్య రంగానికి సంబంధించి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందనడానికి ఈ చర్య నిదర్శనమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందని తెలిపారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యకులు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత ఆందోళనలను మోదీ ప్రస్తావించారని తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు, సున్నితత్వం అనే 3 సూత్రాల ఆధారంగా ఈ సంబంధాలుండాలన్నారు.
1: Several issues came up during the discussions. Prime Minister referred to Indian concerns as well and underlined those that both sides should show sensitivity to each other's core concerns and be guided by the 3 mutuals, mutual respect, mutual interest and mutual sensitivity.
0: ఒమన్ తీరంలో ఎంటీఎల్ గయా అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడి గురించి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం భారత్కు అంగీకారం కాదన్నారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా వాణిజ్య రవాణా, సురక్షితమైన నౌకాయానాన్ని పునరుద్ధరించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో 13 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు, యుద్ద అభ్యాస్, ఉత్తరాఖండ్లోని ఔలి, రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. పర్వత ప్రాంతాల్లో ఇన్ఫ్రాంటీ ఆపరేషన్లకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ ద్వారా ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. ఈ విన్యాసాల్లో నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను ఉపయోగించడంతో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తారు. ప్రపంచ వేదికపై భారత్ వహిస్తున్న కీలక పాత్రను భారతదేశంలో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కొనియాడారు. భారత్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు గురించి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన క్వాడ్ కూటమిలో పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా వ్యవసాయం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలను వివరించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే రెండవ టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్లో

0: భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడుతుంది. మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ లోని 3వది చివరి మ్యాచ్ గురువారం ఇదే మైదానంలో జరుగుతుంది. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కచ్, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బయో E3 విధానంతో భారతదేశం మొక్కలు, మానవ బయోటెక్నాలజీ రంగాల్లో గొప్ప పురోగతి సాధిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ లో మంత్రి స్ప్రౌట్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఆధునిక బయోటెక్నాలజీని రైతులకు ఉపయోగపడే సాంకేతికతలుగా మార్చి వ్యవసాయ సవాళ్లను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిశోధన, అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి
2: కిసాన్ వాణి.

0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: నమస్కారం, కిసాన్ మనీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఈ కార్యక్రమంలో ముందుగా రైతుకు ప్రశ్న, అనంతరం ఆరోగ్యంలో ఆహారంలో చిరుధాన్యాల పాత్ర, ఈ అంశం గురించి బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయ కార్యక్రమం, తదనంతరం సాంప్రదాయ వ్యవసాయంపై సంభాషణ, చివరగా రైతు ప్రశ్నకు జవాబు. మరి ముందుగా రైతుకు ప్రశ్న.
2: రైతు సోదరులకు ఈనాటి ప్రశ్న.
0: పశువులకు మేత నీరు ఇచ్చేటప్పుడు గమనించుకోవాల్సిన విషయాలు ఏవి? ప్రశ్న మరోసారి, పాడి పశువులకు మేత నీరు ఇచ్చేటప్పుడు గమనించుకోవాల్సిన విషయాలు ఏవి?
1: ఇప్పుడు వినండి ఆరోగ్యంలో ఆహారంలో చిరుధాన్యాల పాత్ర, ఈ అంశం గురించి కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయం.
3: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి అపర్ణ గారు ఉన్నారు. వీరు కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో గృహ విజ్ఞాన శాస్త్రంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. మరి ముందుగా వీరిని స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శ్రీమతి పి అపర్ణ గారు.
4: నమస్తే అండి.
3: మరి ముఖ్యంగా అండి, ఇటీవలి కాలంలో గృహ విజ్ఞాన శాస్త్రం పరిధులు పెరిగాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే మోడర్నైజేషన్ వచ్చినాక సివిలైజేషను అని చెప్పి, మళ్ళీ అర్బనైజేషన్ అని చెప్పి, తర్వాత ఈ ఫుడ్లో చాలా చేంజెస్ వచ్చాయండి. ఎక్కువగా జంక్ ఫుడ్స్ పైన ఆధారపడతా ఉన్నారు. దానివల్ల ఏమైందంటే భారతదేశంలో ముఖ్యంగా ప్రతొక్క పౌరుడికి కొన్ని సమస్యలు వస్తా ఉన్నాయి ఆరోగ్యపరంగా. ఆరోగ్యపరంగా చూస్తే చిరుధాన్యాల ఆవశ్యకత

0: ఆకర్షకత ఎంతో ఉంది. ఈ రోజు చూస్తే చిరుధాన్యాలు మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా ఆ చిరుధాన్యాలపైనే మళ్ళా ఆధారపడదు. అంటే ఇది వరకట్లో మన పూర్వీకుల కాలంలో, తాతల కాలంలో, ముత్తాతల కాలంలో రాగి సంకటి, అంబలి వీట్ల మీద మనము ఆధారపడి ఉండేవాళ్ళము. కొర్రన్నము, మరి ఇప్పుడు కొర్రన్నం అనేదే తినట్లేదు మన వాళ్ళు. ఈ కొర్రలు, సజ్జలు, జొన్నలు, సామలు, ఇవన్నీ అరకలు, ఇవన్నీ తెలిసేటివి కాదు మనకు. ఎవరికి సామాన్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. మన పూర్వీకులకైతే తెలుసు, మన తండ్రులకు, తాతలకు, ఆ జనరేషన్ వాళ్ళకైతే తెలుసు. మరి ముఖ్యంగా ఈ చిరుధాన్యాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. అసలు పోషకాహారం అంటే ఏంటో తెలియజేయండి ముందుగా.
1: మనం ఇప్పుడు పోషక ఆహారం అంటే ఏంటో తెలుసుకుందామండి. యాక్చువల్గా ఏంటంటే, మనం ఆహారంలో అన్ని పోషక పదార్థాలు సరైన మోతాదులో ఉంటేనే దాన్ని మనము పోషక ఆహారం అని అంటామండి. పోషక పదార్థాలు అవసరమైన దాన్ని బట్టి ఉంటాయి. అంటే మనం రోజు చేసుకునే పనిని బట్టి కూడా ఉండొచ్చు. పెరిగే పిల్లల్లో, గర్భిణీ స్త్రీలలో, పాలిచ్చే తల్లలో పోషక ఆహారాలు అవసరాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మన శరీరానికి 7 రకాల పోషక ఆహారాలు మనకు నిత్య జీవితంలో అవసరమవుతుందండి. అవి ఏమి ఉంటాయి అంటే, పిండి పదార్థాలు, మాంసాకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, ఎంజైమ్లు మరియు పీచు పదార్థాలు. ఇవన్నీ మనకు ముఖ్యంగా రోజువారీ ఆహారంలో కంపల్సరిగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలండి.
0: 7 పదార్థాలు ఖచ్చితంగా
1: మనకు తీసుకోవాల్సింది, కంపల్సరీ తీసుకోవాలి. ఈ పోషకాలు హెచ్చు తగ్గుల వలన కూడా మనకు పోషక లోపం అనేది ఏర్పడుతుందండి.
0: అంటే సరైన సమపాలలో తీసుకుంటేనే మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది. తర్వాత దాన్నే పోషకాహారం,
1: దీంట్లో కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా కూడా మనకు పోషకాహారాలు అనేటివి కూడా మనకు వస్తాయండి. కాబట్టి మనము డైలీ రిక్వైర్మెంట్ అంటూ ఉంటుంది. ప్రతిరోజు మనం ఎన్ని ప్రోటీన్స్ తీసుకోవాలి, ఎన్ని వైటమిన్స్ తీసుకోవాలి, ఎంత కాల్షియం తీసుకోవాలి, ఎంత ఐరన్ తీసుకోవాలి అనేది మనకు ఒక ఇదిగా, ఒక డైట్ ఇది ఉంటుందండి. దీని ప్రకారం మనము రోజువారీ ఆహారంలో తీసుకొని అది మీట్ అవ్వాలి. మనము అది మీట్ అవుతే మనకు పోషక ఆహార లోపాలు అనేటివి రాకుండా ఉంటాయి. ఈ పోషక లోపాలు వల్ల చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు, పురుషులు, యుక్త వయసులో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు, దీనివల్ల ఈ పోషక లోపాలు వీళ్ళకి ఎక్కువగా వస్తున్నాయండి. ముఖ్యంగా మహిళలకు. మహిళలకు ఎందుకంటే ముఖ్యంగా మహిళల్లో చూస్తే కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎక్కువ కనిపిస్తుంది.
0: చాలా వరకు మధ్య వయస్కులైన మహిళలు ముఖ్యంగా ఈ కాల్షియం సమస్యతో ఇబ్బంది పడతా ఉంటారు. నడుము నొప్పి అని చెప్పి, మోకాళ్ళ నొప్పులు అని చెప్పి, ముఖ్యంగా తల్లు చాలా వరకు ఇబ్బందులు పడతా ఉంటారు. మరి కాల్షియం ఖచ్చితంగా ఉండాలని చెప్తా ఉంటారు.
1: అవునండి, ఇది కాల్షియం లోపం వల్ల ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే వాళ్ళ పని ఒత్తిడి వల్ల వాళ్ళకి టైం ఉండకపోవడము, ఇంట్లోనే పనులు చూసుకోవడము, లేకపోతే ఆచారాల వల్ల, ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే మహిళలు పని ఒత్తిడికి లోన్ అవుతూ దీనివల్ల లోప పోషణ అనేది ఎక్కువ కలుగుతుందండి. ఇందులో మహిళలకు ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుందంటే, ముఖ్యంగా మనము ప్రెగ్నెన్సీ టైంలో కానీ, డెలివరీ టైంలో కానీ, తర్వాత డెలివరీ అయిన తర్వాత అయినా కానీ బాలింతల తల్లులు కూడా జాగ్రత్తలు పాటించాలి. అంటే తినే తిండి ఆహారంలో పోషక ఆహారం, కాల్షియం కంటెంట్ ఉండాలి, ఐరన్ కంటెంట్ ఉండాలి, ఇట్లాంటివన్నీ ఉన్న ఆహారం తీసుకుంటే పోషక లోపం అనేది కొంతవరకు తగ్గుతుందండి. దాంట్లో ఏంటంటే మనము చిరుధాన్యాలు అనేటివి ముఖ్య పాత్ర పోషిస్తాయి.
0: మరి చిరుధాన్యాలు అనేవి ముఖ్య పాత్ర పోషిస్తాయి అని చెప్పారండి. ముఖ్యంగా ఇందాక మీరు అన్నారు కాల్షియం లోపం అని. ఈ కాల్షియం లోపానికి నువ్వులు తింటే సరిపోతుంది. ఇక ఐరన్ లోపం అని కూడా చెప్పారు బాలింతల విషయంలో. మరి బెల్లం తింటే సరిపోతుంది. ఈ బెల్లం నువ్వులు ఉంటలు కూడా అందుకే చేస్తారు.
1: పూర్వకాలంలో ఇలా తినేవారండి. అవునండి,
0: ఒక ప్రతిదీ ఉండేది. చాలా చక్కని విషయం గుర్తు చేశారండి. మరి చిరుధాన్యాలతో పోషకాహార లోపం ఎలా నివారించుకోవచ్చు, అసలు చిరుధాన్యాలు ఏ అంటే ఏంటేంటో తెలియజేస్తారా అండి?
1: మెట్ట ప్రాంతాలలో మనకు చిరుధాన్యాలు పండించుకోవచ్చు అండి. మెట్ట ప్రాంతాలు అనేటివి మనకు చిరుధాన్యాలు అనుకూలంగా ఉంటుంది. చిరుధాన్యాల కోత అనంతరం మనము దీనిలోని, యాక్చువల్గా ఏంటంటే చిరుధాన్యాలు అనేటివి అందరికి తెలుసు, కానీ దాన్ని రుచికరంగా ఎలా చేసుకొని తినాలి అనేది ఎవరికి తెలియట్లేదు. అందుకే మనము చిరుధాన్యాలు అనేది అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. మనం ఆహారంలో ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఉండకపోవడం.
2: దీనికి మనం
1: వాల్యూ అడిషన్ దీని కాస్ట్ మా అంటే ఒక 30 రూపాయలు కేజీ అట్లా ఉంటాయి. ఏవైనా సరే రాగులు గానీ, జొన్నలు గానీ, సజ్జలు.

0: కానీ ఏమైనా సరే, అంటే పొట్టు తీసినవి ఒకటి, పొట్టు తీయనివి ఒకటి. అలా ఇప్పుడు మార్కెట్ లో ప్రజెంట్ గా చాలా దీనికి భూమి కూడా చాలా ఎక్కువ అయిపోయి మనకు బాగా మంచి మార్కెట్ లో కూడా మంచి అవైలబిలిటీ ఉందండి వీటికి. ఈ చిరుధాన్యాలు ఏంటంటే చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ దీంట్లో పోషక ఆహార విషయంలోకి వస్తే మనం తినే రోజువారీ బియ్యం కన్నా కూడా అధిక రేట్లు దీంట్లో బలంగా ఉంటాయండి. కాబట్టి మనం రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు తీసుకుంటే మంచిది.
1: ముఖ్యంగా చిరుధాన్యాల గురించి మీరు చాలా చక్కని విషయం తెలియజేశారండి. చిరుధాన్యాలతో మనం చాలా వంటకాలు చేయొచ్చు అని చెప్పారు. అంటే రుచికరమైన వంటకాలు ఉండవు కాబట్టి చిరుధాన్యాలతో చేసుకోవడం, అంటే ఇదివరకట్లో లాగా చేసుకోవడం తెలియదు, అందుకనే కనుమరుగా అవుతున్నాయని చెప్తా అన్నారు. మరి ఇంకొక ముఖ్య విషయం అండి, చిరుధాన్యాల్లోనే పోషక విలువలు అవి తింటే కలిగే లాభాలు ఏంటో తెలియజేస్తారా?
0: తెలుసుకుందామండి. మనము చిరుధాన్యాల్లో ఏంటంటే ముఖ్యంగా మనకు ప్రోటీన్స్ ఏంటంటే వీటిని మాంసాకృతులు అని కూడా అంటారండి. మనం మన శరీరాన్ని నిర్మాణానికి తోడ్పడి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇవి. ఇదే కాకుండా పిల్లలకి, గర్భిణీ స్త్రీలలో కూడా వీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుందండి. వరి కన్నా చిరుధాన్యాల్లో ఎక్కువ ప్రోటీన్లు మనకు లభ్యమవుతాయి. కాల్షియం గురించి చూసుకుంటే మనం ఎముకల బలానికి ఉండేలా వచ్చేస్తుంది మనకు కాల్షియం. బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ఎక్కువ మోతాదులో కాల్షియం అవసరం ఉంటుందండి. ఒక గ్లాసు రాగుల్లో ఉండే కాల్షియం మనకు దాదాపుగా 2 గ్లాసు పాలలో మనకు దొరుకుతుంది. 2 గ్లాసు పాలు ఈజ్ ఈక్వల్ టు 1 కాల్షియం రాగి జావ అండి. అట్లా తీసుకోవచ్చు మనము. ఇది కాకుండా దీంట్లో మనకు చిరుధాన్యాల్లో ఇనుము అనేది కూడా మనకు ఎక్కువ లభ్యం అవుతుంది. ఇనుము ఎక్కువ శరీరంలో ఎక్కువగా మనకు రక్తం తయారయ్యేలా చేస్తుందండి. ఐరన్ లోపం వలన రక్తహీనత వస్తుంది, కాబట్టి రక్తహీనత లోపం ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల నెలలో నిండకుండానే ప్రసవం కావడము, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడము, పుట్టిన పిల్లల్లో ఎదుగుదల లేకపోవడము, జ్ఞాపశక్తులు తగ్గిపోవడము మొదలైన నష్టాలు కలుగుతాయి. కాబట్టి మనము ఇనుము లోపం నివారించాలంటే సామలలో వరి బియ్యం కన్నా ఎక్కువ మనకు 5 రెట్లు ఇనుము దొరుకుతుందండి. ఇది కాకుండా మనము ఇప్పుడు మెగ్నీషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి మనకు మెగ్నీషియం తోడ్పడుతుంది. చక్కెర వ్యాధిగ్రస్తులకు గుండె జబ్బులు తీవ్రతను తగ్గిస్తుంది. చిరుధాన్యాల్లో వరి బియ్యం కన్నా ఎక్కువ మెగ్నీషియం మనకు లభిస్తుందండి. నియాసిన్ అనేది కూడా మనకు చిరుధాన్యాలలో దొరుకుతుందండి. ఇది ఏంటంటే మనకు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. కాబట్టి మనం చిరుధాన్యాలలో ఎక్కువగా తినడం వలన గుండె జబ్బులు మనము కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇది పీచు పదార్థం, ముఖ్యంగా మనకు చిరుధాన్యాల్లో దొరికేది పీచు పదార్థం అండి. ఈ పీచు పదార్థం వల్ల ఏంటంటే విరోచనాలు వంటి రోగాలు వచ్చినప్పుడు తొందరగా కోలుకునే శక్తిని ప్రసాదించడానికి మనకు చిరుధాన్యాలు అనేటివి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా మనకు పొటాషియంలో రాళ్ళు ఏర్పడడం ఇలాంటివి ఉన్నప్పుడు మనం చిరుధాన్యాలతో చేసిన ఆహారం తీసుకుంటే చాలా మంచిది. చిరుధాన్యాలు ఏంటంటే ముందుగా ఏంటంటే చిరుధాన్యాలు మనం కొంచెం తిన్నా ఎక్కువసేపు మనకు కడుపులో, అంటే కొంచెం తిన్నా కడుపు నిండుతుంది. ఎందుకంటే దీంట్లో ఇది స్లోగా డైజెస్ట్ అవుతుంది. మామూలుగా మనం కార్బోహైడ్రేట్స్ అనేటివి కొంచెం తక్కువలో ఉంటాయి, కాబట్టి దీంట్లో ఏంటంటే తింటుంటే టైం తక్కువ పడుతుంది, డైజెషన్ తక్కువ పడుతుంది. కాబట్టి మనం కొంచెం తిన్న ఏంటంటే బాడీకి హెవీగా అనిపిస్తుంది. దాంతోపాటు పోషకాలు కూడా మనకు దీంతో మనకు లభిస్తాయి. ఇది కాకుండా బి విటమిన్ చర్మాన్ని, జుట్టుని, కండరాలని ఆరోగ్యంగా ఉంచుతుందండి. బి విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచి పిత్తాశయ క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా మనకు చిరుధాన్యాలు కాపాడుతాయి. అవి కాకుండా ఫాస్ఫరస్ కణాల పెరుగుదలకు, అంటే శరీరం పెరుగుదలకు తోడ్పడుతుందండి. నాడి వ్యవస్థ పనితీరుకి, పిండి పదార్థాలు శక్తిగా మారడానికి సహకరిస్తాయి మనకు ఈ చిరుధాన్యాలు. వరి కన్నా చిరుధాన్యాల్లో ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటుందండి. అది కాకుండా ఫోలిక్ యాసిడ్ అనేది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ చిన్నపిల్లల్లో, గర్భిణీ స్త్రీలలో పెరుగుదల ఉపయోగపడుతుంది. ఇది సరిగ్గా లేకపోతే పిల్లలు లోపపోషణకు గురి అవుతారు. అట్లే కాకుండా తల్లులు ముఖ్యంగా, అంటే టైంకి డెలివరీ అవ్వకుండానే ముందుగానే డెలివరీ అవ్వడము అట్లాంటివి మనకు ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల లోపం వల్ల మనకు ఇది అవుతుంది. ఇవి ఎక్కువ మనకు రాగులు, సజ్జల్లో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ మనకు దొరుకుతుంది. అంతేకాకుండా జింక్ అనేది పెరుగుదలకు, చర్మం ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇది మనకు చాలా అవసరం పడుతుందండి. శరీరంపై ఏర్పడిన గాయాలు త్వరగా మానాలంటే జింక్ మనకు ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి గర్భంతో ఉన్న స్త్రీలు జింక్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వల్ల పిండం ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. సామల్లో మనకు ఇది పుష్కలంగా లభిస్తుందండి. ఇవి మనము చిరుధాన్యాల్లో ఉన్న పోషక విలువలు.
1: చాలా చక్కగా వివరించారండి. ముందుగా చిరుధాన్యాల్లో పోషకాలు ఉంటాయని చెప్పి

0: చాలామందికి తెలియని విషయము, అంటే తెలిసినా కానీ అవగాహన లోపము ఉంది, చాలామందికి అవగాహన లేదు. మరి మీరు మాంసకృతులు చాలా బాగా ఉంటాయి అని చెప్పారు, వరి కన్నా దీంట్లోనే బాగా ఉంటాయి అన్నారు. ముఖ్యంగా మనది మెట్ట ప్రాంతము, మెట్ట జిల్లా కిందనే వస్తుంది. మరి వరి పండిస్తూ ఉన్నాం కానీ మరి పశ్చిమ ప్రాంతం మీరు పనిచేసే వైపైతే బనవాసి వైపు, మరి టోటల్గా పశ్చిమ ప్రాంతంలో ఈ మెట్ట సాగే చేస్తూ ఉన్నామండి. ఈ మెట్ట సాగు చేసేటప్పుడు ఈ చిరుధాన్యాలైనటువంటి జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు, అరకలు ఇవి చేసుకోవడం వల్ల, సాగు చేయడం వల్ల చాలా లాభాలు లబ్ధి పొందుతామని చెప్పారు. ఆ లబ్ధి పొందడం కూడా ఎలాగా అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ మాంసకృతులు, అంటే ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఎక్కువగా ఉండడం వల్ల మనకు బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి కాల్షియం, ఒక గ్లాసు రాగి జావ తాగితే 2 గ్లాసుల పాలతో సమానం అని చెప్పారు. మరి పాలు కూడా విపరీతమైన ధరలో ఉన్నాయండి. మరి అటువంటి తరుణంలో రాగులు తాగడం మంచిదని చెప్పి తెలియజేశారు. ఇక ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలకు రక్తహీనత సమస్య చాలా వరకు ఐరన్తో అధిగమించవచ్చు అని చెప్పారు. ఈ ఐరన్ సామల్లో చాలా బాగా ఉంటుందని తెలియజేశారు. ఇక మెగ్నీషియం వచ్చేసి ముఖ్యంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ బీపీ, రక్తపోటు, తర్వాత షుగర్, డయాబెటీస్ వీటితో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇటీవలి కాలంలో చూస్తే 30-25 ఏళ్ళ పిల్లలకే ఏ షుగర్, బీపీలు వస్తూ ఉన్నాయండి. అంటే వారి డైలీ యాక్టివిటీస్ని బట్టి, వారి దినచర్య, తర్వాత వారి ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడము, సరైన ఎక్సర్సైజ్ లేకపోవడము, పని ఒత్తిడి, వీటి వల్ల చాలా వరకు ఈ రెండింటి బారిన పడతా ఉన్నారు. మరి మెగ్నీషియంని తీసుకుంటే వీటిని అధిగమించి కంట్రోల్ చేసుకోవచ్చు అని తెలియజేశారు. తర్వాత హార్ట్ డిసీజెస్ కూడా మనకు చాలా వరకు నియంత్రించవచ్చు చిరుధాన్యాల వల్ల అని తెలియజేశారండి. ఇక ముఖ్యంగా పీచు పదార్థాలు తింటే, మనకు ఫైబర్ ఫుడ్ తీసుకున్నట్లయితే అరుగుదల, మలబద్ధకము ఇట్లాంటివి చాలా వరకు కంట్రోల్ అయ్యి మంచి హెల్తీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత విటమిన్ బి కూడా దీంట్లో పుష్కలంగా ఉంటుంది అని చెప్పి చెప్పారు. విటమిన్ బి పుష్కలంగా ఉండడం వల్ల స్కిన్ డిసీజెస్ రావు అని చెప్పి, తర్వాత క్యాన్సర్ కూడా రావడానికి తక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. తర్వాత జింక్ గురించి తెలియజేశారండి. ఈ జింక్ తీసుకోవడం వల్ల గాయాలు చాలా త్వరగా మాంతాయి అని చెప్పి చెప్పారు. ఇది ఈ జింక్ సామల్లో ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేశారు. మరి ఫాస్ఫరస్ శరీరంలో ఎదుగుదలకు, పెరుగుదలకు, కణాల విభజన త్వరగా జరిగి శరీరం మంచిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పారు. ఇక ఫోలిక్ యాసిడ్ ఈ రాగులు సామల్లో ఎక్కువగా ఉంటుంది, మరి గర్భిణీ స్త్రీలకు చాలా ముఖ్యమైన అది కాబట్టి, అంటే చిరుధాన్యాలు ప్రతి ఒక్కటి చాలా ముఖ్యము. మరి చిరుధాన్యాలు సమపాలల్లో కరెక్ట్ గా తీసుకుంటే మంచి ఆరోగ్యంగా, మరి ఆరోగ్యంతో పాటు అతని జీవిత కాలం కూడా పెరిగే అవకాశం ఉందని తెలియజేశారండి. ఇక చివరిగా అండి, చిరుధాన్యాలతో ఏమేం చేసుకోవచ్చు తెలియజేస్తారా?
1: తప్పకుండా తెలుసుకుందాం అండి. చిరుధాన్యాలను మనము ఇంతకుముందు ఏంటంటే పాత కాలంలో మామూలుగా కొర్రన్నం తినేవాళ్ళు, చాలా వరకు కొర్రన్నం, జొన్న రొట్టెలు ఇవే తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మనము చిరుధాన్యాల్లో కొంచెం విలువ జోడింపు, దీన్ని విలువ జోడింపు చేసుకుని రుచికరంగా మనము వంటలు ఎలా తయారు చేసుకోవాలనేది నేను చెప్తానండి. ముందుగా ఏంటంటే మనము కొర్రన్నం చేసుకోవచ్చు, కొర్ర పాయసం కానీ, కొర్రలతో లడ్డు కానీ ఇలాంటివి రుచికరంగా చేసుకోవచ్చు. అట్లే జొన్నలు చూసుకుంటే మనము ఇంతకుముందు జొన్న రొట్టె, జొన్న సంకటి మాత్రమే తినేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే మనము దీనికి విలువ జోడిస్తూ మనము జొన్న లడ్డూలు, జొన్న మురుకులు కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇవి చాలా వరకు చాలా రుచికరంగా ఉంటాయండి, జొన్న మురుకులు అనేది. ఇవి కాకుండా రాగులు మనం రోజువారీలో మామూలుగా మనము రోజు సంకటి చేసుకుంటాము, సంకటి లేకపోతే రాగి జావ. ఇవి మాత్రమే మనం పూర్వకాలం నుండి ఇవే తాగుతున్నారు, ఇవే తింటున్నారు, ఇవి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే రాగులతో కూడా మనము రాగి లడ్డు, రాగి మురుకులు, రాగి వడ, రాగి ఇడ్లీ, రాగి దోశ ఇలాంటి రకరకాల ఐటమ్స్ వీటితో చేసుకుని తినొచ్చండి. అట్లా మనం ఇప్పుడు ఉన్న చిరుధాన్యాలు ప్రతి దానికి మనం విలువ జోడిస్తూ వాటిని కొంచెం రుచికరంగా చేసుకుని తింటే మనకు ఆరోగ్యం బాగుంటుందండి.
0: అంటే వాల్యూ అడిషన్
1: అనేది చాలా ఇంపార్టెంట్
0: గా ఉంటుంది అని చెప్తా ఉన్నారు.
1: సజ్జలు కూడా ఇంతకుముందు ఏంటంటే పూర్వకాలంలో సజ్జ

0: బూరలు, ఓన్లీ సజ్జ బూరలు, సజ్జ రొట్టెలు. వాళ్ళు అప్పుడు సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు అవన్నీ తిని బలంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనము అవి కనుమరుగైపోతున్నాయి. ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా టైం ఉండకపోవడం, జాబ్కి వెళ్ళిపోయి హడావిళ్ళు ఇవంటి ఇవన్నీ ఏంటంటే కొంచెం టైం టేకింగ్. ఇప్పుడు ఏంటంటే అంత ఆటోమేటిక్గా రోటీ మేకరు అన్నీ వచ్చాయి కాబట్టి మనం దీనికి శ్రద్ధ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అందుకే మనకు లోపాలు అనే పోషక లోపం అనేది కూడా పెరిగిపోతుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్త తీసుకొని చిరుధాన్యాలని మనం రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం మనం అంటే ఉంటుందండి.
1: చాలా చక్కని విషయాలు తెలియజేశారండి. చిరుధాన్యాలతో ఏమేమి చేసుకోవచ్చు, ముఖ్యంగా పోషకాహారం అంటే ఏంటి, చిరుధాన్యాలతో పోషకాహార లోపం ఎలా నివారించుకోవచ్చు తెలియజేశారు. ఇక చిరుధాన్యాలలోని పోషక విలువలు, అవి తింటే కలిగే లాభాలు చాలా చక్కగా వివరించారు. విశదీకరంగా మా శ్రోతలకు వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి డాక్టర్ అపర్ణ గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఆరోగ్యంలో ఆహారంలో చిరుధాన్యాల పాత్ర గురించి కేవీకే బనవాసి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి అపర్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సాంప్రదాయ వ్యవసాయంపై సంభాషణ.
3: ఏరా చిన్నడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
4: ఏ లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నప్పుదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండే, పెడుతున్నా అందుకే.
3: అదేందిరా చిన్నోడా, భూమి సత్వ రానిగా రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదే ఇడ్డురం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దున వినకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు ఆ రోజు కూడా పట్టణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. ఆ రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువులు సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు. కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమి వచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళు అంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మండ్లు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఏమవుతుందో ఏమో, నాకైతే భయం అవుతుంటది. బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా, ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది. ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ ఏదండి అంటే వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇల్లే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే గానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనలకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా.

0: దిబ్బెరువు. ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారైతుంది. మంచి ఎరువు తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారం పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అది అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలెదున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం. ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా. ఆరోగ్యమే కదా కావాల్సింది, డబ్బు కావాలనా బినికి?
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పేం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బెరువులు మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రాసినోడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఇర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట చుట్టూ వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్ట్ పెద్ద, అది చేస్తే బాగుంటది అని అనుకుంటున్నాను నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా,
1: ముందుగా
0: మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలెదున్నుకోవాలా, రసాయనిక మందుల జోలికి పోరాదు. ఇక పురుగులు తెగులు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగులు తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పెద్ద, మరి మీ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పెద్ద. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పెద్ద. నేను కూడా చేస్తా పెద్ద.
0: శుభాశ్వాసినోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబోవు తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.
2: కార్యక్రమంలో చివరిగా రైతు ప్రశ్నకు జవాబు.
3: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం.
2: పాడి పోషణ చేస్తున్నటువంటి రైతు సోదరులు పాలు పితికేటప్పుడు పశువు పాల ఉత్పత్తిని బట్టి ఎక్కువ తక్కువలు కాకుండా తగిన మోతాదులో దాణా వేసేటట్లు చూసుకోవాలి. దాణా వేసేటప్పుడు పశువు పాల ఉత్పత్తి చూడి దశ దృష్టిలో ఉంచుకోవాలి. దీన్ని బట్టి రోజువారీ దాణా నిర్ణయించుకుని దాన్ని రెండు భాగాలుగా చేసుకుని ఉదయము సాయంత్రము పాలు పితికేటప్పుడు ఇవ్వాలి. పాలు పితికే గంట ముందు పశువుకు ఎండుగడ్డిని కాని పచ్చిగడ్డిని కాని వేయకూడదు. పచ్చిమేత వేసేటప్పుడు అందులో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడూ కూడా పరిశుభ్రమైన నీరును అందివ్వాలి. నీటి తొట్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వేసవిలో పశువులకు రోజుకు 4 సార్లు నీరు పెట్టాలి. ఇతర సమయాలలో 2 నుండి 3 సార్లు సరిపోతుంది.

0: ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.

0: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. ఒక రహదారి అంటే కేవలం రెండు ప్రాంతాలను కలిపేది కాదు, రైతును మార్కెట్తో, విద్యార్థిని పాఠశాలతో, రోగిని ఆసుపత్రితో, గ్రామాన్ని అవకాశాలతో అనుసంధానించే అభివృద్ధి వారధి రహదారి. గ్రామీణ ప్రాంతాలకు అన్ని కాలాల్లో ఉపయోగపడే నాణ్యమైన రహదారి సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో 2000 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఈ పథకం ద్వారా రహదారి సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులు, మార్కెట్లు, విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అమలు తీరు, గ్రామీణ ప్రాంతాలకు అందుతున్న ప్రయోజనాలు, రహదారుల నాణ్యత, నిర్వహణ, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాల గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా పంచాయత్రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే గ్రామీణాభివృద్ధిలో ఈ పథకం ప్రాధాన్యత ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం సార్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం 2005 ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం అర్హత కలిగినటువంటి గ్రామీణ ప్రాంతంలోని జనావాసాలను ఆల్ వెదర్ రోడ్స్ అంటే అన్ని కాలాలలో ప్రయాణించేటువంటి ఉపయోగించగల రహదారిని కనెక్టివిటీ కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ఆల్ వెదర్ రోడ్ అంటే అన్ని సీజన్లలో ప్రయాణించేటువంటి, వర్షాకాలం కావచ్చు, ఎప్పుడైనా సరే అన్ని సీజన్లలో మనము ప్రయాణించడానికి వీలు కలిగించే రోడ్డే ఆల్ వెదర్ రోడ్. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది, పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు కూడా మనకి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించేటువంటి అవకాశం లభిస్తుంది. అందువల్ల పిఎంజేఎస్వై పథకం ఓన్లీ రహదారి నిర్మాణ పథకమే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కీలకమైన కార్యక్రమం.
1: సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఒక గ్రామం లేదా ఈ హ్యాబిటేషన్స్ ను ఈ రహదారి కనెక్టివిటీ కోసం ఎలా ఎంపిక చేస్తారు, అలాగే ఈ జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఈ పాఠశాలలు, ఆసుపత్రులు, ఇటువంటి అంశాలను ఎంత వరకు ప్రాధాన్యతలో తీసుకుంటారు?
2: పిఎంజేఎస్వై మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన జనావాసాలను ఎంపిక చేసి వాటికి ప్రాధాన్యతా క్రమంలో రహదారి కనెక్టివిటీ కల్పిస్తారు. పిఎంజేఎస్వై వివిధ దశలలో ప్రామాణికాలు మారుతూ వచ్చాయి సార్. పిఎంజేఎస్వై 1 అంటే దశ 1లో 500 అంతకు మించినటువంటి జనాభా ఉన్నటువంటి జనావాసాలను తీసుకున్నారు జనరల్ ఏరియాలో. అదే హిల్లీ ఏరియాస్, ట్రైబల్, గిరిజన ఏరియాస్ అయితే 250 అంతకు మించినటువంటి జనావాసాలు చేసుకుని కనెక్టివిటీ కల్పించారు. అదే పిఎంజేఎస్వై 2 అంటే ఫేజ్ 2లో అప్పటికే

0: గ్రామీణ రహదారి నెట్వర్క్ అభివృద్దితో పాటు మార్కెట్స్, గ్రోత్ సెంటర్స్ మరియు ముఖ్యమైన గ్రామీణ కేంద్రాల కనెక్టివిటీని దృష్టి పెట్టారు. ఫేజ్ 3 అంటే త్రూ రోడ్స్, మేజర్ రూరల్ లింక్స్, వాటిని దృష్టి సారించారు సార్. త్రూ రోడ్స్ అంటే పెద్ద రోడ్డు ఉండి రెండు హయ్యర్ గ్రేడ్ రోడ్ ని కలిపేదాన్ని త్రూ రోడ్ అంటామండి. దానికి 2-3 గ్రామీణ రోడ్స్ కూడా లింక్ అయి ఉంటాయి, లింక్ రోడ్స్ కూడా. అదే మేజర్ లింక్ అయి ఉంటే, మేజర్ రూరల్ లింక్స్ అంటే ఒక మేజర్ రోడ్ కలుపుతుంది, ఒక ఎండ్ డెడ్ ఎండ్ ఉంటుంది, దానికి 2-3 లింక్ రోడ్స్ కలిసి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మేజర్ రూరల్ లింక్స్. అంటే వాటికి ఇవ్వడం వలన ఎక్కువ హ్యాబిటేషన్ లబ్ధి కలుగుతుందని 3 ఫేజ్ లో అవి చెకప్ చేశారండి.
1: సరే, అయితే మనం ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి మాట్లాడినప్పుడు ఈ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ అని, ఈ కోర్ నెట్వర్క్ అని వింటుంటాం. అసలు ఇవి ఏమిటి, అలాగే రహదారుల ప్రణాళికలు వీటి పాత్ర ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ DRRP అనేది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి రహదారి నెట్వర్క్ ను గుర్తించి రూపొందించే జిల్లా స్థాయి ప్రణాళిక. దట్ ఇస్ కాల్డ్ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్. నెట్వర్క్ అనేది అర్హత కలిగిన జనావాసాలకు కనీస అవసరమైన రహదారి కనెక్టివిటీ కల్పించే ముఖ్యమైన రహదారి నెట్వర్క్. ముందు రహదారి నెట్వర్క్ తయారు చేస్తాము, దాని ద్వారా మళ్ళీ జిల్లా ప్రణాళిక తయారవుతుంది. రహదారి గుర్తింపు సాధారణంగా పాపులేషన్ బేస్ సెలెక్ట్ చేస్తాం సార్. చేసిన తర్వాత DPR ప్రిపరేషన్, దానికి అంటే సమగ్ర ప్రణాళిక తయారు చేస్తాము. దాని తర్వాత సాంకేతిక మంజూరు, ఆ ప్రాజెక్టుకి సాంకేతిక మంజూరు టెక్నికల్ క్లియరెన్స్ తీసుకుంటాము. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అంటే పరిపాలన మంజూరు చేయబడుతుంది. దాని తర్వాత గుత్తేదారు కోసం టెండరింగ్ వెళ్తాము, గుత్తేదారుని నియమిస్తారు. నెక్స్ట్ అగ్రిమెంట్, ఒప్పందం అంటే గుత్తేదారుకు డిపార్ట్మెంట్ మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. దాని తర్వాత క్వాలిటీ మానిటరింగ్ అంటే వెల్ ఎగ్జిక్యూషనే క్వాలిటీ మానిటరింగ్ అంటే నాణ్యత పర్యవేక్షణ కూడా జరుగుతుంది. కంప్లీషన్, అన్ని విధానంలో పనులు చేపడతారు. PMJSY 1 పథకంలో మొత్తం గ్రాంట్ కేంద్ర ప్రభుత్వమే భరించింది సార్ ఫేజ్ 1 లో. ఫేజ్ 2 నుంచి రాష్ట్రాలకు కూడా వీళ్ళ వాటా కూడా దాంట్లో చేర్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ 75-25 ఉండేది, ఇప్పుడు 60-40 ఉంది. సెంట్రల్ 60, స్టేట్ 40గా జరుగుతుంది సార్.
1: సార్, అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రహదారులను ఈ ఆల్ వెదర్ రోడ్స్ గా, ఇందాక మీరు చెప్పినట్టు, నిర్మించడానికి ఎటువంటి సాంకేతిక ప్రమాణాలు పాటిస్తారు?
0: సార్, రహదారి నిర్మాణానికి ముందు అవసరమైన సాంకేతిక అధ్యయనాలు నిర్వహిస్తాం సార్. సాయిల్ సబ్గ్రేడ్ స్ట్రెంగ్త్, సాయిల్ అంటే మట్టి, CBR టెస్ట్ ద్వారా మట్టి బలాన్ని నిర్ధారిస్తాం. అంటే ఎంత లోడ్ బేర్ చేయగలుగుతుంది, అది సాయిల్ ఎలా ఉంది అనేది ఒక స్టెప్. నెక్స్ట్ ట్రాఫిక్ స్టడీ, రహదారి మీద ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి రోజుకి, ఎంత వెయిట్ ఉన్నాయి, అవి ఏ వెయిట్ లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేస్తాం సార్. నెక్స్ట్ హైడ్రోలాజికల్ సర్వే అంటే జల సంబంధమైనటువంటి సర్వే, ఎన్ని కాలువలు ఏమైనా వెళ్తున్నాయా, రివర్ వెళ్తుందా, వాటికి కూడా సర్వే చేసి అవసరమైన కల్వర్ట్స్, సీడ్ వర్క్స్, బ్రిడ్జెస్ నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ జామెట్రిక్ డిజైన్, పాపులేషన్ వెహికల్స్ ను బట్టి రోడ్డు వెడల్పు, గ్రేడియంట్ అంటే వాలు, ఎక్కడ డౌన్ ఉన్నా పైకి ఎక్కేదిన్నా కూడా ఏ గ్రేడియంట్ తో పైకి వెళ్ళాలి, లేదా కిందకి దిగాలి, అది గాని వంపులు అంటే ఏ యాంగిల్ తో ఎంత వంపు తిరగాలి, సూపర్ ఎలివేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, అవన్నీ కూడా నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ మెటీరియల్ క్వాలిటీ కంట్రోల్, సాయిల్, మెటల్ అంటే కంకర, బిటుమిన్ అంటే తారు, తదితర నిర్మాణ సామాగ్రిని కూడా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పరీక్షిస్తాం. నిర్మాణ సమయంలో కూడా ప్రతి ముఖ్యమైన దశలో క్వాలిటీని టెస్ట్ చేసి అవి స్పెసిఫికేషన్స్ అనువుగా ఉంటేనే ఉపయోగిస్తాం సార్.
1: సార్, మరి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో ఉన్న ఈ 3 అంచెల నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇందులో స్థానిక ఇంజనీర్లు, అలాగే స్టేట్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, నేషనల్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, వీటి పాత్ర ఏమిటి?
0: సార్, PMJSY లో పనుల నాణ్యతను నిర్ధారించడానికి 3 అంచెల వ్యవస్థ అమల్లో ఉంది సార్. ఇప్పుడు మొదటి స్థాయి PAU క్వాలిటీ కంట్రోల్. PAU అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్, అంటే మేము వర్క్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థని PAU అంటారు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్. PAU పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు సార్. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లు నిర్వహించితే బాధ్యత కాంట్రాక్టర్దే, అతను నిర్వహించే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లని ధృవీకరిస్తాం మేము, అవి బాగా చేస్తున్నాడు లేదా, బాగున్నాయా లేదా అని ధృవీకరిస్తాం సార్. ప్రతి లేయర్ ను తనిఖీ చేసి, మామూలుగా 3-4 లేయర్స్ ఉంటాయి, సబ్గ్రేడ్, GSB, వెట్ మిక్స్, BT పైన తారు, అలా ప్రతి లేయర్ ని చెక్ చేసుకుంటాం.

0: కొని అది క్వాలిటీ పరంగా సాటిస్ఫై అయినప్పుడే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం సార్. అది కూడా ఉన్నప్పుడు ఆ విధంగా ప్రతి లేయర్ కి ముందు కూడా మేము టెస్టులు చేసి చేస్తాం సార్. ఇది మొదటి స్థాయి. రెండవ స్థాయి స్టేట్ క్వాలిటీ మానిటర్ సార్. SQC అంటే స్టేట్ లెవెల్లో స్టేట్ క్వాలిటీ మానిటర్ ని అపాయింట్ చేస్తారు సార్. వాళ్ళు స్వతంత్రంగా తనిఖీ చేస్తారు, వచ్చి నిర్దేశిత పనుల్లో తనిఖీ నిర్వహిస్తారు. ప్రతి లేయర్ కూడా వాళ్ళు వచ్చి తనిఖీ చేస్తారు సార్. వాళ్ళు కూడా సాటిస్ఫై కావాలి మాతో పాటు. నెక్స్ట్ మూడవ స్థాయి నేషనల్ క్వాలిటీ మానిటర్ సార్. వీళ్ళని NRRDA నియమిస్తుంది సార్. NRRDA అంటే నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళు నియమించే ఎన్క్యూఎంలు కూడా పనులను స్వతంత్రంగా పరిశీలించి నాణ్యతకు గ్రేడింగ్ ఇస్తారు. సాటిస్ఫాక్టరీ అన్న ఇవ్వచ్చు, సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చు, SRI లేదా అన్సాటిస్ఫాక్టరీ ఇవ్వచ్చు. సాటిస్ఫాక్టరీ ఇస్తేనే నెక్స్ట్ లీ ప్రొసీడ్ అవుతాము. అన్సాటిస్ఫాక్టరీ ఇచ్చినా సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అన్నా కూడా నెక్స్ట్ లేయర్ కి వెళ్ళాం సార్. రెక్టిఫై చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం.
1: కాబట్టి చాలా పకడ్బందీ
0: వ్యవస్థ. ఎందుకంటే మొదటి స్థాయి, రెండవ స్థాయి, మూడవ స్థాయి, కాబట్టి ఒక స్థాయిలో తప్పు జరిగినా రెండవ స్థాయిలో కరెక్ట్ అయిపోతుంది
1: సార్. మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపాలు ఏమైనా గుర్తించారనుకోండి, అప్పుడు కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పనులు పూర్తయ్యే వరకు వాళ్ళ చెల్లింపులను ఎలా నియంత్రిస్తారు?
0: సార్ ఇప్పుడు నాణ్యత లోపం ఎక్కడైనా గుర్తించామనుకోండి సార్, వాళ్ళకి నోటీస్ చేస్తాం. ముందుగానే నోటీస్ ఇచ్చి, బాబు ఫలానా ఐటమ్ ఇది స్పెసిఫికేషన్స్ ప్రకారం లేదు, లోపభూయిష్టంగా ఉంది, సరిచేయాలని వాళ్ళకి నోటీస్ ఇస్తాం సార్. ముందు కాంట్రాక్ట్ ను ఆదేశిస్తాం. తదుపరి అతను లోపభూయిష్టం ఉండే పని సరిచేస్తారు. దాని మళ్ళా మేము రీటెస్ట్ నిర్వహిస్తుంది. PIO కూడా రీటెస్టింగ్ నిర్వహించి స్పెసిఫికేషన్స్ అనుగుణంగా అతను చేశాడా లేదా నిర్ధారించిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి పర్మిషన్ ఇస్తాం. ఒకవేళ మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే దానిని SQM NQM కూడా రీవెరిఫికేషన్ చేస్తారు, రీఇన్స్పెక్షన్. అలాంటి ఐటమ్స్ వాళ్ళ ద్వారా చేపిస్తాము. నాణ్యత నిర్ధారణ అనంతరం మాత్రమే నెక్స్ట్ లేయర్ ని అనుమతిస్తాం. స్టేజ్ పాసింగ్, ప్రతి స్టేజ్ లోనూ ఆ లేయర్ ని క్వాలిటీ నిర్ధారించుకొని నెక్స్ట్ లేయర్ కి స్టేజ్ పాసింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
1: కాబట్టి దశల వారీ
0: ఏ స్టేజ్ పర్మిషన్ ఇస్తాం. అలా జరగదు. నెక్స్ట్ పని చేసిన తర్వాత యాక్షన్ టేక్ అని రిపోర్ట్ ఇస్తాం సార్. చర్య నివేదిక మన నోటీస్ ఇచ్చాము, అతను సాల్వ్ చేశాడు. అది కూడా అన్ని చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి అనుమతిస్తాం సార్. ఎక్కడ లోపం జరిగే అవకాశం లేకుండా పకడ్బందీ సిస్టమ్ అమల్లో ఉంది సార్ ఇక్కడ.
1: సార్ మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది? అలాగే ఈ PMGSY లో ఈ 5 ఏళ్ల నిర్వహణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
0: PMGSY మార్గదర్శకాల ప్రకారం రహదారి నిర్మాణంతో పాటు నిర్వహణ కూడా కాంట్రాక్టర్ బాధ్యత అండి. 5 ఇయర్స్ అగ్రిమెంట్ లోని కండిషన్స్ అవి. నిర్మాణంతో పాటు 5 ఇయర్స్ హీ హాస్ టు మెయింటైన్ ద రోడ్. అతను రోడ్ ని నిర్వహణ చేపట్టాలి. అతనికి మనము పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత ఫండ్స్ నిలుపుదల చేసుకుంటాం. నిర్మాణ దశలోనే పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత అమౌంట్ నిలుపుదల చేసి పెట్టుకుంటాం మనం. ఎందుకంటే అతను ఒకవేళ బాగా చేయడం ఉద్దేశం, అతను 5 ఇయర్స్ మెయింటైన్ చేసేట్టుగా చూస్తాం సార్.
1: సార్ మరి ఇప్పుడు ఒకవేళ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో ఏదైనా కోత విధిస్తారా?
0: మెయింటెనెన్స్ సరిగా లేకపోతే పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో కోత ఎలా విధిస్తామంటే ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగిస్తాం. టెండర్ పిలిచి అతను ఏ పని అయితే చేయలేకపోయినాడో ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగించి చేపిస్తాము. ఆ డబ్బులతో పేమెంట్ ఇస్తాం.
1: చాలా మంచిది సార్. చివరగా సాధారణ ప్రజలు తమ గ్రామంలో మంజూరైన ఈ PMGSY రహదారి వివరాలు, ఈ పనుల పురోగతి, ఖర్చు, నాణ్యత వంటి విషయాలు ఎలా తెలుసుకోవచ్చు? లేదా వాళ్ళకు ఒకవేళ ఏదైనా ఇందులో సరిగ్గా జరగట్లేదు అనిపిస్తే వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చా?
0: చేసుకోవచ్చండి. వాళ్ళు ప్రతి పనిని పరిశీలించవచ్చు. ప్రతి స్టేజ్ లోనూ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రజలు OMMS సిటిజన్ సెక్షన్ ఉంటుందండి, దాని ద్వారా తమ ప్రాంతాల్లో జరిగే PMGSY రహదారులకు సంబంధించినటువంటి మంజూరు వివరాలు, పురోగతి, వ్యయం, నాణ్యత తనిఖీలు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు వాళ్ళు. OMAS సిటిజన్ సెక్షన్. నెక్స్ట్ అలాగే దీంట్లో మేరీ సడక్ మొబైల్ యాప్ ఉంది, దాని ద్వారా ఫస్ట్ది చూడొచ్చు అంతే వాళ్ళు. దీంట్లో OMAS సిటిజన్ సెక్షన్ లో ఏం జరుగుతుందో చూడొచ్చు వాళ్ళు అంతే. రెండో దాంట్లో మేరీ సడక్, ఈ మొబైల్ యాప్ ద్వారా రహదారులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు నమోదు చేయవచ్చు వాళ్ళు. సెకండ్, వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఒక ఫీడ్బ్యాక్ నంబర్ వస్తుంది, ఆ ఫీడ్బ్యాక్ ద్వారా దాని స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు. అంత అవకాశం ఉందండి దీంట్లో.
1: ధన్యవాదాలు సార్. గ్రామానికి రహదారి అంటే నేరుగా అభివృద్ధికి రహదారి అనే విషయం మీ మాటల ద్వారా అర్థమవుతుంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన ప్రధానమంత్రి

0: ఈ గ్రామ సడక్ యోజన గురించి ఇంత చక్కని అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
1: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ బేస్డ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు వారికి నచ్చిన పాటలు వాట్సాప్ ద్వారా పూర్తి వివరాలను తెలియచేసి కోరిన పాట వింటారు. మీరు వింటున్నారు 102.7 MHz పై సింహపురి ఎఫ్ఎం. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది.

ଅଛି। హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుచిత. మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం కార్యక్రమంలో హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ద్వారా. శ్రోతలు, మీకు నచ్చిన పాటని వినాలంటే కనుక వెంటనే మీ ఊరు పేరు, చిత్రం పేరు, చిత్రంలోని పాట పేరు మాకు వాట్సాప్ ద్వారా పంపించినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. మీ పూర్తి వివరాలు పంపించవలసినటువంటి మా ఫోన్ నంబర్ 7901084415, నంబర్ మరోసారి 7901084415. ఈ నంబర్కు మెసేజ్ చేసి మీకు నచ్చిన పాట వినండి. మొదటగా మెసేజ్ చేసిన శ్రోత మెసేజ్ చదువుతాను. హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్కారాలు. ఆర్జే గారికి నా నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ మేడం గారు అంటూ రాసుకొచ్చారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు సినీ నటి రమ్యకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి నటించినటువంటి ఇద్దరు మిత్రులు చిత్రంలో మాకోసం ఏదైనా పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. మేమంతా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని రాస్తున్నారు. అలాగేనండి, మెసేజ్ పంపించినటువంటి శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అవిద ఆయిష ప్రత్యేక అభినందనలతో అనంటూ రాసుకొచ్చారు. తప్పకుండానండి, మీరు కోరినట్లుగానే ఇద్దరు మిత్రులు ఈ చిత్రం నుంచి ఒక మంచి పాట ప్రసారం చేస్తాం, వినండి.

మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై హలో బిరుచి వాట్సాప్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. గుడ్ ఈవినింగ్ సింహపురి వారికి అంటూ రాసుకొచ్చారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మా కోసం ఏదైనా ఒక మంచి పాటని ప్రసారం చేయండి ఆర్జే గారు అంటూ రాశారు. తప్పకుండానండి. కోరుతున్న శ్రోతలు మిరియాల తిరుమలయ్య, ఆండాలు ఆదిత్య, శృతి, మాకు ఇదేనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. అలాగే మరొక శ్రోత, గుడ్ ఈవినింగ్, మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత, నమస్తే అండి, శుభ సాయంత్రం మేరీ సుచిత బంగారు తల్లి, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత, మాకోసం వాన చిత్రం నుంచి ఎదుట నిలిచింది చూడు అనే పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోత ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. తప్పకుండానండి. మీరు వింటున్న శ్రోతలందరి కోసం, ఇప్పటి వరకు కోరిన శ్రోతలందరి కోసం వాన చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేస్తున్నాం. వింటూనే ఉండండి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై.

వాన చిత్రం కోసం కార్తీక్ గానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచనలో ప్రశాంతమైన పాట విన్నారు కదా. నాకైతే చాలా చాలా ఇష్టమైన పాట ఇది. ఎందుకంటే అసలు సిరివెన్నెల పాటలు అంటే నేను అట్లా వింటూ

ఉండిపోతాను అనమాట. అట్లే నాలాగే ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అసలు సిరివెన్నెల పాటలు ఎన్ని ఉన్నాయో అన్నీ విన్నాను. అందులో ఇంకా ఇష్టమైన పాట ఇది, చాలా ఉన్నాయి, అందరూ ఇష్టమైన పాట ఇదని చెప్పుకోవచ్చు. కోరుకున్న శ్రోత కూడా థ్యాంక్స్ చెప్పాలి ఈ పాట, ఎందుకంటే అంత అర్థవంతంగా ఉంటుంది. ఈయన 800 సినిమాల్లో 3000 పైగా రాసిన పాటల్లో ఇది కూడా ఒకటి గుర్తింపు పొందిందనమాట. అయితే సాహిత్యం రాసి 3000 పాటలకు సాహిత్యం రాసి రికార్డును కలిగి ఉన్నటువంటి సీతారామ శాస్త్రి తన పాటల్లో తాత్విక విధానానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. శాస్త్రి గారు స్వయం కృషి, స్వర్ణకమలం, సంసారం ఒక చతురంగం, పెళ్లి చేసి చూడు వంటి చిత్రాల్లోనే అనేక పాటలకు సాహిత్యం రాశారు కదా. ఈ మధ్యనే అల వైకుంఠపురంలో సైరా నరసింహారెడ్డి కానివ్వండి, మహానటి గౌతమి పుత్ర శాతకర్ణి మొదలైన వాటికి కూడా పాటలు రాసి అది రహో అనిపించారనమాట. అంతేనా, సిరివెన్నెల గారి గురించి చెప్పాలంటే నేనైతే చక్కచక్క చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటానన్నమాట. ఈయన గురించి మనం ఏం చెప్పినా కూడా తక్కువే అవుతుంది, ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలోనే వీరు రాసిన పాటలు చాలా అజరామరంగా నిలిచిపోయాయి. అలాంటి పాటల్లో ఇప్పుడు మనం విన్నటువంటి వాన చిత్రంలోని ఈ సూపర్ టూపర్ హిట్ సాంగ్ అనమాట. వింటూనే ఉండండి 102.7 MHz పై సింహపురి ఎఫ్ఎం. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటూ ఉన్నారు. మీరు ఇంకా కనుక మంచి మంచి పాటలు వినాలి అని అనుకుంటూ ఉంటే, కొత్త వాళ్ళు కూడా మాకు నంబర్ గుర్తులేదు తెలీదు, సగంలో ఆన్ చేసి ఉంటారు కదా రేడియో, ఇలాంటి వాళ్ళంతా కూడా అరే రే నంబర్ తెలుసుంటే బాగుండే, నేను కూడా వింటే బాగుండు అని అనుకున్న వాళ్ళు వెంటనే ఫోన్ తీసుకొని నంబర్ నోట్ చేసేసుకోండి, మెసేజ్ చేయండి, మీకు కోరిన పాటలు వింటూ ఉండండి. నేను మీ మేరీ సుచిత. మీ పూర్తి వివరాలతో కూడినటువంటి చిరునామా అడ్రస్ మాకు పంపించవలసినటువంటి మా ఫోన్ నంబర్ 7901084415, నంబర్ మరోసారి 7901084415. ఇంకెందుకండి లేట్, పంపించండి, అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను మెసేజెస్. మీరు పంపించిన ప్రతి ఒక్కటి నేను చదివేస్తాను. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలతో హలో అభిరుచిలో మా కోసం ఏదైనా ఒక చిత్రం నుంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద, జానకిరాజు కోరుతున్నారు. తప్పకుండానండి, సూపర్ పాట అయితే వేసేస్తాం మేము. ఇంకా మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ కోరుతున్నారు. అలాగేనండి. అలాగే మరొక శ్రోత, మేడం మీరు వ్యాఖ్యానం చేస్తుంటే కార్యక్రమం వినే కొద్దీ వినాలనిపిస్తుందండి. అవునా, ఎందుకో అంటే ఎందుకంటే అని వాళ్ళే ఇచ్చేసారు మెసేజ్ కూడా. చక్కని మాటలతో స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు వినిపించే పాటలకు సంబంధించి వివరణ కూడా చాలా చాలా బాగుంటుంది అని అభిమాన శ్రోతలు పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని కోరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, అఖిల్ వర్మ, అర్జున వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఓకే, తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత పంపించారు మెసేజ్, చదువుతాను. నమస్తే అండి, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, వీణా సత్యం, శారద, సుధీర్, శోభా, శ్రీధర్, రవి, సునీత కోరుతున్నారు. అలాగేనండి, మరొక శ్రోత నమస్తే అండి, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు శ్రోతలు రేడియో అభిమాని సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు శివ, ప్రేమ్, కపిల్, అలాగే శివాంశ్, సంగీత, దీపాలి, లిపి కోరుతున్నారు. తప్పకుండానండి, కోరుతున్న మీ అందరి కోసం మంచి పాట ప్రసారం చేస్తాము. అలాగే మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. మిరియాల తిరుమలయ్య, ఆండాలు, ఆదిత్య, శృతి, మా కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి, ప్రసారం చేస్తాము. అలాగే మరొక శ్రోత, హాయ్ హలో నమస్కారం అండి, మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోత బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్, తబలా, మస్తాన్ బాషా, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరి తరపున మా అందరి కోసం ఏదైనా ఒక పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి,

మీ అందరి కోసం మంచి పాట ప్రసారం చేస్తాము. అలాగే మరొక శ్రోత నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాతిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక, మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతున్నారు. అలాగేనండి, తప్పకుండా ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత, ప్లీజ్ మేరీ సుజిత మేడం గారు అని రాశారు. ఏంటండి, మాకోసం 60s చిత్రం నుంచి దేవుడు వరం అందిస్తే పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. పాపనేపాలెం నుంచి నల్లమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు స్నేహితులందరి కోసంగా ప్రసారం చేయమంటున్నారు. వింటున్న శ్రోతలందరి కోసం మీకోసం 60s చిత్రం నుంచి మీరు కోరుకున్న పాట చేస్తుంది, వినండి.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం. నేను మీ మేరీ సుజిత. హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటలు వింటూ ఉన్నారు కదా. మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. నెల్లూరు ఎఫ్ఎం అభిరుచికి గుడ్ ఈవినింగ్ అండి అంటూ రాసుకొచ్చారు. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మాకోసం ప్రేమికుడు చిత్రం నుంచి ఒక పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి, మాకోసం ఈ పాటను తప్పకుండా ప్రసారం చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్న శ్రోతలు దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేరి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, ఉన్నం వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకోటి, శేఖర్, మా అందరి కోసం ఏదైనా మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అందుకని తప్పకుండా ఇప్పుడు మీ అందరి కోసం ప్రేమికుడు చిత్రం నుంచి ఒక మంచి పాట ప్రసారం చేస్తున్నాం. హలో బిరుచులు చివరి పాటగా వినండి.

ఏ రెహమాన్ అందించినటువంటి సంగీతంలో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా ప్రేమికుడు చిత్రం నుంచి. ఇంతటితో ఈనాటి హాలో ప్రతి కార్యక్రమం సమాప్తం. సమయం 8:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుస్థిర అభివృద్ధిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2వ T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఈరోజు ప్రసంగిస్తూ, ప్రపంచం సంఘర్షణలు, వైరుధ్యాలతో సతమతమవుతున్న సమయంలో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం విజయవంతమవడం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రపంచ దేశాలు పరస్పర ప్రయోజనం కోసం కలిసి పనిచేసినప్పుడే మానవ పురోగతి, ప్రపంచ శాంతి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు ICWA మేధోపరంగా, సంస్థాగతంగా సిద్ధం కావాలని, అంతర్జాతీయ వ్యవహారాల అధ్యయనానికి ప్రపంచంలోనే గౌరవనీయమైన కేంద్రాలలో ఒకటిగా ఎదిగేందుకు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి అన్నారు. అనంతరం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, గ్లోబల్ సౌత్ కు సంబంధించిన సవాళ్లతో సహా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథాలను వివరిస్తోందన్నారు. దేశ ప్రయోజనాలు అంతకంతకు ప్రపంచవ్యాప్తంగా మారాయని, దాని బాధ్యతలు పెరిగాయని, దానికి అనుగుణంగా భారతదేశంపై అంచనాలు కూడా పెరిగాయని జయశంకర్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగవంతం చేయడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయా సంస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన DRDO పరిశ్రమల సమన్వయ సమావేశం విమర్శ 2026లో రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ యుద్ద వ్యవస్థ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ DRDO తన సామర్థ్యాలను ప్రదర్శించిందన్నారు. గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టామని, ఈ రంగంలో భారతదేశం దిగుమతులపై ఆధారపడకుండా స్వావలంబన వైపు పయనించేలా చూసేందుకే ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. MSMEలను భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణిస్తూ, రక్షణ రంగంలో విడిభాగాలు, అనుబంధ వ్యవస్థలు, అత్యవసర సేవల్లో వాటి సహకారం గణనీయమైనదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇక రక్షణ రంగంలో అంకుర సంస్థలు కూడా ముందడుగు వేస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ వివరిస్తూ,
1: DRDO ने मिसाइल से लेकर राडार्स तक, कम्बैट एयरक्राफ्ट से लेकर सबमरीन्स तक, इलेक्ट्रॉनिक वॉरफेयर सिस्टम से लेकर आर्टिफिशियल इंटेलिजेंस तक, हर क्षेत्र में अपनी कैपेबिलिटीज साबित की है. डिफेंस सेक्टर में रिसर्च एंड डेवलपमेंट के लिए DRDO आज एपेक्स ऑर्गेनाइजेशन है. इस सच्चाई को ही कोई नकार नहीं सकता.
0: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గొప్ప ఇంజనీర్లలో ఒకరైన విశ్వేశ్వరయ్య చేసిన సేవలను స్మరించుకోవడానికి, దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్రను గౌరవ

0: ప్రారంభించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక మేధావి అని, దేశ నిర్మాణంపై ఆయనకున్న దార్శనికత పౌరులకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. మెరుగైన భవిష్యత్ కోసం నిర్మాణం, ఆవిష్కరణలు, పరిష్కారాలను అందించడంలో ఇంజనీర్లు చేసిన కృషికి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. విశ్వేశ్వరయ్య జీవితం శ్రేష్ఠత, క్రమశిక్షణ, ఆవిష్కరణ, ప్రజాసేవకు శాశ్వత ఉదాహరణగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జాతి నిర్మాణ ప్రయాణానికి ఆయన చేసిన అసాధారణమైన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. సుస్థిర అభివృద్దిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ఈరోజు జరిగిన 10వ వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026లో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం పునర్వినియోగం, పరిరక్షణ వంటి ప్రాచీన పద్ధతులను సమకాలీన విధానాలుగా మార్చుకుందని తెలిపారు. విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత, ఈపీఆర్ నిబంధనలు, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలు సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలను చేరుకోవడంలో కీలకమైన అడుగులని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్, భారత్ ఈయు సంయుక్త ఫ్రేమ్వర్క్, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ,
1: Circularity must extended beyond waste management. It calls for embedding circular economy principles into the development and maintenance of sustainable and resilient infrastructure. For India, this is an important moment because our BRICS chairship has placed circular economy alongside sustainable lifestyles.
0: Akashavani Prantiya Vartalu Vintunnaru. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ప్రధానమంత్రి భారతదేశ ఆందోళనలను ప్రస్తావించారని చెప్పారు. పరస్పర గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని ఆయన సూచించారని రణధీర్ జైష్వాల్ తెలియజేస్తూ,
2: चर्चाओं के दौरान कई मुद्दे सामने आए. दोनों देशों के बीच में जब बात हुई लीडरशिप लेवल पे, प्रधानमंत्री ने भारतीय चिंताओं को भी रेखांकित किया, उनका भी उल्लेख किया और इस बात को रेखांकित किया कि दोनों पक्षों को एक दूसरे के मुख्य चिंताओं के प्रति संवेदनशीलता दिखानी चाहिए और तीन पारस्परिक सिद्धांतों यानी कि पारस्परिक हित, पारस्परिक सम्मान और पारस्परिक संवेदनशीलता द्वारा निर्देशित होना चाहिए.
0: యమునా నది పునరుజ్జీవనం కోసం ఉద్దేశించిన కిషౌ బహుళార్థక సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ సంఘటన చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కిషౌ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని చెప్పారు. దీని ఆర్థిక భారాన్ని సుమారు 90% కేంద్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 10% ఆయా రాష్ట్రాలు భరిస్తాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రెండో టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 104 పరుగులు చేసింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే తొలి మ్యాచ్లో విజయం సాధించడంతో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వాతావరణం. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూ కాశ్మీర్, లడక్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 2 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపటి వరకు అరేబియా సముద్రంలోకి, అలాగే శనివారం వరకు నైరుతి దిశకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ సూచించింది. అలాగే శనివారం వరకు బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోకి కూడా వెళ్లవద్దని సూచించింది.

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,781 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 778 పాయింట్ల నష్టంతో 74,003 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 279 పాయింట్ల నష్టపోయి 23,118 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.96 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుస్థిర అభివృద్ధిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2 T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

సమయం 8 గంటలు దాటి 40 నిమిషాలకు అవస్తోంది అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ మనం కంటిన్యూ చేస్తున్నాం డియర్ డియట్ లో. అండ్ డియర్ డియట్ లో మీకోసం ఇప్పుడు వస్తున్న పాట గణేష్ మూవీ నుంచి అండ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3. అండ్ ఈ పాట హరిహరన్ గారు అండ్ శ్రీ సుజాత గారు పాడారు అండ్ వేటూరి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వివి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటే ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 9 గంటలు అంటే 2 నిమిషాలు కావస్తోంది అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం మధురస్వరాల్లోనికి. మధురస్వరాల్లో మీకోసం బ్యూటిఫుల్ రాకెట్ ప్లే చేస్తున్నాను అండ్ ఇప్పుడైతే మీకోసం స్వయం కృషి చిత్ర నుంచి ఎస్ జానకి గారు పాడారు అండ్ సిరివెన్నెల గారు సాహిత్యం అందించిన ఈ పాట అండ్ చిరంజీవి గారు అండ్ అలాగే విజయశాంతి గారితో చూస్తున్న బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: Bharti FM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూసే 9 గంటల దాటి 28 నిమిషాలు అవుతుంది అండ్ మధుర స్వరాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అండి. ప్రతి మీకోసం ఎముడికి మగుడు చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ పి సుశీల గారు పాడారు అండ్ వేటూరి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: തോളം അധരം താമ്പൂലം അസലെ ചലിക്കാലം അഹിലെ സുമബാണം. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి ఈరోజు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ శర్మ, శ్రీ పివి చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఈ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడు, అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడై వేదవేద్యుడు శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో ఈనాడు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు పెద్దశేష వాహనాన్ని అధిరోహించి మాడవీధులలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. అలా చూస్తే భక్తజనమంతా కూడా పరమాత్మను తరిస్తూ ఉన్నారు. మరోవైపున ఏనుగులు, వృషభాలు వారంతా కూడా స్వామివారి యొక్క ఆ సేవలో పాల్గొని వారి యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటూ ఉన్నారు. అందులో స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిరోహించినారు. అసలు శేషుడు అంటే అర్థము దాసుడు అని అర్థం. వైకుంఠంలో పరమాత్మకు అనేక మంది దాసులంతా ఉంటారు. అందులో ఆ యొక్క గ్రూపులో మొదటి వారంట మొట్టమొదటి వారు ఆదిశేషుడు. అందుకే పరమాత్మకు అనేక విధాలుగా ఆయన యొక్క మనస్సును తెలుసుకొని

స్వరూపాన్ని మార్చుకుని చక్కగా సేవలు అందిస్తూ ఉంటారు. ఈనాడు 2026 సంవత్సరంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనగా వీటిని వార్షిక బ్రహ్మోత్సవాలు అని కూడా చెప్తూ ఉంటారు. నిన్నటి సాయంత్రము విశ్వక్సేనుల వారు చక్కగా మాడ వీధులు విహరించి మృతసంగ్రహణం గావించి నిన్న సాయంత్రము అంకురార్పణ చక్కగా జరిగింది. అంకుర దేవతలైనటువంటి సోముడు, యజ్ఞాంగుడు, బ్రహ్మ మొదలగు దేవతలందరినీ కూడా నిన్న ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు ఉదయము యాగశాలలో నవకలశ స్థాపన చేసి చక్కగా యాగశాలలో అగ్ని క్రతువులన్నీ కూడా నిర్వహించినారు. ఆ సమయంలో వారు సమస్త దేవతలందరినీ కూడా ఆ కుంభాలేకి ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు సాయంత్రం సరిగ్గా 6:05 మీనలగ్నంలో ధ్వజారోహణ తంతు జరిగినది. ఆ ధ్వజారోహణం మీనలగ్నంలో నిర్వహించడం అంటే చక్కగా గురు దృష్టి మీనలగ్నం పైన ఉన్నది. అంటే నవగ్రహాలంతా కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వారు దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. ధ్వజపటాన్ని చక్కగా తెల్లటి వస్త్రం పైన చిత్రీకరించి ఆ ధ్వజానికి ఆ గరుడాల వారిని చిత్రీకరించి ఆ గరుడాల వారికి అనేక అవయవాలలో ఆ పాములన్నీ కూడా అలంకరించి ఉన్నారు. పాములన్నీ కూడా అలంకరించి ఉంటారంట. ఎందుకంటే ఆ 12 భాగాలలో కిరీటం పైన 2 చేతల యందు మణికట్ల యందు స్వామివారి యొక్క పాదాల దగ్గర ఆ పాములన్నీ కూడా చక్కగా ఆ గరుత్మంతుణ్ణి ఆశ్రయించి ఉంటాయి. వాటిని ఆయన ఆభరణంగా కూడా చేసుకుంటూ ఉంటారంట. అలాంటి ఆయన విష్ణువాహ నమస్తుభ్యం అంటూ ఉంటారు. భగవంతుడికి ఆదిశేషుడు తర్వాత అంతటి గొప్పవారు ఆ గరుత్మంతుడు. ఆయనను ధ్వజ చిత్రం పైన ఆవాహన చేసి ఆయనకు ఉపచారములన్నీ కూడా నిర్వహించి అటువైపున ధ్వజస్తంభం

పైన ఎగురు వేశారు. ధ్వజస్తంభం అంటే ఆలయానికి ప్రధానమైనటువంటి స్థానము అని చెప్తూ ఉంటారు. అందుకే ధ్వజదండే బ్రహ్మాండ ఆవాహయామి అంటారు. ఆ ధ్వజదండం పైన బ్రహ్మను ఆవాహన చేసినారు. ధ్వజదండాగ్రే గరుడు ఆవాహయామి, ఆ దండం యొక్క చివరిలో గరుడిని ఆవాహన చేసినారు. ఫలకత్రయే అంటే ఆ ధ్వజ ఆ యొక్క ధ్వజస్తంభానికి పైన మూడు రేఖలు కనిపిస్తూ ఉంటాయి. అందులో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అదేవిధంగా అగ్నిదేవుణ్ణి ఆవాహనం చేస్తూ ఉంటారు. ఎష్టియాం సుదర్శన ఆవాహయామి, ఏదైతే దారుగా ఒక కర్రతో పొడవుగా ఉందో ఆ ధ్వజం పైన సుదర్శన వారిని ఆవాహనం చేస్తారు. ఆయుష వలయే ధ్వజస్తంభానికి చుట్టూ ఒక లోహంతో రింగులుగా ఉంటాయి. వాటి యందు వాసుకి మొదలుగు సర్పాలందరినీ కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. తంతురజ్జౌ బ్రహ్మ విష్ణు రుద్రాహ అన్నారు. ఏదైతే దర్భతో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అడవుల్లో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దర్భను తీసుకుని వచ్చి కొద్ది రోజులు ముందుగానే వారు చక్కగా దానిని నిర్మిస్తారు. ఆ యొక్క రజ్జు అంటారు, అంటే దర్భతో చేసినటువంటి ఆ తాడు యందు బ్రహ్మ విష్ణు రుద్రులను కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ధ్వజస్తంభానికి పైన గంటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో అజుమావాహయామి, అజుని ఆవాహనం చేస్తూ ఉంటారు. కుషిమాలికాయాం, చక్కగా దర్భనంతా కూడా చాపలాగా తయారు చేసి ధ్వజస్తంభానికి చుడతారు. అందులో సరస్వతిని ఆవాహయామి, సరస్వతిని ఆవాహనం చేస్తూ ఉంటారంట. ఆ విధంగా సకల దేవతలందరినీ కూడా ఆవాహన చేసి గరుడాల వారిని చక్కగా వారు ఎగురివేసి దోషాన్ అపనయ అస్మాకం గుణాన్ ఆవహ సర్వశ అన్నారు. స్వామి, మేము ఏదైనా దోషాలు చేసినట్లయితే వాటి నుండి మమ్మల్ని రక్షించు అని చెప్పి చక్కగా గరుత్మంతుణ్ణి వారు ప్రార్థించి ఆయన ఉపచారాలు చేసి ధ్వజస్తంభం పైన ఎగురువేశారు. అప్పటి నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో చక్కగా పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ వేదవేద్యుడి యొక్క ఆశీస్సులు చక్కగా పొంది తర్వాత వాహన సేవలో కూడా వారు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తి మండలి సభ్యులంతా కూడా, చైర్మన్ ఈఓ గారు, జేఈఓ గారు మొదలు అధికార గణమంతా కూడా స్వామివారి సేవలో తన్మయత్వంతో తదేకంగా చక్కగా స్వామిని సేవించుకుంటూ ఉన్నారు. ఇటువైపున భక్తులంతా కూడా స్వామిని చక్కగా వారు సేవిస్తూ అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఒకవైపున అనేకమైనటువంటి సంగీతము, నాట్యము, గానము ఒకటా రెండా చెప్పడానికి కూడా వీలు లేనంత చక్కగా వారంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామివారు పెద్ద శేష వాహనాన్ని నిర్వహించి ఏడు పడగలు ఉన్నాయి ఆ శేషుడికి. ఆ ఏడు పడగలు ఉన్నటువంటి ఆ పెద్దశేష వాహనాన్ని స్వామి అధిరోహించి ఇలా వస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం అని ఆ సర్పను ఆయన ఆదిశేషుని కూడా చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదు స్వామికి ఏ సేవ చేసినా కూడా ఆ కంఠంలో స్వామికి చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణం పైన సర్పమావాహయామి, ఆదిశేషమావాహయామి, వాసుకి ఆవాహయామి, ఈ విధంగా వారు ప్రతిసారి ఆదిశేషుడు లేనటువంటి కర్తవ్యం ఉండదు. అందుకే మా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాల్లో కూడా ఓం అనంత శిరసే నమః, అనంతాక్షాయ నమః అని అనంతుడు స్వామిని సేవిస్తూ ఉంటారంట. ఈ పర్వతమే ఆదిశేషుడు రూపంగా ఉంటుంది. చక్కగా శేషావతారంగా ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణిని స్వామి ఆయన ఆదిశేషుణ్ణి కొండగా చేసుకుని అందు నివసిస్తారు. శ్రీ భూమిభ్యాం సుఖాసీనం రత్నసింహాసనే శుభే, స్వామివారి ఎడమ వైపున శ్రీదేవి అమ్మవారు, కుడివైపున భూదేవి అమ్మవారు, స్వామి మధ్యలో చక్కటి రత్నమయమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించినారు. కిరీటములు వజ్రాభరణాలతో చేసినటువంటి ఎందరో భక్తులు, మహారాజులు, చక్రవర్తులు పరమాత్మ యొక్క ఆ అనుగ్రహానికి లోనై వారు భక్తి ప్రపత్తులతో చేసిచ్చినటువంటి స్వర్ణాభరణాలన్నీ కూడా స్వామివారు చక్కగా ధరించి ఎంతో వయ్యారంగా మాడ వీధులలో వాటిని సింగారించుకొని స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. స్వామి యొక్క మహిమను గురించి, వైభవాన్ని గురించి బ్రహ్మశ్రీ

0: చలపతి గారు ఈ పెద్దశేష వాహన విశిష్టత గురించి నాలుగు మాటలు ఆకాశవాణి శ్రోతలకు వినిపిస్తారు, విని తరిద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. వెంకటాద్రితో సమమైనటువంటి స్థానం బ్రహ్మాండంలో ఎక్కడా కూడా లేదు. దివ్యమైనటువంటి పవిత్రమైన ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమై కలియుగంలో ఉన్నటువంటి కలి ప్రభావం చేత కలిగే అనేక దోషాలను నివారించి భక్తులందరినీ బ్రోవడానికి స్వామివారు చక్కగా ప్రపన్నజన కల్పద్రోమమై భక్త వత్సలుడై స్వయం వ్యక్త అర్చా స్వరూపంలో అవతరించి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతూ ఉన్నాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు పెద్దశేష వాహనం మీద చక్కగా ఆసీనుడై భక్తకోటిని తరింపజేస్తూ ఉంటే ఆచార్య పురుషులు ఆ స్వామి యొక్క దివ్యమైన వైభవాన్ని ప్రబంధ గానాన్ని చక్కగా కీర్తన చేస్తూ ఉన్నారు. ద్రవిడ వేదంగా కీర్తించేటటువంటి ఆ దివ్య స్తుతులన్నింటినీ కూడా స్వామివారి వైభవాన్ని ప్రకాశింపజేసే స్తుతులతో స్వామిని సంకీర్తన చేస్తూ ఉన్నారు. అలాగే తిరువీధులన్నీ కూడా అనేకమైన భక్త బృందాల చేత విద్యుత్ కాంతుల యొక్క దివ్యమైనటువంటి శోభ చేత నానా రకములైనటువంటి విన్యాసముల ద్వారా ఆ పరమాత్మను సేవించి తరించడానికి వచ్చినటువంటి వివిధ రకములైన కళాబృందముల చేత ఆ తిరువీధులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. గజరాజులు, హయరాజులు, వృషభములు స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా ఠీవిగా గజరాజులు ముందర నడుస్తూ ఉంటే స్వామివారు వెనక పెదశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై భక్తి ప్రపత్తులతో వారు కోలాటలు, అలాగే చక్కటి సంకీర్తనలు, నృత్యములు, గీతములు, వాద్యములు, ఇలా నానా రకములైనటువంటి విశేషముల చేత స్వామివారి వైభవాన్నంతటినీ కూడా సంకీర్తన చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని తాము ఆ స్వామిని చూసి తరించి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమలన్నింటినీ కూడా తెలిపి వేషధారణలతో చక్కగా స్వామి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా ఆ స్వామివారిని దర్శిస్తే చాలు, స్వామివారిని నిరంతరము కూడా ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి అనంటే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అని ప్రార్థన చేస్తారు. ఏమిటయ్యా అంటే ఎన్ని జన్మలు మారినా ఎన్ని కష్టాలు ఎదురైనా భక్తుల హృదయాలలో ఉన్నటువంటి ఒకే ఒక విశ్వాసం ఏమిటయ్యా అనంటే వినా వెంకటేశం ననాథో ననాథ, ఆ స్వామి తప్ప వేరొక దిక్కు లేదు, ఆ స్వామిని ఆశ్రయించడం తప్ప మరొక మార్గం లేదు, తనను ఆశ్రయించమని తన యొక్క దివ్య చరణారవిందములను దర్శింపజేస్తున్న అభయహస్తంతో నిరంతరము కూడా దర్శనాన్ని కటాక్షింపజేసేటటువంటి స్వామి, ఆలయంలో నిరంతరము కూడా దర్శించలేనటువంటి వారిని తాను దర్శిస్తానని చెప్పి మాడవీధుల్లో వచ్చి వారిని అనుగ్రహించడానికి తన దర్శనాన్ని వారికి కలిగింపజేయడం కోసమని బ్రహ్మోత్సవాలలో తాను వాహనారూఢుడై స్వామివారు చక్కగా దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవం అవగానే అద్భుతమైన ఒక దివ్య దర్శన భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. కళ్ళ ముందర ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ప్రత్యక్షం అవుతుంది. వాహనాన్ని అధిరోహించినటువంటి సర్వాలంకార భూషితుడైనటువంటి ఆ పరమాత్మ చాలా చక్కగా దివ్యమైన దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మంగళవాద్యములు, ఆనంద కర్పూర నీరాజనముల యొక్క సౌందర్యములలో ప్రకాశిస్తూ దేదీప్యమానంగా జాజ్వల్యమానంగా ఆ స్వామివారు కమనీయమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే లక్షలాది భక్తుల గోవిందరామ స్మరణల మధ్య వివిధ వాహనములలో ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటారు స్వామి. అలా వాహనాలన్నింటిలో కూడా పూటకొక్క వాహనం మీద విహరిస్తూ భక్తకోటికి ఆనందాన్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని అనుగ్రహింపజేసేటటువంటి వాడు. అర్చక స్వాముల వారు చక్కగా ఆనంద నీరాజనాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయ సుందర దృశ్యాన్ని చూసి ఆ మనోహరమైనటువంటి దృశ్యము, చక్కగా అలంకరింపజేసినటువంటి వజ్రాల కిరీటము, ఆభరణముల యొక్క సౌందర్యము, పట్టు పీతాంబరములు, అలాగే గజపుష్పమాలలను ధరింపజేసినటువంటి ఆ స్వామి యొక్క వైభవము, వేదవేద్యుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని వేద పండితులందరూ

ఉన్నటువంటి వారందరినీ కూడా కటాక్షించి అనుగ్రహింపజేస్తానని చెప్పి తెలియజేయడం కోసమని స్వామివారు చక్కగా పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై తిరువీధుల్లో విహరిస్తూ తన దివ్యత్వాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి అంటే ఇక్కడ మహావిష్ణువుతో ఆదిశేషునికి ఉన్నటువంటి విడదీయరానటువంటి అనుబంధాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయమైనటువంటి సేవా భాగ్యాన్ని పొందిన ఆదిశేషుని యొక్క దివ్య వైభవము, అలాగే భగవంతుని శేషశాయిత్వాన్ని, జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని, శేషశేషిభావాన్ని, వీటన్నింటినీ కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ శేషుడంటే ఏమిటయ్యా అనంటే, సమస్తము లయమైపోగా మిగిలినటువంటిది ఏదో అదే శేషత్వము. మనలో ఉన్నటువంటి అహంకారాదులన్నీ కూడా నశించిపోతే ఏదైతే మిగిలి పరమాత్మను దర్శించాలి అనేటటువంటి కాంక్ష ఉంటుందో అదే శేషత్వంగా చెప్పారు. అలా శేషుడు అనంతత్వానికి ప్రతీక. స్వామి శేషతల్పశాయి, ఆయన కొలువై ఉన్నటువంటి శిఖరము శేషాద్రి శిఖరము, శేషాద్రి శిఖర రత్నమై వెలుగొందుతున్నటువంటి పరబ్రహ్మ ఆ శేషవాహనం మీద చక్కగా దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఉత్సవమూర్తి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి స్వర్ణాలంకృత వాహనంపై ఆసీనుడై తిరువీధుల్లో విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని కీర్తన చేస్తూ అంటారు, శ్రీ సతీశ దేవ శ్రితజన రక్షక భక్తిందలతు నిన్ను శక్తి కొలంది కరుణ చూపి మమ్ము కాపాడు నిత్యంబు శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస పరమాత్మ పరంధామ, ఉభయదేవేరులతో శేషవాహనంపై చక్కగా దర్శనాన్ని కటాక్షిస్తున్నటువంటి ఓ స్వామి శ్రీ సతీష శ్రితజన రక్షక, ఆశ్రితులను అందరినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడవు కదయ్యా, నిన్ను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి వెంకటాచల క్షేత్రంలో కొలువైనటువంటి వాడవే. భక్తిందలతో నిన్ను శక్తిం కొలది, నాకు ఏ శక్తి ఉన్నదో నా శక్తికి తగిన విధంగా, నా సామర్థ్యానికి తగిన విధంగా భక్తి శ్రద్ధలతో నిన్ను కొలుస్తానయ్యా. నా భక్తి ఎంత అల్పమైనా దాన్ని స్వీకరించు. అల్పమైనటువంటి ఆ భక్తితో పత్రమో పుష్పమో ఫలమో సమర్పిస్తే అలాంటి ఆ భక్తితో సమర్పించినటువంటి దాన్ని స్వీకరించు అని చెప్పి వేడుకుంటే భక్తుని దగ్గర ఆ భగవంతుడు ఏం కోరుకుంటాడు? ఇంతకంటే కావలసినటువంటి భక్తి, ఏ సంపదను కానీ ఏ వైభవాన్ని కానీ ఆశించడు ఆయన. నిష్కల్మషమైనటువంటి భక్తిని కోరుతాడు. కనుక భక్తుడు తనకు ఉన్నటువంటి దాన్నే పరమాత్మకు సమర్పిస్తాడు. అలాంటి భక్తిభావంతో నన్ను ఆశ్రయించండి అని చెప్పి శేషశేషి భావాన్ని ప్రకటింపజేస్తూ శేషవాహనారూఢుడైనటువంటి పరమాత్మ పెద్ద శేషవాహనం మీద చాలా చక్కగా అలంకరింపజేసినటువంటి ఆ ఆభరణముల చేత సర్వాలంకార భూషితుడైనటువంటి పరమాత్మ ఏడు పడుగుల నీడలో ఉభయ దేవేరులతో చక్కటి పూలమాలలన్నీ కూడా అలంకరింపజేస్తూ ఉంటే తన పాదములను దర్శింపజేస్తూ ఆ పాదములను ఆశ్రయించి తరించమని అపారమైన కరుణా కటాక్షాన్ని ప్రసరింపజేస్తూ స్వామివారు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఈ దృశ్యమంతా కూడా ఆ గోవిందనామ స్మరణ మధ్య స్వామివారి యొక్క కమనీయమైనటువంటి దృశ్యము మాటల్లో మనం వర్ణించలేము. అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య షాంగిణః అని ఆ ఉత్సవంలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దర్శనం సకల విధములైనటువంటి పాపరాశిని కూడా నశింపజేస్తుంది. అంతేకాదు శ్రీనివాసుని యొక్క దర్శనము పుణ్యప్రదము అని కూడా కీర్తించబడింది. ముక్కోటి దేవతలు కూడా ఒక్కటై ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు తిరుమల గిరులకు వెంచేస్తారు అని ప్రతీతి. అలా లోక కళ్యాణానికై వైకుంఠాన్ని విడిచి వచ్చినటువంటి స్వామి వెంకటాద్రిపై వెలిసినటువంటి పరంధాముడు భక్తులను తరింపజేయడం కోసం తాను ఈ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్నంతటిని కూడా కటాక్షింపజేస్తూ ఉంటాడు. సాధారణంగా ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని దర్శించుకోవడానికి భక్తకోటి వెడుతూ ఉంటారు. కానీ బ్రహ్మోత్సవ శోభ ఏమిటయ్యా అనంటే, బ్రహ్మోత్సవ సమయాలలో స్వామివారు తమ వద్దకే విచ్చేసి తనను దర్శించమనేటటువంటి అపూర్వమైనటువంటి భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటారు. అలా స్వామి చక్కగా ఆ తిరువీధుల్లో పెద్దశేష వాహనం మీద చక్కగా ముందుకు మెల్లమెల్లగా వాహన మండపం నుంచి కదులుతూ అక్కడ నుంచి

0: స్వామివారు మెల్లమెల్లగా వస్తూ భక్త కోటినంతటిని కూడా తరింపజేస్తూ ఉన్నారు. అలాంటి పదశేష వాహనం యొక్క విశేషాలను, వైభవాలను మరిన్ని మనం మధుసూదన్ గారి ద్వారా తెలుసుకుందాం.
1: ఎస్శేష సతతం సహస్రపణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహూని పంకజదళ ప్రాయేణ విభ్రాజితే తం శేషం దదతం స్వవామచరణే సన్నూపరాభం ముద తార్క్ష్యాంగోపరి సంస్థితం సురయుతం శ్రీవేంకటేశం భజే అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. స్వామివారు ఈనాడు ఆ ఆదిశేషుణ్ణి అధిరోహించి వస్తూ ఉన్నారంటే ఆదిశేషుడు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నాడు అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్, మనకిక్కడ ఆదిశేషుడికి 7 పడగలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ పదకవిత పితామహులు అనమాచార్యుల వారు 10,000 శేషుల పడగల మయము అని చెప్పి చక్కగా స్తుతించినారు. అంటే ఆ స్వామిని ఎలా దర్శిస్తే మనకు అలా కనిపిస్తూ ఉంటారంట. ఒకరికేమో వెంకటేశ్వర స్వామిగా, ఇంకొకరికేమో మరో దైవంగా కృష్ణ పరమాత్మగా, మరొకరికి రామచంద్ర ప్రభువుగా, అందరూ కూడా ఈ పరమాత్మలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. బ్రహ్మాండాన్ని బహువుని పంకజల ప్రాయ విభ్రాజితే అన్నారు. స్వామిని తన శిరస్సును ధరించుకోవడం వల్ల ఆదిశేషుడు ఈ భూములాంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక తామర పువ్వులో ఉన్నటువంటి రేకులాగా భావిస్తూ ఉన్నారు, అవలీలుగా మోస్తూ ఉన్నారంట. అలాంటి స్వామి ఆదిశేషుని అధిరోహించి ఇప్పుడు దక్షిణమాడ వీధిలో అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అంతరాలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని కూడా ఆ నాగాభరణం అనేటువంటి ఆభరణంగా సదా ఆదిశేషుడు స్వామిని సేవించుకుంటూ తరిస్తూ ఉన్నారు. ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్ అన్నారు. అనేక ఆ పడగలు ఉన్నప్పటికీ స్వామి దగ్గర ఆయన మాత్రం వినమ్రంగా 7 పడగలు మాత్రమే ధరించి ఈ శేషాద్రి పైన మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్య స్వామినం సేవితే భవాన్ అని సాంప్రదాయకులంతా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఓ స్వామి, తమరి కంటే గొప్ప భక్తుడు ఉన్నాడా? ఎప్పుడూ కూడా ఆ పరమాత్మకు మీరు దగ్గరగా ఉంటారు కదా అని చెప్తూ ఉన్నారు. అందులో వెంకటాచలం, ఈ వెంకటాచలం అంటే వేమంటే పాపములు, కటహ అంటే పోగొట్టేటువంటిది. ఈ యొక్క కొండకు, తిరుమల క్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి వారు బాల్య యవ్వన కౌమార దశలలో చేసిన అజ్ఞానం చేత, జ్ఞానం చేత చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయంట. కలవు స్మరణాన్ముక్తి, కలవు దర్శనాన్ముక్తి అన్నారు. కలియుగంలో ఈ స్వామిని దర్శిస్తేనే చాలు, మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షాన్ని స్వామి ప్రసాదిస్తారు. రాలేనటువంటి వారు ఈ విధంగా అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని వింటే కూడా వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్మరణాన్ముక్తి అన్నారు. లేక స్మరించినా సరే వారికి భగవంతుని యొక్క అనుగ్రహం చక్కగా లభిస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలు సాక్షాత్ బ్రహ్మదేవుడే నిర్వహిస్తూ ఉంటారంట. దానికి ప్రతీకగా స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది. దానికి బ్రహ్మరథము అని పేరు. అందులో ఏ మూర్తి మనం కనిపించరు కదా అంటే లేదు. అందులో బ్రహ్మగారు ఆవాహనమై ఈ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఇక్కడ స్వామివారి యొక్క సేవకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చెప్పి వారు పరిశీలిస్తూ ఉంటారంట. అందుకే ఈ తిరుమల క్షేత్రంలో దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భవనే మతిమాశ్రయంతేని మానవుల రూపంగా విచ్చేసి ఎల్లప్పుడూ కూడా పరమాత్మను సేవించుకుంటూ ఉంటారు. అపార కారుణ్య ఔదార్య సౌశీల్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత గుణములతో స్వామి ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయ తే నమః అనంత చరణాయాథ శ్రీశీల నిలయాయిచ అని ఎప్పుడూ పరమాత్మను పొగుడుతూ ఉంటుంది శాస్త్రము. ఆ విధంగా స్వామిని ఈ పరవాసుదేవుడిగా మనం భావిస్తూ ఉంటాం. స్వామి అనంతమైనటువంటి కళ్యాణ గుణ సంపన్నుడు. అందుకే దాసభూత స్వత సర్వే ఆత్మనః పరమాత్మనః అతోహమపి తే దాసః ఇతిమత్వా నమామ్యహమని మంత్రరాజ స్తోత్రంలో స్వామిని చక్కగా పొగుడుతూ ఉంటారు. ఇంతమంది భక్తులను చూసిన తర్వాత ఎవరికి భక్తిభావం కలగదు? ఈ భక్త సమూహంలో పరమాత్మను ఏ విధంగా సరే మనం స్తుతించినా, స్తోత్రం చేసినా, లేక స్వామిని పొగిడినా, స్వామిని దర్శించినా

0: ఏ చిన్న పని చేసినా సరే అది కైంకర్యంగా భావిస్తూ ఉంటాం. వారి యొక్క వారిని పరమాత్మ ఎల్లప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. వైకుంఠంలో భగవంతుడు పరవాసు దేవుడు అనేటువంటి పేరుతో ధర్మాధిపీఠాన్ని అధిరోహించి ఉంటారంట. ఆ ధర్మాధిపీఠానికి 8 కాళ్ళు ఉంటాయి. ఆ పీఠమే ఆదిశేషుడిగా మనకు శాస్త్రమంతా కూడా చెప్తూ ఉన్నది. అలాంటి స్వామి చక్కగా ఆదిశేషుని అధిరోహించి మెల్లగా హాయిగా ఈ విద్యుత్ కాంతుల మధ్య భక్తుల యొక్క గోవింద నామస్మరణ మధ్య స్వామి ఇప్పుడే పరమఠం వాటి వీధిలోకి స్వామి ప్రవేశిస్తూ ఉన్నారు. అర్చకులంతా కూడా పరమాత్మను చక్కగా సేవించుకుంటూ ఉన్నారు. మరోవైపున ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామ అథర్ణ వేదాలన్నీ కూడా చక్కగా పారాయణం జరుగుతూ ఉన్నది. ఈ తిరుమల క్షేత్రమంతా కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని ఆ గోవింద నామాలతో మారుమరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క వాహన సేవను గురించి మనం కాస్త కొన్ని విషయాలు తెలుసుకుంటాం.
1: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 4 వేదములకు ప్రతీకలైనటువంటి 4 మాడవీధులలో చక్కగా స్వామివారు వైభవమైన దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. పరమాత్మ తాను మలయప్ప స్వామిగా శ్రీశక్తి భూశక్తి సమేతమై దర్శనాన్ని ఘటించి కటాక్షించేటటువంటి దివ్య దర్శన భాగ్యం అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి దివ్యమంగళ విగ్రహం అలంకరింపజేసినటువంటి ఆభరణములు, వజ్ర కిరీటము, గజపుష్పమాలలు, పట్టువస్త్రములు, తిరునామము ఇవన్నీ కూడా దేదీప్యమానమైనటువంటి స్వయం ప్రకాశకుడైన పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటే స్వామివారి ముఖంలో ప్రశాంతమైనటువంటి ఆ చిరునవ్వు, కరుణామయమైనటువంటి ఆ దృక్కులు భక్తుల హృదయాలన్నింటినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి. శ్రీవారి వామభాగంలో శ్రీదేవి అమ్మవారు, అలాగే మరోవైపు భూదేవి అమ్మవారితో స్వామి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉంటున్నారు. అంటే ఇక్కడ సంపదలు, శుభాలు, మంగళాలు, అలాగే ఈ భూదేవి క్షమ, మాతృత్వము, సహనం అనేటటువంటి గుణాలను తెలియజేస్తూ ఉన్నది. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ సకల సంపదను అనుగ్రహింపజేస్తూ ఆధారభూతమైనటువంటి ఆ భూమిని కూడా చక్కగా, భూదేవిని కూడా తాను ధరించినటువంటి వాడై మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో తాను వైభవంగా ఈ తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు పరమాత్మతత్వాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే శ్రీదేవి కరుణా సంపద మంగళములకు ప్రతీక కాగా, భూదేవి సహనశక్తి క్షమాగుణానికి ప్రతీక అయి, శేషుడు తాను భక్తికి, సేవారక్తికి, శరణాగతికి, తాను ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తున్నటువంటి విధంగా ఆ తిరువేదులలో విహరింపజేస్తూ ఉన్నాడు స్వామివారిని చక్కగా. ఉభయ దేవేరులతో తనను ఆశ్రయించినటువంటి భక్త కోటినంతటినీ కూడా కటాక్షిస్తూ తరింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క దర్శనము మనకు అనేక విధములైనటువంటి సౌభాగ్యాలను, అలాగే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కటాక్షింపజేస్తూ ఉంటుంది. అలాంటి ఆ శేషవాహనము మనకు నిరంతరము కూడా, అంటే శ్రీహరిని కటాక్షించమని వేడుకున్నటువంటి వారందరినీ కూడా నిరంతరము కూడా తాను ఉండి రక్షిస్తాననేటటువంటి భావన, అలాగే శేషశేషి భావాన్ని దాస్యభక్తికి నిదర్శనంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవం అంతా కూడా ప్రకటింపజేస్తూ ఉన్నటువంటి వెంకటాచల క్షేత్రంలో మొదటి రోజు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించినటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని తలుచుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
0: కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ విధంగా భక్తులంతా కూడా పరమాత్మను చక్కగా స్తుతిస్తూ సకల లోకాలకు మంగళాలను చేకూర్చేటువంటి మంగళకరమైనటువంటి ఆ ఉభయ దేవేరులతో స్వామి ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.
2: మీరు ఇంతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతన శర్మ, శ్రీ పివి చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఈ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వెలువడింది.

0: TFM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. మీరు వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3. అండ్ టైం చూస్తే 10 గంటల దాటి 2 నిమిషాలుగా వస్తుంది. అండ్ మనం ఏంటి రేపోతున్నాం వినిపించే రాగాలకి. అండ్ వినిపించే రాగాలు ఇప్పుడు మీకోసం వస్తున్న పాట. అండ్ సత్యకాలపు సత్యయ చిత్రం నుంచి పాట అయితే వినిసేద్దాం. అండ్ ఈ సాంగ్ ఘంటసాల అనిపి సుశీల పాడారు, నారుద్ర గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం.

0: RTFM 101.3.
1: చుక్క ఏ చక్కని చుక్క

నడకలు చూస్తే మనసవుతుంది, కుల్లు కుల్లు చూస్తే మదిపోతుంది. ఆహా ఓయబ్బో ఏమి సింగారం ఓయబ్బో.

ఒక కంట మంటలను మెరిపించు, ఒక కంట మంటలను మెరిపించు, కానీ ఒక కంట మల్లెలను కురిపించు. ఓయబ్బో ఏమి చెల్లి సొగసు, ఓయబ్బో ఏమి తల బిరుసు, ఓయబ్బో ఏమి చెల్లి సొగసు, ఓయబ్బో ఏమి తల బిరుసు. నీ నడకలు చూస్తే మనసవుతుంది, పుల్లు పుల్లు చూస్తే మది పోతుంది. ఆహా ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లే

చేసేవు కానీ ఆ పైన నన్ను ప్రేమించేవు. ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు, ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు. నీ నడకలు చూస్తే మనసవుతుంది, పుల్లు పుల్లు చూస్తే మతిపోతుంది. ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం, ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.